శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెర్జ్పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం.

శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 27వ రోజు క్రీస్తు శకం 2026 జూన్ నెల 15వ తేదీ సోమవారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 30 సెకండ్లు. శుభోదయం.

మీరు ఇంతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీశైలం మల్లికార్జున స్వామివారి సుప్రభాతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో ఉత్తమ కార్యకర్త ఈ అంశం గురించి శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారి వ్యాఖ్యానం వింటారు.
1: కార్యే కర్మణి నిర్దిష్టే యో బహూన్యపి సాధయేత్ పూర్వకార్యావిరోధేన సకార్యం కర్తుమర్హతి నహ్యేక సాధకో హేతు స్వల్పస్యాపీహ కర్మణ యో హ్యర్థం బహుధా వేద స సమర్థో అర్ధసాధనే. తాను చేయవలసిన పనిని గూర్చి పెద్దలు నిర్దేశించినప్పుడు ముఖ్యమైన పని చెడకుండా దానితోబాటు అనేక కార్యాలు సాధింపగలవాడే కార్యసూర్యుడు. అతడే నిజమైన కార్యకర్త. ఏ పనినైనా సాధించుటకు అతడే అర్హుడు. ఏదో ఒక చిన్న పని సాధించిన మాత్రాన అతడు సమర్థుడు కాదాలడు. అనేక విధాల ఆలోచించి అనేకం సాధించగలవాడే ప్రయోజకుడుగా కీర్తింపబడతాడు అని ఆ శ్లోక భావం. నిజమైన సాధకుడెవడు, కార్యకర్త అన్నవాడు ఎలా ఉండాలి అన్న విషయాన్ని వాల్మీకి మహర్షి హనుమంతుని ద్వారా ఇలా చెప్పిస్తున్నాడు. హనుమంతుని గూర్చి చూచిరమ్మంటే కాల్చివచ్చాడనే విమర్శ ఉంది. దానికి సమాధానంగా ఈ శ్లోకాన్ని గ్రహింపవచ్చు. నిజానికి హనుమంతునితో చూచిరమ్మని రాముడు చెప్పలేదు. తన అంగుళీయకాన్ని సీతకై ఇచ్చి పంపాడంటే కేవలం ఆమెను చూచిరమ్మని పంపలేదనేది అర్థమవుతుంది. సీతాదేవిని వెతకటం కోసం సుగ్రీవుడు తన వానరసేనను నలుదిక్కులకు పంపాడు. అందు దక్షిణ దిక్కున అన్వేషించటం కోసం హనుమంతుని అంగద జాంబవాదవుల్ని పంపటం జరిగింది. సముద్రాన్ని దాటి లంకకు వెళ్లి రాగలవాడు హనుమంతుడు మాత్రమే అని నిశ్చయమైంది. వానరులందరి ప్రోత్సాహంతో హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు. లంకంతా వెదకి వెదకి తుదకు అశోకవనంలో సీతామాతను దర్శించాడు. తాను వచ్చిన పని అయిపోయిందని వెళ్ళిపోదల్చలేదు. ఏవో కొన్ని ఘనకార్యాలు చేసిపోవాలనుకున్నాడు. అలా చేస్తే అందులో ఔచిత్యం గ్రహింపని వారు ఒకటి చేసిరమ్మంటే వేరొకటి చేసి వచ్చాడని ఆక్షేపించవచ్చు. కాబట్టి తాను చేయదలుచుకున్న పనులలో ఔచిత్యాన్ని గ్రహించటం కోసం ఒక వివరణ ఇచ్చుకున్నాడు. అదే ఈ శ్లోకం. ప్రధాన కార్యానికి భంగం కలగని రీతిగా మరికొన్ని మంచి పనులు చక్కబెట్టగలిగిన వాడే కార్యసాధకుడు అని చెప్పి అనంతర కార్యాలకు ఉపక్రమించాడు. అవన్నీ చాలా దూరదృష్టితో చేసిన పనులు. జ్ఞానినాం అగ్రగణ్యుడైన మారుతి బాగా ఆలోచించాడు. తాను చూచే సమయానికి సీత చాలా నిస్పృహ చెంది ఆత్మహత్యకు ఉద్యుక్తురాలవుతోంది. ఆ దశలో మెదలకుండా వెళ్ళి రాముని తీసుకుని వచ్చి రావణుని సంహరింపజేసిన ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటే చేసే కృషి అంతా వ్యర్థమైపోతుంది. కాబట్టి ఆమెకు ధైర్యం చెప్పి వెళ్లటం శ్రేయస్కరమని భావించాడు. తాను అఘటన ఘటనా సమర్థుడు. తన చర్య ద్వారా రావణునకు రాముని యొక్క శక్తియుక్తులు అర్థమగునట్లు చేయటం, వానిని ఆత్మరక్షణలో పడవేస్తూ కొంత దెబ్బతీసి వెళ్లటం మంచిదనుకున్నాడు. అంతేకాక మరో ముఖ్యమైన పని చక్కబెట్టనించాడు. తొలుత సముద్రలంఘన విషయంలో అంగదుడు లంకకు పోగలనుగాని తిరిగి రాలేనేమో అన్నాడు. దానికొక కారణముంది. అక్షుడు అనే రావణ సుతినితో ఒకనాడు అంగదుడు పోరాటం చూచిన పులశ్చ బ్రహ్మ లంకలో అక్షుడుండగా అడుగు పెడితే శిరస్సు బ్రద్దలై మరణిస్తావని అంగదుని శపించాడు. యుద్ధం వస్తే యువరాజు అంగదుడే రాలేని పరిస్థితి శ్రేయస్కరం కాదుగదా. కాబట్టి అక్షుణ్ణి లేకుండా చేయటం కర్తవ్యంగా తలచాడు హనుమంతుడు. ఇవి అన్నీ చక్కబెట్టడం కోసం రావణునికిష్టమైన అశోకవనధ్వంసం చేయబూనాడు. ఈ కార్యాలన్నిటినీ చేయనించి ముందుగా అందుకు తగిన వివరణనిచ్చుకొనటంలో ఈ శ్లోకం ద్వారా ఉత్తమ కార్యకర్త లక్షణాన్ని వివరించి తదనుగుణంగా ప్రవర్తించాడు బుద్ధిమతాం వరిష్ఠుడైన హనుమంతుడు.
0: మీరింతవరకు సూక్తి ముక్తావళి కార్యక్రమంలో ఉత్తమ కార్యకర్త ఈ అంశం గురించి శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారి వ్యాఖ్యానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేను ముచ్చట్లు ఈనాటి చేను ముచ్చట్లు కార్యక్రమంలో పెసర సాగు వివరాలు వింటారు.
2: పప్పుజాతి పంటలలో పెసరను ప్రధాన

అయిందిగా చెప్పుకోవచ్చు. ఈ పెసరలో సస్యరక్షణ చూసినట్లయితే ఈ పెసరకు చిత్తపురుగులు అనేవి ఎక్కువగా నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. ఈ చిత్తపురుగులు పైరుపై రెండు ఆకుల దశలో రంధ్రాలు చేయడం జరుగుతుంది. వీటి బెడద ఎక్కువగా ఉన్నప్పుడు వీటిని నివారించకపోతే 80% మొక్కలు ఈ దశలోనే చనిపోయే అవకాశం ఉంది. ఈ చిత్తపురుగులను నివారించుకోవాలంటే 2.5 మిల్లీలీటర్లు క్లోరిఫైర్ పసి తీసుకొని, లేకపోతే 1.5 మిల్లీలీటరు మోనోక్రోటోఫాస్ లేకపోతే ఎస్పేటు 1 గ్రాము తీసుకొని లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ చిత్తపురుగులను మనం అరికట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తామర పురుగులు కూడా ఈ పంటకు ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. ఈ తామర పురుగులు తొలి దశలో లేత ఆకులపై అభివృద్ధి చెందుతూ ఆ తర్వాత ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని మొత్తాన్ని పీల్చేస్తాయి. వీటి వల్ల ఆకుముడత అనే వైరస్ వ్యాధి కూడా వ్యాపించే అవకాశం మెండుగా ఉంది. పంటకు 15 నుంచి 20% నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. మరి దీని నివారణకు మోనోక్రోటోఫాస్ 1.5 మిల్లీలీటరు లేకపోతే ఎసిపేటు 1 గ్రాము లేకపోతే ప్రిఫోనిల్ 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ తామర పురుగులను మనం సమర్థవంతంగా అరికట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే తెల్లదోమ కూడా ఈ పెసర పంటకు ఎక్కువగా నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. ఈ పురుగులు ఆకుల్లోని రసాన్ని మొత్తాన్ని పీల్చేస్తాయి. అంతేకాకుండా ఎల్లో మొజాయిక్ అనే వైరస్ వ్యాధిని కూడా వ్యాపింపజేస్తుంది. దీనిని అరికట్టుకోవాలంటే 1.5 మిల్లీలీటరు మోనోక్రోటోఫాస్ లేకపోతే 2 మిల్లీలీటర్లు మిథైల్ డెమటాన్ను లేకపోతే ట్రైజోఫాస్ 2 మిల్లీలీటర్లు తీసుకొని లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే దీనిని కొంతవరకు అరికట్టుకునేదానికి అవకాశం ఉంది. ఇకపోతే పొగాకు లద్దె పురుగు కూడా ఈ పెసర పంటకు ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. ఈ పురుగులు ఆకులోని పచ్చని పదార్థాన్ని గీకి తింటూ ఉంటాయి. దీంతో ఆకులన్నీ తెల్లగా మారి రంధ్రాలు రంధ్రాలుగా పడిపోవడం మనం గమనించవచ్చు. ఆకులను పూర్తిగాను పువ్వులను పిందెలను కూడా తింటూ ఉంటాయి. ఈ పురుగులు రాత్రిపూట ఎక్కువగా తింటూ పగలు మొక్కల మొదల్లోనూ భూమి నెరల్లోనూ చేరి దాక్కొని ఉంటాయి. మనము ఈ పొగాకు లద్దె పురుగును నివారించుకోవాలంటే ముందుగా గ్రుడ్ల సముదాయాలను ఏరివేయాలి. ఆ తర్వాత జల్లెడగా మారి పిల్ల పురుగులతో ఉన్న ఆకులను ఏరి నాశనం చేయాలి. ఎకరాకు 30,000 ట్రైకోగ్రామ బదనికలను వారం తేడాతో 2 పర్యాయాలు వదలాలి. ఎకరాకు 4 లింగాకర్షణ బుటలను ఏర్పాటు చేసి పురుగు ఉద్ధృతిని గమనించాలి. ఎకరాకు NPV ద్రావణాన్ని 200 LE ద్రావణాన్ని సాయంకాలంలో పిచికారి చేసుకోవాలి. పురుగు ఉధృతి అధికంగా ఉంటే పొలంలో విషపేర ముద్దల్ని వెదజల్లాలి. ఎకరాకు మోనోక్రోటోఫాస్ 500 మిల్లీలీటర్లు లేదా క్లోరిఫైర్ఫాస్ 500 మిల్లీలీటర్లు లేదా కార్బరిల్ 50% 500 గ్రాములు 5 కిలోల తవుడు 1/2 కిలో బెల్లం సరిపడే నీటిలో కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి సాయం సమయంలో అక్కడక్కడ పెట్టినట్లయితే ఈ పురుగులు వాటిని తిని చనిపోయే అవకాశం కూడా ఉంది. చివరిగా మోనోక్రోటోఫాస్ 1.5 మిల్లీలీటరు లేదా క్లోరిఫైర్ఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా నోవాల్యూరాన్ 1 మిల్లీలీటరు లేదా థయోడికార్బు 1 గ్రాము లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకున్నట్లయితే దీనిని మనము సమర్థవంతంగా అరికట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే తెగుళ్ళు కూడా ఈ పెసర పంటను ఎక్కువగా ఆశించి నష్టం కలిగించే అవకాశం ఉంది. తెగుళ్ల విషయానికి వస్తే ప్రధానంగా బూడిద తెగులు ఎక్కువగా ఈ పంటకు ఆశించి నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. ఈ తెగులు విత్తిన 30 నుంచి 35 రోజుల తర్వాత గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ముదురు ఆకులపై బూడిద రూపంలో ఉన్న చిన్న చిన్న మచ్చలు కనపడి అవి క్రమేణా పెద్దవై ఆకులపైన క్రింది భాగాలకు కూడా కొమ్మలకు కాయలకు కూడా వ్యాపించడం జరుగుతుంది. మనము దీనిని అరికట్టుకోవాలంటే 1 గ్రాము కార్బనిజం లేదా 1 గ్రాము మిథైల్ లేదా 1 మిల్లీలీటరు కెరాటిన్ లేకపోతే 2 మిల్లీలీటర్లు హెక్సకొనజోల్ వీటిల్లో ఏదో ఒక దానిని లీటర్ నీటిలో కలుపుకొని 10-15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకున్నట్లయితే పంటను కాపాడుకునే దానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మొక్కల సాంద్రతను కూడా సరిపడా ఉంచుకోవాలి. తెగులను తట్టుకునే రకాలు విత్తుకున్నట్లయితే ఈ బూడిద తెగులను కొంతవరకు మనం అరికట్టుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఆకుమచ్చ తెగులు కూడా ఈ పంటకు ఎక్కువగా నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. ఈ తెగులు సోకిన ఆకులపై గోధుమ రంగు మచ్చలు, గుండ్రని చిన్న చిన్న మచ్చలు అక్కడక్కడ కనిపించడం జరుగుతుంది. అనుకూల వాతావరణ పరిస్థితుల్లో ఈ మచ్చలు పెద్దవై ఆకులు ఎండి రాలిపోవడం కూడా జరుగుతుంది. దీని వలన కాయల్లో గింజలు సరిగా ఉండవు. దీని నివారణకు

0: లీటర్ నీటికి 2.5 గ్రాముల మ్యాంగో జబ్ లేకపోతే 1 గ్రామ్ కార్బన్ డీజం లేకపోతే 1 గ్రామ్ థయోఫానేట్ మిథైల్లను కలిపి మనము పిచికారి చేసుకున్నట్లయితే ఈ ఆకుమచ్చ తెగులతో పాటుగా బూడిద తెగులను కూడా మనము అరికట్టుకునేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇకపోతే ప్రధానంగా ఎల్లో మొజాయిక్ ఈ తెగులును పల్లాకు తెగులు అని కూడా మనము అంటుంటాము. ఇది వైరస్ జాతి తెగులు. ఈ తెగులు ప్రధానంగా తెల్లదోమ ద్వారా వస్తుంది. ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు కాయల మీద పసుపచ్చ పొడలు ఏర్పడడం మనం గమనించవచ్చు. తెల్లదోమ నివారణకు లీటర్ నీటికి 1.5 మిల్లీలీటరు మోనోక్రోటోఫాస్ లేకపోతే 2 మిల్లీలీటర్ల డైమిథోయిట్ లేకపోతే ట్రైజోపాస్ 1.5 మిల్లీలీటరు లేకపోతే ఎస్పేటు 1 గ్రాము వీటిల్లో ఏదో దానిని మనం పిచికారి చేసుకుంటే కొంతవరకు నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ తెగులను తట్టుకునే రకాలైన ఎంఎల్ 267, ఎల్జీజి 407, ఎల్జీజి 460, డబ్ల్యూజీజి 37 రకాలు ఈ తెగులను తట్టుకోగలవు. కాబట్టి వీటిని ఎంపిక చేసుకుని మనం వేసుకున్నట్లయితే కొంతవరకు దిగుబడిలో అభివృద్ధిని మనము చూడవచ్చు. అయితే తెగులు సోకిన మొక్కలను వెంటనే పీకి కాల్చివేయాలి. తెల్లదోమల ఉధృతి ఎక్కువగా ఉంటే వాటిని అరికట్టుకునేందుకు మనము ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. మనము ప్రధానంగా ఈ వరి మాగాణంలో సాగు చేసినట్లయితే బంగారు తీగ అనేది కూడా ఎక్కువగా మనకు కనపడుతుంది. వరి మాగాణంలో బంగారు వన్నె గల సన్నని తీగ పైరుపై వ్యాపించి మొక్కల నుంచి రసం పీల్చడం జరుగుతుంది. దీని వలన పైరు ఎదగక క్షీణించిపోవడం కూడా జరుగుతుంది. ఈ తీగ పైరుపై కనిపించిన వెంటనే తీగ వ్యాపించిన మొక్కలతో పాటు పీకి కాల్చివేయాలి. దీని ఉధృతి ఎక్కువగా ఉన్న చోట పైరు 20 రోజులప్పుడు ఇమిజితాఫిర్ అనే కలుపు మందును ఎకరాకు 200 మిల్లీలీటర్లు పిచికారి చేసి 5-6 రోజుల తర్వాత పైరుపైన 1% యూరియాను పిచికారి చేసుకున్నట్లయితే కొంతవరకు ఈ బంగారు తీగను అరికట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ బంగారు తీగే కలుపు కనపడ్డప్పుడు మనం అశ్రద్ధగిన చేస్తే ఇది పైరంతా పాకి విత్తనాల ద్వారా ప్రతి సంవత్సరం పొలంలో కనిపించి పైరును చాలా వరకు నష్టపరిచే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.
1: మీరింతవరకు చేను ముచ్చట్లు కార్యక్రమంలో పెసర సాగు వివరాలు విన్నారు. ఈనాటి చేను ముచ్చట్లు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
2: సుప్రభాత వేళ భక్తిభావం.
3: కర్షక జనావళికి తారక మంత్రం.
2: మహిళా లోకానికి ప్రియనేస్తం.
3: యువజనులకై ఉత్తుంగ తరంగం.
2: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
3: కొంతకాలం సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
2: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
4: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
3: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
2: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
3: అన్ని తానై
2: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
3: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
2: ఆకాశవాణి.
3: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు.
3: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
3: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రితో ఈరోజు సమావేశం కానున్నారు. వర్షాకాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. డిజిటలీకరణ ప్రక్రియ ద్వారా పౌర సరఫరాల సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఇంటింటి సర్వే ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్లో పర్యటిస్తున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఈరోజు సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులతో సమావేశం కానున్నారు. అలాగే రేపు జరిగే వరల్డ్ సిటీస్ సదస్సులో పాల్గొని ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. అనంతరం భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ నిర్వహించే బిజినెస్ రోడ్ షోలో పాల్గొని పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుందని అధికారులు తెలిపారు. వర్షాకాల నేపథ్యంలో అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. వర్షాలు ప్రకృతి విపత్తులపై ఉన్నతాధికారులతో హైదరాబాద్లో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వర్షాల సమయంలో మున్సిపల్ పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. విద్యుత్ శాఖ పూర్తిస్థాయిలో సన్నద్దంగా ఉండాలని, నీరు నిలిచే ప్రాంతాలు బ్లాక్ స్పాట్లపై ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాల సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా కోనూరు సమీపంలో కృష్ణానదిలో పడవ బోల్తాపడి నిన్న 4 మృతి చెందారు. ఒక వేడుకకు వెళ్లి తిరుగు ప్రయాణంలో నదిలో పడవ బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగిందని, వీరిలో 6 రక్షించగా 4 మృతి చెందారని అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలను నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాతో కలిసి నిన్న పరామర్శించారు. అనంతరం శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ,
1: పిల్లలు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి పరిస్థితి రాకూడదు. చాలా సార్లు చెప్తా ఉన్నాము, నీళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు వెంటనే అందరికీ చెప్పడం జరిగింది. ప్రభుత్వం వైపు నుంచి చేయగలిగిన సాయం మనం చేస్తాము, 5 లక్షల రూపాయలు ముందుగా ఇవ్వండి. కేవలం ఈ 5 లక్షలు ఇచ్చి అక్కడితో కాకుండా ఇంకా ఇంకేమైనా చేయొచ్చా ఆలోచిస్తాం తప్పకుండా. దాంతో పాటుగా ఈ కుటుంబాలకు అన్ని విధాలుగా కూడా అందంగా ఉండే విధంగా ఎవరికైనా ఇల్లు లేకపోతే కూడా శాంక్షన్ చేసే బాధ్యత తీసుకున్నాము.
0: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో జరిగిన పడవ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఈ ఘటనపై పల్నాడు జిల్లా అధికారులతో ఫోన్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటిస్తూ తక్షణమే అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై అధికారులతో సమగ్ర విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని సూచించారు. అలాగే ఈ ప్రమాదంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం

అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఇంటింటి సర్వే ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ సర్వే జూలై 14 వరకు 4 రోజుల పాటు కొనసాగనుంది. ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లకు గణన పత్రాలను అందజేస్తారు. ఫామ్లలో ఓటరు పేరు, ఫోటో, గుర్తింపు కార్డు నంబరు, చిరునామా వివరాలతో పాటు పాత ఫోటో ముద్రించి ఉంటుంది. మిగిలిన వివరాలను ఓటర్లు నింపాల్సి ఉండగా అవసరమైన సహాయాన్ని బీఎల్ఓలు అందించనున్నారు. ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం కోసం

0: గుర్తింపు కార్డు నంబరు, చిరునామా వివరాలతో పాటు పాత ఫోటో ముద్రించి ఉంటుంది. మిగిలిన వివరాలను ఓటర్లు నింపాల్సి ఉండగా అవసరమైన సహాయాన్ని బీఎల్ఓలు అందించనున్నారు. ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 4,16,00,000 గణన పత్రాలను ముద్రించగా 46,397 మంది బీఎల్ఓలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఏసు సవిత చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లాలో నిర్వహించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. 10వ తరగతి ఇంటర్మీడియట్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు పురస్కారాలను ఆమె అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులకు త్వరలో ల్యాప్టాప్లు అందజేస్తామని తెలిపారు. విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో పాటు నైతిక విలువలను కూడా అలవర్చుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి శ్రీ వల్లూరు జయప్రకాష్ నారాయణ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
2: అంతర్జాతీయ సంక్షోభాల సమయంలో భారత నాయకత్వం, విదేశాల్లో భారతీయుల యొక్క రక్షణ వంటి అంశాలు, ఇవాళ మోదీ గారి యొక్క దూరదృష్టి ఏ రకంగా ఉంది, ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయనేది ప్రపంచానికి ప్రస్ఫుటంగా కూడా కనబడతా ఉన్నటువంటి పరిస్థితి.
1: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: డిజిటలీకరణ ప్రక్రియ ద్వారా పౌర సరఫరాల సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న మాట్లాడుతూ రాష్ట్రంలో పౌర సరఫరాల రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చామని, రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని మంత్రి వెల్లడిస్తూ,
3: ఫస్ట్ టైం మేము స్మార్ట్ రైస్ కార్డ్స్ అని తీసుకొచ్చాం. ఏ రేషన్ షాప్లోనే తీసుకునే విధంగా ఈ స్మార్ట్ కార్డ్స్ డిజైన్ చేసాం. కొత్త రేషన్ కార్డు అనేది నిరంతరం జరిగే ప్రక్రియ అండి. ఇప్పుడు ఈ రోజున మీరు వాట్సాప్ ద్వారా అప్లై చేసుకోవచ్చు, అదేవిధంగా ఆన్లైన్ పోర్టల్లో మీరు చేసుకోవచ్చు. స్థానికం మన స్వర్ణ సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరు గ్రామంలో కానీ వార్డు కానివ్వండి, మీరు నమోదు చేసుకుంటే మీకు 15 రోజుల్లోపే మీకు కార్డ్ డెలివరీ అయ్యే విధంగా సరఫరా చేస్తున్నాం. అదేవిధంగా ఈ 2 సంవత్సరాల్లో 1,29,00,000 మెట్రిక్ టన్ను ధాన్యం కొనుగోలు చేయగలిగాం. సుమారు 30,831 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా 24 గంటల్లోనే రైతు ఖాతాల్లోకి మేము జమ చేశాం.
0: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చురుగ్గా పనిచేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. మంచిర్యాలలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ శిబిరంలో ఆయన నిన్న పాల్గొని మాట్లాడారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా బీఎల్ఓలు కృషి చేయాలని సూచించారు. ఓటర్ జాబితాలో పొరపాట్లు ఉంటే వాటిని సరిదిద్దేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని, అవసరమైన ధృవపత్రాలు సమర్పించి పేర్ల నమోదు సవరణ ప్రక్రియను సులభతరం చేయాలని అన్నారు. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ద్రోణి దక్షిణ కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలో నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయని, మరో 4 నుంచి 5 రోజుల్లో తెలంగాణ అంతటా విస్తరించే అవకాశముందని పేర్కొంది. ప్రముఖ తెలుగు అభ్యుదయ విప్లవ కవి శ్రీశ్రీగా ప్రసిద్ది చెందిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు వర్ధంతి ఈరోజు. 1910 ఏప్రిల్ 30వ తేదీన విశాఖపట్నంలో జన్మించిన శ్రీశ్రీ అభ్యుదయ భావాలతో తెలుగు సాహిత్యంలో గొప్ప కవితా సంకలనాలతో పాటు తెలుగు చలనచిత్ర గీతాలను, రేడియో నాటికలను రచించారు. ఆయన రచించిన మహాప్రస్థానం ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో అనర్ఘరత్నంగా పేరు పొందింది. తెలుగు సాహిత్యపు దశ దిశను మార్చిన పుస్తకంగా మహాప్రస్థానం ప్రసిద్ధిగాంచింది. అల్లూరి సీతారామరాజు సినిమా కోసం 1974లో శ్రీశ్రీ రాసిన పాటకు జాతీయ పురస్కారం లభించింది. 20వ శతాబ్దపు ఆధునిక తెలుగు కవితకు చుక్కానిగా నిలిచిన శ్రీశ్రీ 1983 జూన్ 15న తుదిశ్వాస విడిచారు. మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో అమలవుతున్న తాలిమే హునర్ పథకం కింద ఉచిత కార్పొరేట్ రెసిడెన్షియల్ ఇంటర్ విద్యకు ఎంపికైన విద్యార్థులకు విజయవాడలో నిన్న

0: అడ్మిషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ తాలిమే హునర్ పథకం కింద నిర్వహించిన ప్రవేశ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభించిందన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రితో ఈరోజు సమావేశం కానున్నారు. వర్షాకాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. డిజిటలీకరణ ప్రక్రియ ద్వారా పౌర సరఫరాల సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఇంటింటి సర్వే ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు ఈ ఉదయం 7:05, మధ్యాహ్నం 12:30, తిరిగి సాయంత్రం 7:05, 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన శ్రీశ్రీ గారి వర్ధంతి సందర్భంగా వారి గురించిన విశేషాలు, అనంతరం యోగా ధ్యానం ద్వారా సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం ఈ అంశం గురించి ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ శ్రీజీ ఆంజనేయులు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు కథా రచయిత అయిన కొరటాల శివగారి పుట్టినరోజు సందర్భంగా వారి గురించిన విశేషాలు తెలుసుకుంటూ వారు దర్శకత్వం వహించిన చిత్రాల నుండి పాటలు వింటారు.

ఇటువంటి మంచి మంచి పాటలు మీరు భావలహరి కార్యక్రమంలో వినవచ్చు. ఇక 8:15 సాయంత్రం 6:05 9:11 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 8:30 పల్నాడు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ కె శ్రీను, విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోనిన్ సినీ గీతాల కార్యక్రమం. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో పనిచేసే ప్రదేశాలలో మహిళలకు భద్రతా సదుపాయాలు, ఈ అంశం గురించి పరిచయాలతో కూర్చున్న కార్యక్రమం. అనంతరం లలిత గీతాలు వింటారు. 10:12:40 తిరిగి 1:30 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారం. 1:20 సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు. సాయంత్రం 6:00 తిరిగి 11:00 హిందీలో వార్తా ప్రసారం. 6:30 ప్రసార విశేషాలు. 6:35 పూజాప్రసాద్ గారు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు వింటారు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పంట సాగు హక్కు పత్రాలు ఉపయోగాలు, ఈ అంశం గురించి వ్యవసాయ అధికారి శ్రీ డి శ్రీనివాసులు గారితో పరిచయ కార్యక్రమం

అనంతరం జానపద గీతాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం మరియు నీరు విలువైన వనరు ఈ అంశం గురించి తెలుసుకుంటారు. అనంతరం క్రీడావలోకనం, వారంలో జరిగిన క్రీడలపై సమీక్ష వింటారు. 8:15 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఎన్డీఏ ప్రభుత్వం తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ. కేంద్రం నుండి రిలే. 8:40 చిత్రమంజరి సినీ గీతాల కార్యక్రమం. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వినే కార్యక్రమం. 10:00 జానపద సంగీతం విజయవాడ కేంద్రం నుండి రిలే. మీరింతవరకు ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు విన్నారు.

మీరు ఇంతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్లోవేకియా అధ్యక్షుడు రాబర్ట్ ఫీకో ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 52వ G7 శిఖరాగ్ర సదస్సు ఈరోజు ఫ్రాన్స్లో ప్రారంభమవుతుంది. దేశంలో అనేక చోట్ల నైరుతి ఋతుపవనాలు మరింతగా విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ గ్రూప్ ఏ ప్రారంభ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ను 64 పరుగుల తేడాతో ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఆ దేశ ప్రధానమంత్రి రాబర్ట్ ఫీకోతో చర్చలు జరుపుతారు. స్లోవాక్ అధ్యక్షుడు పీటర్ పెలెగ్రినితో కూడా సమావేశం కానున్నారు. ఫ్రాన్స్లోని నీస్ నగర పర్యటన తొలి విడత ముగించుకున్న అనంతరం ప్రధానమంత్రి మోదీ 2 రోజుల అధికార పర్యటన నిమిత్తం నిన్న రాత్రి బ్రాటిస్లావా చేరుకున్నారు. ఈ పర్యటన భారత స్లోవేకియా సంబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి, ఇరు దేశాల మధ్య సహకారానికి కొత్త మార్గాలు అన్వేషించేందుకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుందని మోదీ అన్నారు. స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెలెగ్రిని ప్రధానమంత్రి రాబర్ట్ ఫీకోలతో జరగబోయే సమావేశాల కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోదీ సోషల్ మీడియాలో తెలియజేశారు. 1993లో స్లోవేకియాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రధానమంత్రి ఆ దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. గత ఏడాది ఏప్రిల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్లోవేకియాలో జరిపిన అధికారిక పర్యటన, అలాగే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కోసం స్లోవాక్ అధ్యక్షుడు పీటర్ పెలెగ్రిని మన దేశాన్ని సందర్శించిన నేపథ్యంలో మోదీ స్లోవేకియా పర్యటన చేపట్టారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆటోమొబైల్, రైల్వే తయారీ రంగాలతో సహా వివిధ రంగాల్లో స్లోవేకియాతో ద్వైపాక్షిక సంబంధాన్ని బలోపేతం చేయడంలో భారతదేశానికి ఉన్న నిబద్ధతను ఈ పర్యటన పునరుద్ఘాటిస్తుంది. బ్రాటిస్లావా చేరుకున్న వెంటనే మోదీకి ఘన స్వాగతం లభించిందని, సంప్రదాయ స్లోవాక్ ఆతిథ్యం ఇచ్చారని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేశారు. నిన్న ప్రధానమంత్రికి స్లోవాక్ విదేశాంగ మంత్రి జురాజ్ ప్లనర్ స్వాగతం పలికారు. ప్రవాస భారతీయులు కూడా ప్రధానమంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లుచ్నికా ఆన్సాంబుల్కు చెందిన స్లోవాక్ సంగీతకారులు వందే మాతరం గీతాన్ని ఆలపించారు. ప్రధానమంత్రికి ఈరోజు అధికారికంగా స్వాగతం లభించనుంది. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్తో విస్తృతంగా చర్చలు జరిపిన అనంతరం భారత్ ఫ్రాన్స్ ప్రత్యేక అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో కూడిన అనేక కార్యక్రమాల్లో పాల్గొని తన ఫ్రాన్స్ పర్యటన మొదటి విడతను ముగించారు. ఆవిష్కరణలు, కృత్రిమ మేధస్సు, వ్యూహాత్మక సాంకేతికతలు, వాణిజ్యం, ఇరు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు వంటి అంశాలపై ఒక ప్రతిష్టాత్మకమైన కార్యాచరణను ఇరు దేశాలు ఆవిష్కరించడంతో ప్రధానమంత్రి పర్యటన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక ముఖ్యమైన ముందడుగ్గా నిలిచింది. రాబోయే సంవత్సరాల్లో కీలకమైన అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో సహకారానికి మార్గదర్శకంగా నిలిచే భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ రోడ్మ్యాప్ 2030ని కూడా ఆమోదించడం ప్రధానమంత్రి పర్యటనలో ఒక ప్రధానమైన మైలురాయి. అంతకుముందు ప్రధానమంత్రి భారత్ ఇన్నోవేట్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది 120కి పైగా భారతీయ అంకుర పరిశ్రమలు, ప్రముఖ విద్యా సంస్థలు, పెట్టుబడిదారులు, సాంకేతిక రంగ నాయకులను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ,
1: आज भारत में एक स्टार्टअप रिवॉल्यूशन हो रहा है. इस रिवॉल्यूशन में भारत का नौजवान एक नए माइंडसेट के साथ

0: मानवता के हित में समस्याओं के समाधान ढूंढ रहा है और हमारे नौजवानों के वर्ल्ड क्लास सॉल्यूशंस को ग्लोबल स्टेज पर लाने का माध्यम ही है भारत इनोवेट्स। आप सबको 100 सवा 100 स्टार्टअप दिख रहे हैं, लेकिन भारत में ऐसे 2 लाख से ज्यादा स्टार्टअप का मेगा पूल है और अब ये सारे स्टार्टअप्स एक नई ऊर्जा के साथ भारत और वर्ल्ड इकोनॉमी की ग्रोथ में कंट्रीब्यूट कर रहे हैं।
1: ఏఐ గవర్నెన్స్పై ఉమ్మడి భారత్ ఫ్రాన్స్ ఏఐ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటును 2 దేశాలు ప్రకటించాయి. అదేవిధంగా ఆర్థిక భద్రతా చర్చలు కూడా ప్రారంభించాయి. రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసే లక్ష్యం కోసం ఒక ఉన్నత స్థాయి వార్షిక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయడానికి భారత ఫ్రాన్స్ దేశాలు ఈ సందర్భంగా అంగీకరించాయి. మన విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన గురించి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్తో ఆయన జరిపిన చర్చల వివరాలపై నీస్ నగరంలో ప్రత్యేక విలేకరుల సమావేశం నిర్వహించింది. భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ రోడ్ మ్యాప్ 2030 ఈ పర్యటనలో కీలకమైన ఫలితమని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి అభివర్ణించారు. 52వ G7 శిఖరాగ్ర సదస్సు ఈరోజు ఫ్రాన్స్లోని ఏవియోన్ నగరంలో ప్రారంభం కానుంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు G7 సభ్య దేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు హాజరవుతారు. సభ్య దేశాలతో పాటు ఫ్రాన్స్ ఈ సదస్సుకు భారత్, బ్రెజిల్, ఈజిప్ట్, కెన్యా, దక్షిణ కొరియా, ఖతార్, సౌదీ అరేబియా, సిరియా, యుక్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను అవుట్రీచ్ భాగస్వామ్య దేశాలుగా ఆహ్వానించింది. G7 సదస్సులో భారత్ ఒక భాగస్వామ్య దేశంగా పాల్గొనడం ఇది 13వ సారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు జరిగే అవుట్రీచ్ సెషన్లలో పాల్గొంటారు. G7 సదస్సులో ప్రధానమంత్రి మోదీ పాల్గొనడం అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో భారత్ పోషిస్తున్న కీలక పాత్రను ప్రతిఫలిస్తోంది. ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా జవార్లో నిర్మించిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వాణిజ్య విమాన సేవలు ఈ ఉదయం ప్రారంభమవుతున్నాయి. ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన మొదటి విమానం ఉదయం 7:05 లక్నో నుంచి బయలుదేరి 8:05 నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునేలాగా షెడ్యూల్ చేశారు. నోయిడా నుంచి బెంగళూరుకు మొదటి సాధారణ వాణిజ్య విమాన సర్వీస్ కూడా ప్రారంభమవుతుంది. జవార్ విమానాశ్రయం నుంచి లక్నోకు బయలుదేరే మొదటి విమానం ఉదయం సమయానికి టేక్ ఆఫ్ కానుంది. ఈ తొలి విమానంలో జవార్ ఎమ్మెల్యే ధీరేంద్ర సింగ్తో పాటు 20 మంది మహిళలతో కలిపి మొత్తం 172 మంది రైతులు ప్రయాణిస్తారు. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పునః పరీక్ష అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రీఎగ్జామినేషన్ ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లో తమ పార్టీ ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసుతో ప్రమేయం ఉన్నట్టు అనుమానం వచ్చిన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీని నిన్న 9 గంటల పాటు విచారించింది. నిన్న భవానీ భవన్లో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కునాల్ ఘోష్ అభిషేక్ బెనర్జీలను దర్యాప్తు సంస్థ విచారించినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. రాబోయే 6 నుంచి 7 రోజుల్లో పశ్చిమ బెంగాల్లో హిమాలయ సానువుల దిగువ ప్రాంతాలు, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈరోజు ఈశాన్య భారతదేశం, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. రాబోయే 4 నుండి 5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్, దక్షిణ ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించేందుకు అనుకూలమైన పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీల్లో నిన్న హ్యూస్టన్లో జరిగిన గ్రూప్ మ్యాచ్లో జర్మనీ టోర్నమెంట్లో తొలిసారిగా ఆడుతున్న కురకౌను 7-1 గోల్స్ తేడాతో ఓడించింది. మరొక మ్యాచ్లో టెక్సస్లోని డల్లా స్టేడియంలో జరిగిన గ్రూప్ ఎఫ్ ప్రారంభ మ్యాచ్లో జపాన్, నెదర్లాండ్స్ అట్ల మధ్య జరిగిన మ్యాచ్ 2-2 గోల్స్తో డ్రాగా ముగిసింది. ఈరోజు గ్రూప్ ఎఫ్ మ్యాచ్లో టునీషియా, స్వీడన్ జట్లు తలపడతాయి. భారత కాలమానం ప్రకారం 7:30 మ్యాచ్

0: ప్రారంభమవుతుంది. మరొక మ్యాచ్లో స్పెయిన్ జట్టు క్యాబోవర్డేతో తలపడుతుంది. మహిళల టీ20 ప్రపంచకప్ గ్రూప్ ఏ తొలి మ్యాచ్లో నిన్న రాత్రి ఎడ్బాక్స్టన్లో జరిగిన మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ను 64 పరుగుల తేడాతో ఓడించింది. పాకిస్తాన్కు 171 పరుగుల లక్ష్యాన్ని భారత్ నిర్దేశించగా పాకిస్తాన్ జట్టు 17 ఓవర్లలో 106 పరుగులకి ఆల్అవుట్ అయింది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 52వ G7 శిఖరాగ్ర సదస్సు ఈవేళ ఫ్రాన్స్లో ప్రారంభమవుతుంది. దేశంలో అనేక చోట్ల నైరుతి ఋతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ ప్రారంభ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కప్రం కేంద్రం.

0: ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమంలో నేటి మన శీర్షికన శ్రీశ్రీ గారి వర్ధంతి సందర్భంగా వారి గురించిన విశేషాలు తెలుసుకుంటారు. అనంతరం యోగా ధ్యానం ద్వారా సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం ఈ అంశం గురించి ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ శ్రీ జి ఆంజనేయులు గారితో పరిచయ కార్యక్రమం మరియు సినీ భక్తి గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ప్రకటనలు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఇప్పుడు వినండి శ్రీశ్రీ గారి వర్ధంతి సందర్భంగా వారి గురించిన విశేషాలు. శ్రీశ్రీగా పిలువబడే శ్రీరంగం శ్రీనివాసరావు గారు ప్రముఖ తెలుగు కవి, హేతువాది, రచయిత. వీరు 1910 ఏప్రిల్ 30న వెంకటరమణయ్య, అప్పలకొండమ్మ దంపతులకు విశాఖపట్నంలో జన్మించారు. శ్రీరంగం సూర్యనారాయణకు దత్తుడవడం వలన వీరి ఇంటి పేరు శ్రీరంగంగా మారింది. ఆకలితో అలమటించే పేదవాడి కన్నిటిని, శ్రామికుడి కష్టాన్ని, యువత కలలను తన కలంతో కవిత్వంగా మలిచారు. మహాప్రస్థానం అనే సాహిత్య జ్యోతిని వెలిగించి తెలుగు కవిత్వానికి కొత్త దారిని చూపారు. ఛందస్సు నుండి బయటకు వచ్చి సాధారణ ప్రజల జీవితం, శ్రమ, సమానత్వం, సామాజిక న్యాయం వంటి అంశాలను తన కవిత్వంలో ప్రతిబింబించారు. వచన కవిత్వానికి ప్రాచుర్యం కల్పించిన కవి శ్రీశ్రీ. సామాన్య ప్రజల జీవితాలను కవిత్వంలో ప్రతిబింబించిన రచయిత. నేను సైతం వంటి కవితల ద్వారా యువతలో చైతన్యం నింపారు. వీరి కవిత్వం నేటికీ సామాజిక స్పృహకు ప్రతీకగా నిలుస్తుంది. కవిత్వం పూలతోటల్లో విహరిస్తున్న రోజుల్లో దానిని కూలీల చెమట చుక్కల దగ్గరకు తీసుకువెళ్లిన మహాకవి శ్రీశ్రీ. పదాలను కేవలం అలంకారాలుగా కాకుండా సామాజిక మార్పుకు ఆయుధాలుగా మలిచిన విప్లవ కవి, ఆధునిక తెలుగు సాహిత్యానికి మార్గదర్శి మహాకవి శ్రీశ్రీ. వీరికి 1972లో సాహిత్య అకాడమీ అవార్డు, అల్లూరి సీతారామరాజు చిత్రానికి జాతీయ అవార్డు మరియు నంది అవార్డులు మొదలగునవి అందుకున్నారు. వీరి వర్ధంతి ప్రతి సంవత్సరం జూన్ 15న జరుపుకుంటాం. మీరింతవరకు నేటి మాట శీర్షికన శ్రీశ్రీ గారి వర్ధంతి సందర్భంగా వారి గురించిన విశేషాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో ప్రకటనలు వింటారు.

0: ఇప్పుడు వినండి యోగా ధ్యానం ద్వారా సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం గురించి ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ శ్రీజీ ఆంజనేయులు గారితో పరిచయ కార్యక్రమం.
1: మానసిక వికాసానికి, వ్యక్తిత్వ వికాసానికి ఆధ్యాత్మికతకి కూడా చాలా దగ్గర సంబంధం ఉందని చెప్తారు. ముఖ్యంగా ప్రాణాయామం కానీ, యోగా, ధ్యానం, వీటి ద్వారా మనిషి తాలూకా వ్యక్తిత్వ వికాసం చాలా బాగా జరుగుతుంది అనేటటువంటిది పెద్దలు చెప్పేటటువంటి మాట. మరి ఈ ధ్యానం ద్వారా సంపూర్ణ వ్యక్తిత్వ వికాస సాధన ఎలా జరుగుతుందో ఈరోజున మన స్టూడియోలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ శ్రీ జి ఆంజనేయులు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: యువత ఈ రోజున ఎక్కువగా ఈ ఒత్తిడి ప్రపంచంలో బతుకుతున్నారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, తర్వాత ఈ ప్రొఫెషనల్స్, ఎగ్జిక్యూటివ్స్, వీళ్ళందరూ కూడా రోజుకి 10 గంటలు 15 గంటలు వర్క్ చేయటం, కంప్యూటర్స్ మీద ఉండటం, పూర్తిగా వాళ్ళలోంచి శక్తి అంతా శక్తిహీనులుగా అయిపోయి దానివల్ల వాళ్ళు ఆర్జించేటటువంటి ఈ లక్షలాది రూపాయల ద్వారా మత్తు పదార్థాలకు బానిసలవ్వటం, లేకపోతే ఆల్కహాల్ తీసుకోవడం, మిగతా అవన్నీ కూడా చాలా సహజంగానే ఆటోమేటిక్గా వాళ్ళు చేసేస్తున్నారు. అది హై కల్చర్ కింద మారిపోయింది కదా. మరి ఇటువంటి నేపథ్యంలో ఈ యోగా ప్రాణాయామాలు వాళ్ళ స్థితిని ఏ రకంగా మార్చగలవు, వాళ్ళకి ఏదైనా లాభం చేకూర్చగలవా?
2: తప్పకుండా అండి. మనం గనక చూస్తే, మీరు చూడండి, ప్రాచీనంగా మనకు ఉన్న యోగాలు మనం ఏమన్నా వదిలిపెట్టాం, ఈ ప్రాణాయామాలు ఇవన్నీ ఇవాళ వెస్టర్న్ కంట్రీస్లో విపరీతంగా అడాప్ట్ చేసుకుంటున్నారు. అమెరికాలోట సంవత్సరానికి $90 బిలియన్ వ్యాపారం యోగ సంస్థల ద్వారా జరుగుతోంది. వాళ్ళు అంత బాగా అడాప్ట్ చేసుకుంటే మనమేమన్నా ఈనాడు వాకింగ్ అనో, లేకపోతే చిన్న చిన్నవి, అవి తప్పని మేము చెప్పట్లేదండి, చాలా ఎలిమెంటరీ లెవెల్ ఎక్సర్సైజెస్, ఎలిమెంటరీ వే ఆఫ్ సప్లయింగ్ మోర్ ఆక్సిజన్ టు ద బాడీ, అటువంటివి చేస్తున్నాం. కానీ ఈ అత్యధికంగా మనకు ఉపయోగపడే ప్రాణాయామాలు, ధ్యానాలు పూర్తిగా వదిలేశారు. ఎప్పుడైతే ప్రాణాయామాలు, ధ్యానాలు చేయటం మొదలుపెట్టారో, కేవలం పూర్తిగా మనసు వారి కంట్రోల్లోకి రావడం జరుగుతుంది. మనం ఇక్కడ మా ఒక విషయం చెప్పుకోవాలండి, మనసుని మనసుతో నిగ్రహించలేము, అది మనందరికీ దైనందిన జీవితంలో మనందరికీ అనుభవమే. మనసుని మనసుతో నిగ్రహించలేము, కేవలం మనసుని శ్వాస ద్వారానే నిగ్రహించగలం. శ్వాసకి మనసుకి చాలా దగ్గర సంబంధం ఉంటుందండి. ఇప్పుడు మీరు గనక చూస్తే, మనకి ఎప్పుడన్నా కోపం వచ్చిందనుకోండి, మన శ్వాస వేడిగా ఉంటుంది, స్పీడ్గా ఉంటుంది. అదే గనక నీరసము, నిస్పృహ వచ్చిందనుకోండి, మన శ్వాస స్లోగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఈ విధంగా మీకు కోపం వచ్చినా, నీరసం వచ్చినా, నిస్పృహ వచ్చినా, భయం వచ్చినా, ఆందోళన వచ్చినా, ఆశ్చర్యం వేసినా మీ శ్వాస మారిపోతుంది. అంటే ఏంటి, మీ మానసిక స్థితి కనుక మారిపోతే శ్వాస మారిపోతుంది. సో ఇదే కనుక మీరు శ్వాసను మార్చుకోగలిగితే మానసిక స్థితిని మార్చుకోగలుగుతారు. ఇది ఒక్కటే తరుణోపాయం కానివ్వండి, ఈ సమాజంలో మనకి ఈనాడు ఉన్న ఈ మెడిసిన్స్ వల్ల మాత్రం మానసిక వికాసం జరగటం కానీ, మనసుని కంట్రోల్ చేయటం కానీ సాధ్యమయ్యేది కాదండి. గత 30-40 ఏళ్ల చరిత్ర చూసి మనం తెలుసుకోవచ్చు. అదే కనుక ఈ ప్రాణాయామాలు, ధ్యానాలు, ఈ ధారణ, సమాధి, ఈ మూడు కనుక ఎవరైనా రోజుకి జస్ట్ 45 to 1 hour కనుక ప్రాక్టీస్ చేస్తే జీవితాన్ని చాలా అద్భుతంగా మలుచుకోవచ్చు. వారి మనసు వారి పూర్తిగా వారి యొక్క కంట్రోల్లో ఉంటుంది. ఈ మనసు కంట్రోల్లో లేని పరిస్థితుల్లోనే వాళ్ళు మీరు చెప్పినట్టు క్లబ్బులకు వెళ్ళటం అండి, ఈ నెక్రాటిక్స్కి అలవాటు పట్టమండి, వీటన్నిటి ఉందండి. ఇదే విధంగా మహేష్ గారు, మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు. మీరు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మెడికల్ వింగ్లో వాళ్ళు ఒక రిపోర్ట్ పెట్టారు రీసెంట్గా. ఏంటంటే, న్యూరలాజికల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, ఈ నెక్రాటిక్స్ డ్రగ్స్కి అలవాటు పడ్డ వాళ్ళకి కానీ, ఈ నార్మల్ మెడిసిన్స్ కంటే కూడా ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ద్వారా నేర్పబడే సుదర్శన క్రియ చాలా ఎక్కువ ఫలితాన్ని ఇస్తోంది అని చెప్పి వాళ్ళ మెడికల్ వింగ్ వెబ్సైట్లో రిపోర్ట్ కూడా ఉందండి. సో ఆ విధంగా మన అనాదిగా వచ్చిన ఈ ప్రాణాయామాలు, ధ్యానాలు చాలా చక్కటి ఫలితాన్ని, అనూహ్యమైన ఫలితాన్ని ఇస్తాయండి. నా దృష్టిలో అయితే ఇట్ ఈజ్ ఓన్లీ ఆల్టర్నేటివ్ అండి, మిగిలిన వల్ని ఓన్లీ టెంపరీ రిలీఫ్. ద పర్మనెంట్ క్యూర్ ఆర్ పర్మనెంట్ ఆల్టర్నేటివ్ ఈజ్ ధ్యానము, సమాధాభ్యాసము, ప్రాణాయామాలు.
1: హింసాత్మక ప్రపంచం పూర్తిగా ఎక్కడ చూసినా కూడా మనకి హింస ద్వారానే ఏదైనా సాధించవచ్చు అనేటటువంటిది నేర్పడం, ఈవెన్ మనకు సినిమాలు కూడా ఏది పూర్తిగా చివరిలో అవతల వాళ్ళని కొట్టడం ద్వారానో, అవతల వాళ్ళని చంపేయడం ద్వారానో సమస్యలకి పరిష్కారం చూపిస్తున్నటువంటి ఈ తరుణంలో, మరి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు మొత్తం కూడా వీటి మీదే ఆధారపడి, మన ఈ యోగాస్ కానీ, ఉపనిషత్స్, వేదాస్, ఉపనిషత్స్, వీటి మీద ఆధారపడి ఉన్నటువంటి ఇంత గొప్ప సంస్కృతి కదా మనది. మరి కానీ యూత్ మొత్తం అటుపక్కగా వైలెన్స్ పక్క వెళ్ళిపోతున్నారు, అందుకనే మనకి హింస, టెర్రరిజము అన్నీ పెరిగిపోతున్నాయి కదా. దానికి మరి

0: ప్రత్యామ్నాయంగా ఈ యోగా ధ్యానం వాటిని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లొచ్చు?
1: యా మీరు చెప్పినట్టు సినిమాల వల్ల సొసైటీ చెడిపోతుందా? లేదు, సొసైటీలో ఉన్న వీక్నెస్ని ఎన్కాష్ చేసుకునేందుకే సినిమాలు తీస్తున్నారా? దీనికి అనుగుణంగా అనేది అదొక డిబేటబుల్ ఇష్యూ అండి. నా ఒపీనియన్ ప్రకారం అయితే సొసైటీలో ఉండే పరిస్థితులు, సొసైటీలో ఉండే పరిస్థితిని ఎన్కాష్ చేసుకునే విధంగా సినిమాలు తీస్తున్నారు. సో సొసైటీలో హింసని ప్రేమించే వాళ్ళు, లైక్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. దీనికి కారణం ఇదే, మానసికంగా ఎప్పుడైతే వీక్ అయ్యారో అప్పుడే మనిషి శారీరకంగా తిరగబడతాడు, దాన్ని శారీరకమైన పని చేయడానికి మొదలు పెడతాడు. అంతేగాని మానసికంగా స్ట్రాంగ్గా ఉన్నంత వరకు శారీరకంగా చేయడు. మీకు అందుకే నాదిగా చెప్పే ఇక్కడ ఒక సామెత మనం గుర్తుకు చేసుకోవాల్సి ఉంటుందండి. కత్తి బలమా కలం బలమా? ఇట్ ఈస్ ఎ ప్రూవ్డ్ వర్షన్, కలమే బలమైంది, కత్తి ఎప్పుడూ కాదు. కానీ కలంలో ఎప్పుడైతే మీకు పవర్ లేదో, శక్తి లేదో, మనిషి కత్తి తీయాల్సిన అవసరం అవుతుంది. సో అదేవిధంగా ఇప్పుడు మానసికంగా దౌర్బల్యాలు ఏర్పడి, వీక్నెస్లు ఏర్పడి, ఏమి చేయాలో తెలియక ఈ శారీరకమైన ఈ ఫిజికల్ వైలెన్స్, మీరు చెప్పినట్టు టెర్రరిజం అనండి, మర్డర్స్ అనండి, లూటీలు అనండి, ఇవన్నీ జరుగుతున్నాయి తప్ప మీకు ఇంకోటి కూడా. ఇదంతా జరగడానికి ప్రధాన కారణం ఎక్కడైతే వాళ్ళు సామాజికంగా వెనకబడి ఉంటారో వాళ్ళే సంఘం మీద తిరగబడుతున్నారు. సామాజికంగా వెనకబడి ఉండటానికి కారణం సెల్ఫ్ సస్టైనెన్స్, వాళ్ళంతటా వాళ్ళు బతకలేని స్థితికి వెళ్ళిపోవటమే. ఈ సొసైటీలో దోపిడీ విధానం అనండి, లేదా ప్రభుత్వపరమైన కొన్ని ఫెయిల్యూర్స్ అనండి, వీటన్నిటి వల్ల సమాజంలో కొంత కొన్ని వర్గాలు వెనకబడి ఉంటున్నాయి. వాళ్ళకి నిజంగా మనం ఈ ప్రాణాయామాలు, యోగాలు నేర్పి వాళ్ళని ముందు మానసికంగా కనుక ఉన్నతమైన స్టేజ్కి తీసుకురాగలిగితే వాళ్ళు ఎవరి మీద ఆధారపడరు, ఈవెన్ కేవలం గవర్నమెంట్ మీద కూడా ఆధారపడరు. దీనికి నిదర్శనమే మీకు మనం రీసెంట్గా వింటున్న అన్నా హజారే గారి స్వగ్రామమైన ర్యాలిగన్ సిద్ధి. ఈ అన్నా హజారే గారు 40 ఏళ్ల క్రితం ఎలాంటి ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఆయనంతటా ఆయనే ఆ ఊరిని ఎంత ఈనాడు ప్రపంచమంతా చెప్పుకునే విధంగా తయారు చేయగలిగారంటే కేవలం మన భారతీయ ప్రాచీన సాంప్రదాయాల శిష్టాలకు అనుగుణంగా ఆచరించి మరీ ఆయన ఆ విలేజ్ని ఈనాడు అలా తీసుకురాగలిగారు. సో ఇట్ ఈస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ అండి.
0: అలాగే ఇక చివరిగా యువత, మనం యువతలో ఈ మార్పుని దీని ద్వారా తీసుకురావాలనుకుంటే వాళ్ళు ఈ యోగా ధ్యానం ఇవన్నీ చేయటం అబ్బే మాకు అప్పుడే ఏంటి, మాకు ఇంకా అంత వయసు అయిపోలేదు, ఏదో ముస్లిం మతక వాళ్ళు చేసుకుంటారు, పెద్దవాళ్ళు చేసుకుంటారు అనేటటువంటి పరిస్థితి కూడా ఉన్నది కదండి.
1: అవునండి, దీనికి మనం ఎప్పుడు ఈ ప్రపంచంలో చెడు ఎక్కువ పాపులర్ అవుతూ ఉంటుంది, మంచి అవదండి, అది లోక సహజం. సో అందుకనే చదువుకున్న వాళ్ళు ఇవో ఇలాంటి ఈ ఆల్ ఇండియా రేడియో సంస్థలు కానీ పేపర్లు కానీ వాళ్ళు బాధ్యత వహించి సైంటిఫిక్ రీసెర్చ్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయో చూసి మళ్ళా మళ్ళా తిరిగి జనాల్లో కనుక దీన్ని తీసుకెళ్ళగలిగితే తప్పకుండా యువత కూడా వింటారండి. ఈనాడు చెప్తున్నాం కదా, అమెరికన్ వెస్టర్న్ కంట్రీస్లో యోగాకి చాలా ముఖ్యం ఉంది. అమెరికాలో ప్రతి స్ట్రీట్లోనూ దాదాపుగా మినిమం 3 to 4 యోగా సంస్థలు ఉన్నాయట. $90 బిలియన్ బిజినెస్ జరుగుతుందట పర్ యానం అక్కడ. యువతకు కూడా యోగా గురించి వాళ్ళకేంటంటే ఓన్లీ సైంటిఫిక్గా ప్రూవ్ చేసినాడు మాత్రమే వాళ్ళు నమ్ముతారు. ఆల్రెడీ చాలా సైంటిఫిక్ రిపోర్ట్స్ ఉన్నాయండి వెబ్సైట్లు. ఈనాడు ఇంటర్నెట్ ప్రపంచం వచ్చిన తర్వాత మీరు యోగా దాని బెనిఫిట్స్ ఎవరైనా తెలుసుకోదలుచుకుంటే క్లిక్ ఆఫ్ ది మౌస్లో చాలా చక్కటి రిజల్ట్స్ దొరుకుతున్నాయి. సో వాటిని ఇంకా ఇంకా ప్రచారంలోకి తీసుకురావడం ద్వారా మనం ఈ యోగాని చాలా ఎక్కువగా యువతలో కూడా ప్రవేశపెట్టగలుగుతాం, వాళ్ళ జీవితాన్ని చక్కటి ఆనందదాయకం చేయగలుగుతాం.
0: చాలా సంతోషం అండి. ఇప్పుడు ధ్యానం ద్వారా మనిషి పరిపూర్ణమైన వ్యక్తిత్వ వికాసం తను సాధించడమే కాకుండా అలాగే సమాజ వికాసానికి కూడా పరోక్షంగా దోహదపడవచ్చు. ఈరోజు మీరు మా శ్రోతలతో చక్కగా యోగా ధ్యానం దాని తాలూకా ఫలితాలు ఎలాగా సమాజానికి ఇవి ఉపయోగపడతాయి చాలా చక్కగా చెప్పారండి. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మీకు. నమస్కారం.
1: నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
2: మీరింతవరకు యోగా ధ్యానం ద్వారా సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం గురించి ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ శ్రీ జి ఆంజనేయులు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సినీ భక్తి గీతాలు వింటారు.

0: सहायता टेलीलॉ के ऐप, वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: అమ్మలారా అయ్యలారా సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినండి, హో, కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
2: ఆర్బీఐ అంటోంది క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు కథా రచయిత అయిన కొరటాల శివ గారి పుట్టినరోజు సందర్భంగా వారి గురించిన విశేషాలు తెలుసుకుంటూ వారి దర్శకత్వం వహించిన చిత్రాల నుండి పాటలు వింటారు. కార్యక్రమంలో ప్రకటనలు వింటారు.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: తెలుగు సినీ పరిశ్రమలో సామాజిక సందేశాలతో కూడిన వాణిజ్య చిత్రాలను రూపొందించి ప్రత్యేక గుర్తింపు పొందిన దర్శకులు కథా రచయిత కొరటాల శివగారు. వీరి చిత్రాలు వినోదంతో పాటు సమాజానికి అవసరమైన సందేశాలను అందిస్తాయి. అందుకే వీరిని తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత విజయవంతమైన దర్శకులలో ఒకరిగా భావిస్తారు. కథ, సంభాషణలు, దర్శకత్వం అనే మూడు విభాగాల్లోనూ తన ప్రతిభను చాటుకున్న వ్యక్తి వీరు. కొరటాల శివగారు 1975 జూన్ 15 అమలాపురంలో జన్మించారు. చిన్నప్పటినుంచే సాహిత్యం, కథల రచనపై వీరికి ఆసక్తి ఉండేది. విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత సినిమా రంగంపై ఉన్న మక్కువతో హైదరాబాద్కు వచ్చారు. సినీ పరిశ్రమలో అవకాశాల కోసం కృషి చేస్తూ రచయితగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఇప్పుడు వినండి శ్రీమంతుడు చిత్రం కోసం సూరజ్ సంతోష్ రైనయన రెడ్డి పాడిన పాట. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గీత రచన రామజోగయ్య శాస్త్రి.

వెండి తెరపై కొన్ని కథలు వినోదాన్ని పంచుతాయి, కొన్ని కథలు సందేశాన్ని అందిస్తాయి. కానీ సందేశాన్ని వినోదంగా, వినోదాన్ని బాధ్యతగా మార్చిన దర్శకులు కొరటాల శివ. ఒక సాధారణ యువకుడి కలం నుండి పుట్టిన ఆలోచనలు నేడు కోట్లాది ప్రేక్షకుల మనసులను తాకుతున్నాయి. రచయితగా ప్రారంభమైన వీరి ప్రయాణం దర్శకునిగా తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది. సినిమా ప్రపంచంలో అడుగుపెట్టినప్పుడు వారి చేతిలో కెమెరా లేదు, కలం మాత్రమే ఉంది. ఆ కలం రాసిన మాటలు ప్రేక్షకుల హృదయాలను తాకుతాయి. అనేక చిత్రాలకు రచయితగా పనిచేసి తమ ప్రతిభను నిరూపించుకున్నారు. కథతో సమాజాన్ని మార్చగలిగితే అదే నిజమైన విజయం అనే భావనకు ప్రతిరూపమే కొరటాల శివగారు. వీరి సినిమా అంటే కేవలం కథ కాదు, సమాజానికి అద్దం పట్టే సందేశం. కొరటాల శివగారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మిర్చి చిత్రం కోసం విజయ్ ప్రకాష్, అనితా పాడిన పాట వింటారు. ఈ చిత్రం కోసం రామజోగయ్య శాస్త్రి గారు గీతరచన చేయగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

కొరటాల శివగారు సినీ పరిశ్రమలో మొదట కథ రచయిత, సంభాషణ రచయితగా పనిచేశారు. అనేక చిత్రాలకు రచయితగా సేవలందించి తమ ప్రత్యేకమైన శైలిలో గుర్తింపు పొందారు. సమాజంలోని సమస్యలను కథల రూపంలో చెప్పగల సామర్థ్యం వారికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. 2013లో వచ్చిన మిర్చి చిత్రంతో దర్శకుడుగా పరిచయమయ్యారు. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించి వీరిని అగ్రశ్రేణి దర్శకులలో నిలబెట్టింది. కుటుంబ విలువలు, ప్రేమ, గ్రామాభివృద్ధి వంటి అంశాలను చక్కగా మిళితం చేసిన ఈ చిత్రం ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు వినండి, భారత్ అనే నేను చిత్రం కోసం కైలాష్ కేర్ దివ్యకుమార్ పాడిన పాట. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

కొరటాల శివగారు దర్శకత్వం వహించిన చిత్రాలలో జనతా గ్యారేజ్ చిత్రం పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యత వంటి అంశాలను ప్రధానంగా తీసుకుని రూపొందించారు. రాజకీయ వ్యవస్థలో మార్పు, అవసరాన్ని తెలియజేసే కథతో రూపొందించిన చిత్రం భరతని నేను. సముద్ర ప్రాంత ప్రజల కోసం వారి జీవన విధానం, ధైర్యం, న్యాయం వంటి అంశాలతో రూపొందించిన చిత్రం దేవరా. ఇటువంటి ఎన్నో చిత్రాలకు వారు దర్శకత్వం వహించి ప్రతి సినిమా వెనుక ఓ సామాజిక బాధ్యత, పర్యావరణ పరిరక్షణ, గ్రామీణ అభివృద్ధి వంటి అంశాలు మనకు తరచూ కనిపిస్తుంటాయి. సమాజాన్ని మార్చగల శక్తి సినిమాకు ఉంది అని నమ్మి ఆ శక్తిని తమ కథల ద్వారా ప్రజలకు చేరవేస్తున్న దర్శకులు కొరటాల శివ. ఇప్పుడు వినండి దేవరా చిత్రం కోసం శిల్పారావు పాడిన పాట.

కొరటాల శివగారి సినిమాలు కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. అందువల్ల వారి చిత్రాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడింది. వీరు సరళమైన జీవనశైలిని అనుసరిస్తారు. విజయాలు సాధించినప్పటికీ వినయంతో ఉండడం వారి ప్రత్యేకత. కొత్త ఆలోచనలను ప్రోత్సహిస్తూ యువ దర్శకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరు దర్శకులుగా నంది పురస్కారాలు, ఫిలింఫేర్ పురస్కారాలు అందుకున్నారు. శివగారు మాటలందించిన చిత్రమైన భద్ర చిత్రం నుండి కార్తీక్ చిత్ర పర్ణపాట వింటారు. సంగీతం దేవిశ్రీప్రసాద్, సాహిత్యం సిరివెన్నెల.

మీరు భావలహరిలో చివరిగా వినబోయే పాట ఆచార్య చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి పాడిన పాట వింటారు.

మీరింతవరకు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు కథ రచయిత అయిన కొరటాల శివగారి పుట్టినరోజు సందర్భంగా వారి గురించిన విశేషాలు తెలుసుకుంటూ వారు దర్శకత్వం వహించిన చిత్రాల నుండి పాటలు విన్నారు. ఈనాటి భావలహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి పల్నాడు జిల్లా సమాచార లేఖ వింటారు. పల్నాడు జిల్లా రెవెన్యూ అధికారి నారదముని ఆధ్వర్యంలో జిల్లా కేంద్రమైన నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ హాల్ నందు గత నెల 28వ తేదీన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నారదముని మాట్లాడుతూ, తెలుగు ప్రజలందరూ అభిమానంతో అన్నగారు అని పిలిచే నందమూరి తారక రామారావు 1923 మే 28న కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో జన్మించి కష్టనష్టాలను అధిగమిస్తూ చిన్ననాటి నుంచే నాటకాల పట్ల ఆసక్తి పెంచుకున్నారని తెలిపారు. అనంతరం సినీ రంగంలో ప్రవేశించి రాముడు, కృష్ణుడు, భీముడు, అర్జునుడు, భీష్ముడు, రావణుడు వంటి పౌరాణిక పాత్రలను అద్భుతంగా పోషించి ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. అలాగే రాజకీయ రంగంలో కూడా తన ప్రత్యేక ముద్ర వేసి పేద ప్రజల సంక్షేమం కోసం కిలో 2 రూపాయల బియ్యం వంటి పథకాలను ప్రవేశపెట్టి ప్రజానాయకుడిగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. జనతా వస్త్రాలు, పేదవారికి పక్కాళ్ల నిర్మాణం వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహానేతగా ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. పల్నాడు జిల్లా కొండవీడులోని జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటును గత నెల 30వ తేదీన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించారు. చెత్త నుంచి విద్యుత్ తయారీ ప్రక్రియను ఆసాంతం పరిశీలించి వివరాలను తెలుసుకున్నారు. చెత్తను ఎలా వేరు చేస్తారు, దాన్ని ప్లాంట్లో ఎలా శుద్ధి చేస్తారు, దేనికి ఉపయోగిస్తారనే విషయాలను ప్లాంట్ అధికారులు వివరించారు. ముఖ్యంగా చెత్తను బాయిలర్లలో మండించడం ద్వారా విద్యుత్ తయారీ ఎలా జరుగుతుందో, చివరకు బూడిదను ఇటుకల తయారీకి ఎలా వినియోగించవచ్చో అధికారులు క్షుణ్ణంగా ఉప ముఖ్యమంత్రికి తెలియజేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పల్నాడు జిల్లాలోని విద్యాసంస్థలను నెట్ జీరో, కార్బన్ ఉద్గారాల రహిత, శూన్య వ్యర్థాల పాఠశాలలుగా తీర్చిదిద్దాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ సంజనా సింహ పిలుపునిచ్చారు. ఈ నెల 5వ తేదీన పెద్ద తురకపాలెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి కలెక్టర్ మాట్లాడుతూ, నెట్ జీరో సాధన దిశగా అన్ని పాఠశాలల్లో విద్యుత్ వినియోగాన్ని క్రమబద్ధీకరించుకోవాలని, మన వల్ల పర్యావరణానికి ఎలాంటి చెత్త వ్యర్థాలు చేరకూడదని స్పష్టం చేశారు. పల్నాడు జిల్లాలోని జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను, నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ సంజనా సింహ అధికారులను ఆదేశించారు. గత నెల 30వ తేదీన జిల్లా కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్ నందు జిల్లా ఎస్పీ బి కృష్ణారావుతో కలిసి జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి కలెక్టర్ సంజనా సింహ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ఫలౌడీ యాక్సిడెంట్ కేసులో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం జాతీయ రహదారుల క్యారేజ్ వేలు లేదా పేవ్డ్ షోల్డర్లపై భారీ వాణిజ్య వాహనాల అక్రమ పార్కింగ్ను పూర్తిగా నిషేధించాలని స్పష్టం చేశారు. అధునాతన ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, జీపీఎస్ మానిటరింగ్, ఈ చలనాల ద్వారా దీనిని పర్యవేక్షించాలన్నారు. రహదారుల వెంట ఉన్న అనధికారిక దాబాలు, తినుబండారాల దుకాణాలు, అక్రమ కట్టడాలను కంట్రోల్ ఆఫ్ నేషనల్ హైవేస్ యాక్ట్ 2022 ప్రకారం 60 రోజుల్లోగా తొలగించాలని మున్సిపల్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లాలో 400 కోట్ల రూపాయల వ్యయంతో 21,000 కుటుంబాలకు పీఎం సూర్యగర్ పథకం ద్వారా విద్యుత్ కాంతులు అందిస్తున్నట్లు పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. నకరేకల్ మండలం కండ్లకుంట గ్రామంలో ఈ నెల 1వ తేదీన జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, స్థానిక సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ సంజనా సింహ, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్ వందనాదేవి తదితరులతో కలిసి మంత్రి పలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ పర్యటనలో భాగంగా గ్రామంలో 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నూతన గ్రంథాలయ భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. దీంతోపాటు కండ్లకుంట గ్రామంలో స్వర్ణ గ్రామ పంచాయతీ, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, త్రీఫేస్ విద్యుత్ పథకం, డంపింగ్ యార్డులను ప్రారంభించడంతో పాటు స్థానిక ఎస్సీ కాలనీలో ఇళ్లకు అమర్చిన పీఎం సూర్యఘర్ సోలార్ వ్యవస్థలను ప్రజాప్రతినిధులు పరిశీలించి ప్రారంభించారు. యోగాను జీవితంలో ప్రతి ఒక్కరూ భాగం చేసుకోవాలని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ఈ నెల 12వ తేదీన ఆశా ఏఎన్ఎంలతో యోగాంధ్ర కార్యక్రమం జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కాసు కన్వెన్షన్ హాల్లో జరిగింది. జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. జూన్ 7 నుంచి జూన్ 21వ తేదీ వరకు జిల్లాలోని ప్రతి గ్రామంలో యోగా ట్రైనర్ మాస్టర్లచే యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మీరింతవరకు పల్నాడు జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన కొత్తపల్లి.

0: శ్రీను, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హలో ఎఫ్ఎం, ప్రత్యక్ష ఫోనిన్ సినీ గీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్ ఎస్టీడి కోడ్ 08596 ఫోన్ నంబర్ 2233393.
2: ప్రయాణికులకు ముఖ్య గమనిక. ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
3: ఆర్బీఐ అంటోంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
1: ఈ వాటి హలో ఎఫ్ఎం లో మన మొదటి కాలర్ ఎవరో చూద్దాం. హలో, హలో, గుడ్ మార్నింగ్ అండి. హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి. మీ పేరు? కోటేశ్వరరావు గారు. చెప్పండి సార్, ఏ చిత్రం? బాగున్నామండి, మీరు బాగున్నారా సార్? సార్ ఆ చిత్రం నుంచి ఏ పాట అండి? ఓకే అండి, మీకోసం ఆ పాట వినిపిస్తున్నాం. థ్యాంక్ యూ అండి.

0: హలో హలో నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి. మీ పేరు?
1: విజయ్ మేడం.
0: విజయ్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సరే అండి, ఏ చిత్రం నుంచి మాట కావాలి చెప్పండి. ఓకే అండి, మీకోసం ఆ చిత్రం నుంచి వినిపిస్తున్నాం, వినండి. ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ మేడం.
0: ధన్యవాదాలు.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కొత్తపల్లి మేడం.
0: కొత్తపల్లి నుండి. మీ పేరండి?
1: లీలావతి.
0: లీలావతి గారు, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: జుమ్మంది నాదం మేడం.
0: జుమ్మంది నాదం. ఆ చిత్రం నుంచి ఏ పాట అండి? ఓకే అండి, మీకోసం ఆ పాట వినిపిస్తున్నాం, వినండి. థ్యాంక్ యూ.

0: హలో, నమస్తే అండి.
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి. మీ పేరు? ఓకే, ఈశ్వరయ్య గారు ఏ చిత్రం నుంచి పాట కావాలండి? బాగున్నామండి, మీరు బాగున్నారా? ఏ చిత్రం నుంచి పాట కావాలండి? ఓకే అండి, మీకోసం ఆ పాట వినిపిస్తున్నాం. ఓకే అండి.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం, మా తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చీర్ల నుంచి. నా పేరు వేముల పరశురాం మేడం.
0: పరశురాం గారు, ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
1: సినిమా పేరు మేడం శోభ.
0: శోభ, ఆ చిత్రం నుంచి ఏ పాట అండి?
1: అందాలు చిందు తార అంటుంది మేడం.
0: ఓకే అండి, ఎన్టీ అర్థం అండి.
1: ఎన్టీ రామారావు, అంజలిదేవి మేడం.
0: ఓకే అండి, మీకోసం ఆ పాట వినిపిస్తున్నాం, వినండి. ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్ యూ.

0: నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పుల్లన్న గారు బాగున్నామండి, మీరు బాగున్నారా సార్?
1: ఇంటికి దీపం ఇల్లాలు మేడం గారు, అందులో పివి శ్రీనివాస్ పాట నీవే అనే పాట ఉంటుంది చూడండి మేడం గారు.
0: ఓకే అండి, ఆ పాట వినిపించమంటారా?
1: అవును మేడం గారు.
0: ఓకే అండి, మీకోసం ఆ పాట వినిపిస్తున్నాం, వినండి.
1: కృతజ్ఞత వందనాలు మేడం గారు.
0: థ్యాంక్ యూ అండి.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కర్నూలు జిల్లా ఆస్పత్రి మండలం సంగరడం గ్రామం హరినాథ్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: హరినాథ్ రెడ్డి గారు బాగున్నామండి. మీరు బాగున్నారా సార్?
1: బాగున్నాం మేడం. చల్లగా వాతావరణం, మొన్న వర్షం బాగా పడింది, నిన్న లేదు మొన్న.
0: అవునండి,
1: బాగా పెద్ద వర్షం పడింది. అందరూ కూడా బాగా పడింటదని అనుకుంటాను మేడం.
0: అవునండి, పడుతున్నాయండి వర్షాలు.
1: చాలా మారిపోయింది మేడం, కూల్ గా ఉంది.
0: అవునండి
1: మేడం. మీకు డైరెక్టర్ గారికి ఆకాశవాణి స్టాఫ్ అందరికి నమస్కారాలతో మేడం. బలగం మేడం సినిమా పేరు.
0: బలగం.
1: అవును మేడం.
0: ఆ చిత్రం నుంచి ఏ పాట అండి?
1: నా ఊరు పల్లెటూరు అనేది ఏదో ఉంది మేడం.
0: ఓకే అండి, పల్లెటూరు సాంగ్ అండి.
1: అవును మేడం.
0: ఓకే అండి, మీకోసం ఆ పాట వినిపిస్తున్నాం.
1: అందరికోసం మేడం. ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలు అండి.
2: ఇంకా వింటున్నావురా బాలు, ఎప్పుడు వద్దావురా ఊర్లో కొన్ని అక్క.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: హలో హలో
1: హలో,
0: నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: నేను నాందేడ్ మహారాష్ట్ర నుంచి మాట్లాడుతున్నా మేడం. సావంత్కర్ గంగాధర్.
0: గంగాధర్ గారు, ఏ చిత్రం నుంచి పాట కావాలి సార్?
1: అల్లుడా మజాకా.
0: అల్లుడా మజాకా, ఆ చిత్రం నుంచి ఏ పాట అండి?
1: అత్త అత్తమ్మ కూతురు ఈ పాట కావాలి.
0: ఓకే అండి, మీకోసం ఆ పాట
1: వినిపిస్తాను. కూచన్ శ్రీహరి, మళ్ళా రవీంద్ర బాబు గారు, అజిత్ భాయ్, ప్రవీణ్ నర్సాపూర్, చాపా భూమేశ్వర్, తుకారాం జాదవ్ గారికి మీకోసం మేడం, అందరికోసం పాట వినిపించండి.
0: ఓకే అండి, మీ ఫ్రెండ్స్ కోసం మరియు మీకోసం ఈ పాట వినిపిస్తున్నాం, వినండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: చల్లా వెంకటేశ్వర మేడం, సేమ్ కుర్తు నుంచి.
0: వెంకటేశ్వర గారు, ఏ చిత్రం నుంచి పాట కావాలి సార్?
1: మేడం, ఈరోజు అల్లుడే నేనల్లుడు మేడం.
0: అల్లుడే మేనల్లుడు.
1: అవును మేడం.
0: ఆ చిత్రం నుంచి ఏ పాట అండి?
1: అటు పానకు ఇటు వెన్నెలా అనే సాంగ్ మేడం.
0: ఓకే అండి. ఎన్టీఆర్ దా అండి అది?
1: మేడం,
0: ఎన్టీఆర్ దా అండి?
1: కాదు మేడం, కృష్ణగారి మేడం.
0: ఓకే ఓకే. ఆ చిత్రంలో మీరు అడిగిన పాట లేదండి. జిలిబి వచ్చింది పిల్ల అని ఉంది, జాబిలి. నీకున్నది నేనున్నది ఉంది. ఓకే అండి, మీకోసం పాట వినిపిస్తున్నా వినండి. థ్యాంక్ యూ.

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: హలో హలో
3: హలో అమ్మా.
2: నమస్తే అండి.
3: నమస్తే అమ్మా.
2: శుభోదయం అండి. వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. మీ పేరండి సార్? ఓబయ్య గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, ఏ చిత్రం నుంచి పాట కావాలండి? ప్రజారాజ్యం. ఆ చిత్రం నుంచి ఏ పాట అండి? ఓకే అండి, మీకోసం ఆ చిత్రం నుంచి వినిపిస్తున్నాం. వినండి. థ్యాంక్ యూ.

మీరింతవరకు హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోనిన్ సినీ గీతాల కార్యక్రమం విన్నారు. ఈనాటి హలో ఎఫ్ఎం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. మహిళా భారతి.

0: ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో పనిచేసే ప్రదేశాలలో మహిళలకు భద్రతా సదుపాయాల గురించి పరిచయాలతో కూర్చిన కార్యక్రమం అనంతరం లలిత గీతాలు వింటారు. పూర్వం మహిళలు వంటింటికి పరిమితమైపోయేవారని అందరికీ తెలుసు. అప్పట్లో మహిళలు తలుపుల చాటు నుంచి కిటికీల నుంచి ప్రపంచాన్ని తొంగి చూడటమే తప్ప ప్రపంచం అంటే ఏమిటో తెలియదు. మహిళలు వివాహ వ్యవహార రీత్యా కుటుంబ పిల్లలతోనే ప్రపంచం గడిచిపోయింది. ఆధునిక కాలంలో మహిళలు విద్యాపరంగా ఉన్నత చదువులు చదువుకొని అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ మహిళలు బయట కాలు పెట్టిన దగ్గర నుండి ఇంటికి వచ్చే వరకు ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మహిళలు మగవారితో సమానంగా పనిచేస్తున్నారు. అలా సమాజానికి స్ఫూర్తినిస్తూ ముందుకు తీసుకెళ్తున్న మహిళలపై ఎన్నో ఘోరాలు అరాచకాలు జరుగుతున్న విషయం అందరికీ విదితమే. మహిళలు పనిచేసే చోట వివక్షను ఎదుర్కొనే వారిలో మన దేశ మహిళలు ముందు వరుసలో ఉన్నారు. ఓ రకంగా బాధాకరమైన విషయం. కాకపోతే ఆ హింసను బయటకు చెప్పే విషయంలో మన దేశ మహిళలే ముందుండడం ఊరటనిచ్చే విషయం. ఈ మార్పు కూడా నిర్భయ ఘటన తరువాత చోటు చేసుకుందని తాజా అధ్యయనం చెబుతుంది. ఇంటిని ఉద్యోగాన్ని సమన్వయం చేయడం అనేది దాదాపుగా అందరూ ఎదుర్కొంటున్న సమస్య. సమాజాన్ని ముందుకు తీసుకెళ్తున్న మహిళలపై పనిచేసే ప్రదేశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేవో కొంతమంది మహిళా ఉద్యోగినుల ద్వారా తెలుసుకుందాం.
1: నా పేరు కే లక్ష్మీదేవి. నేను ఒక గవర్నమెంట్ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. మార్కాపు మున్సిపాలిటీలో వర్క్ చేస్తున్నాను. నేను ప్రభుత్వ కార్యాలయాలు కాకుండా ప్రైవేటు కార్యాలయాల్లో కూడా పనిచేసే మహిళలు ఇప్పుడు ఒక అధికారితో మాట్లాడాలి. ఆ అధికారి ఒక రూమ్లో ఉంటాడు, పక్కన కొలీగ్స్ అందరూ కలిసి ఒక చోట ఉంటారు. అధికారితో ఏదైనా పనిబడి వెళ్ళాలి రూమ్లోకి, ఏదో ఫైల్ మీ సంతకం పెట్టించుకోవడానికో, లేకపోతే దాని గురించి ఏదైనా డెమోనిస్ట్రేషన్ క్లాస్ ఇవ్వడానికో ఏదైనా మీటింగ్ ఉంటుంది, సబ్మిట్ చేయాలి. ఇప్పుడు ఒంటరిగా వెళ్ళాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. అక్కడ సీసీ కెమెరా ఉంటే అతను ఏం మాట్లాడేది తనే మాట తెలిసిపోతుంది,
2: తెలిసిపోతుంది.
1: కానీ అలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఏం చేస్తారంటే వాటి పక్కకు వచ్చి వాళ్ళతో ఆ విధంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఆమె ఏం చేయగలరు, సీసీ కెమెరా నేను చేయలేదు. అప్పుడు ఏం చేయాలంటే ప్రతి డిపార్ట్మెంట్ కానీ ప్రతి కార్యాలయంలో కానీ పక్కన ఒక క్రైమ్ సంబంధించి మనం వెంటనే నిమిషాల మీద రిపోర్ట్ ఇస్తే అతని మీద సస్పెండ్ కానీ ఏదో ఒకటి తనకి తగిన సూచనలు ఇచ్చే విధంగా ఉంటే వెంటనే శిక్ష అనేది అమలు చేసేది ఉండాలి. ప్రతి డిపార్ట్మెంట్లో వెంటనే మళ్ళా ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళటము, మన ఎఫ్ఐఆర్ రాయటము, అది అందరికీ తెలియటము, మళ్ళీ ఇంట్లో తెలిసి భర్తకు కానీ ఇతరులకు తల్లిదండ్రులకు కానీ ఇవన్నీ ఇవన్నీ సమస్యలు అనేవి లేకుండా వెంటనే జరిగేటట్టుగా ఉండాలి. ప్రతి కార్యాలయంలో ఎక్కువగా వెళ్ళేది టీచర్స్ ఒకళ్ళు వెళ్తారు గ్రామీణ ప్రాంతాల తర్వాత హెల్త్ సంబంధించి మెయిన్. ప్రతి వారానికి ఒకసారి నెలకోసారి ట్యాబ్లెట్స్ ఇవ్వాలని చెప్పేసి అలాంటి ఎక్కువ హెల్త్ వాళ్ళు వెళ్తుంటుంటారు. ఆ హెల్త్ వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకి వేరే రకంగా వాళ్ళు మాట్లాడుతుంటుంటారు. ఆ బయట కూర్చున్నటువంటి వాళ్ళు, బస్ స్టాండ్లలో కూర్చున్నటువంటి వాళ్ళు ఏదో ఒకటి కొంచెం మనసుకు బాధ పెట్టేటువంటి మాటలు మాట్లాడుతుంటారు. మాట్లాడినప్పుడు అప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు సెల్ ఫోన్స్ ఉన్నాయి కదా, అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి.
2: అక్కడ గ్రామాలు కాబట్టి సీసీ కెమెరాస్ ఉండవు,
1: ఉండవు.
2: బయట కాబట్టి బయట మాట్లాడే డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. కానీ వెంటనే చర్య జరగాలంటే మనం తీసుకోవాల్సింది
1: అంటే మనము అప్పుడు మన వెళ్ళేటువంటి కార్యాలయానికి కరెక్ట్ టైంకి ముందు మనం వెళ్ళాలి. అంటే వాళ్ళు మాట్లాడేంతవరకు మనం తెచ్చుకోకూడదు, టయానికి వెళ్ళాలి, మన పని మనం చేసుకొని వచ్చేసేయాలి. ఇట్లా మన టయానికి వెళ్ళి మనం అన్నీ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అయినప్పటికీ మనకు ఏదైనా కొన్ని ఎవరైనా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు వెంటనే మనము మన దగ్గర సెల్ ఫోన్స్ ఉంటాయి కాబట్టి పక్కన పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయటము, ఈ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలని రికార్డ్ చేసుకొని వెంటనే ప్రతి ఇప్పుడు ప్రతి పోలీస్ పల్లెటూరులో కూడా పోలీస్ స్టేషన్ ఉంది మండలం పరంగా. ఆ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం ద్వారా వాళ్ళని కొంతవరకు మనము నియంత్రించుకోవచ్చు.
3: నా పేరు కే రాగ్ని అండి. నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీని, మాది మార్కాపురం.

సభ్య సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతిదినం మనం న్యూస్లో చూస్తూ చదువుతూ ఉంటాము. స్త్రీ ఎక్కడైతే పూజింపబడుతుందో అక్కడ దేవతలు ఉంటారని అంటారు. స్త్రీ శక్తి స్వరూపిణి. ఓర్పు, సహనం, నేర్పు, క్షమ, ప్రేమ అన్నీ కలబోస్తే స్త్రీ రూపం ఏర్పడుతుంది. పుట్టినప్పుడు శిశువుగా, కన్యగా, తల్లిదండ్రి సహోదరుల సంరక్షణలో, భార్యగా, భర్త అత్తమామల సంరక్షణలో, తల్లిగా కన్నబిడ్డల సంరక్షణలో ఉంటుంది. అంటే పుట్టుకతోనే కుటుంబంలో బానిసగా మారుతుంది. స్వేచ్ఛ లేని జీవితం గడుపుతూ తనువు చాలిస్తుంది. స్త్రీని భూమాతతో పోలుస్తారు. భూదేవికున్నంత ఓర్పు ఉంటుంది. తన వారి కోసం సర్వం ధారపోస్తుంది. తల్లిగా ఎంతో త్యాగం చేస్తుంది. ఇల్లాలిగా ఓర్పుతో ఇంటిని నెట్టుకొస్తూ తన కుటుంబం కోసం పాటుపడుతుంది. అయితే ఇలాంటి త్యాగమూర్తికి సమాజంలో ఎటువంటి గౌరవ మర్యాదలు లభిస్తున్నాయి? ఎటువంటి స్వేచ్ఛా స్వాతంత్రం ఇస్తుంది ఈ సమాజం? అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా బయటకు నిర్భయంగా అడుగు పెట్టినప్పుడే నిజమైన స్వాతంత్రం వస్తుంది మన దేశానికి అన్న బాపు గారి మాటలు ఏమాత్రం నిజమో వీటన్నిటిని గురించి కాస్త ఆలోచిద్దాం. మరి ఆడపిల్ల పుడుతుంది అని తెలియగానే గర్భంలో చిరిమేస్తున్నారు లేదా వీధిపాలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఆడపిల్ల మగపిల్లవాడు అనే వివక్ష తల్లిదండ్రులే చూపుతుంటే ఎవరికి చెప్పుకోవాలి? ఆడపిల్లలకు మగపిల్లవాడితో సమానంగా సర్వహక్కులు తల్లిదండ్రులే కల్పించినప్పుడు ఎవరు న్యాయం చేయగలరు? ఇంట్లో రక్షణ లేదు, బయట రక్షణ లేదు. ఇప్పుడు మన దేశంలో 3 సంవత్సరాల వయసు గల పసిపాప మొదలు 60 ఏళ్ల వృద్ధురాలు మానభంగానికి, అత్యాచారానికి గురి అవుతూ ఉంది. బడిపిల్లల్ని పాఠశాలలో గురువులు లైంగికంగా వేధిస్తున్నారు. గురువు స్థానంలో ఉండి కాపాడవలసినటువంటి గురువు ఎంతో హీనంగా విద్యార్థినుల పట్ల ప్రవర్తిస్తుంటే చట్టం ఏం చేయలేకపోతుంది? బడిపిల్లల్ని చేరవేసే ఆటో డ్రైవర్లు, కండక్టర్లు పసిపిల్లలను లైంగికంగా వేధిస్తుంటే కూడా ఆ దుర్మార్గులకు ఎవరూ ఆపలేకపోతున్నారు. కళాశాలలకు వెళ్ళే యుక్త వయసు ఆడపిల్లల్ని ర్యాగింగ్ పేరిట సహ విద్యార్థులు వేధిస్తుంటే కళాశాలకు చెడ్డ పేరు వస్తుందని యాజమాన్యం వారికి బత్తాసు పలుకుతూ నేరస్తులను కాపాడుతూ ఉంది. కళాశాల అధ్యాపకులు ప్రేమ పేరుతో యువతులను మోసం చేస్తుంటే చట్టం ఏం చేయలేకపోతుంది? ఉద్యోగినులకు కూడా తగిన భద్రత లేకుండా ఉంది. సహోద్యోగులు మాయమాటలతో ప్రేమ పేరుతో మోసం చేస్తుంటే ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతూ బ్రతుకు ముగిస్తున్నారు. నిరక్షరాస్యులైన మహిళలు సైతం మానవ మృగాల బారిన పడి జీవితాలని అంతం చేసుకుంటున్నారు. మరికొందరు ఏ దారి లేక వేశ్యాగృహాలకు అమ్ముడు పోతున్నారు. నేరం జరిగినప్పుడు సమాజం స్త్రీనే తప్పుపడుతుంది. ఉన్నవి లేనివి కల్పించి ఆ స్త్రీని చిన్నచూపు చూస్తారు. తల్లిదండ్రులు తప్ప ఇరుగు పొరుగు బంధువులు, మొత్తం సమాజం స్త్రీనే తప్పుపడుతుంది. ఆమెతో పాటు నేరం చేసిన పురుషుని ఏమీ అనరు. అందుకే స్త్రీలు తమకు జరిగిన అవమానం, అన్యాయం బయటికి చెప్పుకోలేక కృంగిపోతుంటారు. స్త్రీని విద్యావంతురాలని చేయగలం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపగలం. ప్రత్యేక బస్సులు, భోగీలు, కళాశాలలు మొదలైన వసతులు కల్పించినంత మాత్రాన స్త్రీకి భద్రత, స్వేచ్ఛ లభిస్తుందనుకోవడం అపోహ మాత్రమే. మానవ సంబంధాలు కలుషితమవుతున్న తరుణంలో స్త్రీ పట్ల జరుగుతున్న అరాచకాలు సభ్య సమాజంను తలదించుకునేలా చేస్తున్నాయి. నిర్భయ చట్టం రూపొందించిన దురాగతాలు యథేచ్ఛగా జరుగుతున్నాయనడానికి ముంబై, హైదరాబాద్ నగరాల్లో జరిగిన అఘాయిత్యాలే ఒక ఉదాహరణ. నేరస్తులు తప్పించుకుంటూ బాధితులు బలిపశువులవుతున్నారు. గృహహింస, మానభంగాలు, అత్యాచారాలు మొదలైన దురాగతాలను గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన కలిగించేందుకు ఐక్యరాజ్య సమితి 1999 డిసెంబర్ 17 మరియు నవంబర్ 25 తారీఖున స్త్రీల పట్ల హింసను అంతమొందించే దినంగా ప్రకటించింది.

ప్రజలందరూ దీనికి మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ బాస్ కమలాన్ నవంబర్ 25, 2012న సందేశం ఇచ్చారు. స్త్రీల పట్ల హింస ఎన్నటికీ ఆమోదయోగ్యం కాదు, అది సహించరానిది అని ఆయన పలికిన పలుకులు అక్షర సత్యాలు. ఈ ప్రకటన ప్రకారం లింగ వివక్ష కారణంగా ఏ చర్య అయినా స్త్రీల పట్ల హింసాత్మక చర్యగా పరిగణించారు. ప్రతి 3 నిమిషాలకు ఒక స్త్రీ పట్ల నేరం జరుగుతూ ఉంది. ప్రతి 29 నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతుంది. 77 నిమిషాలకు ఒక వరకట్న మరణం సంభవిస్తుంది. ప్రతి 9 నిమిషాలకు ఒక స్త్రీ భర్త లేదా సమీప బంధువు హింసకు గురి అవుతూ ఉంది. ప్రస్తుతం రోజుకు 53 మంది స్త్రీలు మానభంగానికి గురవుతున్నారు. నిరక్షరాస్యత, మద్యపానం, కుటుంబ పరిస్థితుల ప్రభావంతో పాటు అవగాహన రాహిత్యం హింసకు కారణమని చెప్పవచ్చు. స్త్రీల భద్రతకు మన దేశంలో ఎన్నో చట్టాలు రూపొందించారు. అవి అక్రమ రవాణా నివారణ 1950లో, రెండవది వరకట్న నిషేధం 1961వ సంవత్సరంలో, తర్వాత అశ్లీల చిత్రీకరణ 1986వ సంవత్సరం, పిఎన్డిటి యాక్ట్ 1994వ సంవత్సరం, గృహహింస 2001 సంవత్సరం, పనిచేసే చోట లైంగిక హింస 2013 సంవత్సరం. అయితే స్త్రీలకు వీటిని గురించి అవగాహన లేనందువల్ల ఇవి వెలుగులోకి రావడం లేదు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మేధావులు, సామాన్య పౌరులు, పాలకులు వీరందరి ఉమ్మడి కృషితోనే ఇవన్నీ సాధ్యమవుతాయి. స్వచ్ఛంద సంస్థలు, న్యాయ సేవా సమితి, పౌర హక్కుల సంస్థలు, ప్రభుత్వ సంస్థలు కృషి చేసి బాధితులను ఆదుకోవాలి. స్త్రీల హక్కులు, మానవ హక్కులు చట్టాలపై సదస్సులు నిర్వహించాలి. ఎంత మేధావి అయినా పదవి అధికారమున్నా స్త్రీని క్షోభ పెడితే నిలువునా పతనమవుతాడని గ్రంథాలు చాటుతున్నాయి. స్త్రీని కాముకంగా చూసేవాడు, అవహేళన చేసేవాడు నశిస్తాడని శోక్తోయ గ్రంథాలు హెచ్చరిస్తున్నాయి. కుటుంబం, సమాజం, దేశం స్త్రీకి రక్షణ కల్పించాలి. ధన సంపాదనే లక్ష్యంగా సాగుతూ ఆధ్యాత్మిక, ధార్మిక విలువలు లేనందువలన ఈ ధోరణులు ఎదురవుతున్నాయి. దానికోసం మనల్ని మనమే రక్షించుకుందాం. అంటే మనల్ని మనమే రక్షించుకోవాలి. మన ప్రధాన పోలీసు అధికారులు, బలాత్కారం అనేది అసలు జరగనే కూడదు, రేప్ ఈజ్ నెవర్ ఎవర్ యాక్సెప్టబుల్ అన్నారు. స్త్రీలంతా మిరపపొడి ప్యాకెట్లను దగ్గర పెట్టుకొని మిమ్మల్ని మీరు రక్షించుకోండి. మగవారికి ఇది తప్పు అని ప్రతి నిమిషం చెప్పండి. బాలికలకు ఆత్మరక్షణ విద్యను, అంటే కరాటే, యోగా ఇలాంటివి నేర్పించాలి. బాలికలు లేని నిర్ణయాలని గౌరవించాలి. ధైర్యంగా, ఒంటరిగా అన్ని పనులు చేయగలమనే ధైర్యాన్ని కలుగచేయాలి. బాలికలను అవమానకరంగా మాట్లాడినా, హింసించినా ఎదిరించేలా ధైర్యంగా చెప్పాలి. బాలికల సంఘాలు ఏర్పరచుకోవాలి. అవమానపరిచే పదజాలాలకు, గృహహింసకు స్వస్తి చెప్పాలి. భర్త హింసిస్తున్నా, కొడుతున్నా వెంటనే ఎదిరించి నిలవాలి. చెయ్యెత్తిన మొదటి నాడే ఎదిరిస్తే మరెప్పుడు అలా చేయరు. లైసెన్స్ లేకుండా మందులు, యాసిడ్లు, కత్తులు, తుపాకులు అమ్మకుండా చూడాలి. మత్తు పదార్థాలు, త్రాగుడు వంటి చెడు అలవాట్లకు లోను కాకుండా తల్లిదండ్రులు ఆదర్శంగా ఉండాలి. స్త్రీని అంగడి బొమ్మగా చూపుతున్న మీడియా ప్రసార సాధనాలను ప్రభుత్వం కట్టడి చేయాలి. విదేశీ సంస్కృతిని అరికట్టాలి. టీవీల్లో, సినిమాల్లో విచ్చలవిడితనాన్ని ప్రోత్సహిస్తూ విలాసవంతమైన జీవన విధానాలను చూపడం వల్ల అవినీతిని ప్రోత్సహిస్తూ యువతను తప్పుదారిన నడిపిస్తున్నాయి. మద్యపానం ఒక సంస్కృతికి చిహ్నంగా మారింది. దానితో మానవుడు అనారోగ్యాల పాలై మృగంలా మారి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతున్నాడు. అక్రమ మార్గంలో ఆదాయం వలన జీవనానికి దెబ్బ అనేది రాజకీయ పార్టీలు గుర్తించాలి. తన భార్యని కానీ, ఏ స్త్రీని కానీ తాకినా శారీరకంగా ఆ నేరస్తుడికి శిక్ష విధించి 50 సంవత్సరాలు కారాగార శిక్ష విధించాలి. అంతేకాక ఆ నేరస్తుడి ఫోటోలను గ్రామ గ్రామాన టీవీల్లో

0: ప్రకటించి సంఘ బహిష్కరణ గావించాలి. అన్ని రంగాల్లో ప్రస్తుతం స్త్రీ ముందున్నది కనుక ఈనాటి స్త్రీకి ప్రభుత్వం పూర్తి రక్షణను కల్పించాలి. ఉద్దేశపూర్వకంగా గాయపరచడం అంటే యాసిడ్తో కానీ మరేదైనా దానితో కానీ గాయపరచడం, దీనికి 10 సంవత్సరాలకు తగ్గకుండా జైలు శిక్ష మరియు 10 లక్షల జరిమానా వేయబడుతుంది. తర్వాత 326B అనే ఆర్టికల్ ప్రకారం దాడికి ప్రయత్నించడం, లైంగిక సంబంధమైన శారీరక మాటలు, చేష్టలు, తాకినా ప్రవర్తించినా 5 సంవత్సరాలకు తగ్గకుండా జైలు శిక్ష విధించబడుతుంది. తర్వాత 354B ఈ సెక్షన్ ప్రకారం బహిరంగంగా స్త్రీని నగ్నంగా చేసే ఉద్దేశంతో నేరానికి పాల్పడితే 3 నుండి 7 సంవత్సరముల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. 354C ఈ ఆర్టికల్ ప్రకారం నగ్నంగా ఉన్న స్త్రీని చూసిన, చిత్రీకరించిన 7 ఏళ్లకి తగ్గకుండా 3 సంవత్సరముల వరకు జైలు శిక్ష విధిస్తారు. 354D ఈ ఆర్టికల్ ప్రకారం ఇష్టం లేకుండా వేధింపులకు గురి చేస్తే 7 ఏళ్లకి తగ్గకుండా 3 సంవత్సరాలకు జైలు శిక్ష విధించబడుతుంది. తర్వాత 370 ఈ ఆర్టికల్ ప్రకారం లైంగిక దోపిడీ, వ్యభిచారం, బలవంత పనులు, అక్రమ తరలింపు వీటికి 7 సంవత్సరాలకు తగ్గకుండా శిక్ష ఉంటుంది. 376A ఈ ఆర్టికల్ ప్రకారం లైంగిక నేరం తద్వారా మరణానికి దారితీస్తే 20 ఏళ్ల నుండి యావజ్జీవ శిక్ష విధిస్తారు. 376B ఈ ఆర్టికల్ ప్రకారం విడాకులు పొంది విడిగా ఉన్న భార్యపై లైంగిక దాడికి పాల్పడినచో 2 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల వరకు శిక్ష ఉంటుంది. 376C ఈ చట్టం ప్రకారం అధికార హోదాతో ఉన్న, ఆధీనంలో ఉన్న స్త్రీపై లైంగిక దాడికి పాల్పడితే 5 సంవత్సరాలకు తగ్గకుండా శిక్ష ఉంటుంది. 376D ఈ చట్టం ప్రకారం గుంపుగా లైంగిక దాడికి పాల్పడినచో 20 సంవత్సరాలకు తగ్గకుండా శిక్ష విధిస్తారు. ఇంకా 375 ఈ చట్టం ప్రకారం లైంగిక దాడి జరిపిన ప్రభుత్వ ఉద్యోగికి 10 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారు. రాత్రి వేళల్లో మహిళా పోలీసులను, పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తే బాగుంటుంది. తగిన వాహనాలను ఏర్పాటు చేయాలి, అంటే కంపెనీలే వాహనాలను ఏర్పాటు చేసి నమ్మకమైన డ్రైవర్లను నియమించాలి. దీని ద్వారా కొంతవరకు నివారించగలం. తర్వాత మద్యపానంను నిషేధించాలి. స్త్రీ ఉద్యోగులు రక్షణ కొరకు ప్రభుత్వ వసతి గృహాలను ఏర్పాటు చేయాలి. ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడానికి వారికి సెల్ ఫోన్ ఇచ్చి తక్షణ చర్యలు తీసుకోవాలి. వాహనాల్లో ఎస్కార్ట్ కూడా ఉంటే మంచిది. తర్వాత పనిచేసే దగ్గర టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి. బస్టాండ్లో, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కెమెరాలు పెట్టాలి. అంతేకాకుండా మహిళలకి నైట్ డ్యూటీస్ కాకుండా పగలే డ్యూటీస్ వేసినట్లయితే చాలా బాగుంటుంది. అంటే ఉదయం 9 నుండి సాయంత్రం 6-7 ఈలోపు డ్యూటీ అయిపోతే వాళ్ళు ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులతో గడపడానికి కానీ ఇలాంటి ఇబ్బందులు ఉండకుండా, ఎలాంటి లైంగిక దాడులు జరగకుండా కొంతవరకు మనం ఆపగలము. నగరాలు మనం చూసినట్లయితే అక్కడ చాలా సదుపాయాలు ఉంటాయి. అంటే పనిచేసే సంస్థల్లో కెమెరాలు, ఇలాంటి సదుపాయాలు ఉంటాయన్నమాట. కానీ గ్రామాల్లో చూసినట్లయితే ఇలాంటివేవి ఉండవు. గ్రామాల్లో ప్రైవేట్ సంస్థలని చెప్పలేం, కానీ ప్రభుత్వ సంస్థలు ఏవైనా కావచ్చు, వాటిలలో ఇలాంటి సదుపాయాలు అనేవి ఉండవు. అలాంటి చోట మనం ఆత్మరక్షణ కోసం సెల్ ఫోన్లు ఉపయోగించుకోవచ్చు. అంటే మన పట్ల ఎవరైనా మాటలతో హింసిస్తున్నా, విసిగిస్తున్నా దాన్ని మనం రికార్డ్ చేసినట్లయితే తర్వాత ఎవరికైనా చెప్పినా రుజువుగా చూపించుకోవడానికి ఉపయోగపడుతుంది.
1: నా పేరు రాధాగండి. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని, మార్కాపురము. ఒక ప్రభుత్వ ఉద్యోగి కానివ్వండి, ఏదైనా కార్పొరేట్ కాలేజీలో కానీ, కార్పొరేట్ సంస్థలో కానీ పనిచేసే మహిళా ఉద్యోగి, తాను నివాసం ఉంటున్న ప్రదేశం నుంచి ఆ స్థలానికి, అంటే మన ఉద్యోగం చేసే ప్రదేశానికి చేరటానికి ట్రాన్స్పోర్టింగ్ అనేది కావాలి. ఒక ఆటో, అంటే వాళ్ళ యొక్క పనిచేసే ఆర్థిక స్తోమతను బట్టి, నెల ఇన్కమ్ను బట్టి

వాళ్ళు కన్వీనియంట్ అనమాట. ఒక ఆటో అయితే ఆటో, లేకపోతే ఓన్ వెహికల్ అయితే ఎట్లయితే అట్లా ఒక ఆటోనే తీసుకుందాం మనం. మనం ఆటో వెళ్ళాలి రాత్రి సమయాలు ముఖ్యంగా. ప్లస్ ఆ ఆటో డ్రైవర్ అనేది మనకు తెలిసిన వాళ్ళని ఎన్నుకోవటం మంచిది. సడన్గా మన ఆటో డ్రైవరు రోజు వచ్చేతను రాలేదు, ఇంకో కొత్త ఆటోకి వెళ్తున్నాం, వెళ్ళేటప్పుడు కంపల్సరీగా అది ఫోటో తీసుకోవాలి ఆటో డ్రైవర్, ప్లస్ ఆటో నెంబర్ కూడా ఫోటో తీయాలి. దీంతో వాడికి కొంచెం మనం కరెక్ట్గా తీసుకెళ్ళాలి, అలర్ట్ అవుతాడనమాట. ఆమెని సేఫ్గా, ఆ మహిళ వచ్చి సేఫ్గా తన గమ్యం చేర్చాలి. చేర్చకపోతే ఇదిగో ఒక ఈ మధ్య ఒక యాప్ కూడా పెడుతున్నారు, ఇంకా అది వస్తే ఇంకా సెక్యూరిటీ బాగుంటుంది మహిళలకి. ట్రాన్స్పోర్టింగ్లో ఈ మేలుకోలు మనం తీసుకొని మనం వెళ్ళే ప్రదేశానికి చేరిన తర్వాత నైట్ మేము వెళ్ళే అక్కడ ఆ యొక్క సంస్థ యొక్క బాసులతోటి ఒక అధికారి ఉంటారు, కొలీగ్స్ ఉంటారు, వాళ్ళు యొక్క ప్రవర్తనతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు మంచి అయితే మంచి పర్వాలేదు, వాళ్ళు ఏదన్నా మనకి ఏదన్నా కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తున్నప్పుడు మనం ఎలా డివిడెడ్ కావాలి, చొరవగా మాట్లాడటానికి వాళ్ళు ప్రయత్నిస్తున్న సిచ్యువేషన్ చూస్తే మనకు అర్థమైపోతుంది. అలానే మనం వెళ్ళేటప్పుడు కూడా ఆటోలో కూడా మనం వెళ్తూ ఉంటాం కదా, ఆ టైంలో ఆటో డ్రైవర్ మళ్ళీ ఇంకోరిని వెక్కించుకోవటం, ఇంకోని వాళ్ళు

0: కొలిక్స్ ఉంటారు, వాళ్ళు యొక్క ప్రవర్తనతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు మంచి అయితే మంచి, పర్వాలేదు. వాళ్ళు ఏదన్నా మనకి ఏదన్నా కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తున్నప్పుడు మనం ఎలా డివైడెడ్ కావాలి, చొరవగా మాట్లాడటానికి వాళ్ళు ప్రయత్నిస్తున్న సిచ్యువేషన్ చూస్తే మనకు అర్థమైపోతుంది. అలానే మనం వెళ్ళేటప్పుడు కూడా ఆటోలో కూడా మనం వెళ్తూ ఉంటాం కదా, ఆ టైంలో ఆటో డ్రైవర్ మళ్ళీ ఇంకోరిని వెక్కించుకోవటం, ఇంకోను వాళ్ళ డబ్బుల కోసం ఇంకో తీసుకువెళ్తుంటారు కదా, వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళ స్థితి ఎట్లా ఉంది, వాళ్ళు మామూలుగా ప్లెయిన్గా ఉన్నారు లేకపోతే ఆల్కహాల్ స్టేజీలు ఉన్నారు. ఫస్టే మనం డ్రైవర్కి మనం సూచనలతోనే మనం ఎక్కాలి. అంటే మనం మెయిన్ ఏంటంటే సేఫ్గా మన యొక్క ఆఫీస్కి చేరాలి. అది నైట్ టైం అనేది మహిళలకి వెయిటింగ్ రూమ్లు కానీ వాళ్ళకు టాయిలెట్స్ ఆ వసతులు ఆ యొక్క బాస్ మనకి ఫెసిలిటీస్ కల్పించాలి కంపల్సరీగా. అట్లానే మన యొక్క డ్యూటీ టైమింగ్స్ అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మరలా వచ్చేటప్పుడు వాళ్ళు వచ్చేటప్పుడు మళ్ళీ ఏదన్నా నైట్ అయినట్లయితే మళ్ళీ జాగ్రత్తగా మన ఏం లేదు, మనం సేఫ్గా ఉద్యోగం చేసుకోవాలి, సేఫ్గా మళ్ళీ ఇంటికి రావాలి, మన మంత్లీ ఇన్కమ్ నీట్గా తీసుకోవాలి, మన పిల్లలకి మన ఖర్చులకు ఉపయోగించాలి, అది మన మెయిన్. నైట్ టైంలో మనం అట్లా విలేజ్లో కానీ ఏదన్నా మనం ఉద్యోగపరంగా మనం వెళ్తున్నప్పుడు ఫస్ట్ లోన్లీగా వెళ్లకుండా ఉండేటట్టుగానే చూసుకోవాలి, ఏదైనా తోడు అనేది ఉండాలి. కొంచెం మనకు తోడు అనేది ఉంటే ఒక 90% మన సెక్యూరిటీగా మనం అక్కడ చేరినట్లే. అక్కడ వెళ్ళిందాక మనకు ఫెసిలిటీస్ లేవు, అక్కడ ఉన్న విలేజ్ పెద్ద ఉంటాడు కదా, అతన్ని సంప్రదించడం కానీ వాళ్ళకి భార్య పిల్లలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో సంప్రదించి మనం వెళ్ళిన పని ఏంటి ఆ పని వరకు కరెక్ట్గా చేసుకొని మనం సేఫ్గా మళ్ళీ ఇంటికి రావడం చూసుకోవాలి. డ్యూటీ పని పైన గ్రామాలకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే అధికారులు మగవారైనప్పుడు ఇప్పుడు వాళ్ళ ప్రవర్తన వల్ల వాళ్ళు మాట్లాడే తీరును బట్టి మనకి ఏదన్నా డౌట్ వచ్చినప్పుడు ప్రవర్తన సరిగా లేదు, చెడు ప్రవర్తన మళ్ళీ ఏమైనా బలే అవుతామో అని మన మనసుకు తోచినప్పుడు మన దగ్గర ఈ ఆధునిక కాలంలో సెల్ అనేది ప్రతి ఒక్కరికి మనిషి జనాభా ఎంత ఉందో సెల్లు కూడా అన్ని అంతకంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాంట్లో రికార్డింగ్ సిస్టమ్ అనేది కొంచెం మినిమం నేర్చుకొని దాన్ని యూజ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఎదుటి వ్యక్తి కూడా భయపడతారు, ఎవరు కూడా చేసే తప్పును బయటపడకుండా కప్పిపుచ్చుకున్నన్న వాళ్ళు ధైర్యంగా ఉంటారు.
1: నమస్కారం అండి, నా పేరు రాజేశ్వరి, హౌస్ వైపు, మార్కాపురం. మహిళలు బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా సెల్ ఫోన్ తీసుకువెళ్ళాలి, అందులో పోలీస్ ఎమర్జెన్సీ నెంబర్ను కలిగి ఉండాలి. ఆటో ఎక్కేటప్పుడు ఎవరు లేకుంటే జాగ్రత్త పడాలి. ఆటో ఎక్కిన తర్వాత ఆటో నెంబర్ను ముందే చూసుకొని ఇంట్లోని వారికి ఫలానా చోట నుంచి బయలుదేరామని ఆటో నెంబర్ ఇదని చెప్పాలి. ఆటో డ్రైవర్ ప్రవర్తన సరిగా లేకుంటే ఆటో ఎక్కకుంటే చాలా మంచిది. మొత్తానికి మనం ధైర్యంగా ఉండాలి. ఆటోలో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే చెంప చెల్లం అనిపించాలి. అలాగే మన బ్యాగ్లో మిరియాల పొడి, కారం కలిపిన పొడిని ఒక పేపర్లో ఉంచుకొని, పెప్పర్ స్ప్రే ఉంచుకొని ఏమైనా తేడా వస్తే అగంతకుల కళ్ళల్లో చల్లాలి. ఇంకా వాళ్ళు అసభ్యకరంగా మాట్లాడినట్లయితే ప్రతి ఒక్కరి దగ్గర సెల్ అవైలబుల్ ఉంది కనుక వారి మాటలు రికార్డ్ చేస్తే ఆత్మరక్షణ మనకు మనమే కల్పించుకున్న వాళ్ళం అవుతామండి. యాసిడ్ అమ్మే మెడికల్ షాపు వారు, సైన్స్ ల్యాబ్ సంస్థల వారు తప్పనిసరిగా యాసిడ్ కొనేవారి చిరునామాను, వారి ఐడెంటిఫై ప్రూఫ్ను తీసుకోవాలి. ఎందుకోసం కొంటున్నారో నమోదు చేయాలి. నేటి ప్రేమ సినిమాల ప్రభావం వలన నేటి యువత తప్పనిసరిగా తననే ప్రేమించాలని భావించడం చాలా తప్పు. చెత్త సినిమాలను, చండాలమైన వాల్ పోస్టర్లను నిషేధించాలి. ముఖ్యంగా అమ్మాయిలు ధైర్యంగా ఉండి ఉపాయంతో తప్పించుకోవడానికి ప్రయత్నించాలి. యువతీ యువకులకు కౌన్సిలింగ్ నిర్వహించాలి. ఇంటర్నెట్, సెల్ ఫోన్లలో అశ్లీల సన్నివేశాలను నిషేధించాలి. అది ప్రభుత్వ కనీస బాధ్యత. ఢిల్లీ నిర్భయ లాంటి సంఘటనలు చాలా దారుణం. ఢిల్లీలో మహిళలు తల్లడిల్లిపోతున్నారు. మహిళలు ఒంటరిగా ప్రయాణించకుండా ఒక బృందంగా ప్రయాణించాలి. ఈ విధంగా జాగ్రత్త పడాల్సి రావడం మన దురదృష్టంగా భావిస్తున్నాము. మహిళలకి తప్పనిసరిగా మరుగుదొడ్లు ఎక్కువగా కల్పించాలి. చాలామంది ఆడవారు మూత్ర విసర్జనకు బలవంతంగా ఆపుకోవడం వలన వారికి అనేకమైన అనారోగ్య సమస్యలు వస్తున్నవి. కావున వారికి ఆ సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికే కాదు స్వచ్ఛంద సేవ సంస్థలది కూడా అని నా అభిప్రాయం. అలాగే బస్సులలో కూడా మహిళల సీట్లలో మహిళలనే కూర్చునేటట్లు చేయాలి. సినిమా హాళ్లలో కూడా వారికి ప్రత్యేకంగా సీట్లను కేటాయించాలి. పోలీస్ స్టేషన్లతో పాటు ప్రతి పట్టణంలో మహిళా పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేసి వారి సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలి. ప్రతి మహిళ ఒక రుద్రమదేవిలా ధైర్యంగా మదర్ తెరిషలా, సేవా తత్పరత కిరణ్ బేడ్లలా, రోడ్డు సైడ్ రోమియోలను ఎదిరించగలగాలి.
2: 27%

0: ఉద్యోగులు పనిచేసే చోట హింసను ఎదుర్కొంటున్నారు. వీళ్లల్లో 53% ఆ విషయాన్ని ధైర్యంగా బయటికి చెబుతున్నారు. 61% మగవారితో సమాన వేతనాలని అందుకుంటున్నారు. మహిళలు ఉద్యోగం చేయడం మొదలుపెట్టాక పిల్లలు మునుపటితో పోలిస్తే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారు.
1: మీరు ఇంతవరకు పనిచేసే ప్రదేశాలలో మహిళలకు భద్రతా సదుపాయాల గురించి పరిచయాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. ఇప్పుడు వినండి లలిత గీతాలు.

మీరింతవరకు లలిత గీతం విన్నారు. ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారం.

0: తర్వాతి కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి శ్రీ వల్లూరు జయప్రకాష్ నారాయణ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో దేశ రాజకీయ, ఆర్థిక, సాంకేతిక, సామాజిక రంగాలలో కీలక మార్పులకు దారితీసిన ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశం సాధించిన అభివృద్ది, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, యువతకు లభిస్తున్న అవకాశాలు, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం, అలాగే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలు, భవిష్యత్ అవకాశాలపై

0: చేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి శ్రీ వల్లూరు జయప్రకాష్ నారాయణ్ గారు. సార్తో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్.
1: నమస్కారం అండి, గిరీష్ గారు.
0: సార్, కార్యక్రమంలో ముందుగా ఎన్డీఏ ప్రభుత్వం 12 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా దేశం సాధించిన అభివృద్ధిని మీరు ఎలా విశ్లేషిస్తారు?
1: గత 12 సంవత్సరాలుగా భారతదేశ చరిత్రలో ఒక సమూలమైనటువంటి మార్పు, అంటే ఒక పరివర్తనాత్మకమైనటువంటి కాలంగా నిలిచినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తా ఉన్నాం. ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారత్ ప్రపంచంలో ఒక అతిపెద్దవ 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదగడం మనందరం కూడా సాక్ష్యంగా నిలిచాం. అదేవిధంగా మౌలిక వసతులు కానివ్వండి, డిజిటల్ సేవా రంగంలో కానివ్వండి, విదేశాంగ విషయాల్లో కానివ్వండి, రక్షణ సంక్షేమం లాంటి ప్రతి రంగంలో కూడా అపూర్వమైనటువంటి ప్రగతిని ఇవాళ సాధించింది భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన కానివ్వండి, అదేవిధంగా నరేంద్ర మోదీ గారు ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ఆలోచన సబ్కే సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ దేశంలో ఉండేటటువంటి అభివృద్ధిని చివరి వ్యక్తికి కూడా తీసుకువెళ్లేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దానిలో చాలా వరకు కూడా ఇవాళ సఫలీకృతమైనటువంటి పరిస్థితి మనం గత 12 ఏళ్లలో చూసాం.
0: సార్, గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ప్రధాన సంస్కరణలు మరియు ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో మీ దృష్టిలో అత్యంత ప్రభావవంతమైనవంటే ఏం చెప్తారు?
1: నరేంద్ర మోదీ గారు అధికారం చేపట్టిన తర్వాత ఆయన 12-13 సంవత్సరాల పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి సమయంలో ప్రజల యొక్క సాధక బాధలన్నీ కూడా తెలుసుకున్న తర్వాత జాతీయ స్థాయిలో ఈ దేశం గత 75-80 సంవత్సరాలుగా ఏవైతే లోపించినాయో అధికారం వచ్చినటువంటి 75-80 సంవత్సరాల దాకా కూడా దేశంలో ఉన్నటువంటి సామాన్య వ్యక్తులకి అందవలసినటువంటి కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి పట్ల కూడా దృష్టి పెట్టడం, ఈ దేశంలో ఉన్నటువంటి మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలిపి విధంగా వారు చేసినటువంటి ప్రతి ప్రయత్నం కూడా మనం దీనిలో చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీరు అడిగినట్లుగా చెప్పవలసినటువంటి పరిస్థితి కనుక వస్తే ముఖ్యంగా జన్ధన్ యోజన పేరుతోటి మహిళలకు ఏ రకమైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇవాళ బ్యాంకులు అకౌంట్ల ద్వారా చేయటం కానివ్వండి, ఈ దేశంలో ఉన్నటువంటి పేద మహిళలందరికీ కూడా కనీస గ్యాస్ సౌకర్యం కూడా లేనటువంటి పరిస్థితిలో అనేకమైనటువంటి నార్త్ ఈస్టర్న్ ప్రాంతాల్లో కట్టెల పొయ్యి మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉజ్వల పథకం మీద ఇచ్చినటువంటి గ్యాస్ కనెక్షన్స్ కానివ్వండి, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ఆరోగ్యం అనేది అతి ముఖ్యమైనటువంటి అంశం మనందరికీ కూడా తెలుసు ప్రతి ఒక్కరికి కూడా, దాని ద్వారా ఆయుష్మాన్ భారత్ అన్న ఒక పథకం ద్వారా ఏ రకంగా చేశారో మనందరం కూడా చూసాం, అదేవిధంగా రైతులు కానివ్వండి, రైతులకి పీఎం కిసాన్ యోజన కానివ్వండి, జల్ జీవన్ మిషన్ ద్వారా స్వచ్ఛమైనటువంటి నీరు కల్పించేటువంటి అవకాశం, ప్రతి గ్రామానికి కూడా ఇవాళ జల్ జీవన్ మిషన్ ద్వారా నీరు ఏ రకంగా వస్తా ఉందో మనందరం కూడా చూస్తా ఉన్నాం. గతంలో చూసినటువంటి పరిస్థితి అయితే కనుక ఆ కుంటల్లో కానివ్వండి అక్కడ ఉన్నటువంటి కెనాల్స్ లో వాటర్ ను తీసుకుని తాగేటటువంటి పరిస్థితి, ఇవాళ ప్రతి ఇంటికి కూడా జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా స్వచ్ఛమైనటువంటి నీరు వచ్చేటటువంటి అవకాశం కానివ్వండి, అదేవిధంగా మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడే విధంగా స్వచ్ఛ భారత్ వంటి పథకాల ద్వారా ఎంతో మంది వాళ్ళందరికీ కూడా బాత్రూమ్లు కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వటం కానివ్వండి, ఇవాళ స్వచ్ఛ భారత్ లాంటి పథకాల ద్వారా కోట్లాది ప్రజల యొక్క జీవితాలు కూడా మార్చినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం, అదేవిధంగా ఇండస్ట్రియల్ రంగంలో చూసుకున్నట్లయితే ఇవాళ జిఎస్టీలు చేసినటువంటి జిఎస్టి కానివ్వండి, డిజిటల్ గవర్నెన్స్ కానివ్వండి, అదేవిధంగా పేదవాడికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో గతంలో చూసినట్లయితే కనుక పేదల యొక్క పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా వారికి చేర్చే క్రమంలో వారందరికీ చేరవలసినటువంటి బెనిఫిట్స్ పూర్తి స్థాయిలో రాకపోతే ఇవాళ డిబిటి స్కీమ్స్ అన్ని కూడా సంస్కరణలు చేసి పారదర్శకంగా ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర కూడా చేరే విధంగా ఉండటం మాత్రమే కాదు అవినీతిని కూడా తగ్గించేటటువంటి పరిస్థితి, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి పథకాలు సుమారుగా 180 పథకాలని ఇవాళ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఒక సమర్థవంతమైనటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం.
0: సార్, మీరు చెప్పిన పథకాలతో పాటు మనకి డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, సో ఇటువంటి కార్యక్రమాలు యువతకు కల్పించిన అవకాశాలను మీరు ఎలా చూస్తున్నారు సార్?
1: ఇవాళ భారతదేశ వ్యాప్తంగా యువత ఎవరైతే ఉన్నారో ఉద్యోగాల కోసం గతంలో చూసినట్లయితే వారందరూ కూడా మనం ఒక వేరే దేశాలకి వెళ్ళో లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ద్వారానో ఉద్యోగాల కోసం వెతికే విధంగా భారత యువత ఉండేది. ఇవాళ భారత యువత మీరు చెప్పినటువంటి డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా ఇటువంటి పథకాల ద్వారా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి యువత కూడా ఉద్యోగాలు వెతుక్కోవడం కాదు ఉద్యోగాలు సృష్టించే వారిగా ఇవాళ తీర్చిదిద్దేటువంటి కార్యక్రమాలు అనేక రకంగా మీరు చెప్పినటువంటి పథకాలన్నీ కూడా పనిచేసే ఉన్నాయి. అదేవిధంగా మనం ఇవాళ చూసినట్లయితే స్టార్టప్ లో 2014 కంటే ముందు కనుక

0: మనం చూసినట్టయితే స్టార్టప్ లో భారతదేశం ఎక్కడో అట్టడుగు స్థాయి ఉండేటటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ ని భారత్ లో ఏర్పడిందంటే దానికి ప్రధానమైనటువంటి కారణం నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచన, ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ఒక సుస్థిరమైనటువంటి లక్ష్యం పెట్టుకుని చేసేటటువంటి విధానం. లక్షలాది మంది యువత ఇవాళ కొత్త అవకాశాలు పొందారు అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఈ 12 సంవత్సరాల్లో ఈ దేశంలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు.
1: సర్ ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారత విదేశాంగ విధానానికి అంతర్జాతీయ స్థాయిలో అనేక గుర్తింపులు లభించాయి సార్. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి సార్?
0: ఇవాళ మనం చాలా పెద్ద మార్పు ప్రపంచవ్యాప్తంగా కూడా మనం చూస్తా ఉన్నామండి. గతంలో మనం చూసినట్లయితే భారతదేశం అంటే సంక్షోభాల దేశంగా, భారతదేశం మీద ఏదన్నా దాడులు జరిగినాయంటే భారతదేశం యొక్క వాణిని ప్రపంచ వేదికల మీద వినిపించేదానికి కూడా మనం సంకోచం పడేటటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ ప్రపంచ వేదికపై భారత ఒక గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించిందంటే దానికి ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం యొక్క గొప్పతనం అని చెప్పి చెప్తా ఉన్నాను. అదే విధంగా మనం చూసినట్లయితేనండి, మీరు చూడండి, G20 అనే ఒక పెద్ద సంస్థని ఒక పెద్ద ఆర్గనైజ్ చేసి భారీ ఎత్తున చేసి ఆర్గనైజ్ చేయటం మాత్రమే కాదు దానికి అధ్యక్షత వహించినటువంటి పరిస్థితి కూడా ఇవాళ భారతదేశానికి లభించింది. అదేవిధంగా అంతర్జాతీయ సంక్షోభాల సమయంలో భారత నాయకత్వం, విదేశాల్లో భారతీయుల యొక్క రక్షణ వంటి అంశాలు ఇవాళ మోదీ గారి యొక్క దూరదృష్టి ఏ రకంగా ఉంది, నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయనేది ప్రపంచానికి ప్రస్ఫుటంగా కూడా కనబడతా ఉన్నటువంటి పరిస్థితి. మనం చూసినట్లయితే ప్రపంచ వేదిక మీద గతంలో భారతదేశం యొక్క పాస్పోర్ట్ యొక్క విలువ ఇవాళ విదేశాల్లో ఉన్నటువంటి యువత కానివ్వండి, విదేశాల్లో ఉద్యోగం చేసేటటువంటి వ్యక్తులు కానివ్వండి, భారతదేశం తరఫున వెళ్ళినటువంటి వారికి ప్రపంచ వేదికల మీద ఎక్కడికి వెళ్ళినా కూడా అపూర్వమైనటువంటి స్వాగతం లభిస్తా ఉందంటే భారతదేశం యొక్క విదేశాంగ విధానం అంతర్జాతీయ స్థాయిలో ఏ రకమైనటువంటి గుర్తింపు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది.
1: సార్, ఆత్మ నిర్భర్ భారత్ ఈ కార్యక్రమం ద్వారా రక్షణ రంగంలో భారత్ సాధించిన పురోగతి దేశ ఆర్థిక వ్యవస్థకు మరియు భద్రతకు ఏ విధంగా దోహదపడింది?
0: గణనీయమైనటువంటి అభివృద్ధి అండి రక్షణ రంగం కనుక మనం చెప్పుకున్నట్లయితే. గతంలో రక్షణ రంగంలో మనం చూసాము గత 40-50 సంవత్సరాలు 60 సంవత్సరాలుగా కూడా స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా భారతదేశం ఎప్పుడు కూడా రక్షణ రంగంలో కావాల్సినటువంటి అన్ని అంశాల మీద కూడా మనం దిగుమతుల మీద ఆధారపడేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దిగుమతుల మీద ఆధారపడే దేశం నుంచి ఇవాళ ఎగుమతులు చేసే దేశంగా భారతదేశం ఎదుగుతా ఉంది. స్వదేశీ యుద్ధ విమానాలు కానివ్వండి, క్షిపణులు కానివ్వండి, డ్రోన్లు కానివ్వండి, ఇటువంటి అన్ని కూడా ఇవాళ భారతదేశంలోనే తయారవుతున్నాయి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో అనంతపూర్ లో కానివ్వండి, అదేవిధంగా కర్నూలు జిల్లాలో కానివ్వండి, ఇటీవల కాలంలో వెరీ రీసెంట్ గా రాజ్నాథ్ సింగ్ గారు వచ్చినటువంటి సందర్భంగా కూడా కర్నూలు గురించి చెప్తూ వారు ఓరవకుల గురించి చెప్తూ అదొక డ్రోన్ సిటీగా మారిపోయేటటువంటి పరిస్థితి వచ్చిందని, క్షిపణులు మనం దిగుమతి కాదు ఇది అనంతపురం నుంచి మనం ఎగుమతి చేయబోతా ఉన్నామని చెప్పి చెప్పటం కానివ్వండి, ఈ రకంగా ఎంతో గణనీయమైనటువంటి అభివృద్ధి సాధించినటువంటి పరిస్థితి ఉంది. ఇది దేశ భద్రతతో పాటుగా ఉపాధి పరిశ్రమల అభివృద్ధికి కూడా ఎంతగానో దోహదపడుతుందని చెప్పి భావిస్తా ఉన్నాను.
1: సార్, మీరు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి ప్రస్తావించారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం గురించి వివరిస్తారా?
0: 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆనాడు మనం రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం దగ్గర నుంచి మొదలు పెడితే మనం జాతీయ ప్రాజెక్ట్ గా గుర్తింపు తీసుకొచ్చినటువంటి పోలవరం ప్రాజెక్ట్ కి భారీగా ఇవాళ నిధులు ఇవ్వటం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలోనే దేశవ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో జాతీయ రహదారుల యొక్క విస్తరణ ఏ రకంగా జరుగుతూ ఉందో ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నాం, మనందరం కూడా చూస్తా ఉన్నాం. అదేవిధంగా రైల్వేల అభివృద్ధి, పోర్టుల ఆధునీకరణ, ఇటువంటి అనేకమైనటువంటి అంశాలు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఇవాళ మనకి అదృష్టవశాత్తు ఉమ్మడి ప్రభుత్వం ఉంది, డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తా ఉంది, అది వేరే అంశం. అయినప్పటికీ కూడా గతంలో కూడా ఎప్పుడు కూడా ఎటువంటి ఆపేక్ష లేకుండా ఆంధ్ర రాష్ట్రానికి ఏ రకమైనటువంటి పథకాలు ఇచ్చారో, ఈ పోలవరం ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, అమరావతికి సంబంధించినటువంటి అంశం కానివ్వండి, ఇవాళ దశాబ్దాల కాలం నాటి రైల్వే ఏదైతే సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఉందో దాన్ని ప్రకటించడం మాత్రమే కాదు దానికి కావాల్సినటువంటి నిధులు కూడా బడ్జెట్ లో కూడా దానికి కేటాయించడం, ఆ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు వెళ్లి ఇవాళ మన ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేసేసుకునేటటువంటి పరిస్థితి ఇది వచ్చింది. రాష్ట్ర అభివృద్ధిని ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక ప్రాధాన్యమైనటువంటి అంశంగా నిరంతరం కూడా చూస్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉంది.
1: సార్, విశాఖపట్నం కేంద్రం గురించి కూడా మీరు చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క సౌత్ కోస్ట్ రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా ఏర్పడి

0: స్వతంత్ర కావడం ద్వారా రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు అందనున్నాయంటారు?
1: ఎన్నో దశాబ్దాలుగా రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష దక్షిణ కోస్తా రైల్వే జోన్ ని తీసుకురావాలనేది. గతంలో ప్రభుత్వాలు అనేక రకమైనటువంటి హామీలు ఇవ్వటం జరిగింది, కానీ భారతీయ జనతా పార్టీ దీనికోసం పట్టుబట్టడం మాత్రమే కాదు, ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా ఇవాళ కేంద్రంలోను రాష్ట్రంలోను ప్రభుత్వాలు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండటం వల్ల ఎన్డీఏ ప్రభుత్వం ఆ కలని, ప్రజల యొక్క ఆకాంక్షని ఇవాళ సాకారం చేసే విధంగా కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. దీని ద్వారా రైల్వే యొక్క మౌలిక వసతుల అభివృద్ధితో పాటుగా అనేక మందికి, లక్షలాది మందికి దీని ద్వారా ఉపాధి అవకాశాలు లభించడం కానివ్వండి, అదేవిధంగా విశాఖపట్నం యొక్క ప్రాధాన్యత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైల్వే మ్యాపుల్లో పెరిగేదానికి కూడా ఒక మంచి అవకాశంగా ఉంది. ఇక్కడ నుంచి మనం ఎగుమతులు చేసుకునేదానికి కూడా ఇవాళ కొత్త రైల్వే ట్రాక్, రైల్వే లైన్స్ కానివ్వండి, లేకపోతే మనకున్నటువంటి దక్షిణ కోస్తా రైల్వే జోన్కు సంబంధించినటువంటి ప్రతి ఒక్క రైల్వే స్టేషన్లను కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చేసుకునే దిశగా ఈ దీని ద్వారా మన అందరికీ కూడా లభించేటటువంటి అవకాశం. ముఖ్యంగా ఈ మనం అనుకునేటటువంటి విశాఖపట్నం లాంటి ఒక జియోగ్రఫికల్లీ ఒక అద్భుతమైనటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతం నుంచి ఇవాళ మనం చూసినట్లయితే కనుక ఎక్స్పోర్ట్స్ ఎంతో జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా సహకరించే విధంగా ఇవాళ ఇక్కడ కోస్తా రైల్వే జోన్ రావటం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో డెవలప్ అవడంతో పాటుగా విశాఖపట్నానికి అనేకమైనటువంటి విషయాల్లో ప్రాధాన్యత వచ్చేటువంటి అవకాశం ఉంది.
0: సార్, రాష్ట్రానికి వస్తున్న పారిశ్రామిక పెట్టుబడులు కానివ్వండి, ఐటీ రంగ విస్తరణ కానివ్వండి, కొత్త పరిశ్రమల స్థాపన కానివ్వండి, సో వీటికి సంబంధించి మీరేం చెప్పాలనుకుంటున్నారు?
1: ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు ఒక అనుకూలమైనటువంటి స్థావరంగా ఉండేది గతంలో, కానీ గత 5 సంవత్సరాల పాటు ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని డీవియేషన్ చేసినటువంటి పరిస్థితిలో, ఆంధ్రప్రదేశ్ అంటే పెట్టుబడిదారులందరూ కూడా భయపడేటటువంటి పరిస్థితిలో ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఒక ముఖ్యమైనటువంటి గమ్యస్థానంగా పెట్టుబడులకి అనుకూలమైనటువంటి ప్రాంతంగా రావటం జరిగింది. అదేవిధంగా ఇటు ఐటీలో కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ రంగంలో కానివ్వండి, డేటా సెంటర్, ఇప్పుడు ఏ డేటా సెంటర్స్ కూడా అక్కడికి వస్తా ఉన్నాయి. అదేవిధంగా తయారీ రంగాల్లో కొత్త అవకాశాలు కూడా వస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇండస్ట్రియలైజేషన్ కనుక చూసినట్టయితే ఈ రాష్ట్రంలో అత్యంత అనుకూలమైనటువంటి ప్రాంతంగా విశాఖపట్నం ఉండటం, ఆంధ్రప్రదేశ్ దానిలో ఆంధ్రప్రదేశ్ ఉండటం, ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా విశాఖపట్నం కానివ్వండి, తిరుపతి కానివ్వండి, వీటన్నిటికీ కూడా తిరుపతి, మన కొప్పర్తి, అదేవిధంగా అనంతపూర్ బ్రహ్మాండమైనటువంటి పరిశ్రమలు వచ్చేటువంటి పరిస్థితి. ఇది యువతకు రాబోయేటటువంటి రోజుల్లో భారీగా ఉపాధి అవకాశాలు వాళ్ళందరికీ కూడా లభించేటటువంటి అవకాశం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ యువత వేరే ప్రాంతాల మీద ఆధారపడకుండా మన స్వశక్తితోటి ఆంధ్ర రాష్ట్రంలోనే మనందరం కూడా బ్రహ్మాండమైన పరిశ్రమలు స్థాపించుకునేటువంటి అవకాశం దీని ద్వారా వస్తా ఉంది.
0: సార్, ఇదివరకు మీరు ఓర్వకల్ డ్రోన్ సిటీ అని చెప్పి ప్రస్తావించారు సార్. సార్, మరి ఈ ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ కానివ్వండి లేదా డ్రోన్ సిటీ వంటి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ముఖ్యంగా రాయలసీమ అభివృద్ధికి ఏ విధంగా దోహదపడతాయని చెప్పి అనుకుంటున్నారు?
1: ఈ ప్రాజెక్టులు రాయలసీమ మాత్రమే కాదండి, ఆంధ్ర రాష్ట్రంలో మొత్తానికి కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రాయలసీమను ఒక పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే సామర్థ్యం ఈ ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్టులకు ఉంది. అటు ఒక పక్క పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరిగి ప్రాంతీయ అసమానతలు కూడా దీని ద్వారా తగ్గేటటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఈ డ్రోన్స్ ఇండస్ట్రియల్ హబ్ ఇటువంటి మాత్రమే కాకుండా హిందూపూర్ కానివ్వండి, ఈ ప్రాంతాలన్నీ కూడా మనం చూసినట్లయితే మదనపల్లి, ఈ ప్రాంతాలు కూడా ఒక హార్టికల్చరల్ హబ్ గా కూడా మారేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది మనం ఊహించిన దానికంటే కూడా రాయలసీమ ఒక అద్భుతమైనటువంటి రత్నాల సీమగా మారేటటువంటి అవకాశం. అదేవిధంగా మనం చూస్తా ఉన్నాము జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్ కూడా ఇక్కడ రీసెంట్ గా ఐడెంటిఫై చేయడం జరిగింది. దీని ద్వారా కూడా రాబోయేటటువంటి రోజుల్లో సుమారుగా 1 సంవత్సరం తర్వాత కాలం నుంచి 200 కేజీలు గోల్డ్ అక్కడి నుంచి తీసేటటువంటి అవకాశం ఉందని, ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి బంగారు పరిశ్రమలు, ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, గోల్డ్ ఎక్స్కవేషన్ చేసేటువంటి ప్లేసెస్ ఉన్నాయో, వాటిలో గోల్డ్ స్కేర్సిటీ ఉన్నటువంటి రీత్యా ఈ రాయలసీమలో ఐడెంటిఫై చేసినటువంటి జేజీఎఫ్ అని ఏదైతే చెప్పుకుంటున్నామో, దీని ద్వారా రాబోయేటటువంటి రోజుల్లో కూడా రాయలసీమ ఒక రతనాల సీమగా మారేటటువంటి పరిస్థితి ఉండటంలో ఎటువంటి అనుమానం లేదు.
0: సార్, కేంద్ర ప్రభుత్వ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాల ద్వారా రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు కలిగాయంటారు?
1: ఇంతకుముందే మనం మాట్లాడుకున్నటువంటి సందర్భంలో మనం కొన్ని పథకాల గురించి మనం మాట్లాడుకున్నాం. ముఖ్యమైనటువంటి పథకాలు ఉజ్వల కావచ్చు, అదేవిధంగా జల్ జీవన్ మిషన్ కావచ్చు, పిఎం ఆవాస్ యోజన కావచ్చు, పిఎం కిసాన్ వంటి పథకాల ద్వారా ఇవాళ గ్రామీణ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF కూడా ఇదే అంశాన్ని ప్రత్యేకంగా తన రిపోర్ట్ లో కూడా వాళ్ళు పొందుపరచడం కూడా మనందరికీ కూడా

0: తెలిసినటువంటి విషయం. ప్రత్యక్ష లబ్ధి బదిలీ ద్వారా డిబిటీస్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా పారదర్శకంగా ప్రయోజనాలు కూడా ప్రతి ప్రాంతానికి కూడా అందుతా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దీని ద్వారా అనేకమైనటువంటి ప్రయోజనాలు కలిగేటటువంటి పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలో ఉండటం అనేది నిజంగా ఇది నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నప్పటికీ కూడా మన రాష్ట్రంలో ముఖ్యంగా వెనుకబడినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో గత కొన్ని దశాబ్దాలుగా వాటన్నింటినీ ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా వాటిని నిర్లక్ష్యంతో ఉన్నటువంటి పరిస్థితి ఉందో ఇవాళ వాటన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసే విధంగా పథకాల ద్వారా మనందరం కూడా ముందుకు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ఇవాళ అగ్రగామి ప్రదేశ్గా నిలబడటంలో అగ్రజ ప్రదేశ్గా నిలబడటంలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం, నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం యొక్క సహకారం పూర్తి స్థాయిలో ఉందని చెప్పి తెలియజేస్తాను.
1: సార్, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కానివ్వండి, స్వయం ఉపాధి ప్రోత్సాహకానికి సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటి?
0: ఇవాళ దేశంలో ఉన్నటువంటి మనకి భారతదేశం ప్రపంచంలోనే యువతకి ఎక్కువ మంది ఉన్నటువంటి యువత కలిగినటువంటి దేశం ఏదైనా ఉందంటే భారతదేశం. ఇవాళ 40 సంవత్సరాలు 30 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి యువకులు ఈ దేశ వ్యాప్తంగా కూడా ఉన్నారు. వీరందరూ కూడా ఆ యువతనంతా కూడా ఒక సరైనటువంటి విధానంగా వాడుకునే దానికోసం అని చెప్పి నరేంద్ర మోదీ గారు అధికారం చేపట్టిన వెంటనే ప్రారంభించినటువంటి అంశం స్కిల్ ఇండియా. స్కిల్ ఇండియా పేరుతోటి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా అనేక మంది యువకులకి ఇవాళ ట్రైనింగ్ ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా స్టార్టప్ ఇండియా ద్వారా కానివ్వండి, అదేవిధంగా మహిళలకి కానివ్వండి, చిన్న స్థాయి వ్యాపారస్తులకు కానివ్వండి, ముద్ర రుణాలు కానివ్వండి, డిజిటల్ ట్రైనింగ్ క్యాంప్స్ ఏవైతే జరుగుతూ ఉన్నాయో వాటి ద్వారా కానివ్వండి, ఇవాళ యువతను, భారతదేశ యువతను ఒక శక్తివంతమైనటువంటి యువతగా మార్చేటటువంటి ప్రయత్నం ఎన్డీఏ ప్రభుత్వం చేపడతా ఉంది. ఈ యువతే దేశ భవిష్యత్తు అనే నమ్మకాన్ని ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విశ్వసిస్తుంది. కాబట్టి ఇవాళ యువత కోసం అనేకమైనటువంటి పథకాలను కూడా చేపట్టడం జరుగుతుంది. రాబోయేటటువంటి రోజుల్లో భారతదేశం యొక్క యువత కేవలం ఉద్యోగాల కోసం మాత్రమే కాదు, ఉద్యోగాలు కల్పించడంతో పాటుగా పారిశ్రామికంగా కూడా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంగా యువత నిలబెడుతుందన్న ఒక నమ్మకాన్ని దాని ద్వారా ఈ పథకాల ద్వారా వారందరూ ఉపయోగించుకునేటటువంటి పరిస్థితులు కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇవాళ ఏర్పాటు చేస్తా ఉంది.
1: సార్, ప్రజలు కేంద్ర ప్రభుత్వంపై ఉంచిన విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడానికి రాజకీయ నాయకులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, సో వీరు ఏ విధంగా పనిచేయాలని మీరు భావిస్తూ ఉన్నారు?
0: ఎక్కడైనండి, ఏ దేశమైనా సరే అభివృద్ధి చెందాలన్నా, ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలన్నా ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఇవాళ అవసరం. అటువంటి నాయకత్వం భారతదేశ ప్రజలు గత 3 పర్యాయాలుగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని పూర్తి స్థాయిలో బలపరిచినటువంటి అంశాన్ని మనందరం కూడా చూసాం. ఇవాళ అటువంటి నాయకత్వం, ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం భారతదేశానికి లభించింది కాబట్టి కింద స్థాయిలో కూడా ప్రధానమంత్రి దిగువ స్థాయిలో కేంద్ర మంత్రులు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా గ్రామ స్థాయి వరకు కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రజా నాయకుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి మొట్టమొదటి అంశం ఇది. అదేవిధంగా ఒక ట్రాన్స్పరెన్సీ కూడా ఇవాళ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. నాయకత్వాన్ని కేవలం నాయకత్వంగా చూడట్లా, ఒక ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి నాయకత్వంగా ఒక రెస్పాన్సిబిలిటీ కలిగినటువంటి బాధ్యతయుతమైనటువంటి పరిపాలన అనాలి. అదేవిధంగా అభివృద్ధి లక్ష్యాలతోటి పనిచేసేటటువంటి నాయకత్వాన్ని ఇవాళ ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజల యొక్క విశ్వాసమే ప్రజాస్వామ్యానికి బలం. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన తర్వాత ఆ ప్రజాస్వామ్యం ఎంత పెద్ద ప్రజాస్వామ్యం అయినా నిలబడేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారికి కావాల్సినటువంటి ప్రతి అంశంలో కూడా ఒక ట్రాన్స్పరెన్సీ తోటి, ఒక బాధ్యత తోటి కలిసి పనిచేయాలి.
1: సార్, రాబోయే రోజులలో మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్డీఏ ప్రాధాన్యతనిచ్చే ముఖ్యమైన రంగాలు ఏంటి సార్?
0: ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం 2024లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ పేరుతోటి మనకి ఏర్పడిన తర్వాత సుమారుగా ఈ 20 నెలల కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చినాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం కేంద్ర ప్రభుత్వం యొక్క సమర్థమైనటువంటి పాలసీలు, అదేవిధంగా ఈ రాష్ట్రం పట్ల ప్రత్యేకమైనటువంటి దృష్టి. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, గత 5 సంవత్సరాల పాటు రాష్ట్రం ఒక అవినీతి పాలనలో మగ్గిపోయింది. అందులోనూ ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నటువంటి ఆర్థిక వనరులన్నీ కూడా మనం తెలంగాణలో కొంత వదులుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి ఇవాళ రాబోయేటటువంటి కాలంలో ముఖ్యంగా పారిశ్రామికీకరణ, అదేవిధంగా ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చరు, వ్యవసాయ రంగం, అదేవిధంగా ఆక్వా రంగం, మనకి ఆక్వా రంగంలో కూడా విశాఖపట్నం కానివ్వండి, రాజమండ్రి కానివ్వండి, కాకినాడ కానివ్వండి, బ్రహ్మాండమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా వీటన్నింటిని కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కావాల్సిన విధంగా పోర్టులు కూడా మనం ఇవాళకే శాంక్షన్ చేయడం జరిగింది. అటు

0: ఒక పక్క విమానాశ్రయాలు, అదేవిధంగా పోర్టులు, అదేవిధంగా డిఫెన్స్ కు సంబంధించినటువంటి రంగాలకు కూడా ఎన్డీఏ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతను ఆంధ్రప్రదేశ్ కి ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దేటటువంటి లక్ష్యంగా ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నటువంటి విషయం మనకు అందరికీ కూడా తెలుసు.
1: సార్, కార్యక్రమంలో చివరిగా ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మరియు మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించాలనుకుంటున్న సందేశం.
0: గత 12 సంవత్సరాల్లో ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వంపై ఉంచినటువంటి విశ్వాసానికి ముందుగా వారందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా అభివృద్ధి, పారదర్శకత, దేశభక్తి, సేవాభావంతో ముందుకు సాగుతున్నటువంటి ఈ ప్రయాణంలో ప్రజల నుంచి వారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క సహకారాన్ని నిరంతరం కూడా కోరుకుంటా ఉన్నాను. వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనల కోసం మనందరం కూడా కలిసి కట్టుగా మన మధ్య ఎటువంటి కుల వైషమ్యాలు, అదేవిధంగా మత వైషమ్యాలు లేకుండా ఆంధ్రప్రదేశ్ ఒక అభివృద్ధి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ గా, వికసిత్ భారత్ లో వికసిత్ ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉండే లక్ష్య సాధన కోసం మనందరం కలిసి పనిచేద్దామని చెప్పి శ్రోతలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
1: సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు గిరీష్ గారు, చాలా సంతోషం, నాకు కూడా చాలా ఆనందంగా ఉంది మీ అందరితో కలిసి మీ ద్వారా నా యొక్క ఆలోచనల్ని, కేంద్ర ప్రభుత్వం చేసేటటువంటి అనేకమైనటువంటి అంశాలని ప్రజల ముందుకు తీసుకురావడం అనేది కూడా నాకు కూడా అదృష్టంగా భావిస్తా ఉన్నా. ధన్యవాదాలండి.
1: ఇంతవరకు 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి శ్రీ వల్లూరు జయప్రకాష్ నారాయణ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం. చిత్రం సఖి, పాడినవారు సాధనా సర్గం, శ్రీనివాస్.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం సందర్భంగా శ్రీ మోతుకూరి వెంకటేశ్వరరావు గారితో పరిచయం వింటారు.
1: ప్రతి సంవత్సరం జూన్ 15న వరల్డ్ ఎల్డర్ అబ్యూజ్ అవేర్నెస్ డే, ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం జరుపుకుంటాం. వృద్ధులపై జరుగుతున్నటువంటి హింస, నిర్లక్ష్యం, ఇంకా వాళ్ళని మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం, ఇలాంటి సమస్యలపై అవగాహన కల్పించడం ఈ వరల్డ్ ఎల్డర్ అబ్యూజ్ అవేర్నెస్ డే యొక్క ముఖ్య ఉద్దేశం. దీనివల్ల వృద్ధులకు సమాజంలో తగినటువంటి గౌరవం, రక్షణ కల్పించేలా సమాజంలో మార్పు తీసుకురావడానికి ఇది దోహదపడుతుంది. కాబట్టి రకరకాల

0: అవగాహన కార్యక్రమాలు చేపట్టడం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో వృద్ధులు అసలు ఎలాంటి హింస అలాగే నిర్లక్ష్యం అవనండి, రకరకాల సమస్యలు ఎదుర్కొనేది, వాటికి పరిష్కారాల గురించి వివరించడానికి ఎన్టీఆర్ జిల్లా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి మరియు సీనియర్ సిటిజన్స్ స్టేట్ కౌన్సిల్ మెంబర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న మోతుకూరి వెంకటేశ్వరరావు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం మోతుకూరి వెంకటేశ్వరరావు గారు.
1: సార్ నమస్తేనండి.
0: వెంకటేశ్వరరావు గారు, ముఖ్యంగా ప్రస్తుత సమాజంలో వయోవృద్ధులు అసలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వృద్ధులపై వేధింపులు అసలు ఎన్ని రకాలుగా జరుగుతున్నాయి ముందు చెప్పండి.
1: వృద్ధులపై వేధింపులు, ఇది ఒక జాడ్యంలా తయారైంది ప్రపంచంలో మొత్తంగాను. ముఖ్యంగా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, 70, 80, 90 పైబడిన వారు, పిల్లలు చూడకపోవటం, ఆస్తులు రాయించుకోవటం, ఇంట్లోంచి వెళ్ళగొట్టడం, తిండి పెట్టకపోవటం, పిల్లలు కన్న సంతానం ఎవరైతే ఉన్నారో చూడకపోవటం, తద్వారా పెద్దవాళ్ళు ఆఖరి రోజుల్లో ప్రశాంతంగా తన జీవితాన్ని ముగించుకోలేని పరిస్థితి ఒకటి ఏర్పడుతూ ఉంది. ఇది ఒక భాగం అయితే, ఈ ఎల్డర్ అబ్యూస్ ఉంది. ఇప్పుడు కుటుంబంలో ఉండే వేధింపులే కాకుండా బయట కూడా సమాజంలో కూడా చాలా వేధింపులకు గురవుతున్నారు. చులకన భావం ఉంది, పెద్దల పట్ల గౌరవం లేదు, నిర్లక్ష్య భావంతో అనుసరిస్తున్నారు. దీని ముఖ్యంగాను ఇప్పుడు కొన్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి, ఓల్డ్ ఏజ్ హోమ్స్లో కూడాను లేదా హాస్పిటల్స్లో కానివ్వండి, లేదా కేర్ సెంటర్స్లో కానీ, లేదా ఈ ఎవరు లేకుండా కేర్ టేకర్లు పెట్టుకొని ఆ కేర్ టేకర్ల ద్వారాగా చూసుకోవడానికి ఏర్పాటు చేసిన సందర్భాల్లో కూడా ఆయా వ్యక్తులు ఆ పెద్దవాళ్ళని చూడటంలో ఒక నిర్లక్ష్యం కూడా ఉంది. డబ్బు తీసుకున్నా సరైన సేవలు కూడా అందించే పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకనంటే పెద్దవాళ్ళు వినికిడి సమస్య ఉంటుంది, కంటి చూపు సమస్య ఉంటుంది, మోకాళ్ళ నొప్పి ఉంటుంది, నుంచోలేరు, కూర్చోలేరు, వాళ్ళు లేపాలి, బాత్రూమ్ తీసుకెళ్ళాలి, మందులు వేయాలి, వాళ్ళకి డైపర్స్ మార్చాలి, ఒకటి రెండు పోయి తెలీదు, ఇవన్నీ అనేక రకమైనటువంటి శారీరక మానసిక సమస్యలు ఎదుర్కొంటుంటారు అన్నమాట. అలాంటి వాళ్ళని టేక్ కేర్ చేయటం అంటే చాలా కష్టమైన పని. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడంలో ఈ కేర్ టేకర్స్ కూడా సరిగా అవగాహన లేకపోవడం కానివ్వండి, లేదా విసుకోవడం, మన ఇంట్లోనే మన పెద్ద ఇంట్లో పెద్ద అయినా సరిగా లేకపోతే మనమే ఇసుకుంటున్నారు పిల్లలే, అంటే బయట వాళ్ళు ఇసుకోవడం విశేషమే ఉంది కదా. అందుకని ఆ రకంగా చాలా సందర్భాల్లో హాస్పిటల్స్లో కానివ్వండి, నర్సులు చాలా రోగుల్ని కసురుకోవటం, విసుకోవటం, తోసేయటం, నెట్టడము లాంటివి. అదేవిధంగా హాస్పిటల్సే కాదు, హోమ్స్లో కానివ్వండి, అనేక చోట్ల ఇటువంటి జరుగుతుంది. ఈ మధ్య మనం చూసాము, విజయవాడలోనే ఒక ఇంజనీర్, రిటైర్డ్ ఇంజనీరు భార్య చనిపోతే 90 సంవత్సరాల తల్లిని చూసుకుంటూ, చేసేవాళ్ళు లేకపోతే ఒక కేర్ టేకర్ని పెట్టుకుంటే ఆ కేర్ టేకరు కొంతకాలం అక్కడ పనిచేస్తూ అక్కడ ఉన్న ఆనుపణాలు అర్థం చేసుకొని తర్వాత ఆ ఇంటి యజమాని చంపేసి ఆ ఇంట్లో నాశనంతా ఎత్తుకుపోయిన పరిస్థితి. ఇవాళ చాలా చోట్ల రక్షణ లేని పరిస్థితి ఉంది పెద్దవాళ్ళకి. ఇది ఒక్కటే కాదు, ప్రతిదానికి పెద్దవాళ్ళని నేరగాళ్ళు, ఫస్ట్ టార్గెట్ సీనియర్ సిటిజన్స్, నేరగాళ్ళకి, మోసగాళ్ళకి, వీళ్ళకి. పిల్లలు ఎక్కడో ఉంటారు, ఇక్కడ ఉండరు, ఏ అమెరికాలోనో, ఆస్ట్రేలియానో, లండన్లోనో, ఎక్కడెక్కడో ఉంటారు. వాళ్ళు ఏదో ఫోన్లో మాట్లాడడం తప్ప ఏది ఉండదు. ఇక్కడేమో పెద్దవాళ్ళు ఇద్దరే ఉంటారు, ఇద్దరిలో ఎవరు ముందు ఎవరు వెనకో తెలియదు, ఒకరు ముందు పోతే రెండో వారికి ఇబ్బంది, అది ఆడవారైనా మగవారైనా. ముఖ్యంగా ఆడవారైతే కొంత సర్దుకుంటారేమో కానీ మగవారైతే ఒంటరితనాన్ని భరించలేరు, అది చాలా మానసిక వేదన. ఈ పరిస్థితుల్లో నేరస్థ ముఠాలు ఏవైతే ఉన్నాయో, మోసగాళ్ళు ఎవరైతే ఉన్నారో, సంఘ వ్యతిరేక శక్తులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళేమంటే ఈయనెవరు, ఈయనకేమైనా ఆస్తిపాస్తులు ఏమున్నాయి, ఎవరిక్కడ లేరు కదా అని చెప్పేసి అని అవినీతి అధికారితో కుమ్మక్కయ్యి వాళ్ళ ఆస్తుల్ని, దొంగపత్రాలు సృష్టించి ఆస్తులను కాయేసే పరిస్థితి. నా ఆస్తి కబ్జా అయింది నాకు తెలిసేటప్పటికి 4-5 చేతులు మారిపోవటము, ఏం చేయాలో నాకు తెలియకపోవటము, ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇంతేకాకుండా నేను ఒంటరిగా ఉంటున్నా, ఇల్లు పెద్దదిగా ఉంది, తోడెవరు లేరు, పిల్లలు ఎక్కడ లేరు, నాకు ఏదన్నా తోడుగా ఎవరిని ఉంటారని చెప్పేసి అని తెలిసిన వాళ్ళు కానీ ఎవరికి వాళ్ళకి అద్దెకిస్తే వాడు కొంతకాలం అద్దెస్తాడు 4-5 నెలలు, తర్వాత అద్దెవడు, ఖాళీ చేయడు. ఆ అద్దె డబ్బులే జీవనాధారంగా ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయి, అటువంటివి ఉన్నాయి. అదే అంటే పోలీస్ కేసు పెట్టడము, లేకపోతే ఏదో ఇంకో రకంగా తిట్టారని చెప్పి చేయడము, ఈ రకంగా వేధింపులు గురించి

0: చేయడం జరుగుతుంది. ఇంతేకాకుండా ఇప్పుడు నాకేదో ఒక ఒక సందర్భంలో కొంత అమౌంట్ రిటైర్ అమౌంటో లేకపోతే ఏదో ఒక అమౌంట్ వచ్చింది, ఆ అమౌంట్ పెట్టి ఏదన్నా ప్రాపర్టీ కొంటే ఆ ప్రాపర్టీ సరియైన పద్ధతిలో లేని పరిస్థితి. ఎందుకంటే ఆ బిల్డర్ కానీ లేదా ఆ ఎవరైతే డెవలపర్ ఉన్నాడో డబ్బులను కట్టిన తర్వాత వాడు సంవత్సరాల తర్వాత వాడు కంప్లీట్ చేయడు, మాకు హ్యాండ్ ఓవర్ చేయడు, ఈలోగా నేను వెళ్ళిపోతా, ఏమిటి పరిస్థితి? అట్లనే ఏదైనా అమౌంట్ వచ్చిందని చెప్పేసి నేను పిల్లలకి చెప్తే మళ్ళీ వాళ్ళు ఎక్కడ మరి ఇమ్మంటారని చెప్పేసి నేను ఏదో బ్యాంకులో కానీ వడ్డీ తక్కువ అని చెప్పేసి ఎవడు తెలిసిన వాడిని వడ్డీకి ఇస్తే వాడు అసలేవాడు వడ్డీ ఇవ్వడు, జిక్కుండుతోటి చెప్పుకో పో అంటాడు. ఏం చేయాలి? ఈ రకంగా ఏమంటే ఈ మధ్య కొత్తగా సైబర్ క్రైమ్ వచ్చింది. లక్షల రూపాయలు ఓన్లీ సీనియర్ సిటిజన్సే దీనికి టార్గెట్. మన విజయవాడలో మన విజయవాడ నగర మన పోలీస్ కమిషనర్ గారి వారితోటి ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయటము, మేము కూడా జిల్లా మొత్తంగా అన్ని ప్రాంతాల్లో సీనియర్ సిటిజన్స్ తోటే ఈ సైబర్ క్రైమ్ పోలీసు ఆఫీసులను తీసుకువెళ్ళి అవగాహన కల్పించడము, సైబర్ క్రైమ్ గురి కాపాడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫోన్ ఎలా వినియోగించాలి, ఆ వినియోగించడంలో మెలకువలు ఏంటి, ఆన్లైన్ మోసాలు అంటే ఏమిటి, డిజిటల్ అరెస్టెంట్ ఏమిటి, వీటన్నిటి మీద కూడా చాలా క్యాంపులు నిర్వహించాం. గొల్లపూడిలోను, కొండపల్లిలోను, అట్లనే గన్నవరంలోను, కొన్ని విజయవాడ కొన్ని కాలనీస్లోను చాలా చోట్ల మనం ఆ రకంగా అవేర్నెస్ చేస్తాం. ఈ సమస్యలు ఎలా ఉంటాయి, వాళ్ళ సమస్య నుంచి ఎలా బయటపడేయాలి, కావాల్సినటువంటి అవగాహన కూడా మనం నిత్యం వాళ్ళకి చేయడం జరుగుతుంది. మన ఆఫీస్కి ప్రతిరోజు అనేక మంది మా పిల్లల చోట్ల ఏదైనా ఆస్తులు రాచుకున్నారనో ఇంట్లోంచి వెళ్ళగొట్టారనో కొట్టారనో తిడుతున్నారనో తిండి పెట్టలేనో అనేక బాధతోటి ఏడుస్తూ కళ్ళనీళ్ళతో వస్తుంటారు. అలాంటి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ స్వాంతన కల్పించే పరిస్థితుల్లో అవసరం పిల్లల్ని పిలిపించి మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లలు కూడాను ఎరా బాబు మీరు కూడా రేపు రాబోయే కాలంలో ముసలి అవుతారు, మరి అమ్మ నాన్న దేవుళ్ళు అంటే వాళ్ళేరా బాబు అని చెప్పేసి అని చెప్పి ఆ రకంగా మనం ఎడ్యుకేట్ చేసి ఆ కుటుంబంలో ఆ పెద్ద ఆయనకి ఆ సమస్య లేకుండా హ్యాపీగా ఆ ఇంట్లో తన యొక్క ప్రస్థానం ముగించుకునే స్థితికి తీసుకెళ్లటమే మన యొక్క మేము చేస్తున్నటువంటి కార్యక్రమం యొక్క ప్రధానం.
1: అయితే వెంకటేశ్వరరావు గారు, మరి సమాజంలో దీని పట్ల అవగాహన ఎలా పెంపొందించాలంటారు?
0: మేము ప్రత్యేకించి సీనియర్ సిటిజన్స్గా మాకు ఒక సామాజిక బాధ్యత ఉంది. మేము పెద్దవాళ్ళంగా మా ముందు తరాలు స్వాతంత్రోద్యమం కోసం పోరాటం చేశారు, స్వతంత్రం తెచ్చారు, ఒక మంచి ఉన్నతమైన సమాజం కోసం, విలువలతో కూడిన సమాజం కోసం వాళ్ళు కృషి చేస్తారు, అట్లాంటి సమాజం కావాలని వాళ్ళు కళ్ళగన్నారు. కానీ ఇప్పుడు రాను సమాజంలో ఆర్థిక సంబంధాలు తప్ప మానవ సంబంధాలు లేకుండా పోతున్నాయి. దీనికి కారణం చెప్పుకోవాలంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇవాళ సరైన విద్యా విధానం లేకపోవటము, సరైన పద్ధతుల్లో ప్రజల్ని కాదు అసలు విద్యా వ్యవస్థ నుంచే మార్పులు రావాలి. చిన్నపిల్లల వయసు నుంచే వాళ్ళకి పెద్దలను గౌరవించడం దగ్గర నుంచి పౌరుడుగా పౌర బాధ్యతలు నిర్వర్తించే దాని గురించి, తర్వాత తన యొక్క విద్యుత్ ధర్మం ఏదైతే ఉందో సమాజంలో విలువలు కాపాడటం, పెద్దలను గౌరవించడము, పెద్దల యొక్క అనుభవాలు తీసుకోవడము. పెద్దలండి, ఎంత జ్ఞానవృద్ధులండి, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, ప్రొఫెసర్లుగా, ఉపాధ్యాయులుగా,
1: కలెక్టర్లుగా,
0: వ్యవసాయ కూలీలుగా, కార్మికులుగా, కష్టజీవులుగా, ఎన్ని రకాల అది సమాజం ఈ స్థితికి రావడానికి కారణం వారే కదండి. పాత తరపు జనాభా ఇప్పుడు నేటి వృద్ధ తరము నాటి యువత యువకులుగా ఉన్నప్పుడు అప్పటి నుంచి వారు చేసిన శ్రమ, వారి యొక్క బుద్ధి జ్ఞానత ఇదంతా కూడా ఫలితం వల్లే ఇవాళ ప్రపంచం ఇంత ఉన్నత స్థితికి వెళ్ళిందంటే అదే కారణం. అంచేత వృద్ధులు అనేవాళ్ళు జ్ఞాన సంపద, జాతి సంపద, ఈ జాతి సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అట్లనే సీనియర్ సిటిజన్స్ ఇందా నేను చెప్పినట్టుగా వివిధ రంగాల నిష్ణాతులు అయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు వస్తున్న జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవగాహన కలిగించేందుకు వీలుగా వీళ్ళని పెద్దవాళ్ళని వివిధ ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఉన్నాయో ఆయా సంస్థల్లో ఒక సహామండలిగా అడ్వైజరీ కమిటీల్లో వీళ్ళని మెంబర్లుగా వేసుకొని వీళ్ళ సహాయ సహకారాలతోటి నెక్స్ట్ జనరేషన్ తోటి కలిసి సమాజాన్ని ముందు తీసుకెళ్ళడం కావాల్సిన పరిస్థితుల్ని మనం ముందు తీసుకెళ్ళాలి. ప్రభుత్వ బాధ్యత అది చెయ్యాలి. ఇప్పుడు చాలామంది ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఆయా వృత్తుల్లో ఉన్నవాళ్ళు రిటైర్ అయ్యారు, అయిన తర్వాత కూడా ఆయా సంస్థల్లో వారిని ఒక అడ్వైజరీ సలహా బోర్డు మెంబర్లుగా వేసుకొని వాళ్ళ యొక్క సర్వీసెస్ కూడా తీసుకుంటే చాలా ఉన్నతంగా ఉంటుంది. అలా చేయాలి, విద్యార్థుల నుంచే చేయాలి, హై స్కూల్ విద్యార్థుల నుంచి, కాలేజీ విద్యార్థుల నుంచి కూడా సమాజం పట్ల గౌరవము విలువ పెంచాలి, విలువలు

0: పడిపోతున్న సమాజంలో విలువలు కాపాడేదానికి ప్రయత్నం చేయాలి. ఈ దిశగా ప్రభుత్వం ఆలోచించాలి. సీనియర్ సిటిజన్స్ యొక్క అభిప్రాయాలను విలువిచ్చి వీరి యొక్క జ్ఞానాన్ని కూడా భవిష్యత్తు వాళ్ళకి అందజేయడానికి కావాల్సిన పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా ఆ సూచనలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
1: వెంకటేశ్వరరావు గారు, వృద్ధుల పట్ల వేధింపుల నివారణకు మీరు అసలు ఏం చేయాలనేటువంటిది, సమాజం పట్ల ఎలాంటి బాధ్యత ఉంది అనేటువంటి సూచనలు ఇవ్వండి.
0: ఇప్పుడు నేను 2006 నుంచి నేను ఈ సంస్థలో బాధ్యత తీసుకున్నా, అంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ సీనియర్ సిటిజన్స్ యాక్టివిటీస్లోను సంబంధాలు కలిగి ఉన్నాను. ఇప్పటికీ 20 సంవత్సరాలు నా అనుభవం రీత్యా ఈ వేధింపుల సంబంధించి కూడాను ప్రతి సంవత్సరం కూడా జూన్ 15 ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో అన్ని ప్రాంతాలు జరుగుతుంది. వేధింపుల నివారణకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని దాని మీద కూడా ఆ జనరేషన్ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్లో ఉన్నటువంటి దాన్ని పోడ్చడానికి పరస్పరం అవగాహన పెంచుకొని అన్ని వర్గాల వ్యక్తులతోటి సభ చేసి అవగాహన కల్పించడం ద్వారాగా చేయాలనేది ఒకటి ఉంది. మేము ప్రతి సంవత్సరం కూడాను ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అట్లానే 1 అక్టోబర్ ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. అట్లనే మొత్తం కృష్ణా జిల్లా, ఉమ్మడి జిల్లా, తర్వాత ఎన్టీఆర్ జిల్లాగా మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు చేస్తున్న అనుభవరీత్యానే ప్రభుత్వం కూడాను మనకి జాతీయ స్థాయిలో నేషనల్ కౌన్సిల్ ఎలా సీనియర్ సిటిజన్స్ కోసం ఎలా ఉందో స్టేట్ లెవెల్ కమిటీ కూడా అలాగే ఉంది, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఎలా ఉంది. ఆల్ ఇండియా కమిటీలోనేమో ఇయర్లీ వన్స్ కమిటీ మీట్ అవుతుంది, స్టేట్ లెవెల్ కమిటీ ఏమో 6 మంత్స్ ఒకసారి మీట్ అవుతుంది, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎవరి 3 మంత్స్కి మీట్ అవుతుంది. ఆయా కాలాల్లో సీనియర్ సిటిజన్ సమస్యల మీద చర్చించి నిర్ణయాలు తీసుకొని అమలు చేయడానికి కృషి చేస్తుంది. ఆ రకంగా మనకు కూడా మన స్టేట్లో కూడాను ఈ సీనియర్ సిటిజన్ మంత్రి డోలా బాల వీరాంజనేశ్వర గారి అధ్యక్షతన కమిటీ ఉంది. ఆ కమిటీలో నేనే కూడా సభ్యుడిగా ఉండి రాష్ట్ర స్థాయిలో సీనియర్ సిటిజన్ కావాల్సినటువంటి సంబంధించినటువంటి ఈ వెల్ఫేర్ ఇంకా ఎటువంటి సమస్యలు తీసుకుని ఎటువంటి కార్యక్రమం తీసుకుంటే బాగుంటుందని చెప్పి చర్చించి నిర్ణయాలు తీసుకుని జరుగుతుంది. ఇటీవల జరిగిన మీటింగ్లో కూడా మరి పెద్దవాళ్ళకి వినికిడి సమస్యలు చాలా ప్రధానంగా ఉన్నాయి కనుక వినపడిన సమస్యలు అంటే దీని మీద కాన్సన్ట్రేట్ చేసి సీనియర్ సిటిజన్ ఎక్కువ మందికి మనం ఈ క్యాంపులు పెట్టి వినికిడి పరికరాలు ఇవ్వాలని చెప్పి కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది. మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు ఉన్నాము, టైం బ్యాంక్ ఒకటి ఏర్పాటు చేసి టైం బ్యాంక్ ద్వారా పెద్దవాళ్ళకి సేవలు అందించడం కోసం పిల్లల్ని ఒక చేయడం జరుగుతుంది. అట్లనే కృష్ణా జిల్లా కలెక్టర్ గారు కూడాను చాలా మంచి కార్యక్రమాలు తీసుకొని మండల లెవెల్లోనే మండల కమిటీలు ఏర్పాటు చేసి ప్రతి నెల మొదటి మంగళవారం సీనియర్ సిటిజన్ సమస్య గురించి పరిష్కరించేందుకు కోసం చేశారట్లను. ఈ 2 జిల్లాల్లో మాత్రం చాలా మంచి మంచి కార్యక్రమాలు జరుగుతుంది. వీటన్నిటి కారణంగానే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మన సంఘం చేస్తున్న కార్యక్రమం మొత్తం నంబర్ 1గా కార్యక్రమాలు మనం చేస్తున్నటువంటి ప్రధానంగా ఉన్నాయి. దీని వలనే మనకు ఇటీవల జరిగినటువంటి ఆల్ ఇండియా మహాసభ భువనేశ్వర్ జరిగిన మహాసభలో నాకు బెస్ట్ సీనియర్ అవార్డుగా నేషనల్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. దానికి మన వాళ్ళందరూ కూడా చాలా చక్కగా స్పందించారు. ఇది మన కార్యక్రమాలు మొత్తం ఉమ్మడి సమిష్టి కృషి వల్ల సాధ్యమైంది. ఆ రకంగా ఎన్నో కార్యక్రమాలు చేయాలి. భవిష్యత్తులో ఈ కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికక్కడ ఎవరికి వారు ఎక్కడ 10 మంది ఉంటే 10 మంది గ్రూప్గా ఒక సీనియర్ ఏర్పడి ఆ సీనియర్ సమస్యల గురించి చర్చించుకొని ఆయనకి ఏ సమస్య వచ్చినా కూడా ఒకరికొకరు తోడుగా అండగా ఉండి పరిష్కరించడానికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
1: ధన్యవాదాలు వెంకటేశ్వర గారు, నమస్కారం అండి.
0: నమస్తేనండి.
2: మీరింతవరకు ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం సందర్భంగా శ్రీ మోతుకూరి వెంకటేశ్వరరావు గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రావోయే అతిథి.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: అల్లూరి సీతారామరాజు ఈ చిత్రానికి ఘంటసాల వి రామకృష్ణ బృందం పాడిన పాట వినబోతున్నారు. గీత రచన శ్రీశ్రీ, సంగీతం పి ఆదినారాయణరావు. ఈ పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు మేడ్చల్ జిల్లా కేసర మండలం

ఉప్పుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృందా, చిన్నముంతల వీరేంద్ర కొరికపై ఈ పాట.

ప్రతి మనిషి తొడలు గొట్టి శృంఖలాలు పగుల గొట్టి సుర కత్తులు పదును పట్టి తుది సమరం మొదలు పెట్టి.

0: కార్యక్రమంలో తరువాత యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోజంపల్లి మండలం రేవణపల్లి నుంచి వేణు బాలయ్య బాబు వీరికి కోరికపై కోకిల ఈ చిత్రానికి చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినబోతున్నారు. గీత రచన వేటూరి.
1: కోకిల కోకిల కోకిల కోకిల కోకిల.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట శ్రీ వేదవ్యాస గీత రచనలో కార్తీక్ బృందం పాడిన పాట వినబోతున్నారు. చిత్రం జగద్గురు ఆదిశంకరాచార్య.

తర్వాత వేటూరి గీత రచనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన పాట వినిపోతున్నారు. చిత్రం జడగంటలు, సంగీతం పుహళైంది.

నే చెప్పాగా మీకు నాన్నగారి తీరు ఇష్టులైన వాళ్ళు వస్తే పట్టలేని హుషారు, పలకరింపుతోనే మనసు మీటగలరు.

0: చూడడానికి మా ఈ ఇల్లు రాతన గారు.
1: తమరేనా సూర్య, ఇలా కూర్చుండయ్యా. ఆగండి ఆగండి ఆగండి, వద్దు కూర్చోకండి. అక్కడ తగిన చోటు కాదిది తమబోటి వారికి. ఇక్కడ
0: ఈ గదిలో నాన్నగారు వాయిదాల వరాలయ్య. గడప దాటి ఇటు వస్తే వారి పేరు

బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ చిర్రు బుర్రులాడటం కుర్చీలకు ఆచారం. ఆత్మీయులు వచ్చినప్పుడు ఆ చప్పుడు అపచారం. వచ్చిన మిత్రుల కోసం ముచ్చటగా ఉంటుందని సంగీతం పలికించే స్ప్రింగులతో చేయించ కచేరీలు చేసే కుర్చీ ఇది ఎలా ఉంది? బాగుందండి.

0: ರಾಹು ರಾ ಇದ್ಗೋ ಏನೇ ಸೂರ್ಯ, ಇವನ ಭಾರ್ಯ. ಈ ಇಂಟಿಗೆ ಎದುರುಲೇನಿ ಏಲಿಕನ ಮಿಸ್ಸೆಸ್ಸು, ಆರ್ಗ್ಯುಮೆಂಟ್ ವಿನಕುಂಡಾ ತೀರ್ಪಿಚ್ಚೇ ಜಸ್ಟಿಸ್.
1: చాలండి సరసం, ఏళ్ళు ముదురుతున్న కొద్దీ
0: తిడితే తిట్టేవు గాని తాళంలో తిట్టు తకతోం తకిటతోం తరికిటతోం తక తకిటతోం. స్వరాలయ్య సాంప్రదాయ కీర్తిని నిలబెట్టు,
1: పెడతా పో పెడతా పొగ పెడతా ఉడక పెడతా. కొత్త వాళ్ళ ముందేమిటి వేళాకోళం, ఎవరేమనుకుంటారో తెలియని మేళం.
2: ఎవరో పరాయి వారు కదమ్మా ఈయన, సూర్యంగారని చెప్పానే ఆయనే ఈయన.
1: రండి.

తగ్గటమన్నది అంచెలంచెలుగా సాధించిన మా తండ్రి పెంచెలయ్యా కళ్ళు కళ్ళున వచ్చే చప్పుడు కళ్ళు కళ్ళున మార్చే విద్య కాలక్షేపం వారికి పాపం ఆ నాలుగు గోడల మధ్య దీని కూని రాగంతో మాకు రోజు ప్రారంభం మా ఇంట్లో సందడికి ఈ పిల్లే మరి పల్లవి.

0: కట్టి ప్రతి నిమిషాన్ని తుళ్ళిస్తూ సంబరాల సీమలోకి ప్రతి అడుగు మళ్ళిస్తూ ఇదే మాదిరి సుధా మాధురి పంచడమే పరమార్థం, అదే అదే నా సిద్ధాంతం.
1: గానం అంటే ఒక కళగానే తెలిసిన్నాళ్ళు నాకు,
0: బ్రతుకే పాటగా మార్చినందుకు జోహారిదిగో మీకు.
1: సంగీతంలో పాడతారనే అనుకుంటున్నా ఇన్నాళ్ళు, సంగీతంలో మాటలాడడం దా దా పద పద పద మాటలనే సంగతులు చేయడం పని పని పని సరి పని సరిగా సంగతులే సద్గతులను కొనడం సరి సరి సరి సరి సరి సరి సరి సరిగా సరి సరిగా సరిగా తెలుసుకున్నాను ఈనాడు.

0: post post post post vaavilala varalaiye ba llb post post post post
1: మా ఇంటికి ముందున్నవి కావు రాతి మెట్లు, అడుగు పెట్టగానే పలుకు హార్మోనియం మెట్లు.

మీరింతవరకు విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. 52వ G7 శిఖరాగ్ర సదస్సు ఈరోజు ఫ్రాన్స్లో ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవుట్ రీచ్ సదస్సులో పాల్గొంటారు. మన దేశంలో సరిపడ ఆహార నిల్వలు ఉన్నాయని, కొరత ఏర్పడే ప్రసక్తి లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశంలో అనేక చోట్ల నైరుతి ఋతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ గ్రూప్ ఈ ప్రారంభ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ 64 పరుగుల తేడాతో ఓడించింది. ఫ్రాన్స్లో ఏవియన్ నగరంలో ఇవాళ నుంచి ప్రారంభం కానున్న 52వ G7 సదస్సుకు సర్వం సిద్ధమైంది. ఈ సమావేశం గొప్ప సానుకూల పరిణామంతో ప్రారంభమవుతోంది. అమెరికా ఇరాన్ దేశాలు తమ మధ్య 107 రోజుల పాటు జరిగిన యుద్ధానికి ముగింపు పలుకుతూ ఒక ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నాయి. అలాగే ప్రపంచ చరుము సరఫరాలో 5వ వంతు రవాణాకు ఉపయోగపడే కీలకమైన జలమార్గం స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ను తిరిగి తెరిచాయి. ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, ఇటలీతో సహా G7 దేశాల నేతలు ఈ పరిణామం పట్ల హర్షం ప్రకటించారు. ఎటువంటి షరతులు పరిమితులు లేని నౌకాయాన స్వేచ్ఛతో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ను అత్యవసరంగా తిరిగి తెరవడం ఎంతో అవసరమని ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, ఇటలీ దేశాల నేతలు ఒక ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం వరకు కొనసాగే G7 సదస్సు కోసం ఏవియన్ నగరంతో పాటు జెనీవా లేక్, జెనీవా ప్రాంతాన్ని ఒక అభేద్యమైన భద్రతా కోటగా మార్చారు. సదస్సు జరిగే వేదిక చుట్టూ ఉన్న మొత్తం ప్రాంతాన్ని రెడ్ బ్లూ జోన్లుగా విభజించారు. అలాగే క్యూఆర్ కోడ్ ఆధారిత పాసల ద్వారా మాత్రమే ప్రవేశాన్ని నియంత్రిస్తున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ఇంకొంతసేపట్లో G7 సభ్య దేశాలైన అమెరికా, బ్రిటన్, కెనడా, జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాల నేతలతో పాటు యూరోపియన్ కౌన్సిల్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షులకు అధికారికంగా స్వాగతం పలుకుతారు.

0: బ్రెజిల్, దక్షిణ కొరియా, కెన్యా, ఈజిప్ట్ దేశాలను భాగస్వామ్య దేశాలుగా ఆహ్వానించారు. వీటితో పాటు యుక్రెయిన్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలకు కూడా ఆహ్వానం అందింది. ఫ్రాన్స్ అధ్యక్షతన జరుగుతున్న G7 సదస్సు ప్రస్తుత సంవత్సరానికి కొన్ని కీలక ప్రాధాన్యతనెంచుకుంది. మితిమీరిన స్థూల ఆర్థిక అసమతూకాన్ని తగ్గించడం, సమతుల్య వృద్ధిని పెంపొందించడం, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించడం ఈ ప్రాధాన్యతలు ఉన్నాయి. వీటితో పాటు క్రిటికల్ మినరల్స్ వాల్యూ చైన్స్ పటిష్టతను బలోపేతం చేయడం, ఆన్లైన్లో మైనర్లు, పిల్లల రక్షణ, ప్రధాన భౌగోళిక రాజకీయ సంక్షోభాల పరిష్కారంపై కూడా చర్చలు జరుగుతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఈ సదస్సులో పాల్గొనేందుకు ఏవియాన్ చేరుకుంటారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి ఏవియాన్లో పర్యటిస్తారు. భారత్కే కాకుండా మొత్తం అభివృద్ధి చెందుతున్న దేశాలకు కీలకమైన అంశాలపై ప్రపంచ నేతలతో చర్చించేందుకు ఇది ఒక ముఖ్యమైన వేదికగా నిలవనుంది. G7 సదస్సులో భారత్ పాల్గొనడం ఇది 13వ సారి కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా 7వ సారి G7 సదస్సుకి హాజరవుతున్నారు. G7 సదస్సుల్లో భారత్ క్రమం తప్పకుండా పాల్గొనడం అనేది శాంతి, భద్రత, అభివృద్ధి, పర్యావరణ స్థిరత్వానికి సంబంధించిన అంతర్జాతీయ సవాళ్లను పరిష్కరించడంలో మన దేశం పోషిస్తున్న పాత్రకు, అందిస్తున్న సహకారానికి లభిస్తున్న అంతర్జాతీయ గుర్తింపును ప్రతిఫలిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఆ దేశ ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో చర్చలు జరుపుతారు. స్లోవక్ అధ్యక్షుడు పీటర్ పెలెగ్రినితో కూడా సమావేశం కానున్నారు. ఫ్రాన్స్లోని నీస్ నగర పర్యటన తొలి విడతను ముగించుకున్న అనంతరం ప్రధానమంత్రి 2 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం నిన్న రాత్రి బ్రాటిస్లావా చేరుకున్నారు. భారత స్లోవేకియా సంబంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు, ఇరు దేశాల మధ్య సహకారానికి కొత్త మార్గాలను అన్వేషించేందుకు తన పర్యటన మంచి అవకాశం కల్పిస్తోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 1993లో స్లోవేకియాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రధానమంత్రి ఆ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి. గత ఏడాది ఏప్రిల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్లోవేకియాలో జరిపిన అధికారిక పర్యటన, అలాగే ఈ ఏడాది ఫిబ్రవరిలో AI ఇంపాక్ట్ సమ్మిట్ కోసం స్లోవాక్ అధ్యక్షుడు పీటర్ పెలెగ్రిని మన దేశాన్ని సందర్శించిన నేపథ్యంలో నరేంద్ర మోదీ ఈ పర్యటన చేపట్టారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆటోమొబైల్, రైల్వే తయారీ రంగాలతో సహా వివిధ రంగాల్లో స్లోవేకియాతో ద్వైపాక్షిక సంబంధాన్ని బలోపేతం చేయడంలో మన దేశానికి ఉన్న నిబద్ధతను ఈ పర్యటన పునరుద్ఘాటిస్తుంది. బ్రాటిస్లావా చేరుకున్న వెంటనే ప్రధానమంత్రికి ఘనస్వాగతం లభించింది. సంప్రదాయ స్లోవక్ ఆతిథ్యం లభించిందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. స్లోవక్ విదేశాంగ మంత్రి స్వాగతం పలకడంతో పాటు ప్రవాస భారతీయులు కూడా సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో తగినంత మొత్తంలో ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయని, ఎల్ నినో పరిస్థితుల ప్రభావం ఉన్నప్పటికీ దేశంలో ఆహారం కొరత ఏర్పడే అవకాశం లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన మైండ్ మైండ్ సమ్మిట్లో ఆర్థిక మంత్రి మాట్లాడుతూ, ఈ ఏడాది నైరుతి ఋతుపవనాల వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
1: This year, because of the El Nino, I think we are preparing for not so good a monsoon. Of course, we have enough buffer stocks. Since last year, we have maintained, so there shouldn't be a food shortage. But for farmers, it will have an impact because this year, his income will be stressed out.
0: ఖరీఫ్ పంట కాలానికి సరిపడా మొత్తంలో ఎరువులు కూడా అందుబాటులో ఉన్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. అలాగే రాబోయే రబీ సీజన్కు అవసరమైన ఎరువుల సరఫరా ఈ ఏడాది నవంబర్ నుంచే ప్రారంభమవుతుందని కూడా ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయానికి వచ్చిన విరాళాలు, కానుకల దుర్వినియోగంపై FIR నమోదు చేయాలని, కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక వినతి పత్రం దాఖలైంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ను ఉద్దేశించి అడ్వకేట్ ఆన్ రికార్డ్ అనూప్ ప్రకాష్ అవస్థి ఈ వినతి పత్రం దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, CBI వంటి ప్రముఖ దర్యాప్తు సంస్థతో స్వతంత్ర విచారణకు ఆదేశించాలని ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఈ సమస్య కోట్లాది మంది భక్తుల నమ్మకం, విశ్వాసాలకు సంబంధించిందని పేర్కొంటూ, రామాలయానికి చెందిన విరాళాల నిధుల్లో అక్రమాలు, దుర్వినియోగం లేదా నిధులు మాయమైనట్లు వస్తున్న ఇటీవలి నివేదికలు దేశ విదేశాల్లోని భక్తుల్లో ఆందోళన కలిగించాయని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం

ప్రభుత్వం ఈ అంశంపై ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా రిప్రజెంటేషన్లో గుర్తు చేశారు. అయినప్పటికీ అధికారికంగా క్రిమినల్ విచారణ ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడం వల్ల ఈ విషయమై వ్యవస్థ స్పందించిన తీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని పిటిషనర్ వాదించారు. ఉత్తరప్రదేశ్లోని జవహర్లో గల నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు నుంచి వాణిజ్య విమాన సేవలు ప్రారంభమయ్యాయి. దేశీయ పౌర విమానయాన రంగంలో ఒక సువర్ణాధ్యాయంగా నిలిచింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కనెక్టివిటీని బలోపేతం చేయడానికి, ప్రపంచ స్థాయి విమానయాన మౌలిక సదుపాయాల అభివృద్ధి చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టికి ఈ విమానాశ్రయమే నిదర్శనమని పేర్కొన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ రీ ఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రీ ఎగ్జామినేషన్ ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు జరుగుతుంది. రాబోయే 6 నుంచి 7 రోజుల్లో హిమాలయాల్లో సానుగుల దిగువ ప్రాంతంలో, పశ్చిమ బెంగాల్లో, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాబోయే 4 నుండి 5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాల్లో, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా, జార్ఖండ్ మొదలైన చోట్ల విస్తరించేందుకు అనుకూలమైన పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. నిన్న రాత్రి బర్మింగ్హామ్లో నెట్ బ్యాక్స్టన్లో జరిగిన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ గ్రూప్ ఏ తొలి మ్యాచ్లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ 64 పరుగుల తేడాతో ఓడించింది. పాకిస్తాన్కు భారత్ 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా పాకిస్తాన్ జట్టు 17 ఓవర్లలో 106 పరుగులకి ఆలౌట్ అయింది. ఫీఫా ప్రపంచ కప్ 2006 ఫుట్బాల్ స్టేడియంలో ఫుట్బాల్ టోర్నమెంట్లో భాగంగా ఈరోజు జరిగిన గ్రూప్ ఆఫ్ మ్యాచ్లో స్వీడన్ టునీషియాపై 5-1 తేడాతో ఘన విజయం సాధించింది. ఈరోజు జరగనున్న మరో మ్యాచ్లో గ్రూప్ హెచ్ పోటీలో స్పెయిన్ కార్పో వార్డీతో తలపడనుంది. శిషాలు మరొకసారి 52వ G7 శిఖరాగ్ర సదస్సు ఈరోజు ఫ్రాన్స్లో ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అవుట్రీచ్ సదస్సులో పాల్గొంటారు. మన దేశంలో సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దేశంలో అనేక చోట్ల నైరుతి రుతుపవనాలు మరింతగా విస్తరిస్తున్నాయి. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ పోటీలో భారత్ పాకిస్తాన్ ను ప్రారంభ మ్యాచ్లో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ముందుగా ప్రమాదాల్లో కంటిగాయాలు ఆధునిక చికిత్స డాక్టర్ యనమదల సుజాత గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు.
1: డాక్టర్ యనమదల సుజాత గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ సుజాత గారు, మీరు విజయవాడలో ప్రముఖ నేత్ర వైద్య నిపుణులుగా, ప్రత్యేకించి కృత్రిమ కన్ను అమర్చే శస్త్రచికిత్స నిపుణులు అంటే ఆర్టిఫిషియల్ మూవబుల్ ఐ ఇంప్లాంట్ సర్జన్ లేదా స్పెషలిస్ట్ లేదా ఆక్యులోప్లాస్టీ స్పెషలిస్ట్గా వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ఆర్టిఫిషియల్ మూవబుల్ ఐ ఇంప్లాంట్స్కి సంబంధించినటువంటి ఆక్యులోప్లాస్టీస్ స్పెషలిస్టు అనేటువంటిది అరుదుగా వింటుంటాం డాక్టర్ గారు, దీని ప్రత్యేకతకు ఒక్కసారి చెప్పండి.
2: కంటిలో రకరకాల బ్రాంచీలు వచ్చేసినాయి అండి. రెటీనా అని, కార్నియా అని, గ్లకోమా అని ఇట్లాంటి బ్రాంచీలు వచ్చినాయి. ఆ దానిలో ఒక బ్రాంచి ఆక్యులోప్లాస్టీ అండి. ఆక్యులోప్లాస్టీ అంటే ప్లాస్టిక్ సర్జరీ ఇన్ ఐ, అంటే ఇప్పుడు కంటి లోపల జరిగే రకరకాల జబ్బులకి వైద్యం చేయటం అనేది శుక్లాలని, రెటీనా అని అలా జరుగుతుంది. కంటి గుడ్డు చుట్టుపక్కల జరిగే రకరకాల ప్రాబ్లమ్స్కి వైద్యం చేయటం అనేది ఈ ఆక్యులోప్లాస్టీ కింద వస్తుందండి. ఎలాగంటే ఏదన్నా యాక్సిడెంట్ వలన కన్ను డ్యామేజ్ అయినా, కట్ అయినా, రెప్పలు కట్ అయినా, రెప్పలు లోపలికి ముడుచుకుపోయినా, రెప్పలు బయటికి వేలాడుతున్నా, లేకపోతే బై బర్త్ కంటి రెప్పలు జారిపోయినా, టోసిస్ అంటారు దాన్ని, అలాగైనా, లేకపోతే

0: ఏదన్నా ట్యూమర్స్ అంటే ఏదన్నా గడ్డలు వచ్చి కన్ను ముందుకు పొడుచుకు రావటం, లేకపోతే పక్కకు తోసివేయబడటం, ఇట్లాంటివన్నీ ట్యూమర్స్ వల్ల కానీ, లేకపోతే కొన్నిసార్లు కంట్లోంచి ధారాపాతంగా నీళ్లు కారిపోతుంటాయి, లేకపోతే ఏదన్నా పుసులు కట్టేస్తుంటాయి కన్నులో, ఆ కొట్టాలన్నీ బ్లాక్ అయిపోయి దానివల్ల రకరకాల ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్కి ఈ ఆక్యులోప్లాస్టీ స్పెషాలిటీ అనేది దీనికి వైద్యం చేస్తామండి మేము. దానిలో ముఖ్యంగా ఏంటంటే ఏదన్నా డ్యామేజ్ అవుతే, ఏదైనా ఇంజురీస్ కానీ దెబ్బలు తగలటం అన్నా కానీ, కన్ను గుడ్డు కానీ గ్రెప్పలు కానీ డ్యామేజ్ అయితే వాటికి ఎలా వైద్యం చేయాలనేది మా బ్రాంచ్లో వస్తుందండి.
1: అయితే డాక్టర్ యనమదల సుజాత గారు, ఎక్కువగా ఈ కంటి గుడ్డుకి ప్రమాదాల్లో ఏదైనా దెబ్బలు తగిలినా గాయమైనా కర్మాగారాల్లో లేదా ఫ్యాక్టరీల్లో పనిచేసేటువంటి కార్మికులు ఒక్కొక్కసారి వాళ్ళు చేసేటువంటి వృత్తిని బట్టి కన్ను గుడ్డుకి ఇనుప రేకులు కానీ పొలుసులు కానీ ఇలాంటి గట్టిగా తగలడం, ఒకసారి కన్ను గుడ్డు మొత్తం కట్ అయిపోవడం, కొంతమందికి అసలు ఊడిపోయిందని అనడం, అలాగే ఇనుప రజన్ లాంటిది గుచ్చుకోవడం, ఇలాంటి చాలా వింటుంటాం డాక్టర్ గారు. అలాంటప్పుడు ఏం చేయాలి? వెంటనే ఏమైనా గోల్డెన్ అవర్లో మీలాంటి స్పెషలిస్టుల దగ్గరికి రావాలనా, లేకపోతే కొంచెం నిదానంగా వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ వాళ్ళు ఆ కంట్లో గాలి ఊదడం లేదనుకుంటే దూది పెట్టి ఒత్తడం ఇలాంటివి చేస్తుంటారు, ఏం చేయాలండి వెంటనే?
0: ఇప్పుడు ఈ ప్రమాదాలు ఎట్నుంచైనా రావచ్చండి. ఇండస్ట్రీస్లో మాత్రమే కాకుండా ఇప్పుడు రోడ్డు యాక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువైపోయినాయి.
1: అవునండి,
0: రకరకాల కారణాలు, ఇంట్లో కూడా మామూలుగా ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా రకరకాల ప్రమాదాలు కంటికి జరగవచ్చు. ఇప్పుడు ప్రమాదాలను రెండు రకాలుగా మనం డివైడ్ చేస్తే, ఒక రకం ఏంటంటే రకరకాల వస్తువుల ద్వారా, ఇనప వస్తువులు కానీ చెక్క వస్తువులు కానీ ఏదైనా వస్తువుల ద్వారా ప్రమాదం జరగటం, రెండోదేమో కెమికల్స్ ద్వారా ప్రమాదం జరగటం. ఈ రెండిట్లో వైద్యం కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందండి. ముందు కెమికల్ ద్వారా జరిగే దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు వంటింట్లో చేసేవాళ్ళకి, బాత్రూంలో చేసేవాళ్ళకి, లేకపోతే ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళకి, ఎక్కడైనా సరే యాసిడ్ కానీ ఆల్కలి కానీ వాళ్ళు చేసే ద్రవ పదార్థం కంట్లో పడంగానే ఫస్ట్ అన్నిట్లోకి ముఖ్యంగా, మరీ ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే బాగా నీళ్లతో కన్నుని వెంటనే కడిగేయాలండి. ఎన్ని నీళ్లతో కడగాలంటే మీకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, బకెట్ నీళ్లు కంటి మీద పోసేయాలి. అదే లెక్క, అందరికీ అది తెలియదు. ఒక ఏదో ఒక గ్లాసు పోస్తారు లేకపోతే చేతులతో ఇట్లా కడుగుతారు, అట్లా కాదండి. కెమికల్ ఎక్స్పోజర్ అయినప్పుడు బకెట్ నీళ్లు పక్కన పెట్టుకొని, శుభ్రమైన నీళ్ళని ఒక మగ్గు తీసుకొని కంటి ఒక ధారాపాతంగా పోసేయాలి. అలా పోసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ వెళ్ళిన కెమికల్ డైల్యూట్ అయిపోయి దాని ఎఫెక్ట్ తగ్గుతుంది. అలా చేయకపోకుండా అప్పుడు తర్వాత ఎప్పుడో మా దగ్గరికి తీసుకొస్తే కళ్ళ డాక్టర్ల దగ్గరికి, మేము చేయగలిగింది కూడా చాలా లేట్ అయిపోతుంది. ఇది ఫస్ట్ అక్కడ ఎవరుంటే పక్కన వాళ్ళు చేయాలి. ఇది కెమికల్ ఇంజరీస్కి చేయాలి. తర్వాత ఏమో ఏదన్నా వస్తువుల ద్వారా ఇంజరీస్ జరిగితే అది రెప్పకు జరగవచ్చు. రెప్పకు జరిగినప్పుడు చాలా బ్లడ్ బయటకు వస్తుందండి, ఎందుకంటే కంటి రెప్పలు చాలా రక్తం శాతం ఎక్కువ, బాడీ అన్నిట్లోకి రక్తం కారుతున్నప్పుడు రెప్పలకు మాత్రమే జరిగింది అనుకున్నప్పుడు ఏదన్నా కట్టు కట్టేసి ఆ రక్తాన్ని ఆపటం అనేది చేయాలండి, కొంచెం తగ్గించేది. రెండోదేమో కంటి గుడ్డుకు తగిలింది అనుకోండి, నల్ల గుడ్డుకు తగిలితే మాత్రం ఎటువంటి ఇది తొడవటం కానీ దూదులు పెట్టడం కానీ ఏమి చేయకుండా జాగ్రత్తగా ఒక చిన్న ప్యాడ్ పెట్టి కట్టు కట్టేసి వెంటనే తీసుకొచ్చేయాలండి. తెల్లగుడ్డుకు జరిగినా కూడా అంతే. ఈ ఎందుకంటే ఒకసారి కన్ను గుడ్డుకి దెబ్బ తగిలి అది ఓపెన్ అయితే ఎంత వీలైనంత తొందరగా దాన్ని కుట్లు వేసేసి ఆ గుడ్డుని మళ్ళీ యథాతథంగా తీసుకురావాలి. లేకపోతే ఒకసారి ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళిపోయిందంటే దాన్ని చాలా కష్టం ఆ కన్నును కాపాడటం. ఒక్కసారి ఇంతకంటే భయంకరంగా ఏం జరుగుతుందంటే ఆ కన్ను గుడ్డు పూర్తిగా చితికిపోతుంది, చితికిపోయి లేకపోతే బయటికి ఎలాడటం అట్లాంటివి జరుగుతుంది. అప్పుడు కూడా వీలైన తొందరగా తీసుకొచ్చేస్తే ఏమాత్రం చూపుకి నిలబడే అవకాశం ఉంటే వెంటనే అది లోపలికి మళ్ళీ అమర్చేసి చూపు తెప్పించే ప్రయత్నాలు చేస్తాం. ఒక్కోసారి చాలా బ్యాడ్ లక్ వలన ఆ కన్ను అట్లా పూర్తిగా కట్ అయిపోయి బయటకు వచ్చేస్తే దానికి ఎలాగా మళ్ళీ ప్లాస్టిక్ అయ్యి అది పెట్టి రిపేర్ చేయాలి, చూడటానికి నీట్గా ఉండేటట్టు చేయాలనేది కూడా రకరకాల పద్ధతులు ఉన్నాయండి. అది
1: డాక్టర్ సుజాత గారు, కదిలే విధంగా కృత్రిమ కన్ను అమర్చుతారు మీరు అని వింటున్నామండి. ఏమిటంటే ఇంగ్లీష్లో మనం ఆర్టిఫిషియల్ మూవబుల్ ఐ ఇంప్లాంట్ అని చెప్పి చెబుతున్నారు కదా, అది అంటే ఏంటి, కన్ను గుడ్డు మొత్తం పనికిరాదు అన్నప్పుడు గవ్వ కన్ను అమర్చారు అని ఇలా వింటుంటాం డాక్టర్, ఇదేమిటండి?
0: బాగా అడిగారండి. ఎందుకంటే ఇదేంటంటే దీని గురించి అవగాహన చాలా తక్కువ ఉంది ప్రజల్లో. ఒకప్పుడు ఏముండేదంటే కన్ను ఏదైనా కారణం వలన తీసేయాల్సి వచ్చినా దాని అంతరికి అదే లాస్ అయిపోయినా అక్కడ ఒక గుంటలాగా ఏర్పడిపోయేది, ఎంప్టీ సాకెట్ అంటారు, ఖాళీగా గుంట అయిపోయేది. ఆ గుంటని చాలా ఏళ్ల తర్వాత వాళ్ళు ఏదన్నా కొద్దిగా రిపేర్ చేయించుకుందాం అనుకున్నా కూడా దానికి అప్పుడు ప్లాస్టిక్ కన్ను కానీ ఏదన్నా గవ్వ కన్ను గాజు కన్ను కానీ పెడితే అది నిలబడదు, అది పడిపోతూ ఉంటుంది.

0: అన్నమాట. ఎందుకంటే అడుగుని సపోర్ట్ ఏం లేదు కాబట్టి. ఇప్పుడు లేటెస్ట్ మెథడ్ ఏంటంటే, ఏదన్నా డ్యామేజ్ అయితే చూపు ఇక రాదు, ఆప్టిక్ నర్వ్ కూడా కట్ అయిపోయింది, అది అట్లాంటి కేసులు ఉన్నప్పుడు ఆ కన్నును పూర్తిగా ఓపెన్ చేసి శుభ్రం చేసేసి లోపల పదార్థం అంతా ఇన్ఫెక్షన్ కానీ రాకుండా చేసేసి దాని లోపల ఒక చిన్న గోళీకాయ లాంటిది ప్లాస్టిక్ది పెడతామండి, పెట్టి కుట్లేసేస్తాం, అది మూవ్ అవుతుంది. ఇప్పుడు కన్ను ఇటు తిరిగి రెండో కన్ను తిరిగినట్టు అది కూడా తిరుగుతూ ఉంటుంది. దాని మీద ఈ ప్లాస్టిక్ ఐ అంటే రెండో కన్నుతో మ్యాచింగ్ చూసి కలరు, బ్రౌన్ అయితే బ్రౌను, బ్లాక్ అయితే బ్లాక్, ఏ కలర్ ఉంటే ఆ కలర్ మ్యాచింగ్ చూసి అది దాని మీద ఒక డిప్ప లాంటిది అమర్చుతాం అనమాట. ఇప్పుడు ఇది టూ సెట్స్, టూ పీసెస్ సెట్ అనమాట. ఒకటి లోపలికి బాల్ లాంటిది వెళ్ళిపోద్ది, బయటికేమో ఇది డిప్ప లాంటిది వస్తుంది, అది మనం అప్పుడప్పుడు తీసి పైన దాన్ని శుభ్రం చేసుకుని మళ్ళీ పెట్టేసుకుంటూ ఉండాలి. లోపల పెట్టిన బాల్ లాంటిది జీవితాంతం లోపలే ఉండిపోద్ది, ఆ లోపల పెట్టిన బాలే కదలిక వస్తుంది. ఇది అది పెట్టకుండా ఓన్లీ డిపన్ పెడితే కదలదు, స్టాటిక్గా లాగా చూస్తున్నట్టు ఉంటుంది. లోపల పెట్టడం బాల్ పెట్టడం వల్ల రెండూ కలిసి రెండో కన్నుతో సింక్రనైజ్డ్గా మూమెంట్ అది ఇటు జరిగితే ఇటు అటు జరిగితే అటు అలా కనిపిస్తుంది. అందుకనే ఆర్టిఫిషియల్ మూవబుల్ ఇంప్లాంట్ అంటే ఈ లేటెస్ట్ మెథడ్ అండి. సక్సెస్ రేట్ కూడా చాలా బాగుంది.
1: డాక్టర్ గారు, ఈ కృత్రిమ కన్ను అనేటువంటిది అమర్చారు అనుకోండి, అది కదలిక కూడా ఉంటుందని అన్నారు, సరే చూపు ఉండదని కూడా చెప్పారు కదా, ఇది సేమ్ టు సేమ్ కన్నులాగానే అనిపిస్తుందా చూపర్లకి?
0: అవునండి, చాలా వరకు. ఇప్పుడు మనం వాళ్ళకి తగిలిన ఇంజురీ బట్టి, లేకపోతే ఎన్నాళ్ళ తర్వాత వాళ్ళు ఈ రిపేర్ కోసం వచ్చారు అనే దాన్ని బట్టి డిపెండ్ అవుతుందండి. ఎందుకంటే తగిలిన వెంటనే కనుక మనం రిపేర్ చేస్తే బ్రహ్మాండమైన కరెక్ట్ రిజల్ట్ వచ్చేస్తుంది, మీరు చెప్పినట్టు అది రెండో కన్నులాగా ఉంటుంది. అలా కాకుండా ఒక ఆరు నెలలు సంవత్సరం తర్వాత వస్తే కనుక అప్పటికి అన్ని కండరాలన్నీ ముడుచుకుపోతాయి, కాంట్రాక్ట్ అయిపోతాయి, అప్పుడు అవి మనం చెప్పినట్టు కదలవు, ఎందుకంటే బాడీ ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది అన్నమాట కన్ను. అందుకని రిజల్ట్ కొద్దిగా తగ్గుతుంది. అంటే వాళ్ళు వెంటనే చేయించుకున్న దానికేను కొన్నాళ్ళ తర్వాత చేయించుకున్న దానికి చాలా తేడా ఉందండి, అది ముఖ్యమైన కారణం.
1: డాక్టర్ గారు, ఇప్పుడు కంటిలో నుంచి రక్తం గారడం కానీ, లోపల రక్తం గడ్డగట్టుకొని ఉండడం కానీ, ఇలాంటి వాటిని కూడా తొలగించడం చేస్తుంటారా?
0: అంటే జనరల్గా రక్తం కారటం అనే దాన్ని అది మనం కట్టుకట్టినా ఏం చేసినా ఆగిపోద్ది, బాడీలో ఉన్న టెండెన్సీ అది ఏంటంటే రక్తం కారటం ఆగిపోతుంది కొంతసేపటికి, అది మనం ఆపితే సరిపోతుంది.
1: రక్తం గడ్డగట్టే తత్వం ఉంటుంది
0: కాబట్టి రెండు. కానీ లోపల ఆల్రెడీ రక్తం గూడు కట్టేసింది అనుకోండి ఒక గడ్డలాగా, జనరల్గా దాన్ని తొలగించకుండా ఉంటేనే మంచిది, ఎందుకంటే మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అయిపోద్ది కొంతమందికి. అందుకని దాన్ని అలా ఉంచేసి దాన్ని అంతటి బాడీలో కలిసి కరిగిపోతుంది, గూడు కట్టుకున్న రక్తం గడ్డ కూడా మన శరీరం అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అది తొలగించడం అనేది అవసరం లేకుండా చేయము. ఎప్పుడన్నా అదే చూపు కట్టుబడుతుంది, ఇంకా ఆయనకి దానివల్ల చూపు కనిపించట్లేదు అనుకున్నప్పుడు దాన్ని జాగ్రత్తగా తొలగించి ఆ చూపుకి మళ్ళీ వచ్చేటట్టు చేయొచ్చు. కంటి లోపల జరిగేది విట్రియస్ అని ఒకటి ఉంటుంది, జెల్, ఆ జెల్ లోపల కనుక ఈ బ్లడ్ క్లాట్ అయిపోయి ఉంటే కనుక అది తీయాలా వద్దా అనేది దాన్ని గమనించుకొని చూసి అబ్జర్వ్ అయ్యేటట్టుంటే వదిలేస్తాం, లేకపోతే తీయాలంటే తీసేసి విజన్ కడ్డు రాకుండా చేస్తాం, రెండు రకాలుగా చేయొచ్చు.
1: ఆ ట్యూమర్ ఒకవేళ మెలిగ్నెంట్ అయితే అప్పుడు ఏం చేయాలి?
0: అదే, యాక్చువల్గా రక్తం అనేది ట్యూమర్ కాదు, అది గడ్డే. ట్యూమర్స్ వేరు, అంటే బాడీలోంచి రకరకాల కారణాల వలన పుట్టుకొస్తుంటాయి. కొన్ని బినైన్ అనేది అంటే ఏంటంటే సాధారణమైన గడ్డలు, వాటికి కొన్నాళ్ళలో వస్తాయి, పెరుగుతాయి, తగ్గిపోతాయి, స్టాటిక్ అయిపోతాయి, అసలు కొన్ని అసలు పెరగవు, అలాగే ఉండిపోతాయి జీవితాంతం. వాటి వల్ల ఎటువంటి అపాయం ఉండదు, అన్లెస్ అది చూపుకు అడ్డుపడుతుంది అనుకుంటే తప్పితే దాని జోలికి వెళ్ళము. రెండోది ఏంటంటే మ్యాలిగ్నెంట్ అంటే క్యాన్సర్ గడ్డలు, అవి ఏంటంటే మనం వాటిని వదిలేయకూడదు, అవి ఆటంత కడి పెరుక్కుంటా పోతాయి రకరకాల కారణాలు. బాడీ అంతా రక్తం ద్వారా స్ప్రెడ్ అయ్యి లివరు అన్ని భాగాలకి వెళ్ళి ప్రాణానికి అపాయం అయ్యే అవకాశం ఉంది. కంటిలో వచ్చే క్యాన్సర్లు కూడా బాడీ అంతటికి వెళ్తాయి, దానివల్ల ప్రాణాపాయం జరుగుతుంది. సో ఇలాంటి కేసుల్లో ఏంటంటే అది బినైనో మ్యాలిగ్నెంటో మన ఊరికే పరీక్షల ద్వారా తెలియదు, దాన్ని బయాప్సీ అని దాన్ని ఒక ముక్క తీసి పరీక్ష చేసుకొని నిర్ధారించుకొని పెథాలజీ వాళ్ళ సహాయంతో దాన్ని మ్యాలిగ్నెంట్ అయితే మాత్రం పూర్తిగా తొలగించేయాలి, రేడియేషన్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. బినైన్ అయితే తీసేసాం కాబట్టి వాళ్ళకి ధైర్యం చెప్పేసి పంపించేయచ్చు, ఇలాగుంటుందండి.
1: డాక్టర్ సుజాత గారు, ఒకవేళ మీరు చెప్పినట్టు పెథలాజికల్ కన్ఫర్మేషన్ కోసం పంపించి అది ఒకవేళ అయిందే అనుకోండి, దాంట్లో ఏదో మళ్ళీ స్టేజ్ల వైజ్గా ఏదో నిర్ధారణ చేస్తారు, ప్రాథమిక దశలోనే స్టేజ్ వన్లోనే ఉంటే అది రకరకాల మెలగ్నెంట్ మెలనోమా అనే పేర్లు ఏదో చెప్తుంటారు, రెటినో బ్లాస్టోమా అని పిల్లలకు వచ్చే ట్యూమర్లేమో బహుశా, ఇవి ప్రాథమిక దశలోనే ఉంటే వాటిని వైద్యం చేసి తగ్గించి నయం చేసేటువంటి ఆధునిక విధానాలు మన దగ్గరకు వచ్చాయా అండి?
0: వచ్చినాయండి, విజయవాడలో కూడా ఉన్నాయి అవన్నీ. ఏంటంటే ఒకప్పుడు వాటన్నిటి కోసం మన హైదరాబాద్ ఢిల్లీ అలా వెళ్ళాల్సి

వచ్చేది. ఇప్పుడు విజయవాడలో కూడా అవైలబుల్గా ఉంది. ప్రాథమిక దశలోనే వాటిని కనిపెట్టి ఆ కన్ను తీసేయకుండా, లేకపోతే కంట్లో ఈ ఆపరేషన్ కూడా లేకుండా రేడియేషన్ ట్రీట్మెంట్ కానీ మందుల ద్వారా కానీ దాన్ని కరిగిచ్చే మెథడ్స్ కూడా చాలా వచ్చినాయండి. ముఖ్యంగా పిల్లల్లో వచ్చే ఈ రెటినోబ్లాస్టమ్ అనే దానికి ఒకప్పుడు ఒక 10-20 ఏళ్ల క్రితం ఖచ్చితంగా కన్ను తీసేసేవాళ్ళం. ఒక్కోసారి రెండో కన్నులోకి వస్తే రెండు కళ్ళు తీసేసేవాళ్ళం. అలాంటి ఎన్నో సర్జరీలు చేయాల్సి వచ్చింది. హృదయ విదారకంగా ఉంటుంది అప్పుడు మనకి, తల్లిదండ్రులకి, పేషెంట్కి, అందరికి కూడా. కానీ ఇప్పుడున్న లేటెస్ట్ మెథడ్లో ఏంటంటే కన్ను తీయాల్సిన అవసరం లేకుండా

0: ఏమిటండి ఆ కండ ఏమైనా తీసేయొచ్చా, ఆపరేషన్ చేయాలా?
1: మంచి క్వశ్చన్ అండి. చాలా కామన్ ప్రాబ్లం అండి. ఏంటంటే దాన్ని టెరీజియం అంటాం. అంటే ఏంటంటే తెల్లగుడ్డు మించి నల్లగుడ్డు మీదకి ఒక కండలాగా పెరుగుతుంది. అదేంటంటే పొర, బాడీలో ఒక పొరని ఏదన్నా ఎలర్జీ వలన కానీ, ఏదన్నా దుమ్ము డస్ట్కి ఏదన్నా రియాక్షన్ వలన కానీ అలా పొర పెరగటం అనేది కొంతమందిలో జరుగుతుంది. కానీ ఇది ఎటువంటి అపాయకరమైనది కాదండి. ఇది అసలు క్యాన్సర్ కాదు, అసలు బినైన్ కాదు, మేళ ఏది కాదు. ఇది అదొక పొర అంతే.
0: చూపు కూడా ఇబ్బంది ఉండదు.
1: చూపుకి ఎప్పుడు దాకా ఇబ్బంది ఉండదు అంటే నల్లగుడ్డుని మీదకు వచ్చేసి నల్లగుడ్డు సగం దాకా పూర్తిగా మూసేసి అంత పేరు, అది ఎక్కడో నూటికి ఒక 10% 5% కేసుల్లో కూడా అలా ఉండదు. మిగతా 90-95% ఇది ఏమీ చేయదు. కానీ ఏదన్నా వాళ్ళకి ఇరిటేషన్గా ఉందనుకుంటే దాన్ని తొలగించవచ్చు. కానీ ఒక్కటి మాత్రం వాళ్ళు గమనించాలి, అది తీసేసినా మళ్ళీ వస్తుంది. ఇది అంతే. అందుకని దాన్ని చెప్పి పేషెంట్కి అవసరమైతే తొలగించడం.
0: కన్ను గుడ్డు కాకుండా పైన రెప్ప ఉంటుంది కదా, చాలా మందిలో కూడా ఇది అక్కడక్కడ బాగానే ఫ్రీక్వెంట్గానే గమనిస్తుంటాం, రెప్ప వాలడం. కొంతమంది అంటే మామూలు ఆరోగ్యవంతుని కన్ను రెప్పలు వాలే విధంగా కాకుండా అసాధారణమైనటువంటి రీతిలో అసలు వాలని వాళ్ళు ఉంటారు, రెప్పల వాలిపోయి ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. దీనికి వైద్యం ఉందా?
1: ఈ కండిషన్ని టోసిస్ అంటారండి, PTOSIS. ఇది బై బర్త్ కూడా రావచ్చు వీక్నెస్ వలన, లేకపోతే మధ్యలో ఏదన్నా ఇంజురీస్ వలన కూడా జారిపోవచ్చు, లేకపోతే ఓల్డేజ్లో మళ్ళీ వీక్నెస్, నరాల వీక్నెస్ వలన కూడా రావచ్చు. మైస్థీనియా లాంటి రకరకాల వీక్నెస్ వలన కూడా రెప్ప జారిపోతుంది. ఇది ఎందువలన వచ్చింది అనేది మనం ఫస్ట్ పరీక్షల ద్వారా గమనించి, ఈ మూడిటికి మూడు రకాల వైద్యాలు ఉంటాయండి. బై బర్త్ వచ్చినాటికి జనరల్గా మనం ఆపరేషన్ చేసి పైకి లేపాలి, ఎందుకంటే ఆ పిల్లాడికి ఆ చూపుకి అడ్డుపడతా ఉంటుంది, డెవలప్ అవుదా కన్ను. రెండోది మధ్యలో వచ్చిన వాటికి అవసరమైతే లేపటం, లేకపోతే మందుల ద్వారా ట్రై చేయటం, ఇలా రకరకాలుగా టెస్టుల ద్వారా ఏంటి కండిషన్ అనేది చూసుకొని దాన్ని బట్టి చేయొచ్చు. టోసిస్ అనేది వెరీ కామన్ ప్రాబ్లమ్. మా ఆక్యులోప్లాస్టీ సర్జన్స్కి వెరీ రోజు ఆల్మోస్ట్ ఎవ్రీడే అలాంటి కేసులు చూస్తూ ఉంటాం. దానికి సక్సెస్ రేట్ కూడా బాగుంది, సర్జరీ బాగా వస్తుంది.
0: ఒక కన్ను యొక్క రెప్పేమో మామూలుగా ఉంటుంది, ఒక కన్ను రెప్పేమో కొంచెం ఇలా మూసుకుపోయి దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది, సమానం చేయగలరా?
1: అదేనండి, దీన్ని దాన్ని కూడా టోసిస్ అంటారు. ఆ టోసిస్ని ఆ రెప్పని పైకి లేపి లోపల నుంచి కుట్లేసుకు వచ్చేస్తే రెండు ఈక్వల్గా వచ్చేస్తాయి, రెండు సమానంగా వచ్చే అవకాశం ఉంది. కాకపోతే వీలైన తొందరలో చేయించుకోవాలి. అది చిన్న వయసులో చేస్తే చాలా బాగా రిజల్ట్ వస్తుంది, అది లేట్గా 30-40 ఏళ్ళు దాటినాక అప్పుడు చేస్తే కొంత రిజల్ట్ తగ్గుతుంది. అంతకంటే ఏం లేదు, చేయొచ్చు, అందరికీ చేయొచ్చు.
0: కొంతమందికి ఈయనకి ఇదేం అలవాటు రా అని ఇలా అంటుంటారు, కన్ను కొడుతూ ఉంటారండి ఒక కన్నే, అది పాపం అదొక రకమైనటువంటి డిజార్డర్, డిస్కంఫర్ట్ అని చాలామంది అర్థం చేసుకోరు, అపార్థం చేసుకునే ప్రమాదాలు ఉంటాయండి, దాన్ని ఏమైనా సరి చేయొచ్చా?
1: దానికి రెండు రకాల కారణాలు అండి. అక్కడ ఉన్న రెప్పకు సంబంధించిన మజిలు కొద్దిగా ఓవర్ యాక్షన్ లాగా చేస్తూ ఉంటుంది, టప్ టపా కొట్టుకోవడం అనేది. అది ఒక రకమైన నరాల వీక్నెస్. దానికి కొన్ని రకాల అంటే బ్రెయిన్లో వచ్చే నరాలు దానికి సంబంధించినవి కూడా అవ్వచ్చు. ఒకసారి నరాల డాక్టర్ గారిని కూడా స్పెషల్ కన్సల్ట్ చేసి ఆ ట్రీట్మెంట్ ఇచ్చేస్తే దాన్ని తగ్గిపోతుంది. రెండో రకం ఏంటంటే ఈ కన్ను అలా కొట్టుకుంటుందంటే అవతల కన్ను కొట్టుకోవట్లేదని కూడా అర్థం. అది ఎందుకంటే అక్కడ ఫేషియల్ నర్వ్ పాల్సీ అని చెప్పేసి ఆ కన్ను ఆగిపోయింది కొట్టుకోవడం. అందుకని ఇది మామూలుగా కొట్టుకునే కన్ను మనకు అబ్నార్మల్ కనిపిస్తుంది. అది మామూలు కన్ను అట్లా స్టాటిక్గా నిలబడిపోయింది, కదలకుండా ఉన్నదేమో, అది ప్రాబ్లం కన్ను. సో దానికి వైద్యం చేసేస్తే ఈ రెండు సమానంగా వచ్చేస్తాయి.
0: ఏదైతే ఇప్పుడు మీరు
1: ఫేషియల్ నర్వ్ పాల్సీ అండి, అది బెల్స్ పాల్సీ అని, కొన్నిసార్లు చలిలో తిరిగినా కూడా వస్తుందండి. చెవు పక్కనే ఉంటుంది ఫేషియల్ నర్వ్, అది కన్నుకు సప్లై చేస్తుంది. అక్కడి నుంచి వచ్చినప్పుడు దానికి ఏమన్నా ఎఫెక్ట్ అయినప్పుడు ఆ కన్నుకి ఈ రెప్పలు ఎఫెక్ట్ అయ్యి కొట్టుకోవడం మానేస్తాయి, మూసుకోవడం మానేస్తుంది, ఓపెన్గా ఉండిపోద్ది కన్ను. అప్పుడు వీలైన తొందరలో దానికి మనం సర్జరీ కానీ మెడిసిన్స్ కానీ ఇచ్చి ఒక్కోసారి పెల్స్ పాలసీ అనేది దానంతరకనే కరెక్ట్ అయిపోతుంది. మనం 2-3 వారాలు వెయిట్ చేస్తే స్టిరాయిడ్ కూడా అవసరం అవుతుంది. ఒక్కోసారి ఇవి రీహాబిలిటేషన్ మనం ఇవన్నీ చేస్తాం కదా, ఎక్సర్సైజ్లు అవి అవి చేయిస్తే సరిపోతుందండి.
0: బాలింతల్లో కూడా జరుగు ఇలాంటి గమనిస్తూ ఉంటాం డాక్టర్, అమ్మో ఏమో పక్షవాతం ఏమో అని కంగారు పడతారు.
1: అది ఒక రకమైన పక్షవాతమే, అది నరవంతో వచ్చే పక్షవాతమే కదా, కాకపోతే మొహానికి మాత్రమే వస్తుంది.
0: అది
1: నోరు కూడా ఒక పక్కకు లాగేసినట్టు అయిపోతుంది, ఒక సైడ్ మొహం అంతా ఎఫెక్ట్ అవుతుంది. ఫేషియల్ నవ్వు ఒక సైడ్కంతా సప్లై చేస్తుంది, రెప్పలకి, మూతికి, ముక్కుకి, అన్నిటికీ. అందుకని అది పోతే అన్ని రెండో వైపు డామినేట్ లాగేస్తాయి. అందుకని అది పక్షవాతమే, కానీ తగ్గిపోతుంది పూర్తిగా. చాలా మందికి చూసాం, వందల కేసుల్లో 100% తగ్గిపోతుంది. కొంచెం ధైర్యం చెప్పి వాళ్ళకి ఏదో టెంపరీగా ఆయింట్మెంట్లు, డ్రాప్స్ అది ఇచ్చుకుంటే అసలు ఏ సర్జరీ కూడా అవసరం ఉండదు.
0: దానికి కూడా ఏమైనా ఫిజియోథెరపీ ఉంటుందా?
1: ఫిజియోథెరపీ ఉంటుంది, ఎక్సర్సైజ్లు ఉంటాయి, అవన్నీ చేస్తే తగ్గిపోతాయి.
0: డాక్టర్ యనమదల సుజాత గారు, ప్రతి ఒక్కరూ కూడా మరీ ముఖ్యంగా కర్మాగారాల్లో ఫ్యాక్టరీ

0: ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు ఈ కన్ను గుడ్డుకు ప్రమాదం జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచనలు చెప్పండి మీరు.
1: ముఖ్యంగా అందరూ ప్రమాదాలు జరగకుండా ఫ్యాక్టరీలో చేసేవాళ్ళు ప్రొటెక్టివ్ గ్లాసెస్ అని పెట్టుకోవాలండి కంటికి. ఎందుకంటే అవి లేకుండా నేను ముఖ్యంగా ఎంతోమందికి వెల్డింగ్ చేసే వీళ్ళు ఆపరేటర్స్ వాళ్ళు డైరెక్ట్గా చేస్తూ ఉంటారు. ఎన్నిసార్లు నేను చెప్పాను, కళ్ళ కళ్ళజోడు పెట్టుకుంటే ఆ రేసు ఎఫెక్ట్ అవ్వటం కన్నుకి అది తగ్గుతుంది. ఇంకా రకరకాల ఇంజరీస్, మీరు చెప్పినట్టు ఇందాక ఇనుపరజన్లు అట్లాంటివన్నీ పడకుండా, కెమికల్ కూడా డైరెక్ట్గా పడకుండా కన్నును కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఫ్రీక్వెంట్గా కళ్ళు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో కనీసం సంవత్సరానికి ఒకసారైనా కళ్ళ చెకప్ చేయించుకుంటే వాళ్ళకి చూపు సరిగ్గా ఉందా లేదా అనేది కూడా మనం గమనించవచ్చు. ఏదైనా జరగగానే వెంటనే కళ్ళ డాక్టర్ని సంప్రదించి దానికి తగిన వైద్యం చేయించుకుంటే తొందరగా రికవర్ అవుతారు.
0: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ యనమదల సుజాత గారు, నమస్కారం అండి.
1: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు ప్రమాదాల్లో కంటి గాయాలు ఆధునిక చికిత్స డాక్టర్ యనమదల సుజాత గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు. కార్మికుల కార్యక్రమంలో ఇప్పుడు వినండి కనిగిరి రైతు గోగిశెట్టి చెంచు మోహన్ నాయుడు గారి కథానిక.

వానల కోసం ఎదురు చూసే రైతులు మాత్రమే ఉంటారని తెలిసిన నాకు తుఫాన్ల కోసం ఎదురు చూసే రైతులు కూడా ఉంటారని ఉద్యోగ నిమిత్తమై కనిగిరి ప్రాంతానికి వెళ్లేదాకా తెలియదు. అంతకుముందు ఎవరైనా అలాంటి రైతులు ఉంటారని చెప్పినా నేను నమ్మేవాణ్ణి కాదు. పైగా అలా తుఫాన్ల కోసం ఎదురు చూసే రైతులు ఎక్కడా ఉండరని వాదించి ఉండేవాణ్ణి. కానీ ప్రత్యక్షంగా చూడడం వలన నమ్మి తీరాల్సి వచ్చింది. బీఈడీ పూర్తి చేసిన నేను మా ప్రకాశం జిల్లాలో టీచర్స్ రిక్రూట్మెంట్ కోసం జరిగిన డిఎస్సిలో సెకండ్ గ్రేడ్ టీచర్గా సెలెక్ట్ అయ్యాను. పోస్టింగ్స్ కోసం జరిగిన కౌన్సిలింగ్లో మాకు కనిగిరి మండలంలోని బాలాయపల్లి అనే గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కనిగిరిలో ఉద్యోగం అనగానే మా ఫ్రెండ్స్ అందరూ ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. ఒరేయ్, నువ్వు ఆ ఉద్యోగం మానేరా బాబు, అక్కడ నీళ్లలో ఫ్లోరిన్ ఎక్కువ అంట. అక్కడ కానీ నువ్వు 2 ఏళ్ల పాటు ఉద్యోగం చేస్తూ ఉన్నావంటే ఆ ఫ్లోరిన్ దెబ్బకి నీ కాళ్ళు చేతులు వంకర్లు పోయి అష్టావక్రుల్లా మారిపోతావు. అప్పుడు నీకు ఇంకా పెళ్లి లేదు గిల్లి లేదు అంటూ భయపెట్టారు. వాళ్ళ మాటలు విన్న మా అమ్మా నాన్నలు కూడా సంశయంలో పడ్డారు. ఒకసారి ఆలోచించు బాబు, బతికుంటే బొలుసాకు తినొచ్చు అని సలహా ఇచ్చారు. నాకు ధైర్యం చెప్పవలసిన మీరే అలా మాట్లాడితే ఎలా నానా? అదేమన్నా అడివా? ఊరే కదా, కాకపోతే తాగే నీళ్లు మంచివి కావు. ఈ రోజుల్లో అదేం పెద్ద సమస్య కాదు. ప్రపంచీకరణ పుణ్యమాని ఇప్పుడు ఎక్కడ పట్టినా మినరల్ వాటర్ అమ్ముతున్నారు. క్యాన్లు కొనుక్కుంటే సరిపోతుంది. ఈ మాత్రం దానికే వచ్చిన ఉద్యోగాన్ని వదులుకోవాలా అని సర్ది చెప్పి పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో చేరడానికి కనిగిరికి బయలుదేరాను. పేరుకు ఒకటే జిల్లా అయినా మా చీరాల నుండి కనిగిరికి వెళ్లాలంటే చాలా దూరమే ప్రయాణం చేయవలసి ఉంటుంది. జిల్లాకి తూర్పు కొసన మేముంటే పడమర కొసన కనిగిరి ఉంటుంది. మా ఊరి నుండి ముందుగా చీరాల మీదుగా ఒంగోలు చేరి అక్కడి నుండి కనిగిరి వెళ్లే బస్సు ఎక్కాను. నేనెప్పుడూ ఈ ప్రాంతం వైపు రాలేదు, ఇదే తొలిసారి. ఎక్కడ చూసినా కొండలు గుట్టలు, బీడుగా ఉన్న భూములు దారి పొడవునా కనిపిస్తున్నాయి. వాళ్ళను వీళ్ళను ఎంక్వైరీ చేస్తూ మొత్తానికి బాలాయపల్లి చేరాను. అక్కడ హెడ్మాస్టర్ గారు నన్ను విధుల్లో చేర్చుకున్నారు. 20 మంది పిల్లలు మాత్రమే స్కూల్లో ఉన్నారు. ఇవాళ పిల్లలందరూ స్కూల్కు రాలేదా సార్ అన్నాను. పిల్లలందరూ ఎవరు? మొత్తం వీళ్లే అన్నాడు. అదేమిటి సార్, ఊరు చూస్తే అంత పెద్దగా ఉంది, ఇంత పెద్ద ఊళ్ళో 20 మంది పిల్లలేనా స్కూల్కి వచ్చేది అన్నాను ఆశ్చర్యంగా. ఊరు పెద్దదే సార్, కానీ ఊళ్ళో జనం మాత్రమే ఉండరు. అదేంటి సార్, ఎక్కడికి వెళతారు? వలస, వలస పోతారు సార్. ఇక్కడ బతకలేక పొట్ట చేత పట్టుకుని అలో లక్ష్మణ అంటూ ఊళ్ళు వెతుక్కుంటూ పోతారు. ఒక ఊరేమిటి సార్, ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకి వెళ్ళినా అక్కడ మా కనిగిరి ప్రాంతం వాడు ఒకడు ఉంటాడు. అది మా దౌర్భాగ్యం. చాలా ఎమోషనల్గా అన్నాడు. సార్, మీరు కూడా ఈ ప్రాంతం వారేనా అన్నాను అనుమానం వచ్చి. అవును సార్, మాది కూడా ఈ ప్రాంతమే, పక్కనే ఉన్న పామూరు మండలం మాది అన్నాడు. మరి ఈ వలసలు ఎందుకు పోతున్నారు? అర్థం కాక అడిగాను. సార్, మా కనిగిరి సీమ అనాదిగా కరువు సీమ. మా పూర్వీకుడు కాటమరాజు మాకు మిగిల్చింది అదిగో కనపడే ఆ కనిగిరి కొండ, మా నెత్తిన ఈ కరువు బండ. కరువుకు వారసులం సార్ మేము. వానలా కురవవు, ప్రాజెక్టులా అసలే లేవు, ఇక పంటలు ఎట్లా పండుతాయి? అప్పుడెప్పుడో మా చిన్నప్పుడు అదిగో నందికొండ కాల వస్తుంది, అదిగో నందికొండ కాల వస్తుంది, మా చేలో బంగారం పండుతుందంటూ మా పెద్దోళ్ళంతా పాటలు పాడుతూ గంతులేశారు. కానీ దాన్ని ఒక రాజకీయ నాయకుడు ఇటు రానియకుండా తన పొలుకుబెడితో తన ప్రాంతమైన గుంటూరుకు లాక్కెళ్లాడంట. ఇప్పుడు మరలా అదిగో వెలుగొండ కాల వస్తుంది, అదిగో వెలుగొండ కాల వస్తుందంటూ మేము గొంతులు వేస్తున్నాం. మరి దీన్ని ఏ రాజకీయ నాయకుడు తన పొలుకుబెడితో ఇటువైపు లాక్కెళ్తాడు? అలా వానలు కురవక, ప్రాజెక్టులు లేక, పంటలు పండకపోవడంతో జనం బతకలేక పని విదుక్కుంటూ వలసబాట పెట్టారు.

అలా వలసలు పోతూనే ఉన్నారు. మరి దీనికి ఫుల్ స్టాప్ ఇప్పుడు, కాస్త ఆవేశం కలిగిన ఆవేదనతో చెప్పాడు మా హెడ్మాస్టర్ గారు. సారీ సార్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లున్నాను అన్నాను. భలేవాడివయ్యా, ఇందులో ఇబ్బంది ఏముంది? సందర్భం వచ్చింది కాబట్టి నువ్వు అడిగావు, నేను చెప్పాను. ఆ అన్నట్లు మీకు విషయం చెప్పాలి సార్, మా కనిగిరి సీమలో మెతుకు కరువై జనం అల్లాడుతున్నా మా కనిగిరి ఆర్టీసీ డిపోకి మాత్రం లాభాల పంట బాగానే పండుతుంది, ఎందుకంటే వలసపోయే జనాల్ని గమ్యాలను చేరుస్తున్నందుకు అన్నాడు. భోజనం టైం అవడంతో కుకింగ్ ఏజెన్సీ వాళ్ళు పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెట్టడానికి వచ్చారు. రండి సార్, మనం కూడా భోంచేద్దాం అంటూ హెడ్ మాస్టర్ గారు పిలిచారు. మీకు ఒక్కరికే క్యారియర్ తెచ్చుకుని ఉంటారే అంటూ నసికారు. పర్వాలేదు లేవయ్యా, తిరిగి కొంచెం తిందాం. ముందు ముందు ఒకే పాఠశాలలో బాధ్యతలు పంచుకోవాల్సిన వాళ్ళం, ప్రస్తుతం అన్నం పంచుకోవడంతో ప్రారంభిద్దాం అంటూ ఎంతో ఆప్యాయంగా పిలిచాడు. ఇద్దరం ఆ క్యారేజీలోని అన్నాన్నే ఎంతో తృప్తిగా తిన్నాం. సార్, మీరు ఈ ఊళ్ళోనే ఉంటారా లేక కనిగిరిలో ఉండి ఢిల్లీ సర్వీస్ చేస్తారా అడిగాడు హెడ్మాస్టర్ గారు. ఈ అప్రెంటిస్ పీరియడ్లో నాకు వచ్చే జీతంతో కనిగిరిలో ఏముంటాం సార్, నేను ఈ ఊళ్ళోనే ఉంటాను. పైగా నాకు పల్లెటూళ్ళు అంటే చాలా ఇష్టం సార్, ఈ ఊళ్ళో నాకు ఒక గది అద్దెకి ఇప్పించండి చాలు అన్నాను. ఓ, దానికేం భాగ్యం అంటూ సాయంత్రం స్కూల్ అయిపోయాక ఊళ్ళోకి తీసుకెళ్లి నాకు ఒక ఇల్లు కుదిర్చాడు. నేను ఒకరోజు సెలవు పెట్టి మా ఊరికెళ్ళి వంట సామాన్లు, కిరోసిన్ స్టవ్ తెచ్చుకొని వండుకొని తినడం అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. మా ఇంటి ఓనర్ కూడా చాలా మంచివాడు, అన్ని విషయాల్లోనూ చేదోడు బాదోడుగా ఉంటూ నా తల్లిదండ్రులు దగ్గర లేరనే భావననే రానియడం లేదు. ఊళ్ళోని మిగతా వాళ్ళు కూడా ఒక్కొక్కరే పరిచయం అవుతున్నారు. వాళ్ళ మాటల్లోని ఆప్యాయత, వాత్సల్యం పరాయి ఊరి వాడినైన నాకు కొండంత బలంగా అనిపించేది. ఇంటి దగ్గర కూడా పిల్లలకు ఉచితంగా ట్యూషన్ చెబుతూ నేను కూడా వాళ్ళలో ఒకటిగా కలిసిపోయాను. ఒకరోజు ఉన్నట్లుండి మధ్యాహ్నానికే ఆకాశంలో దట్టంగా మబ్బులు కమ్ముకోసాగాయి. తర్వాత సన్నని తుంపర పడటం మొదలైంది. వర్షం పెద్దదవుతుందేమోనని స్కూల్ టైముని పట్టించుకోకుండా పిందలాడే పిల్లల్ని అందరినీ ఇళ్ళకి పంపించాం. హెడ్మాస్టర్ గారు కూడా వాళ్ళ ఊరికి వెళ్ళాడు. నేను కూడా రాగాలు తీసుకుంటూ రూమ్కెళ్ళి పాత పత్రికలు తిరగేస్తూ కూర్చున్నాను. పుస్తకాలు చూస్తూ చూస్తూ అలాగే నిద్రలోకి జారాను. అలా ఎంతసేపు నిద్రపోయానో కానీ మా ఇంటి ఓనర్ గారు, పంతులు, ఓ పంతులు, తొందరగా రేడియో పెట్టవయ్యా, 6 గంటలకి ప్రాంతీయ వార్తలు వస్తాయి, తుఫాన్ సంగతి ఏమైనా చెబుతారేమో అంటూ హడావిడిగా వచ్చి నిద్రలేపాడు. ఏమిటి, అప్పుడే 6 గంటలైందా అంటూ కిటికీలోంచి బయటకు చూశాను. డిసెంబర్ నెల కావడంతో 6 గంటలకే చీకట్లు కమ్ముకుని కనిపించింది. నేను మామూలుగా రేడియో ఆన్ చేశాను. వార్తలు ప్రారంభమైనాయి. ముఖ్యమంత్రి గారు ఫలానా ఊళ్ళో ఫలానా పథకం ప్రారంభించారు, ప్రతిపక్ష నేత ఆ విధంగా ప్రభుత్వాన్ని విమర్శించారు వంటి రొటీన్ వార్తలు పూర్తయ్యాక ఇప్పుడే అందిన తాజా వార్త, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం చెన్నైకి 200 కిలోమీటర్ల దూరంలో ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. ఇది తీవ్రమైన వాయుగుండంగా మారి రేపటిలోగా నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావం వలన నెల్లూరు, ప్రకాశం, గుంటూరు మరియు కృష్ణా జిల్లాల్లో రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురవచ్చు. తీరం వెంబడి గంటకి 80 నుండి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచవచ్చు. మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లరాదు. ఈ తుఫాను ప్రత్యేక వార్తలు గంటకంటకు ప్రసారమవుతాయి. ఇంతటితో ఈ ప్రాంతీయ వార్తల సమాప్తం అంటూ ముగించాడు. అప్పటి వరకు కామ్గా వార్తలు వింటున్న మా ఇంటి ఓనరు, హే తుఫాన్ వస్తుంది, మాకు తుఫాన్ వస్తుంది, ఆహ్ తుఫాన్ వస్తుంది అంటూ ఉన్నట్లుండి గంతులు వేయసాగాడు. అదేమిటండి, తుఫాన్ వస్తుందంటే భయపడాలి, కానీ మీరేంటి తెగ సంబరపడిపోతున్నారు అన్నాను. భలేవాడివయ్యా పంతులు, తుఫాన్లంటే మాకెందుకు భయం, అవి మాకు చుట్టాల్లాంటివి, ఏడాదికోసారైనా తుఫాన్ రావాలనే కదా మేము కోరుకునేది అన్నాడు. ఒక్క నిమిషం ఆగండి, నాకేం అర్థం కావడం లేదు. తుఫాన్ వస్తుందంటే మా పక్క జనం భయంతో వణికిపోతారు, మరి మీరు తుఫాను రావాలని కోరుకోవడం ఏమిటి, కొంచెం వివరంగా చెబుతారా? ఏం లేదు పంతులు, అనాదిగా మా కనిగిరి గడ్డ మీద సరైన వానలు కురిసిన పాపాను పోలేదు, ఎప్పుడూ మాకు నీళ్ల కరువే. ఈ గడ్డ రావణాసురుడు తన చెల్లెలు సూర్పనఖకు పసుపు కుంకుమగా ఇచ్చిందంట, అంటే రాక్షస గడ్డ. అలాంటి గడ్డ మీదకి వానలు రావాలంటే భయపడిపోతాయి. ఇక మాకు దిక్కు అప్పుడప్పుడు వచ్చే రాక్షస వానలే, అంటే తుఫాన్లే. 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఓ తుఫాను వచ్చేది. ఆ కాసేపు ఇబ్బంది పడ్డా ఆ తుఫాన్ దెబ్బకి కురిసే వానతో మా ఊరి చెరువు నీళ్లతో కలకల్లాడేది. 3 వారిన మా బీడు భూముల్లో పచ్చగా 4 నవ్వు మొలకలు విరిసేవి. నా ఇంటి గాది గింజలతో నిండేది, నా పిల్లా పాపల కడుపాకలు తీరేది. అందుకనే మాకు తుఫాన్ల కోసం ఎదురు చూడడం అలవాటైంది. అంతేకాదు, తుఫాన్ల కోసం పూజలు కూడా చేసేవాళ్ళం అన్నాడు. అరే చిత్రంగా ఉందే, తుఫాన్ల కోసం పూజలు కూడా చేస్తారా అన్నాను ఆశ్చర్యంగా. చెయ్యక ఏం చేస్తాం పంతులు, ఆ తుఫాన్లే మాకు దిక్కైనప్పుడు, ఈ తుఫాన్లే గనక అప్పుడప్పుడు వచ్చి ఉండకపోతే మేము కూడా తాగడానికి ఉక్కే నీళ్లు దొరక్క ఈ పాటికి ఊరు వదిలిపెట్టిపోయి ఉండేవాళ్ళం. ఈ మధ్య ఈ తుఫాన్లకు కూడా ఏమొచ్చిందో ఏమో, ఇదిగో వస్తున్నాం, ఇదిగో వస్తున్నాం అంటూ ఉరుములు మెరుపులతో ఊరించి ఊరించి చివరికి తుర్రుమని పారిపోతున్నాయి. వానలంటే ఎలాగూ మా మీద కక్ష కట్టి ఉన్నాయి, ఈ తుఫాన్లు కూడా మా మీద పగబడితే ఎలా అన్నాడు ఎంతో ఆవేదనతో. వాన కోసం వాళ్ళు పడుతున్న ఆరాటం చూస్తుంటే నాకు చాలా బాధ కలిగింది. పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లు రైతులందు కనిగిరి రైతులు వేరయా అని చెప్పుకోవాలేమో ముందు ముందు.

0: రాత్రి 8 గంటలకి తుఫాన్ ప్రత్యేక వార్తలు వస్తున్నాయి. మా ఇంటి వందనకి ఆకేశాను. ఈసారి నెల్లూరు ఒంగోలుల మధ్య తీరం దాటే అవకాశం ఉందని, పల్లపు ప్రాంతాలన్నీ జలమయం అవుతాయని చెప్పారు. మా ఇంటి ఓనర్ ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. ఈ తుఫాన్ గ్యారంటీగా మాకు తగులుతుంది పంతులు. నెల్లూరు ఒంగోలు మధ్య తీరం దాటుతుందని చెప్పారుగా, ఇక ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మళ్ళీ వార్తలు వచ్చినప్పుడు పిలువు పంతులు అని చెప్పి వెళ్ళిపోతుండగా, నాకు నిద్ర వస్తుందేమో, రేడియో మీరే తీసుకెళ్ళండి ఉదయాన్నే ఇద్దరు కానీ అంటూ రేడియో ఇచ్చి పంపాను. చలికి తొప్పుడు కప్పుకోగానే కమ్మగా నిద్ర పట్టింది. కిటికీలో నుండి సూర్యకిరణాలు ఒంటి మీద పడి చురుక్కుమనగానే చటుక్కున నిద్రలేచాను. బయటకు చూశాను కిటికీలోంచి. ప్రశాంతంగా ఉంది వాతావరణం. రాత్రి పట్టిన మబ్బులు కానీ ఉరుములు కానీ ఏమీ లేవు. తుఫాను వచ్చిన జాడలేదే అనుకుంటూ బయటకు వచ్చాను. మా ఇంటి ఓనరు దిగులుగా అరుగు మీద కూర్చుని ఉన్నాడు. చేతిలో నా రేడియో ఉంది. నన్ను చూస్తూనే, చూశావంటాయా పంతులు, రాత్రి అంత హడావుడి చేసిన తుఫాను మమ్మల్ని ఎంత మోసం చేసిందో. వానలంటే ఎలాగూ రావు, అప్పుడప్పుడు వచ్చి ఆదుకునే ఈ తుఫాను కూడా మమ్మల్ని మోసం చేస్తుంటే ఏం చేయాలో అర్థం కాకుండా ఉందయ్యా. మేమేం పాపం చేశామయ్యా, ఈ గడ్డ మీద పుట్టడమే మా తప్ప. థూ, ఏ జన్మలో ఏ పాపం చేశామో, ఈ జన్మలో ఈ కన్నిగిరి గడ్డ మీద పుట్టి అనుభవిస్తున్నాం అని ఆకాశం కేసి ఉమ్మి రేడియో నా చేతిలో పెట్టి ఇంట్లోకి వెళ్ళాడు కోపంగా. అతని కోపం ఎవరి మీద? వీళ్ళ నీటి బాధలు ఎప్పుడు తీరతాయో, వీళ్ళ జీవితాలు ఎప్పుడు బాగుపడతాయో, ఈ వలసలు ఎప్పుడు ఆగిపోతాయో అనుకుంటూ స్కూలుకు వెళ్ళడానికి తయారు కావాలని ఇంట్లోకి వెళ్ళాను బాధగా.
1: మీరింతవరకు కనిగిరి రైతు గోగిశెట్టి చెంచు మోహన్ నాయుడు గారి కథానికి విన్నారు.

ఈనాటి కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు ఒక చిత్రగీతం వినండి.

0: చూడం చూడన పతి ప్రాణములు గొలిపో వచ్చిన యమమూర్తి వలెనున్నాడే.
1: ఏమి ఆశ్చర్యము, బహుకృత దాన ధర్మార్జిత పుణ్య సంపన్నులకు దక్క అన్యులకు అగోచరం బైన మద్రూప విశేషంబు ఈ అన్నుల మిన్న కెటులుగా అనిపించే హైనను ప్రకాశముగా సావిత్రి మానిని నిర్నిమిత్త సందేహటోలాయ మానసమై ఏనాట్లు దిగాలున దూతుము సామాన్య మనీషాగోచరం పైన మద్రూప విశేషంబుగాంచియే నేనెవ్వరో యూహించి ఉండదాలదు అయినను వచించెదా.

0: సావిత్రి, ఇదిగో నీ పతి ప్రాణములు కొనుపోతున్నాడు. మహిషరాజమ మరణము
1: అలికిడై నను చాలు అదరి లేచి పడగెత్తి పై

అరణ్య సీమలను అధిగమించుటే గాక మహోన్నత పర్వత శిఖరాక్రమలు సైతం అధిరోహించి నన్ను అనుసరించుతున్నది. మరియు మరి కొంచెము బెదరించుచు.

ఏమను కొంటివి ఎవడను కొంటివి సముందను పాస ధరుండను కాలయముండను పో బేల పొమ్మికన్ పో పో బేల పో పొమ్మికన్ పో.

0: ಸಾಮಾನ್ಯ ಸ್ತ್ರೀ ಕಾನೋಪದ ಸುಮ
1: ಬೇಡ ಸಾವಿತ್ರಿ, ಈಗ ಮಾನವ ಮಾತ್ರಲು ದಾಟಲೇನ ಬಾಕ ಇದೆ. ಗೋಲಾಲ ಪುಣ್ಯ ಭಾಗ್ಯವಂತುಲಕು ದಕ್ಕ ಅನ್ಯಕು ಅರಂಜನೀಯಮೈನ ವೈತರಣಿ ಅಲ್ಲದೆ
2: ನೀನು ತಿಳಿಸಿನ ಧರ್ಮವೇದ ಇಂತ ದೂರ ಮೇತಂಚಿ ಸಿಕ್ಕ ಹಸ್ತವಲತೋ ತಿರುಗಿ ಪೊಮ್ಮಂದುರ
1: ಮರಿ ಏಮಂದುನು ಇದೇನು ರಿಕ್ಕಂಬ ಕಣಿಕರಿಂಚಿ ಏದಗಿನ ಒಕ್ಕಂಡು ಒರಂಬ ಸಂಗಿ ಪಂಪಿನ ಸಾಧ್ವಿ ನೀ ಕಾರ್ಯದೀಕ್ಷಕು ಕಡುಂಗಡು ಸಂತಸಿಂಚಿತಿ ನೀ ಪತಿ ಪ್ರಾಣಂಬುದಕ್ಕ ಏದಗಿನ ಮರೊಕ್ಕ ವರಂಬು ಕೋರುಕನು
2: ಈ ಯಮುನಿ ಕರ್ಕಸ ಹೃದಯಂಬು ಕೂಡ ಕರಗುತ್ತಿನಟ್ಲದೆ ಸಿಕ್ಕಿನ ಅವಕಾಶ ಮನೆಯಲ್ಲ ದಾರನೀಯವಲೆ ಸ್ತ್ರೀಲಕ್ಕೆ ಪುಟ್ಟಿನಿಂಟಿ ಕನ್ನನು ಮೆಟ್ಟಿನಿಲ್ಲೇ ಪ್ರಧಾನಮನಿ ಕದ ಆರ್ಯೋಕ್ತಿ ಯಮಧರ್ಮರಾಜ ರಾಜಭ್ರಷ್ಟುಲೈ ಅಂಧುಲೈ ಕಾರಣವುಲಂದು ಕಟಕಟಂಪಡು ಮಾ ಅತ್ತಮಾಮಲಕು
1: ಸರಿಯ ಸರಿಯ ರಾಜ್ಯ ಪ್ರಾಪ್ತಿಯು ನೇತ್ರ ದೃಷ್ಟಿಯು ರೆಂಡೂ ಸಂಗತಿ ಪೋಕು ಬದಲಕ ವಚ್ಚುಚುನ್ನದಿ ಐನನು ಇಟುವಂಟಿ ವರಂಬುಲೆನ್ನಿ ಯೋಸಂಗಿನನು మా యమధర్మమునకు భంగము వాటిన్నది కదా కనుక మరొక్క వరంబో సంగి లాలించి బుద్ధగించి ఊరడించి మరణించెద సావిత్రి అబలవన్న ఆదరంబున ఒంటి వరంబో సంగి పంపుట పాడిగాదరు భావంబున మరొక్క వరంబి ఎని సగించిది అది నూని పతి ప్రాణంబు దక్క
2: ఎప్పుడు గారిన పడినాడు ఈ అవకాశం మాత్రమే పోనీయవలే కన్నవారు రుణం తీర్చిద సమవర్తి
3: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని వెల్లడించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కేంద్ర ప్రభుత్వం గత 12 ఏళ్లలో చేపట్టిన కార్యక్రమాలు దేశ ప్రగతికి దోహదపడుతున్నాయని పేర్కొన్న కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్, గత 2 ఏళ్లలో స్త్రీ శిశు సంక్షేమ రంగాన్ని మరింత బలోపేతం చేశామని తెలిపిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా దోహదపడుతుందన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్. వార్తల వివరాలు. సింగపూర్ పర్యటనలో భాగంగా అంకుర సంస్థల పెట్టుబడిదారులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సింగపూర్లోని భారత హైకమిషనర్ శిల్పక్క అంబులే, రాష్ట మంత్రి పొంగూరు నారాయణతో పాటు పలువురు పెట్టుబడిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలో వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని, ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త భూ సమీకరణ విధానాల ద్వారా పారిశ్రామిక ప్రాజెక్టులకు వేగంగా భూములు కేటాయిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించేందుకు వెంచర్ క్యాపిటలిస్టులు ముందుకు రావాలని ముఖ్యమంత్రి కోరుతూ,
1: ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఏబుల్ టు ప్రొక్యూర్ ల్యాండ్ వెరీ ఇన్నోవేటివ్ వే. ఐ అక్వైర్డ్ నియర్లీ 33,000 acres ఆఫ్ ల్యాండ్ ఫర్ క్యాపిటల్ అండర్ ల్యాండ్ పూలింగ్. ఎవ్రీ ప్రాజెక్ట్ ఐ ఎమ్ ఏబుల్ టు ప్రొక్యూర్ ల్యాండ్ విత్ ఎ స్టిపులేటెడ్ టైమ్. నౌ గూగుల్ హాస్ కమ్ $15 billion. వీఆర్ ఏబుల్ టు అక్వైర్ ల్యాండ్ విత్ ఇన్ 3-4 months. లైక్ దట్ సో మచ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ కమింగ్. వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ గ్రీన్ ఎనర్జీ. బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ నౌ యూఆర్ సీయింగ్ జియో పొలిటికల్ సిచ్యువేషన్. We wanted to make it self-sufficient on energy front. That is one more thing we are working.
0: కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈరోజు దర్శించుకున్నారు. దర్శనం అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ది దిశగా ముందుకు సాగుతోందన్నారు. గత 12 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో చేపట్టిన కార్యక్రమాలు దేశ ప్రగతికి దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. వికసిత భారత లక్ష్య సాధనలో దేశం మరింత వేగంగా ముందుకు సాగుతుందని తెలుపుతూ,
2: ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర

0: Mottamodi is continuously elected prime minister. He is serving almost 4,405th day today. He is continuing 12th year achievements. The people are everywhere. They are praying. The devotees, the general people, they are all going to the temples. They are praying for the nation's prosperity, for the Swarna India, and for the Viksit Bharat. That I pray to Lord Balaji for the Viksit Bharat and Swarna Bharat.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో రైల్వే రంగం గణనీయంగా అభివృద్ది చెందుతుందని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. రాష్టంలో రైల్వే ప్రగతిపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ వందే భారత్, అమృత్ భారత్ రైళ్ల ప్రవేశం, ఆధునిక రైల్వే స్టేషన్ల అభివృద్ది, కొత్త రైల్వే కారిడార్ల నిర్మాణం, రాజధాని అమరావతికి మెరుగైన రైల్వే అనుసంధానం వంటి కార్యక్రమాలు రాష్ట రైల్వే రంగానికి కొత్త రూపునిచ్చాయని పేర్కొన్నారు. దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఒకటని తెలిపారు. నిధుల కేటాయింపులతో రైల్వే మౌలిక వసతులు బలోపేతం కావడంతో ప్రయాణికులకు మరింత వేగవంతమైన, సురక్షితమైన సేవలు అందుబాటులోకి వస్తున్నాయని కేంద్రమంత్రి తెలిపారు. తుర్కియా దేశంలోని అంటాలియాలో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచకప్ మూడవ దశలో విజయవాడకు చెందిన ఆర్చర్ బొమ్మదేవర ధీరస్ మెన్ సింగిల్స్, మిక్స్డ్, డబుల్స్ విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించారు. రాష్ట్రానికి చెందిన వ్యక్తి స్వర్ణ పతకాలు సాధించడం పట్ల రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం వేదికగా ఈరోజు అభినందించారు. ఇది ఆంధ్రప్రదేశ్కు, దేశానికి గర్వకారణమని, భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. స్వర్ణ పతకాలు గెలుచుకుని రాష్ట క్రీడా రంగానికి మరింత గుర్తింపు తీసుకువచ్చారు అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ రాబోయే సంవత్సరాల్లో మరిన్ని విజయాలు సాధించాలని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గత రెండేళ్లలో స్త్రీ శిశు సంక్షేమ రంగాన్ని మరింత బలోపేతం చేశామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, సమగ్ర రక్షణ భరోసా కల్పించామని పేర్కొన్నారు. అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా మొదటి దశలో 10,000 కేంద్రాలకు 100 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. రెండో దశలో మిగతా కేంద్రాల అభివృద్ధిని పూర్తి చేస్తామని మంత్రి తెలియజేస్తూ
2: 55,746 అంగన్వాడీ సెంటర్స్, అక్కడ ఉన్నటువంటి దాదాపు 25 లక్షల మంది పిల్లల తల్లులు, పిల్లలు, బాలింతలు అందరికీ ఏ ఇబ్బంది లేకుండా ప్రతి నెల ఫుడ్ అందిస్తున్నందుకు సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ లో ఈ 2 సంవత్సరాలు 5,389 టీచర్లను, అలాగే 5,287 ఆయాలను కూడా మేము నియమించడం జరిగింది. అంగన్వాడీ సెంటర్స్ లో మౌలిక సదుపాయాలు దాదాపు 100 కోట్లతో 10,000 అంగన్వాడీ సెంటర్స్ కి అన్ని రకాల వసతులతో చేయటం జరిగింది.
1: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలు రాష్ట వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఏలూరు జిల్లాలోని నూజివీడు, ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడలో ఈరోజు నిర్వహించిన యోగా కార్యక్రమాల్లో అధికారులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మత్స్యగుండంలో జిల్లా కలెక్టర్ టి నిశాంతి ఆధ్వర్యంలో ప్రత్యేక యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు. ప్రకాశం జిల్లాలో కొత్తపట్నం మండలం కె పల్లెప్ప పాలం తీర ప్రాంతంలో సుమారు 700 మందితో యోగా సాధన నిర్వహించగా, పోలవరం జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కార్మికులు ప్రజలతో ప్రత్యేక యోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతో దోహదపడుతుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొని ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత జీవన శైలిలో యోగా అత్యంత అవసరమని, దీని ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు క్రమశిక్షణ, ఏకాగ్రత కూడా పెంపొందుతాయని తెలిపారు. యోగా సాధనకు ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించాలని మంత్రి సూచిస్తూ
3: ఘనమైన వారసత్వ సంపద యోగా. యోగా కారణంగా శారీరక దృఢత్వమే కాకుండా మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది, ఏకాగ్రత ఉంటుంది, తద్వారా జీవితం సుఖమయం.

0: సాగుతుంది. యోగాని ఆచరిస్తే వారు ఆరోగ్యవంతంగా ఉంటారు, సంతోషంగా కూడా ఉంటారు. యోగాని మరింత ప్రాచుర్యం కల్పించడం కోసం నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడిన తర్వాత జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవంగా ప్రకటింపజేసింది. ప్రతిరోజు మనం యోగా చేయడం ద్వారా ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ని, ఒక ఆరోగ్య భారత్ ని కూడా నిర్మించడానికి అవకాశం ఉంది.
1: నంద్యాల జిల్లాలోని శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా ఈరోజు దర్శించుకున్నారు. కేంద్ర మంత్రికి దేవస్థానం ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎం శ్రీనివాసరావు, ఆలయ అర్చకులు మహాద్వారం వద్ద సాదర స్వాగతం పలికారు. అనంతరం కిషన్ రెడ్డి దంపతులు స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్జన పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన ప్రాంగణంలో అర్చకులు వేద ఆశీర్వచనాలు అందించగా దేవస్థానం అధికారులు స్వామి వారి శేషవస్త్రాలు, ప్రసాదాలను కేంద్ర మంత్రికి అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణానికి సురక్షిత తాగునీటి సరఫరా కోసం 100 కోట్ల రూపాయలతో చేపట్టిన విజయేశ్వరం మంచినీటి పథకం పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. పాలకొల్లులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఇంజనీరింగ్ శాఖ ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కలిసి ఆయన ప్రాజెక్టు పురోగతిని పరిశీలించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1700 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు.
2: తెలియని యాప్ తో జాగ్రత్త.
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
6: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా సమాజ సేవే లక్ష్యంగా సాగిపోతూ శ్రీమతి ఇందుకూరి విజయలక్ష్మి గారితో పరిచయం వింటారు. సైక్లింగ్ తో పాటు ఎన్నో సాహస కార్యక్రమాల్లో పాల్గొని జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర స్థాయి పురస్కారాలు సాధించిన ఇందుకూరి విజయలక్ష్మి గారు మనతో ఉన్నారు. నమస్కారం విజయలక్ష్మి గారు.
7: నమస్కారం అండి.
6: ముందుగా మీ కుటుంబ నేపథ్యం గురించి వివరిస్తారా?
7: తప్పకుండా. నా పేరు ఇందుకూరి విజయలక్ష్మి. మాది నారాయణపురం అండి. ఏలూరుకు దగ్గరలో ఉంది. అయితే నాన్నగారు

0: బిజినెస్ చేస్తూనే అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. గుళ్ళు కట్టించడం లేకపోతే బస్ షెల్టర్స్, చలివేంద్రాలు లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. అయితే అమ్మ మాత్రం గృహిణి. మేము స్కూలు అంటే చిన్నప్పుడు ప్రాథమిక పాఠశాల నుంచి డిగ్రీ వరకు అదే ఊర్లో ఉండడం వల్ల మేము చదువుకోవడానికి ఛాన్స్ దొరికింది, కానీ ఎలాంటి ఆటల్లో పార్టిసిపేట్ చేయడానికి ఉండేది కాదు. నాకు చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్గా ఉండేదాన్ని, ఏ గేమ్ను పట్టుకున్నా నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి అనే మనస్తత్వం ఉన్నది. కానీ ఆడపిల్లలకి ఆటలేంటి అని అస్సలు గ్రౌండ్ వైపు వెళ్ళనిచ్చేవాళ్ళు కదా. అయినా సరే నాన్నగారికి తెలియకుండా ఏదో ఒక అరగంట వెళ్ళిపోయి వాలీబాల్లో క్యాప్టెన్గా ఉండేదాన్ని. అది ఆ స్కూల్ వరకు కాలేజ్ వరకే ఉండేది తప్ప ఎప్పుడు నేషనల్ కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ వెళ్ళడానికి కూడా మాకు ఛాన్స్ లేదు.
1: మీకు
0: చిన్నప్పటి నుంచి ఆటలు చాలా ఉండేది. ఇంకా అంటే తలొంచుకుని వెళ్ళాలి, మళ్ళీ ఇంటికి వచ్చేయాలి తప్ప తలెత్తడానికి కూడా ఉండేది కాదు. ఆ టైంలో నేను ఇంటి పక్కనే ఉన్న టైపు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం, తెలుగు ఇంగ్లీష్ టైప్స్ ఐఆర్స్ అవ్వడం, షార్ట్ హ్యాండ్ నేర్చుకునే అవకాశం, అన్నీ నాకు చుట్టూరు ఉండడంతో నాతో పాటు అన్నీ నేర్చేసుకున్నా. టైలరింగ్తో సహా మా అమ్మ ఏమనేవారు, రేపు రొద్దుట ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నువ్వు సర్వైవ్ అవ్వడానికి నీకు ఇది కావాలి అని అమ్మ, చదువులేని మనస్తత్వం ఆవిడ ఆ రకంగా చెప్పేవారు. ఊళ్ళో కాలేజ్ ఉంది కాబట్టి నేను ఎడ్యుకేషన్ పరంగా బాగానే వెళ్తున్నాను. నేను కొత్తగూడెం మా సిస్టర్ దగ్గరికి ఒకసారి వెళ్లేసరికి సింగరేణి కాలరీస్లో ఉద్యోగాలు పండి, నాకు అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఇంకా అప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను, సింగరేణిలో జాబ్కి అప్లై చేయడం జరిగింది. అంటే 300 మందిలో నేను ఫస్ట్ ప్లేస్లోకి వచ్చాను. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. డిగ్రీ కూడా అవ్వకుండానే నాకు మంచి జాబ్ వచ్చేసింది, బ్యూటిఫుల్ లైఫ్ అనుకుని చాలా ఆనందపడ్డాను. మా నాన్నగారికి ఆ విషయం తెలిసింది. నేను జాయిన్ అయిపోయిన 1 వీక్ తర్వాత, ఎందుకు నువ్వు జాయిన్ అవ్వాయి, అసలు మనలాంటి వాళ్ళు మన ఫ్యామిలీలో ఉద్యోగాలు చేయడం ఏంటి ఆడపిల్లలు అని వెంటనే నన్ను వెనక్కి లాక్కు రావడం జరిగింది. రిజైన్ చేయించి మరి అప్పుడు చాలా బాధపడ్డాను. అంటే ఒక ఆడపిల్లకి ఎలాంటి డెసిషన్ తీసుకునే అవకాశం లేని టైంలో మేము పుట్టడం అనేది బాధ. లేకపోతే ఈ రోజుని 60 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా సామాజిక సేవ చేయడానికి అదే స్ఫూర్తో నాకు తెలియదు, కానీ దాన్ని పాజిటివ్గానే తీసుకుంటున్నానమ్మా. అంటే తర్వాత నాన్నగారు ఏం చేశారంటే అక్కడి నుంచి తీసుకొచ్చి అమ్మ ఇంకే ఏ జాబ్లకు అప్లై చేస్తుందో అనుకుని ఉండొచ్చు, వెంటనే మ్యారేజ్ చేయడం జరిగింది. కుటుంబ నేపథ్యం చాలా బాగుంది అని భీమవరం దగ్గర కోపల్లి, చాలా మంచి ఫ్యామిలీ అనుకుని మ్యారేజ్ చేయడం జరిగింది. కానీ అతను అప్పటికే ఎడిక్టెడ్ ఆల్కహాలిక్, అది నాన్నగారికి చెప్పలేను. అంటే చాలా అపురూపంగా పెంచుకున్నారు కూతురు ఎక్కడ కష్టపడుతుందో అని, ఒక ఉద్యోగానికి కూడా వెళ్ళనివ్వని తండ్రికి, భర్త ఈ పరిస్థితిలో ఉన్నాడు అని చెప్తే తండ్రి ఏమవుతారు అని భయపడి ఆయనకి చెప్పకుండా నేను లైఫ్ను లీడ్ చేస్తూ వచ్చాను. తర్వాత పాప, చిన్న పాప, తను చాలా మెరిట్ స్టూడెంట్, ఆ డ్రాయింగ్ కాంపిటీషన్స్ అవన్నీ చాలా యాక్టివ్గా ఉండేది. తను కూడా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డీ ఇన్ డ్రాయింగ్ కాంపిటీషన్స్. అంటే ఫాదర్ ఇలా ఉన్నారు కాబట్టి యాక్టివ్ పార్ట్ని నేను తీసుకోవడం జరిగింది. అంటే వచ్చిన సిచ్యువేషన్ నుంచి మనం పారిపోవడం కాదు, దాన్ని హౌ టు ఓవర్కమ్ అన్నది మనకు తెలిసి ఉండాలి, నెక్స్ట్ మనం ఏం చేయాలో తెలిసి ఉండాలి. వెంటనే నేను ఆయన్ని పక్కన పెట్టి ఆయనకి ఇచ్చే సర్వీస్ని ఇస్తూనే పాపని మంచి వేలో తీసుకెళ్ళడం జరిగింది. ఆ డ్రాయింగ్ కాంపిటీషన్లో ఒకసారి నాకు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజున అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఒక డ్రాయింగ్ కాంపిటీషన్ని కండక్ట్ చేస్తున్నారు. మా అమ్మాయిని తీసుకెళ్దామనే ఉద్దేశమే తప్ప నేనేదో పార్టిసిపేట్ చేయాలనుకుని నేను వెళ్ళలేదు. ఒక అమ్మగానే వెళ్ళాను కూడా, శారీలో చాలా బుద్ధిగా వెళ్ళాను అక్కడికి. అక్కడ అడ్వెంచర్ ఈవెంట్ ఒకటి జరుగుతున్నది, ఓ స్పోర్ట్ క్లైంబింగ్ వాళ్ళని చాలా ఫ్రీగా ఎక్కేస్తున్నారు యూత్ అంతా. అప్పుడు ఆర్గనైజర్స్ దగ్గరికి వెళ్ళి సార్ నేను కూడా పార్టిసిపేట్ చేయవచ్చా అని అడగడం జరిగింది.
1: చిన్నప్పుడు ఆసక్తి
0: ఉంది, ఇప్పుడు ఒక్కసారి నేను కూడా అలా ఎక్కితే ఎలా ఉంటుంది, ఎక్కగల స్టామినా నా దగ్గర ఉంది, అప్పటికే 45 ఇయర్స్ వచ్చేసినాయి, నేను ఎక్కగలుగుతానా లేదా అనే భయంతో అడిగాను. అమ్మ ఇది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, 3 డేస్ కండక్ట్ చేస్తున్నాం, మీరు రేపు కూడా రావచ్చు అన్నారు. గబగబా ఒక డ్రెస్ తీసుకుని వెళ్ళడం జరిగింది. యూత్తో సమానంగా నేను కూడా పైకి స్పోర్ట్ క్లైంబింగ్ వాళ్ళని చాలా యాక్టివ్గా ఎక్కడం జరిగింది. వితౌట్ ఎనీ ప్రాక్టీస్ నేను చేయగలిగాను. అంటే నేనేంటో ప్రూవ్ చేసుకోవాలని ఒక కసి నన్ను అంత పై వరకు ఎక్కించింది. అప్పుడు అనుకున్నా ఐ కెన్ డూ ఎనీథింగ్, నాకేమీ స్టామినా తగ్గలేదు. అప్పటికే మా హస్బెండ్ ఎక్స్పైర్డ్ అనమాట, ఓన్లీ పాప బాధ్యత చాలా ఎక్కువ ఉంది. పాపని ఒక మంచి పొజిషన్లో నిలబెట్టే వరకు నాకు డైవర్షన్స్ ఉండకూడదు, ఎందుకంటే మన ఇంటిని చక్కదిద్దుకున్నాకే సొసైటీకి రావాలి. అలా అనుకుంటేనే 2011లో నేను వీళ్ళతో పాటు ఒక అడ్వెంచర్ యాక్టివిటీలో నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. దానిలో నాకు 8 ప్రపంచ రికార్డులు, లిమ్కా బుక్ రికార్డ్స్ వచ్చినాయి 2012లో. అంటే లిమ్కా బుక్ రికార్డ్ రావడం అనేది చిన్న విషయం కాదు,

ఫస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్గా వచ్చేసరికి అప్పటికి 52 ఇయర్స్ వచ్చేసి. అప్పుడు నేనేం చేస్తానంటే, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు సీఎం, గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళిపోయి, సార్ నేను ఏదో చేసేయాలనుకుంటున్నాను సొసైటీకి, చిన్న ఛాన్స్ ఇస్తే నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను. పిల్లల దగ్గరికి వెళ్ళి మా హస్బెండ్ లాగా ఎవరు ఆల్కహాలిక్ కానీ ఎలాంటి చెడు అలవాట్లకి వెళ్ళొద్దని నేను మోటివేట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. ఆయన అసలు వయసును చూడలేదు, అంటే నాలో ఉన్న జీలును చూశారు. ఆయన గుర్తించి తప్పకుండా మేడం చాలా యాక్టివ్గా ఉన్నారు, ఆవిడకి కావాల్సిన సపోర్ట్ని ఇవ్వండి అని శాప్కి స్పెషల్ పర్మిషన్ కింద రాయడం జరిగింది. స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు యూత్కు మాత్రమే ఇచ్చే ఏదైతే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంటుందో, నాకు ప్రోత్సాహం ఏదైతే ఉంటుందో దాన్ని కన్సిడర్ చేశారు స్పెషల్ కేసు కింద, అంటే సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద తీసుకోవడం జరిగింది. ఆ శాప్ నుంచి వచ్చేసరికి కూడా నాకు సైకిల్ రాదు, 53 ఏళ్ళు వచ్చేసినాయి. అప్పుడు సైకిల్ నేర్చుకోవడం మొదలు పెట్టాను. చాలా మంది కామెంట్లు చేస్తారు, 2000 కిలోమీటర్లు టార్గెట్ అంటున్నారు, సైకిల్ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు, మీరేం చేస్తారు? ట్రై సైకిల్ మీద వెళ్ళడం మొదలు పెట్టాం మొదట్లో. తర్వాత ప్రాక్టీస్, నా మీద నాకు కాన్ఫిడెన్స్, వీళ్ళు నవ్వినోళ్ళందరి నోర్లు మోయించాలంటే ఇంకెంత ప్రాక్టీస్ చేయాలి, రోజుకి 40-50 కిలోమీటర్లు ప్రాక్టీస్లోనే ఉన్నాను, మొత్తానికి సాధించానమ్మా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, సార్ వచ్చేసింది నేను స్టార్ట్ చేసేస్తాను అంటే, 1 మంత్ బిఫోరే నా షెడ్యూల్ ప్రతి డిస్ట్రిక్ట్కి వెళ్ళిపోతుంది, నేను ఎక్కడ సిక్ అయ్యాను అని ఆగడానికి ఉండదు, ఎందుకంటే నా షెడ్యూల్ ముందెళ్ళిపోయింది, ఎవరు ఫ్లాగ్ ఆఫ్ చేస్తారో ఉంటుంది, ఎన్ని స్కూళ్ళు అడ్రస్ చేస్తానో ఉంటుంది. డిఎస్డిఓలు అంటే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్స్, వాళ్ళు దాన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని నాకు ఎన్ని స్కూల్ని ఒకే చోట గ్యాదర్ చేయగలుగుతారు, ఒక 10,000 మందిని 5,000 మందిని అన్ని స్కూల్ని కలిపేసి ఒక చోటకి తీసుకొచ్చి నన్ను అడ్రస్ చేయించడం మొదలు పెట్టారు. ప్రతి డిస్ట్రిక్ట్ కలెక్టరు అమ్మొస్తున్నది అని నా గురించి వెయిట్ చేసి వాళ్ళ ప్రోగ్రామ్ని పోస్ట్ పోన్ చేసుకుని మరీ నాతోటి కలవడం, నాకు కావలసిన సజెషన్స్ ఇవ్వడం, అంటే ఒక ఐఏఎస్ని ఒక అమ్మగా చూడలేను, అచీవర్గా మాత్రమే చూడగలుగుతాను. అది నేను ఫేస్ చేశానమ్మా. అమ్మ నువ్వు చేసే చాలా మంచి కార్యక్రమం, నీకేమన్నా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాలా అని లక్ష్మీ నరసింహ, ఫస్ట్ శ్రీకాకుళం కలెక్టర్, ఆయన నాకు ఒక బ్లాంక్ చెక్ని ఇవ్వడం జరిగింది. నేను ఒక ఫోటో తీసుకుంటాను సార్ అని ఆయన దగ్గర నుంచి ఇలా ఫోటో తీసుకుని, ఇది ఎప్పటికీ నా లైఫ్లో గుర్తుండాల్సిన పరిస్థితి, నేను కమర్షియల్ ప్రోగ్రామ్ చేయట్లేదు సార్, ఎవరైనా పూర్ స్టూడెంట్ ఉంటే గనక వాళ్ళని మీ దగ్గరికి పంపిస్తాను, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి తప్ప నేను ఇది కమర్షియల్ ప్రోగ్రామ్ కాదు, నాకు ఎలాంటి మనీ వద్దు అని. అంటే అమ్మగా నువ్వు నా దగ్గరికి వచ్చావు కదా, నీకు ఏది కావాలంటే అది చేసేస్తాను. అప్పుడు నేను అడిగిన ఒకటే ఒక కోరికమ్మ, నా చిన్నప్పటి నుంచి ముత్యాల రాజు గారు చాలా కష్టపడి, ఆయన ఒక ఫిషర్మ్యాన్ ఫ్యామిలీ నుంచి, ఆయన కష్టంతో చదువుకుని ఒక కలెక్టర్ అవ్వడం అనేది సర్వీస్లోకి రావడం చాలా గొప్ప విషయం, ఆయనే నాకు స్ఫూర్తి, ఆయన కలిస్తే చాలు సార్ అని చిన్నపిల్లలు అడిగాను. ఇంకా ఆయన ఆనందపడిపోయి, ఆయన నేను బెంచ్ మేట్స్, ఆయన కల్పించడం ఎంతసేపు తల్లి, నేను డెఫినెట్గా కల్పిస్తానని ఆయన కల్పించడం జరిగింది. ఇంకా అది మెమరబుల్ మూమెంట్ అమ్మా. నేను ఇంకా అసలు ఇప్పటికీ ఆ ఫోటో చూసుకుంటే ముచ్చలరాజు గారిని ఇలా వంగిపోయి మరీ ఆయన చేతిని పట్టుకున్నప్పుడు, అమ్మ కాదు అక్కడ ఒక అచీవర్గా ఒక కలెక్టర్ని కలిసిన ఆనందం ఉంటుంది చూసామ్మా. పిల్లలకి అదే చెప్తాను నేను, మీరు ఆ నలుగురిలో ఒకళ్ళ ఉండద్దు, మీరేంటో ప్రూవ్ చేసుకోండి, 10 మందిలో ఒకళ్ళు కాదు, మీరే అందరికీ మోటివేటర్ కావాలి అని చెప్తాను. 2016లో నేను డిసెంబర్లో నేను స్టార్ట్ చేశానమ్మా సైక్లింగ్, ఇచ్చాపురుంటూ తడ. నా జర్నీలో 70,000 మంది పిల్లల్ని మోటివేట్ చేయడం జరిగింది. దానికి గాను 2017లో నాకు ఉగాది పురస్కారం ఏపీ గవర్నమెంట్, మళ్ళా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఉగాది పురస్కారాన్ని అందుకోవడం చాలా సంతోషకరం. ఎందుకంటే మనం ఏదైనా ఏది ఆశించకుండా చేసే ప్రతి కార్యక్రమం కూడా నేచర్ కూడా మనకి హెల్ప్ చేస్తూ మనకు ఒక మంచి అంటే గుర్తింపును తీసుకొస్తుంది అనడానికి నిదర్శనంగా నాకు అవార్డు రావడం జరిగింది. దాని తర్వాత చాలా అవార్డులు వచ్చినాయమ్మా. అదే సంవత్సరం నాకు మా వెస్ట్ గోదావరి ఏలూరు కలెక్టర్ గారి చేతుల మీదుగా ఆగస్ట్ 15 రోజుని పెరేడ్లో ఓన్లీ గవర్నమెంట్ పోలీస్ ఆఫీసర్స్కి వాళ్ళకి ఇచ్చే అవార్డులతో పాటు నన్ను కూడా స్పెషల్ గెస్ట్గా పిలిచి నాకు కూడా ఆయన చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నాను. అవి కాకుండా 40 ప్రపంచ రికార్డులు, 8 ప్రపంచ రికార్డులు లిమ్కా బుక్ రికార్డ్స్తో పాటు మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్స్, నాకు ఇష్టమైన అవార్డ్స్లో మాతృశ్రీ, అపూర్వ మహిళ లాంటి అవార్డులు కూడా వచ్చినాయి. దాంతోపాటుగా 30-40 అనేక అవార్డులు వచ్చినాయి. అంటే వీటితో పాటుగా నేవీ నుంచి 250 మంది సైంటిస్టులు అమ్మ మహిళా దినోత్సవం సందర్భంగా నన్ను ఫెలిసిటేట్ చేయడానికి పిలవడం జరిగింది. అంటే నేవీ ఆఫీసర్స్ ఎలా ఉంటారు నానా, అంటే వాళ్ళంతా చాలా చాలా మంచి డ్రెస్సుల్లో ఎంతంత హైట్లతో వాళ్ళు వస్తే నేనేదో శారీ కట్టుకుని అమ్మలా వెళ్ళాను. నేను భయపడ్డాను, నేను సార్ నేను చెప్పలేను అని. అంటే కాదు

0: అమ్మని అచీవ్మెంట్ సరిపోతాయి అని నన్ను ఎంకరేజ్ చేసి వాళ్ళంతా వచ్చి హక్ చేసుకోవడం, అమ్మ నువ్వు ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నావు మేమందరం నీ వెనకాల ఉన్నాము అని అనడం, ఎంత మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్.
1: మీరు చేస్తున్న కృషికి తగ్గ ప్రోత్సాహం లభించింది.
0: చాలా అమ్మ చాలా.
1: మరి భీమవరం నుంచి ఈ యాత్రని మీరు ప్రారంభించాలనుకుంటున్నారు కదా, మరి ఎందుకండి అది?
0: అంటే స్వచ్ఛ భారత్లో ఎప్పుడైతే నేను 2017లో చేశాను, ఆ స్వచ్ఛ భారత్లో భాగంగా నేను తుని మీదుగా వచ్చారప్పుడు, తునిలో అల్లూరి సీతారామరాజు చదివిన స్కూలు గాంధీ స్కూల్ ఒకటి ఉంది, ఆ స్కూల్లో నాకు వేదమంత్రాలతో సన్మానం చేయడం, ఒక 5,000 మంది స్టూడెంట్స్ నాకు ఇన్వైట్ చేయడం, అదంతా అంటే ఆయన నడయాడిన ఒక స్కూల్లో నన్ను కూర్చోబెట్టడం అనేది నాకు చాలా అంటే గగర్పొచ్చిన విషయం నిజంగా. అప్పుడే అనుకున్నాను, పిల్లలతో అన్నాను, మనం ఏదైనా ఒకసారి ప్రామిస్ చేస్తే దాన్ని నిలబెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఇప్పుడు 53 ఏళ్ల వయసులోనే ఉన్నాను, 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఒక అమ్మమ్మగా వస్తాను మళ్ళీ, అప్పటికి ఇంకా నాకు మనవడు పుట్టలేదు, అమ్మగానే ఉన్నాను. అమ్మమ్మ అయిన తర్వాత నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వయసు అనేది ఒక నెంబర్ మాత్రమే. ఎప్పుడైతే మనకి మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటాం, విల్ పవర్ ఈజ్ ఎనఫ్ టు గో అన్నది నా ఇదితోటి వాళ్ళకి చెప్పడం జరిగింది. 60 ఏళ్ళు వచ్చిన తర్వాత మా అమ్మాయి వాళ్ళు అనడం మొదలుపెట్టారు, అమ్మ ఏజ్ అయిపోతుంది, ఈ ఏజ్లో నువ్వు చేసి ఇబ్బంది పడొద్దు అన్నప్పుడు కూడా నేను ఒక్కటే చెప్తున్నాను, నేను అంటే ఎవరి గురించి మన జర్నీని ఆపొద్దు, మనం ఏదైతే గోల్ ఫిక్స్ చేసుకుంటామో వీళ్ళందరినీ పక్కకు తోసైనా సరే మన గోల్ని రీచ్ అవ్వాలి. పిల్లలకి నేను ఏదైతే చెప్తున్నానో అది నేను చేసి చూపిస్తాను అనుకుని బయలుదేరుతున్నాను తల్లి. ఆయన ఇన్స్పిరేషన్తో ఆయన విగ్రహాన్ని మన మోడీ గారు భీమవరంలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అదే విగ్రహం నుంచి నేను స్టార్ట్ చేస్తాను. నా ఈ జర్నీలో అల్లూరి సీతారామరాజు ఫ్యామిలీ కూడా కలవడం జరిగింది, అమ్మని మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నాం మేమందరం నీ వెనకాల ఉన్నాం అని చెప్పడం జరిగింది. అంటే ఒక అల్లూరి సీతారామరాజు ఫ్యామిలీని అంత దగ్గరగా చూడడం, ఆయన తిరిగిన ఊళ్ళకన్నిటికి ఇప్పుడు వెళ్తున్నాను, ప్రతిరోజు ఎక్కడో అక్కడికి వెళ్తున్నాను, అవన్నీ చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్స్.
1: మనం ఒక మంచి పని ప్రారంభిస్తే వేరే చేతులు మనకు అండగా నిలుస్తాయి.
0: డెఫినెట్గా అమ్మ.
1: మరి ఈ సైక్లింగ్ ప్రారంభించాక మీ జీవన శైలిలో కానీ జీవితంలో కానీ ఎలాంటి మార్పులు వచ్చాయండి?
0: అంటే సైక్లింగ్ భీమిలి లాంటి చోట్ల చాలా ఇలా హైట్ ఉంటాయమ్మా, అంటే నార్మల్ రోడ్స్ ఉండవు, చాలా ఎత్తు, అంటే ఎత్తైన ప్రదేశాల్లోంచి వెళ్ళారప్పుడు సైకిల్ని తొక్కలేము, ఇంకా దిగి కూడా నడవాల్సిన పరిస్థితులు వస్తాయి. అప్పుడు కూడా అయిపోయింది అనుకుని మనం చేయొదిలేమో, సైకిల్తో పాటు మనం కూడా కిందకి వెళ్ళిపోతాం. అదే ఇంకెంతసేపు కొంచెం దూరం వెళ్తే ఫ్లాట్ ఏరియా వచ్చేస్తుంది అనుకుని ధైర్యంగా మనం ఆ కొంచెం దూరాన్ని గనక పైకి వెళ్ళగలిగితే మనం తొక్కక్కర్ లేకుండానే కిందకి వెళ్ళిపోయేంత స్లోప్ వస్తుంది. లైఫ్ని దానికి మనం చూసుకుంటే లైఫ్లో కూడా అంతేనా, కష్టం వచ్చింది అన్నప్పుడు భయపడకుండా కొంచెం ఓపికను తెచ్చుకుని మనకి ఎన్నో రోజులు ఉండు, మనసే ఈ మనసు చాలా అంటే టఫెస్ట్ టైంను కూడా మనం హ్యాపీగా లీడ్ చేసుకుంటూ ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఫ్లాట్ ఏరియాకి వచ్చేస్తాం, తర్వాత అన్ని హ్యాపీ మూమెంట్స్. అది నేను ఎప్పుడు అనుకుంటాను నా సైకిల్ తొక్కిన ప్రతిసారి అనుకుంటాను.
1: మరి ఇంకా ఈ సైక్లింగ్లోకి రావాలనుకునే వారికి మీ అమూల్యమైన అనుభవాలను తెలియజేయగలరు?
0: ఎవరైతే హెల్దీ పర్సన్స్ నడుచుకుంటూ వెళ్తారు మార్నింగ్ టైం హెల్దీ టైం, మనం ఎలా అంటే సైక్లింగ్ చేయాలనుకున్నప్పుడు మిట్ట మధ్యాహ్నం మొదలు పెట్టాం, మార్నింగే స్టార్ట్ చేస్తాం, ఎందుకంటే ట్రాఫిక్ స్టార్ట్ అయిన తర్వాత మనం సైక్లింగ్లో వెళ్ళాం, మార్నింగే వెళ్తాం. మార్నింగ్ ఎవరు లెగుస్తారు? ఎవరైతే హెల్దీ పర్సన్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే లెగుస్తారు. హెల్దీయెస్ట్ పీపుల్ని కలవగలుగుతాం, వాళ్ళ నుంచి బోల్డ్ నేర్చుకోగలుగుతాం. అంటే సొసైటీలో మనం కలవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. బండి మీద రయ్యమని వెళ్ళిపోయిన దానికి సైకిల్ మీద స్లోగా వెళ్ళేటప్పుడు కలిసేది వాళ్ళతోటి పెద్దవాళ్ళు కనిపిస్తారు, కారులో వెళ్ళేవాళ్ళు నన్ను చూసి ఇలా అంటూ ఉంటారు, అప్పుడు వెంటనే ఇలా అంటాను, ఏంటి ఎందుకు ఇలా అన్నావు అని, అమ్మ ఈ ఏజ్లో నువ్వు ఇలా చేస్తున్నావు కదా, నన్ను చూసి ఇంకొక 10 మంది నా వెనకాల సైకిల్ వేసుకుని స్టార్ట్ అవ్వాలి. మగవాళ్ళు మాత్రమే కాదు, లేడీస్ కూడా వాళ్ళ హెల్త్ని కాపాడుకోవాలి. పిల్లలకు పెట్టాం తన లేకపోతే ఫ్యామిలీకి పెట్టాం అనుకుంటారు, కానీ ఏ మహిళ కూడా తన మీద తను కాన్సన్ట్రేట్ చేయలేదు, అంటే హెల్దీ ఫుడ్ తీసుకోదు, ఈ కొంచెం వీళ్ళకి పెట్టేద్దాం వాళ్ళకి అమ్మలాగే ఆలోచిస్తుంది, అలా కాదు, వాళ్ళ హెల్త్ కూడా వాళ్ళు చూసుకోవాలి, ఎందుకంటే హెల్దీ అమ్మలు మాత్రమే హెల్దీ సొసైటీని క్రియేట్ చేయగలుగుతారు. అంటే ఇప్పుడు చేసే కార్యక్రమం చిన్న విషయం కాదమ్మా, ఇది 3,000 కిలోమీటర్లు అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్, అంటే ఏదో చేసేసాం అనేది కాదు. 1 మంత్ బిఫోరే నా షెడ్యూల్ ప్రతి స్టేట్కి వెళ్తుంది, ప్రతి స్టేట్ వాళ్ళు కూడా ఏపీ నుంచి వస్తున్న ఒక మహిళ అని నన్ను గుర్తించాలి, మన ఏపీని గుర్తించాలి. పెడల్ ఫర్ ఏ డ్రగ్ ఫ్రీ ఇండియా అని స్టార్ట్ అవుతున్నాను, దీనిలో 100,000 మంది పిల్లల్ని నేను మోటివేట్ చేయాలి. అంటే మిగిలిన కంట్రీస్ ఏంటంటే యూత్ ఎక్కువ ఉన్న దేశంగా మనది 70% యూతే ఉన్నారు, వాళ్ళని నాశనం చేస్తే దేశం నాశనం అవుతుంది అనుకుని చాలా అరాచక శక్తులన్నీ కూడా డ్రగ్స్ని మన ఇండియాలోకి తీసుకురావడం జరుగుతుంది. ఆ

0: జోలికి వెళ్లకుండా మన పిల్లల్ని మనం మోటివేట్ చేసుకోగలిగితే గనక డ్రగ్ ఫ్రీ సొసైటీగా మన మోడీ గారి ఉన్నత ఆశయాలు ఏవైతే ఉన్నాయో, స్వర్ణాంధ్రగా ఆంధ్ర అని మనం ఎలా అనుకుంటున్నామో మొత్తం భారతదేశమే ఒక స్వర్ణ భారతదేశంగా మారాలని నేను అనుకుంటున్నాను నాన్న.
1: మీ ప్రోగ్రామ్ ముందుగానే స్కెడ్యూల్ అనేది డిసైడ్ అయి ఉంటుంది, అలాంటప్పుడు మధ్యలో ఏమైనా ఆరోగ్య సమస్యలు ఎదురైతే దాన్ని ఎలా అధిగమించగలరు?
0: అంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి అనుకుంటేనే వస్తాయి. నాకు అప్పుడు కూడా 2000 కిలోమీటర్లు సైక్లింగ్ చేసినప్పుడు కూడా 1 మంత్ బిఫోరే నా షెడ్యూల్ అందరికి వెళ్ళిపోయింది. మహిళకు ఉండే మెనోపాజ్ స్టేజ్ ఏదైతే ఉందో ఆ స్టేజ్ లో నేను ఉన్నాను ఆ టైంలో. అయినా కూడా దాన్ని ఓవర్కమ్ చేయగలిగిన ఒక మహిళ ఈ రోజున వచ్చే ఈ చిన్న చిన్న సమస్యలను పట్టించుకుంటాను నేను. విల్ పవర్ ఈజ్ ఎనఫ్ టు గో. శారీరక బలం కంటే కూడా మన మానసిక బలం మాత్రమే ఎలాంటి శారీరక రుగ్మతలు రాకుండా చేయగల కాన్ఫిడెన్స్ ని ఇస్తుంది మనకి. నాకు ఏది రాదు అంతే,
1: అంతా మన ఆలోచన బట్టే ఉందంటారు.
0: అంతేనండి,
1: ధన్యవాదాలు విజయలక్ష్మి గారు.
0: మీకు కూడా అమ్మా. అదేంటి, మా నాన్నగారికి ఎంతో ఇష్టమైన ఈ రేడియో స్టేషన్ లో నా ప్రోగ్రామ్ ఇవ్వడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. నాన్నగారు ఎప్పుడు టీవీ చూడరు, ఎప్పుడు చెవి దగ్గర రేడియోయే ఉంటుంది. తన కూతురు చేసిన కార్యక్రమాలని ఈ రేడియో ద్వారా మా నాన్నగారు వినాలి అన్నదే నా కోరిక. నాకు చాలా సంతోషంగా ఉంది మన ఆకాశవాణికి వచ్చి నా ప్రోగ్రామ్ ఇవ్వడం. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన ఆల్ ఇండియా రేడియో వారికి కృతజ్ఞతలు.
1: ధన్యవాదాలండి. మీరింతవరకు సమాజ సేవే లక్ష్యంగా సాగిపోతూ జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత శ్రీమతి ఇందుకూరి విజయలక్ష్మి గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలితగీతం వింటారు.

0: కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు.
1: ఈ మధ్య కాలంలో మనం ఎవరిని పలకరించినా వారి నుంచి వచ్చే జవాబు ఆరోగ్యం సరిగా లేదనో, లేదా ఇంట్లో చికాకులనో, మనశ్శాంతి లేదనో, ఇలా ఏదో ఒకటి మనం వింటూనే ఉంటున్నాం. ఇక మరీ ముఖ్యంగా చెప్పేదేంటంటే నిద్ర సరిగా పట్టడం లేదు అనే దాని గురించి. ఈ నిద్ర పట్టకపోవడం అనే సమస్య వలనే చికాకు, అలసట అనేవి కలుగుతూ ఉంటాయి. ఇక వీటి ప్రభావం వల్లనే మానసిక, శారీరక ఆరోగ్యం మనకి క్రమేణా క్షీణిస్తూ ఉంటుంది. అంతేకాదు ముఖం కాంతి విహీనమైపోతుంది. మనిషి జీవించడానికి

అంతేకాదు, ముఖం కాంతివిహీనమైపోతుంది. మనిషి జీవించడానికి మంచి ఆహారం, మంచి నీళ్లు, మంచి గాలి ఇవి ఎంత అవసరమో, అలాగే ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి నిద్ర కూడా అంతే అవసరం. అందుకే డాక్టర్లు కూడా చెప్పేదేంటంటే రోజుకు కనీసం 7 గంటల నుండి 8 గంటల నిద్ర, అంటే అది కూడా మంచి నిద్ర అవసరం అని. మంచి నిద్ర పట్టాలి అంటే ఇలా చేసి చూడండి. రోజు కనీసం 10 నిమిషాలు ప్రాణాయామం చేయండి. ఇలా వారం రోజులు చేసినట్లయితే ఈ ప్రక్రియ అలవాటైపోతుంది. దీనివల్ల రాత్రి మంచి నిద్ర పడుతుంది. ఇక ముఖ్యంగా చెప్పేదేంటంటే మనం పడుకునే మంచానికి సమీపంలో ల్యాప్టాప్లు, టీవీలు, ఫోన్లు ఇలాంటివి లేకుండా చూసుకోవాలి. చాలామంది రాత్రి పడుకునే వరకు కూడా ఫోన్లు చూస్తూ ఇక నిద్ర వచ్చే సమయానికి వాటిని తల దగ్గరే పెట్టుకుని పడుకుంటారు. వాటి నుంచి వచ్చేటటువంటి నీలి కాంతి మిమ్మల్ని సరిగా నిద్రపోనియదు. ఎందుకంటారా, అది మీ మెదడుకు పగలేమో అన్న భ్రాంతిని కలిగిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ ఫోన్ల నుంచి వచ్చేటటువంటి కిరణాల వల్ల మెదడులోని నరాలు దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఫోన్లను చాలా దూరంగా పెట్టి పడుకోండి. అంతేకాదు, పడుకునే ముందు వీలైతే చక్కగా శ్రావ్యమైన సంగీతాన్ని తక్కువ స్థాయి మందరంలో, అంటే వాల్యూంలో పెట్టుకుని వింటే మంచి నిద్ర పడుతుంది. అందుకే నిద్ర పట్టని వాళ్ళకి డాక్టర్లు మ్యూజిక్ థెరపీ అనేది కూడా ఇస్తూ ఉంటారు. దీనివల్ల మంచి నిద్ర మన సొంతమవుతుంది. కొంతమంది కండి పడుకునే ముందు థ్రిల్లర్, హారర్ సినిమాలు చూడటం లేదా నవలలు చదవటం చేస్తూ ఉంటారు. ఇక వాటికి సంబంధించినటువంటి భయానక దృశ్యాలు, సంఘటనలు అచేతన మెదడులో నిక్షిప్తమై కుదురుగా మనల్ని నిద్రపోనియవు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇలాంటి వాటిని దూరంగా ఉంచాలి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువగా తినకూడదు. అలాగే నిద్రకి భోజనానికి మధ్య 2 గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. ఈ కాలంలో ఏంటవుతోందంటే చాలామంది రాత్రి లేటుగా తినడం మొదలెడుతున్నారు. అలాగే పడుకోవడానికి 1 గంట సమయం మాత్రమే ఉంటుంది. దీనివల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నిద్రకి భోజనానికి మధ్య 2 గంటల వ్యవధి ఉండాలి. వీలైతేనండి పడుకునే 1 గంట ముందు ఓ చిన్న గ్లాస్తో గోరువెచ్చని పాలు కానివ్వండి, లేదా చమేలీ పూల టీ, లేకపోతే గుప్పెడు బాదం, ఆక్రోట్లు తింటే మరీ మంచిది. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే మంచి నిద్ర పట్టాలి అంటే మనం పడుకునేటటువంటి మంచం కానివ్వండి, గది కానివ్వండి చాలా శుభ్రంగా ఉండాలి. వీలైతే గది గోడల మీద అందమైన సీనరీస్ కలిగినటువంటి వాల్ పేపర్లు కానివ్వండి లేదా పెయింటింగ్స్ కానివ్వండి వేసుకుంటే మనసుకు ఆహ్లాదంగా అనిపించి మంచి నిద్ర పడుతుంది. పడుకునే ముందు 1 అరగంట మెడిటేషన్ చేసినట్లయితే చాలా మంచిది. మంచి నిద్ర పడుతుంది, ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది. మంచి నిద్ర ఉన్నట్లయితే ముఖం అందంగా ఉంటుంది. రోజంతా చికాకులు, అలసట లేకుండా ఆహ్లాదంగా ఉంటారు. ఈనాటి కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వింటారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం అవ్వవు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారం అవుతాయి, శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు టీన్ టైం, హిందీ చిత్రగీతాలు వింటారు.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. శ్రోతలకు గమనిక, మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు 50 నిమిషాల పాటు

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు, నీడ ఆకాశవాణి.

ఛానల్ పంపించిన నంబర్ వాట్సాప్ నంబర్ మరొకసారి 0866248812. ఓకే, ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దామా మరి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా అడగబోయే ప్రశ్న, సూర్యుని వెలుతురు భూమికి చేరటానికి ఎంత సమయం, దాదాపుగా ఎంత సమయం పడుతుంది? ఇదండి మన ఇవాళ్టి ప్రశ్న. ప్రశ్న మరొకసారి, సూర్యుని వెలుతురు భూమికి చేరటానికి ఎంత సమయం పడుతుంది? ఆన్సర్ కనుక తెలిసినట్లయితే 0866248812 నంబర్కి వాట్సాప్ చేయవచ్చు. ఈరోజు మనం పాట విందాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో నేను అడిగే ప్రశ్నలకు 0866-248-8812 అనే నంబర్కి జవాబులు, ఇంకా మీ ఊరు పేరు క్లుప్తంగా టైప్ చేసి పంపించగలరు. మీరు సమాధానం

అందరూ టైప్ చేసి పంపించారు. శేషాద్రి గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఫండ్రాజ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా శ్యామ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం. అలాగే ఇంకా నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి వాసు సిద్ధాంతి, చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ కరెక్ట్ సమాధానం పంపించారు. అశోక్, రమ్య, దినకర్, దేవాంజ్, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం అండి. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం అండి. మిడతల రామ్మూర్తి గారు ఊరవకొండ నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. కె రవీందర్రెడ్డి గారు సర్వేపల్లి నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా మధుసూదన్ రెడ్డి గారు పాపిన్యపాల నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. నాగేంద్రప్ప ఉడేవు మొలకలమూరు తాలూకా కర్ణాటక నుంచి కరెక్ట్ సమాధానం. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ సమాధానం అండి. నల్గొండ జిల్లా తిప్పర్తి నుంచి శ్రీరామదాసు, అంజాచారి, బ్రహ్మాచారి, ఉపేంద్రాచారి కరెక్ట్ సమాధానం పంపించారు. మల్లేశ్వరి, ఫణీంద్ర మార్కాపురం నుంచి పంపించారండి రాంగ్ సమాధానం. ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. గణేష్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు కరెక్ట్ సమాధానం అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ సమాధానం అండి. ఇంకా బృందావనం పద్మశ్రీ, శ్యామ్, శ్రీవత్స, హైదరాబాద్ సైనిక్ ప్రీ కాలనీ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా పెడద జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ సమాధానం అండి. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి పంపించారు, వీరు కరెక్ట్ సమాధానాన్ని పంపించారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధవిక, త్రిలోక్, నెహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అనితా సాయి, వర్షిత్, సాయి, రిక్విత్ కరెక్ట్ సమాధానం అండి. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్ కరెక్ట్ సమాధానం పంపించారు. కర్ణాటక రాష్ట్రం బళ్ళారు నుంచి సుభాన్, రషీదా బేగం, సుమయ్య కరెక్ట్ సమాధానం అండి. ఇంకా పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా అహోబిలం, వెంకటేశ్వర్లు, లక్ష్మి, నరేందర్ రెడ్డి ఇంకా వారి మిత్ర బృందం కరెక్ట్ సమాధానం పంపించారు. చెన్నకేశవరు అత్తిల నుంచి రాంగ్ సమాధానం అండి. సుబ్రహ్మణ్య గారు పెద్దనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. గోగులముడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూరు, బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. పత్తిని రవికుమార్ వజ్రప కొట్టూరు శ్రీకాకుళం డిస్టిక్ట్ నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు, పద్మ రాంగ్ సమాధానం అండి. ఇంకా ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా ఉయ్యూరు నుంచి లతగారు కరెక్ట్ సమాధానం పంపించారు. గుండుగోలం నుంచి మద్దుల శ్రీనివాస్ బాబు, సత్యనారాయణ, రమేష్ రామోజీ కరెక్ట్ సమాధానం. ఇంకా చిరుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ సమాధానం అండి. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ సమాధానం. ఇంకా వరగంటి బదరి, విశాల, నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా లతా సుహాన్ గారు హోస్కోట్ నుంచి కరెక్ట్ సమాధానం అండి.

సత్యనారాయణ ఎడవల్లి గ్రామం నుంచి, రాచర్ల మండలం ప్రకాశం జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. మాణిక్యాలరావు సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. హంపాపురం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గా శివయ్య, ముంతా పెద్దన్న కరెక్ట్ సమాధానం. ఇంకా వెలవర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాసవి నగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానం. దైదాభిక్షం వెంకటి, గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. సూర్యనారాయణ గారు తెనాల నుంచి కరెక్ట్ సమాధానం. కుంచి రామూర్తి గారు కుంచివానిపేట నుంచి కరెక్ట్ సమాధానాన్ని పంపించారు. మార్కాపురం శివాజీ నగర్ నుంచి టైలర్ మస్తాన్ వలి, ఫాతిమా కరెక్ట్ సమాధానం అండి. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్ వెల్లుల్ల నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం. రాంబాబు, సుశీల, రాజా, నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువల్ల అంక అవనిగడ్డ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకోలు నుంచి చిలుకూరి శ్రీనివాసరావు, లక్ష్మీ, శివకుమారి, మోహనకృష్ణ, రేవంత్ కుమార్, లక్ష్మి, హారిక, భవిష్య, మిహిక, సూర్యచరణ్ కరెక్ట్ సమాధానం అండి. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ సమాధానం. ఇంకా దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి వీరందరూ కూడా కరెక్ట్ సమాధానాన్ని పంపించారు. హ్యాపీ హోమ్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైదా త్రివేణి, చిన్మయి, ప్రీతం కరెక్ట్ సమాధానం అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి, రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని కరెక్ట్ సమాధానం. రేణుక గోపరాజు కడప నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. రాధాగారు ఖమ్మం నుంచి కరెక్ట్ సమాధానం అండి. నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. రాచర్ల సుబ్రహ్మణ్యం గారు సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఎస్పీఆర్ విఠల్, కళ్యాణి, కృష్ణ, సాయి, లక్ష్మి, అనూష, ఆద్యశ్రీ, శ్రీగాయత్రి, రామ్ మనోహర్ తెనాల నుంచి కరెక్ట్ సమాధానం. నెల్లూరు జిల్లా ధగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం, శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి కరెక్ట్ సమాధానం అండి. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. కాసుల పద్మ గుంటూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. గుంటూరు కొత్తపేట నుంచి షేక్ మెహబూబ్ సుభాని కరెక్ట్ సమాధానం పంపారు. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్, సుప్రియ కరెక్ట్ సమాధానం. ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి కందికాయలపల్లె గ్రామం నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా ధవళ లక్ష్మీ నరసింహారావు, నరసాపురం పశ్చిమ గోదావరి నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. కేదర్ వీరేష్ రాజోలి మండలం జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. ఇంకా రఘువీర్ సింగ్, సుగుణాభాయ్, రాధామున్నా ఏలూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. కేవీ రావు గారు తణుకు నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. ఇంకా వీరు తెనాల నుంచి కుమార్ గారు కరెక్ట్ సమాధానం అండి. గోసు వెంకట సుబ్బయ్య ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. భోగనదుని వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్ మార్టూర్ నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచి గ్రామం నుంచి వేముల పరశురాములు, పద్మ కరెక్ట్ సమాధానం అండి. తాళ్ళూరు శ్రీనివాస చక్రవర్తి, మాధవి, యలమంచిలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. మల్లేశ్వరి మార్కాపురం నుంచి కరెక్ట్ సమాధానం అండి. నెల్లూరు జిల్లా ధగదత్తి మండలం చెన్నూరు నుంచి వనం, శేషయ్య, వెంకటేశ్వర్లు కరెక్ట్ సమాధానం. ఇంకా చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, దిలీప్, అన్విత, పూజ కరెక్ట్ సమాధానం అండి.

నెల్లూరు జిల్లా ఎనమడుగు నుంచి చేబ్రోల రామకృష్ణయ్య, వాసస్తంది సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ కరెక్ట్ సమాధానం. ఇంకా ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు కరెక్ట్ సమాధానం అండి. ఓకే, అందరి జవాబులు కూడా నేను చదివానండి, అందరు పంపించినవి కూడా. ఓకే, మీకు దీని ఆన్సర్ అందరికీ తెలిసింది, ఆల్మోస్ట్ అందరూ కూడా కరెక్టే సమాధానాన్ని పంపించారు. సూర్యుని వెలుతురు భూమికి చేరటానికి ఎంత సమయం పడుతుందంటే 8 నిమిషాలు పడుతుందండి. 8 నిమిషాలు వెలుతురు, సూర్యుని వెలుతురు భూమికి చేరటానికి పట్టే సమయం. ఓకే అండి, ఇక మనం రెండో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. రెండో ప్రశ్న ఏంటంటే, మొట్టమొదట సెల్యులార్ ఫోన్ని కనుగొన్నది ఎవరు? మొట్టమొదట సెల్యులార్ ఫోన్ను కనుగొన్నది ఎవరు? ఇది రెండో ప్రశ్న అండి. ప్రశ్న మరొక్కసారి వినండి. మొదటగా సెల్యులార్ ఫోన్ను కనుగొన్నది ఎవరు? ఆన్సర్ తెలిసినట్లయితే 0866-248-8812 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి. పాట విందాం.

ఓకే అండి, మొదటగా సెల్యులార్ ఫోన్ను కనుగొన్నది ఎవరు అనేది మన రెండో ప్రశ్న కదండి. ఆన్సర్స్ అందరూ టైప్ చేసి పంపించారు. ముందుగా శ్యామ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. అలాగే నెల్లూరు జిల్లా ఎనమడుగు నుంచి వాసు సిద్ధాంతి, చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ కరెక్ట్ సమాధానం అండి. గుంటూరు కొత్తపేట నుంచి షేక్ మెహబూబ్ సుభాని కరెక్ట్ సమాధానం పంపించారు. అమెరికన్ ఇక్కడ వీరెవరు, రాధా ప్రకాష్ గారు ఖమ్మం నుంచి కరెక్ట్ సమాధానం అండి. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి రామదాసు, అంజాచారి, బ్రహ్మచారి, చిలకమర్తి ఉపేంద్రాచారి వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారు. ఫణిరాజు గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. నాగమణి గారు ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. శేషాద్రి గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి కళ్యాణ్చారి, రుత్విక్, శ్రీవైష్ణవ్ వీరంతా కూడా కరెక్ట్ సమాధానం అండి. ఎస్బీఆర్ విఠల్, కళ్యాణి, కృష్ణ, సాయి, లక్ష్మి, అనూష, ఆద్యశ్రీ, గాయత్రి, రమ, మనోహర్ తెనాల నుంచి కరెక్ట్ అండి సమాధానం. రాధా ఖమ్మం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. గణేష్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా మల్లేశ్వరి గారు మార్కాపురం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. కాసుల పద్మగారు గుంటూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఆర్ఎస్ నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు, పద్మ కరెక్ట్ సమాధానం. కె రవీందర్రెడ్డి గారు సర్వేపల్లి నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకోలు నుంచి చిలుకూరు శ్రీనివాసరావు, లక్ష్మి, శివకుమారి, మోహన్ కృష్ణ, రేవంత్ కుమార్, లక్ష్మి, హారిక, భవిష్య, మిహిక, సూర్యచరణ్ కరెక్ట్ సమాధానం అండి. రాచల సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. కేవీ రావు గారు తణుకు నుంచి కరెక్ట్ సమాధానం అండి. అశోక్, రమ్య, దినకర్, దేవాంశ్, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం అండి. కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ఉట్రమిల్లి గ్రామం నుంచి మంచం శేషగిరిరావు, అభిరామ్, పృథ్వీకుమార్, పుల్లారావు వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారు. నాగేంద్ర పౌడేవు మొలకలమూరు తాలూకా కర్ణాటక నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువోల్లం కవనిగడ్డ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. రాంబాబు, సుశీల, రాజా నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం. ఇంకా పాలెంపోలయ్య, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా నుంచి అహోబుల వెంకటేశ్వర్లు ఇంకా వారి మిత్ర బృందం కరెక్ట్ సమాధానం అండి. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి నుంచి సుభాన్, రషీదా బేగం, సుమయ్య కరెక్ట్ సమాధానం. గుండుగోల నుంచి కొనకల రమేష్, రామోజీ, శ్రీనివాస్ బాబు, సత్యనారాయణ కరెక్ట్ సమాధానం అండి. ఇంకా సుబ్రహ్మణ్య గారు పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. మిడతల రామూర్తి గారు ఊరవకుండా నుంచి కరెక్ట్ సమాధానం. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. ఇంకా ఉయ్యూరు నుంచి లత గారు కరెక్ట్ సమాధానం అండి. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి పి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా బృందావనం, పద్మశ్రీ, శ్యామ్, శశాంక్, అచ్యుత, శ్రీవత్స, హైదరాబాద్, సైనక్పురి నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. గోగులమూడు రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూరు బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ సమాధానం పంపించారు. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాద్తల్లా భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం. లతా సుహాన్ గారు హోస్కోట్ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి కరెక్ట్ సమాధానం. వీరు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి జైనాబా మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్ కరెక్ట్ సమాధానం.

మండి వీరు తెనాల నుంచి కుమార్ గారు రాంగ్ సమాధానం పంపించారు. మధుసూదన్ రెడ్డి గారు పప్పిలేపల్లి నుంచి కరెక్ట్ సమాధానం అండి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ సమాధానం పంపారు. వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. భోగనతుని వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మార్టూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఒంగోలు నుంచి దింటగుద్ద సుబ్బారావు కరెక్ట్ సమాధానం అండి మీది. ఇంకా చిత్తూరు నుండి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ, దిలీప్, అన్విత కరెక్ట్ సమాధానం. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ సమాధానం పంపించారు. నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకి కరెక్ట్ సమాధానం అండి. కత్తి నారాయణ గిద్దలూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు వీరు కరెక్ట్ సమాధానం అండి. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్ వెల్లుల్ల గ్రామం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి కందికాయలపల్లె గ్రామం నుంచి కరెక్ట్ సమాధానం అండి. నల్గొండ జిల్లా చిత్రియాల మండలం చందంపేట నుంచి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్ ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ సమాధానం అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్యంతోష్ని కరెక్ట్ సమాధానం. చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట నిజామాబాద్ జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్, సుప్రియ కరెక్ట్ సమాధానం. దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి కరెక్ట్ సమాధానం పంపించారు. వీరు నెల్లూరు జిల్లా ధగర్తి మండలం చెన్నూరు నుంచి వనంశేషయ్య, వెంకటేశ్వర్లు కరెక్ట్ సమాధానం అండి. ఇంకా భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల రాజేశం, సరోజిని, మాయ కరెక్ట్ సమాధానం పంపించారు. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ సమాధానం అండి. ధూళిపాళ నుంచి చాందు భాష, జానీ వేగం, షాహిద్ కరెక్ట్ సమాధానం పంపించారు. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్ కరెక్ట్ సమాధానం అండి. ఇంకా రఘువీర్ సింగ్, సుగుణాభాయ్ ఏలూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి కరెక్ట్ సమాధానం అండి. కుంచి రామూర్తి గారు కుంచి వెనపట్టి నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. మంచిర్యాల నుంచి చంద్రమొగిలి, పద్మరాణి, అక్షరకృప కరెక్ట్ సమాధానం అండి. మార్కాపురం శివాజీ నగర్ నుంచి టైలర్ మస్తావలి, ఫాతిమా కరెక్ట్ సమాధానం. ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు కరెక్ట్ సమాధానం అండి. వెలవర్తిపాటి సత్యనారాయణ గారు, జయలక్ష్మి, వాసవి నగర్, సికింద్రాబాద్ నుంచి కరెక్ట్ సమాధానం. హనుమంతు గారు ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా వడియంపేట నాగార్జున లక్ష్మి, వడియంపేట అనంతపురం జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. దయదా వెంకటి, గాంధీనగర్ నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా చాలామందే పంపించారండి. ఇంకా నలుగురు ఐదుగురు ఎవరు, ఇస్మాయిల్ బాయ్ వీరంతా కూడా నెల్లూరు జిల్లా నుంచి పంపించారు. ఓకేనండి, మనకి టైం అయిపోయింది కదా, దీనికి ఆన్సర్ అయితే నేను చెప్పేస్తున్నాను. చాలామంది ఆన్సర్ కరెక్టే పంపించారండి. మొదటిగా సెల్యులర్ ఫోన్ను కనుగొన్నది ఎవరు అంటే మార్టిన్ కూపర్ అండి. 1973 సంవత్సరంలో సెల్యులర్ ఫోన్ని కనుగొన్నారు. ఓకేనండి, ఇదండి మన ఇవాళ యోలై కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో సంజ్ఞ పదవ తరగతి విద్యార్థులకు హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీ ఎస్ గిరిధర్రావు, విద్యార్థి పి సుజిత్ కౌశల్. వినండి సంజ్ఞ పదవ తరగతికి హిందీ పాఠం.
3: నమస్తే అధ్యాపక్ జీ.
4: ఆశీర్వాద్ కౌశల్ బైఠో. మనం మన ఆలోచనలను, అభిప్రాయములను ఎదుటివారి ముందు ప్రకటించడానికి ఉపయోగించే సాధనమే భాష. భాష లేకపోతే మానవ వికాసమే లేదన్నమాట. అవును కదా?
3: అవునండి.
4: భాష రెండు రూపముల్లో ఉంటుంది. ఒకటి మౌఖిక భాష, రెండు లిఖిత భాష. మాట్లాడటం ద్వారా మనము మౌఖిక భాషను ఉపయోగిస్తాము, వ్రాయటం ద్వారా మనము లిఖిత భాషను ఉపయోగిస్తాము. లిఖిత భాషను నేర్చుకోవడానికి మనము పాఠశాలకు వెళ్ళవలసి ఉంటుంది. హిందీ, తెలుగు, అంగ్రేజీ మొదలైనటువంటి భాషల్లో శబ్దములు 8 రకాలుగా ఉంటాయన్నమాట. వీటిని భాషా భాగములు లేదా శబ్దభేద్ అని అంటాం. అవి ఏంటంటే సంజ్ఞ, సర్వనామ, విశేషణ్, క్రియా, క్రియా విశేషణ్, సంబంధ బోధక్, సముచ్చయ బోధక్, విస్మయాది బోధక్. ఆజ్ హమ్ 10వీ కక్షాకే విద్యార్థియోం కే లియే సంజ్ఞా శబ్ద నామక్ శబ్దభేద్ కే బారే మే సీఖ్ లేంగే.
3: టీక్ హే అధ్యాపక్ జీ.
4: సునో, వ్యక్తి, జాతి, సమూహ, ద్రవ్య ఔర్ భావవాచక్ శబ్దోం కో సంజ్ఞా కహతే హై. సంజ్ఞా కే 5 ప్రకార హై. వ్యక్తివాచక సంజ్ఞా, జాతివాచక సంజ్ఞా, సమూహవాచక సంజ్ఞా, ద్రవ్యవాచక సంజ్ఞా ఔర్ భావవాచక సంజ్ఞా. దుహరావు.
3: వ్యక్తివాచక సంజ్ఞా, జాతివాచక సంజ్ఞా, సమూహవాచక సంజ్ఞా, ద్రవ్యవాచక సంజ్ఞా, భావవాచక సంజ్ఞా.
4: తుమ్నే ఠీక్ కహా హై. అబ్ హమ్ వ్యక్తివాచక సంజ్ఞా కే అంతర్గత కిస్ ప్రకార శబ్ద ఆయేంగే దేఖేంగే.
3: జీ హాన్ అధ్యాపక్ జీ.
4: వ్యక్తివాచక సంజ్ఞా కే అంతర్గత నిమ్న ప్రకార కే శబ్ద ఆయేంగే. ధ్యాన్ సే సునో. వ్యక్తియోం కే నామ్ అంటే మనుషుల పేర్లన్నమాట. రామారావు, మోహన్, సీత, గీత ఆది చెప్పు. తర్వాత త్యోహారోం కే నామ్ దశహరా, దివాళీ, రంజాన్, బక్రీద్, క్రిస్మస్ ఆది.
3: దశహరా, దివాళీ, రంజాన్, బక్రీద్, క్రిస్మస్ ఆది.
4: ఇవి పండగల పేర్లన్నమాట. తర్వాత నగరముల పేర్లుంటాయన్నమాట. అలాగంటే చెన్నై, కోల్కత్తా, హైదరాబాద్, విజయవాడ ఆది. తర్వాత దేశాల పేర్లు కూడా వస్తాయి అన్నమాట. భారతదేశ్, అమెరికా, పాకిస్తాన్, ఇంగ్లాండ్ ఆది.
3: భారతదేశ్, అమెరికా, పాకిస్తాన్, ఇంగ్లాండ్ ఆది.
4: అలాగే నదుల పేర్లు కూడా వ్యక్తివాచక సంజ్ఞా కిందే వస్తాయి అన్నమాట.
3: గంగా, కృష్ణ, యమున, గోదావరి ఆది.
4: సముద్రాల పేర్లు కూడా హింద్ మహాసాగర్, పసిఫిక్ మహాసాగర్, ప్రశాంత్ మహాసాగర్ ఆది. తర్వాత పుస్తకముల పేర్లు
3: రామచరిత్ మానస్, గబన్, సూర్యసాగర్, గోదాన్ ఆది.
4: మాసం కే నామ్ నెలల పేర్లు చైత్ర, ఆషాఢ, శ్రావణ్, భాద్రపద్ ఆది. పర్వతం కే నామ్
3: హిమాలయ, వింధ్యాచల్, సత్పుడా, ఆరావళి ఆది.
4: సమాచార పత్రం కే నామ్ మిలాప్, వార్తా ఆది.
3: మిలాప్, వార్తా ఆది.

0: प्रकार व्यक्तिवाचक संज्ञा के अंतर्गत आने वाले शब्दों के बारे में सीख लिया है। अब हम दूसरा जातिवाचक संज्ञा के बारे में सीख लेंगे।
1: जी हाँ अध्यापक जी।
0: जिन संज्ञा शब्दों से किसी संपूर्ण जाति का बोध होता है उसे जातिवाचक संज्ञा कहते हैं। चुपू।
1: जिन संज्ञा शब्दों से किसी संपूर्ण जाति का बोध होता है उसे जातिवाचक संज्ञा कहते हैं।
0: अगला घंटे लड़का पाठ पढ़ता है, महात्मा उपदेश देते हैं, खिलाड़ी मैदान में खेलते हैं, ग्वाला दूध दुहता है। ये विधंगा लड़का, महात्मा, खिलाड़ी, ग्वाला अने माटलु समस्त जातिनी तेलियजेस्तुन्नायि। అర్థమైంది కదా?
1: అర్థమైందండి।
0: జాతివాచక సంజ్ఞా శబ్దం సే కుచ్ వాక్య బనావో।
1: జీ హా, ధోబీ కపడే ధోతా హై, దర్జీ కపడే సీతా హై, దుకాందార్ చీజే బేచ్తా హై।
0: బహుత్ అచ్చా జవాబ్ దియా హై కౌశల్। మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అప్పుడప్పుడు వ్యక్తివాచక సంజ్ఞ జాతివాచక సంజ్ఞా గాను, జాతివాచక సంజ్ఞ వ్యక్తివాచక సంజ్ఞా గాను ఉపయోగించడం జరుగుతుంది। ఎలాగంటే భారత్ మే జయచందోం కీ కమీ నహీ హై, ఇక్కడ జయచంద్ అనేటువంటిది వ్యక్తివాచక సంజ్ఞ, కానీ జయచంద్ దేశద్రోహి, అందువలన ఇక్కడ జయచంద్ అనేటువంటి వ్యక్తి యొక్క గుణమును తెలియజేస్తుంది। ఈ విధంగా వ్యక్తివాచక సంజ్ఞ జాతివాచక సంజ్ఞ అనే అర్థంలో ఉపయోగించబడింది, అలాగే జాతివాచక సంజ్ఞ వ్యక్తివాచక సంజ్ఞ రూపంలో కూడా ఉపయోగించడం జరుగుతుందన్నమాట। ఎలాగంటే గుప్తజీ రాష్ట్ర కవితే, గుప్త్ అనేటువంటి మాట జాతివాచక సంజ్ఞ అన్నమాట, కానీ ఇక్కడ మైథిలీ శరణ్ గుప్త్గా ప్రయోగించబడింది। ఈ విధంగా వ్యక్తివాచక సంజ్ఞ జాతివాచక సంజ్ఞ గాను, జాతివాచక సంజ్ఞ వ్యక్తివాచక సంజ్ఞ గాను ఉపయోగించబడింది అన్నమాట।

0: पराया परायापन,
1: निज निजत्व,
0: निज निजत्व,
1: सर्व सर्वस्व,
0: सर्व सर्वस्व,
1: अहम अहंकार,
0: अहम अहंकार।
1: तरवाता విశేషణ శబ్దాల నుంచి భావవాచక సంజ్ఞా శబ్దాలు ఎలా తయారవుతాయో నేర్చుకుందాం.
0: జీ హా అధ్యాపక్ జీ,
1: సుందర్ సుందరత,
0: సుందర్ సుందరత,
1: క్రూర్ క్రూరత,
0: క్రూర్ క్రూరత,
1: చతుర్ చాతుర్య,
0: చతుర్ చాతుర్య,
1: ఆలసి ఆలస్య,
0: ఆలసి ఆలస్య,
1: హరా హర్యాలి.
0: హరా హర్యాలి।
1: తర్వాత క్రియా శబ్దాల నుంచి భావవాచక సంజ్ఞా శబ్దాలుగా ఎలా తయారవుతాయో నేర్చుకుందాం.
0: జీ హా అధ్యాపక్ జీ,
1: పఠనా పఢాయి,
0: పఢనా పఢాయి,
1: చలనా చలన్,
0: చలనా చలన్,
1: గిరనా గిరావట్,
0: గిర్నా గిరావట్,
1: జలనా జలన్.
0: జలనా జలన్.
1: ఈ విధంగా జాతివాచక సంజ్ఞాసే, సర్వనామసే, విశేషణసే ఔర్ క్రియాసే భావవాచక సంజ్ఞా శబ్ద ఏ విధంగా తయారైతాయో నేర్చుకున్నాము. అర్థమైందా?
0: అర్థమైందండి,
1: ఇదే విధమైనటువంటి మాటలను ఇంటి వద్ద రాయి.
0: అలాగేనండి,
1: అప్పుడప్పుడు క్రియాశబ్దములు నామవాచకములుగా ఉపయోగించబడతాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
0: జీ హా అధ్యాపక్ జీ,
1: సరే విను. తైరినా పఠనా లిఖనా అనేటువంటి క్రియలు వాక్యములలో संज्ञा के रूप में प्रयुक्त होते हैं. जैसे राम तैरना जानता है, केशव पढ़ना जानता है, सीता लिखना जानती है. इकड़ा क्रियलु नामवाचकमुलगा उपयोगिंचबड्डायन्नमाट. अंदुवलन वीटिनी क्रियार्थक संज्ञा अनि अंटारु. अर्थमैंदा?
0: जी हाँ अध्यापक जी,
1: सरे, इदे विधमैनटुवंटि माटलनु इंटि वद्द उपयोगिंचि व्रायि.
0: अलागे नंडी।
1: इस प्रकार संज्ञा के बारे में विस्तार पूर्वक सीख लिया है हमने. आज का यह पाठ यहीं समाप्त होता है.
0: धन्यवाद अध्यापक जी।
1: सुभाशीष कौशल.
2: మీరింత వరకు సంజ్ఞ పదవ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయులు శ్రీ ఎస్ గిరిధర్రావు, విద్యార్థి పి సుజిత్ కౌశల్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఈనాటి రంగస్థలి కార్యక్రమంలో కురుక్షేత్ర నాటకం నుంచి అర్జునుని పాత్ర వింటారు. నిర్వహణ శ్రీ అర్నాండ్ల బ్రహ్మయ్య, హార్మోనియం శ్రీ సిహెచ్ చెంచయ్య.

12 సంవత్సరములు అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము చేసి ఎట్టకేలకు శ్రీకృష్ణుని సందర్శనమున చేసి అచ్చట రంజీయగునో సంజీయగునో సూచత ద్రౌపదుని పౌపునో పురా.

వాసుదేవుడు ధర్మపక్షపాతి, నీ ధర్మ ఇంకైనా ఎరుగాడు కాబోలు. అరవి సాడు

ಪ್ರಚಾರ.

కోరుచున్నాడని. నందకుమార్ కుమార యుద్ధమున నారదమందు మచ్చిన పాను మందలిన నీదము కలిని చేసి నా చందనము పుగా

దండ నుండుటయే 10,000. ఉన్నది పుష్టి మానవుభూషణ కాలజాతి చిన్నది పుష్టి నీవరు భుజారదౌనన్నయ సున్నము చేసలా విఫుల సూపరు అద్భుతమందా సర్వలోక.

నచనాకు ఏ రసము మూరక చూచుతుండము అచ్యుత.

దేవా, నీలామాన్ సరిగ్రహ నేను చిరకాలము నుండి ఏది అభిలషించుతినో అయి అదియే నాకు ప్రసాదించుతుంది. చన్నారడు పీడితారజిపుడవునము వీళ్ళు చేరు అమలు వివిధ వర్గముల చందిన వస్త్ర విస్తారురు శివాదులట

మీరింతవరకు కురుక్షేత్రం నాటకం నుంచి అర్జునుడి పాత్ర పద్యాలు విన్నారు. నిర్వహణ శ్రీ ఆర్నాండ్ల బ్రహ్మయ్య, హార్మోనియం శ్రీ సిహెచ్ చెంచయ్య.

ఈనాటి రంగస్థలి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా గూడు పుట్టాని. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం, సాహిత్యం దాసరథి, సంగీతం ఎస్పి కోదండపాణి.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ప్రియమైన శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనం ఎన్నో ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా నేడు గ్లోబల్ విండ్ డే సందర్భంగా ఈ విషయం గురించి తెలుసుకుందాం.

ప్రకృతి మనకు అందించిన అమూల్యమైన వరాల్లో గాలి కూడా ఒకటి. మరి ఆ గాలినే ఎలక్ట్రిసిటీగా ఎలా మార్చుకుంటామో తెలుసుకుందాం. విండ్ ఎనర్జీ గురించి ప్రజల్లో అవగాహన పెంచడం, అలాగే రెన్యూబుల్ ఎనర్జీ ఇంపార్టెన్స్ను తెలియజేయడం కోసం గ్లోబల్ విండ్ డే నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ మరియు విండ్ యూరప్ సంస్థలు నిర్వహిస్తున్నాయి. 2007లో ప్రారంభమైన ఈ కార్యక్రమం నేడు ప్రపంచవ్యాప్తంగా విండ్ ఎనర్జీ పట్ల ఆసక్తిని పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. అసలు విండ్ ఎనర్జీ అంటే ఏమిటి? చాలా సింపుల్గా చెప్పాలంటే, గాలి వీచేటప్పుడు దానిలో ఉండే శక్తిని ఉపయోగించి ఎలక్ట్రిసిటీ తయారు చేయడమే విండ్ ఎనర్జీ. ఇది ప్రకృతి నుంచి లభించే క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ. బొగ్గు, పెట్రోల్, డీజిల్ వంటి ఫ్యూయల్స్ ఉపయోగిస్తే పొల్యూషన్ పెరుగుతుంది, కానీ విండ్ ఎనర్జీ ద్వారా ఎలక్ట్రిసిటీ తయారు చేస్తే పొల్యూషన్ ఉండదు. అందుకే ప్రపంచవ్యాప్తంగా విండ్ ఎనర్జీ వినియోగం పెరుగుతోంది. మరి గాలి నుంచి ఎలక్ట్రిసిటీ ఎలా తయారవుతుందంటే, మనమందరం విండ్ మిల్ లేదా విండ్ టర్బైన్ చూసే ఉంటాం. పెద్ద పెద్ద ఫ్యాన్ బ్లేడ్స్లా కనిపించే బ్లేడ్స్ ఉంటాయి. గాలి వీచేటప్పుడు ఆ బ్లేడ్స్ రొటేట్ అవుతాయి. అప్పుడు వాటికి అనుసంధానంగా ఉన్న షాఫ్ట్ కూడా రొటేట్ అవుతుంది. ఆ షాఫ్ట్కి జనరేటర్ అమర్చి ఉంటుంది. జనరేటర్ ఆ రొటేషన్ని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేస్తుంది. తరువాత ట్రాన్స్ఫార్మర్స్ సహాయంతో ఆ ఎలక్ట్రిసిటీని పవర్ లైన్స్ ద్వారా ఇళ్ళు, ఆఫీసెస్, ఇండస్ట్రీస్కి పంపిస్తారు. అంటే విండ్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రిసిటీ తయారవుతుందన్నమాట. విండ్ టర్బైన్ సాధారణంగా గాలి ఎక్కువగా నిరంతరం వీచే ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా సీకోస్ట్ ఏరియాస్, హిల్ ఏరియాస్, ఓపెన్ ప్లేన్స్ వంటి ప్రాంతాలు ఇందుకు అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ విండ్ స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. విండ్ టర్బైన్స్ ఏర్పాటు చేసిన తర్వాత వాటికి మెయింటెనెన్స్ కూడా చాలా ముఖ్యం. బ్లేడ్ సరిగ్గా ఉన్నాయా లేదా, జనరేటర్ బాగా పనిచేస్తుందా లేదా అనేది తరచూ పరిశీలిస్తారు. అలాగే సెన్సార్స్, కంట్రోల్ సిస్టమ్ కూడా రెగ్యులర్గా అప్డేట్ చేస్తుంటారు. ప్రస్తుతం అనేక విండ్ ఫార్మ్స్లో డిజిటల్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉపయోగిస్తున్నారు. వీటి ద్వారా ఏదైనా సమస్య వస్తే ముందుగానే గుర్తించి వెంటనే సరిచేసే అవకాశం ఉంటుంది. ఇక భారతదేశానికి వస్తే, విండ్ ఎనర్జీ ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో ప్రముఖ దేశాల్లో ఒకటి. ప్రస్తుతం దేశంలో విండ్ పవర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ 56 GW. ఇది దేశ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్లో ఒక ముఖ్యమైన ఎచ్చరిక చెప్పుకోవచ్చు. భారతదేశంలో విండ్ ఎనర్జీ ప్రధానంగా గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉత్పత్తి అవుతుంది. వీటిలో ప్రస్తుతం గుజరాత్ అత్యధిక విండ్ పవర్ కెపాసిటీ కలిగిన రాష్ట్రంగా ఉంది. అక్కడ దాదాపు 15,000 MW కంటే ఎక్కువ విండ్ పవర్ కెపాసిటీ ఉంది. దాని తర్వాత తమిళనాడు సుమారు 12,000 MW సామర్థ్యంతో రెండో స్థానంలో ఉంది. ఈ రెండు రాష్ట్రాలే దేశంలోని విండ్ ఎనర్జీ ప్రొడక్షన్లో చాలా పెద్ద భాగాన్ని అందిస్తున్నాయి. సౌత్ ఇండియా కూడా విండ్ ఎనర్జీ రంగంలో కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాలు కలిసి దేశ విండ్ పవర్ కెపాసిటీలో గణనీయమైన వాటాను అందిస్తున్నాయి. సౌత్ ఇండియాలో సముద్ర తీర ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, గాలి ఎక్కువగా వీచే ఓపెన్ ఏరియాస్ ఎక్కువగా ఉండడం దీనికి ప్రధాన కారణం. ఆంధ్రప్రదేశ్ కూడా విండ్ ఎనర్జీ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,400 MW కంటే ఎక్కువ విండ్ పవర్ కెపాసిటీ ఉంది. ముఖ్యంగా అనంతపూర్, కర్నూల్, కడప ప్రాంతాల్లో అనేక విండ్ పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రాంతంలో గాలి వేగం అనుకూలంగా ఉండటం వల్ల విండ్ ఎనర్జీ ఉత్పత్తి ఎక్కువగా జరుగుతోంది. ఈ ప్రాజెక్టులు రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తిలో తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి. ఇలా చూస్తే గాలి అనేది కేవలం ప్రకృతి వరం మాత్రమే కాదు, భవిష్యత్తు విద్యుత్ అవసరాలను తీర్చగల శక్తివంతమైన వనరు కూడా. పొల్యూషన్ తగ్గిస్తూ, క్లీన్ ఎనర్జీ అందిస్తూ భవిష్యత్తు తరాలకు మంచి ఎన్వైర్న్మెంట్ను అందించడంలో విండ్ ఎనర్జీ కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే గ్లోబల్ విండ్ డే సందర్భంగా విండ్ ఎనర్జీ వంటి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ గురించి తెలుసుకోవడం, వాటి ఇంపార్టెన్స్ను గుర్తించడం చాలా అవసరం. ఎందుకంటే మన భవిష్యత్తు మరింత గ్రీన్, క్లీన్, సస్టైనబుల్గా ఉండాలంటే ఇలాంటి ఎనర్జీ సోర్సెస్ను ప్రోత్సహించడం మనందరి బాధ్యత. ప్రకృతి అందించిన విండ్ ఎనర్జీని సద్వినియోగం చేసుకుంటూ స్వచ్ఛమైన మరియు స్థిరమైన భవిష్యత్తు వైపు మనం కూడా అడుగులు వేయాలి. గ్లోబల్ విండ్ డే గురించి తెలుసుకున్నాం కదా, మరి ఇప్పుడు అజ్ఞాతవాసి చిత్రం నుంచి అనిరుద్ధ్ రవిచందర్ పాడిన పాటను విందాం.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ కాలంలో విద్య, ఆరోగ్యం, డిజిటల్ ఇండియా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ట్రాన్స్పోర్టేషన్ వంటి అనేక రంగాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. అలాంటి విశేషమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో ఒకటి. ముఖ్యంగా భారతదేశపు తొలి అండర్ వాటర్ మెట్రోగా ఇది ప్రత్యేక గుర్తింపును పొందింది. ఈ మెట్రో ప్రాజెక్ట్ పశ్చిమ బెంగాల్లోని కోల్కతా మరియు హౌరా నగరాలను కలుపుతుంది. గ్రీన్ లైన్ అని కూడా పిలిచే ఈ మెట్రో

కారిడార్ ఆధునిక సాంకేతికతకు ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది. గ్లోబల్ స్థాయిలో ఇప్పటికే కొన్ని దేశాల్లో అండర్ వాటర్ మెట్రోలు ఉన్నప్పటికీ భారతదేశంలో మాత్రం ఇదే మొదటిది. ఈ ప్రాజెక్టు ద్వారా దేశం మెట్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో మరో కీలక మైలురాయిగా చేరుకుంది. అసలు అండర్ వాటర్ మెట్రో అంటే ఏమిటి? చాలా మందికి మెట్రో నీటిలో ప్రయాణిస్తుందని అనిపిస్తుంది, కానీ వాస్తవానికి మెట్రో నది నీటిలో కాదు, నది అడుగున ప్రత్యేకంగా నిర్మించిన టన్నెల్లో ప్రయాణిస్తుంది. కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రోలో హూగ్లీ రివర్ కిందుగా ఈ టన్నెల్ నిర్మించారు. మెట్రో రైలు హూగ్లీ నది అడుగున ఉన్న టన్నెల్ ద్వారా ప్రయాణించడం ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత. నది కిందుగా ప్రయాణించే సమయంలో ప్రయాణికులకు సుమారు 45 సెకండ్లు ఆ భాగాన్ని ట్రావెల్ చేస్తారు. ఈ అనుభవం ప్రయాణికులకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ ఈస్ట్ వెస్ట్ మెట్రో మొత్తం పొడవు సుమారు 16.6 కిలోమీటర్లు. హౌరాహ్ మైడన్ నుంచి సాల్ట్ లేక్ సెక్టర్ వి వరకు ఈ మెట్రో నడుస్తుంది. కారిడార్ మొత్తం మీద పలు ఆధునిక స్టేషన్స్ ఏర్పాటు చేశారు. హౌరా మైడన్, ఎస్ప్లనేడ్, సాల్ట్ లేక్ స్టేడియం, బెంగాల్ కెమికల్, సిటీ సెంటర్, సెంట్రల్ పార్క్, సెక్టర్ వి వంటి ముఖ్యమైన స్టేషన్లు ఇందులో ఉన్నాయి. వీటిలో హౌరా మెట్రో స్టేషన్ దాదాపు 33 మీటర్ల లోతులో నిర్మించబడింది. ఇది దేశంలోని అత్యంత లోతైన మెట్రో స్టేషన్లో ఒకటిగా గుర్తింపు పొందింది. హూగ్లీ రివర్ కింద టన్నెల్ నిర్మించడం ఇంజనీర్లకు పెద్ద సవాలుగా మారింది. ప్రత్యేక టన్నెల్ బోరింగ్ మెషిన్స్ ఉపయోగించి అత్యంత జాగ్రత్తగా పనులను నిర్వహించారు. నది అడుగున నేల స్వభావం, నీటి ఒత్తిడి, భద్రతా ప్రమాణాలు వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ ప్రాజెక్టును నిర్మించారు. అందుకే ఇది కేవలం ఒక మెట్రో ప్రాజెక్టు మాత్రమే కాకుండా భారతీయ ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది. ఈ మెట్రో వల్ల ప్రయాణికులకు కలిగిన ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. గతంలో హౌరాయ్ నుంచి కోల్కతా నగరంలో పలు ప్రాంతాలకు రోడ్డు మార్గంలో ప్రయాణించాలంటే ట్రాఫిక్ కారణంగా 45 నిమిషాల నుంచి గంట వరకు సమయం పట్టేది. ముఖ్యంగా ఆఫీస్ హార్ సమయంలో ఈ సమయం మరింత పెరిగేది. కానీ ఈస్ట్ వెస్ట్ మెట్రో అందుబాటులోకి రావడంతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గింది. వేగవంతమైన, సురక్షితమైన, సౌకర్యమైన ప్రయాణం ఇప్పుడు సాధ్యమవుతుంది. ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు ఇంధన వినియోగం కూడా తగ్గుతుంది. దీనివల్ల పర్యావరణ కాలుష్యం తగ్గించడంలో కూడా ఈ మెట్రో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రణాళికలు 2008 ప్రాంతంలో ప్రారంభమయ్యాయి. అనంతరం వివిధ దశల్లో నిర్మాణ పనులు కొనసాగాయి. అనేక సాంకేతిక సవాళ్లు, భూగర్భ నిర్మాణ సమస్యలు, భద్రతా పరిరక్షణ వంటి అంశాలను అధిగమిస్తూ ఈ ప్రాజెక్టు పూర్తయ్యింది. భారతదేశపు తొలి అండర్ వాటర్ మెట్రో సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2024 మార్చి 6న ప్రారంభించారు. అనంతరం సాధారణ ప్రయాణికుల కోసం సేవలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి సుమారు 10,000 కోట్లకు పైగా వ్యయం జరిగింది. భారీ పెట్టుబడి, అత్యాధునిక సాంకేతికత, వేలాది మంది ఇంజనీర్లు మరియు కార్మికులు కృషి చేసి ఈ అద్భుతమైన ప్రాజెక్టును సాకారం చేశాయి. మిత్రులారా, కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో కేవలం ఒక మెట్రో రైల్ ప్రాజెక్ట్ మాత్రమే కాదు. ఇది భారతదేశం ఆధునిక సాంకేతికత, ఇంజనీరింగ్ ఎక్సలెన్స్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో సాధించిన ఒక గొప్ప విజయానికి ప్రతీక. నది అడుగున మెట్రో టన్నెల్ నిర్మించి లక్షలాది మంది ప్రజలకు వేగవంతమైన రవాణా సౌకర్యాన్ని అందించడం నిజంగా గర్వించదగ్గ విషయం. ఇలాంటి ప్రాజెక్టులు దేశ అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తూ భవిష్యత్తు తరాలకు సరికొత్త అవకాశాలను అందిస్తున్నాయి. ఇప్పుడు ఆవరా మూవీ నుంచి యువన్ శంకర్ రాజా సంగీతంలో రాహుల్ సైంధవి పాడిన పాట మీకోసం.

ఈరోజు వరల్డ్ ఎల్డర్ అబ్యూస్ అవేర్నెస్ వీక్. ప్రతి సంవత్సరం జూన్ 15న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, వృద్ధులు ఎదుర్కొనే అన్యాయం, నిర్లక్ష్యం, వేధింపుల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం. మన జీవితంలో తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు, తల్లిదండ్రులు ఎంతో ముఖ్యమైన వారు. వారు తమ జీవితమంతా కుటుంబం కోసం కష్టపడి మన భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో వృద్ధులు శారీరకంగా, మానసికంగా లేదా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కొందరిని పట్టించుకోకపోవడం, వారి మాటలకు విలువ ఇవ్వకపోవడం, ఒంటరిగా వదిలేయడం కూడా ఎల్డర్ అబ్యూస్ కిందకే వస్తాయి. ఎల్డర్ అబ్యూస్ అంటే కేవలం కొట్టడం లేదా దుర్భాషలాడడం మాత్రమే కాదు, వృద్ధుల భావాలను గౌరవించకపోవడం, వారిని నిర్లక్ష్యం చేయడం, ప్రేమాభిమానాలను చూపకపోవడం కూడా ఒక రకమైన అబ్యూస్ గానే పరిగణిస్తారు. చాలా మంది పెద్దలు తమ సమస్యలను బయటకు చెప్పలేక మౌనంగా బాధపడుతుంటారు. అందుకే సమాజంగా మనం వారి పట్ల మరింత శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం టెక్నాలజీ, బిజీ లైఫ్ స్టైల్, వర్క్ ప్రెషర్ వల్ల కుటుంబ సభ్యులతో గడిపే సమయం తగ్గుతోంది. ఈ పరిస్థితులలో వృద్ధులు ఒంటరితనాన్ని ఎక్కువగా అనుభవిస్తారు. కొన్నిసార్లు వారికి కేవలం కొంత సమయం ప్రేమతో మాట్లాడే 2 మాటలు, వారి అభిప్రాయాలను వినడం చాలు. అవే వారికి ఎంతో ఆనందాన్ని అందిస్తాయి. యువతగా మన బాధ్యత కూడా చాలా ముఖ్యం. ఇంట్లో ఉన్న పెద్దలను గౌరవించడం, వారి అనుభవాల నుంచి నేర్చుకోవడం.

వారి ఆరోగ్యం గురించి అడగడం, వారితో కొంత సమయం గడపడం వంటి చిన్న చిన్న పనులు వారి జీవితంలో పెద్ద మార్పును తీసుకురాగలవు. ఎందుకంటే వారి అనుభవం ఒక పుస్తకం లాంటిది. వారు చెప్పే జీవిత పాఠాలు మనకు ఎంతో ఉపయోగపడతాయి. ఈ వరల్డ్ ఎల్డర్ అబ్యూస్ అవేర్నెస్ డే సందర్భంగా మనం ఒక చిన్న సంకల్పం చేద్దాం. మన కుటుంబంలోనైనా, మన చుట్టూ ఉన్న వృద్ధులనైనా గౌరవంతో చూడాలి. వారి సమస్యలను అర్థం చేసుకోవాలి. వారికి ప్రేమ, భద్రత, ఆదరణ కల్పించే ప్రయత్నం చేయాలి. రెస్పెక్ట్ ఎల్డర్స్, ప్రొటెక్ట్ ఎల్డర్స్, కేర్ ఫర్ ఎల్డర్స్ అనే సందేశాన్ని మన జీవితంలో ఆచరిద్దాం. ఇప్పుడు నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రం నుంచి దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో శంకర్ మహదేవన్ పాడిన పాటను విందాం.

మీరు ఇంతవరకు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమైన విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలను విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: with Prime Minister Fico is a very special moment for the India-Slovakia friendship. In a social media post, Mr. Modi said that the talks between both leaders covered cooperation in sectors like automobiles, railways, advanced manufacturing and green technology. The Prime Minister noted that the India-EU free trade agreement will also add momentum to the India-Slovakia partnership. The French city of Avignon is all set to host the 52nd G7 summit beginning tonight. French President Emmanuel Macron will formally welcome leaders of the G7 countries. India, Brazil, South Korea, Kenya and Egypt have been invited to the summit as partner countries. Prime Minister Narendra Modi will arrive in Avignon tomorrow to participate in the summit. India has welcomed the understanding reached between the United States and Iran on ending the conflict in West Asia and opened the Strait of Hormuz, the narrow waterway used to ferry one-fifth of the global oil supplies. In a social media post, Prime Minister Narendra Modi said, India hopes that the implementation of this understanding will help restore peace and stability in the region and ensure the freedom of navigation and commerce. The peace agreement will be signed on the 19th of June in Switzerland. The benchmark domestic equity indices ended today's trading session with strong gains of nearly 1%. Investor sentiment improved following the announcement of a peace agreement between the United States and Iran. The Sensex surged 736 points to close at 76,264, while the Nifty jumped 231 points to settle at 23,854. The government has said that all refineries are operating at high capacity with adequate crude inventories and maintaining sufficient stocks of petrol and diesel. Joint Secretary in the Ministry of Petroleum and Natural Gas, Sujata Sharma, was addressing the interministerial briefing in New Delhi today on recent developments in West Asia. Director in the Ministry of Ports, Shipping and Waterways, Upesh Kumar Sharma, said that the LNG carrier Disha, with 62,370 metric tons of cargo, has safely transited the Strait of Hormuz and is expected to reach the Dahej port in Gujarat on Thursday. The Noida International Airport at Jewar in Uttar Pradesh commenced commercial flight operations today, marking a significant milestone in the country's civil aviation sector. Addressing the inaugural ceremony, Union Civil Aviation Minister K. Ramamohan Naidu said that the airport will serve as a hub for both domestic and international operations. Railways has approved a 201 crore rupee Kavach project for the Ambala division of Northern Railway. Kavach is an indigenously developed automatic train protection system designed to enhance operational safety. Railways has also approved 140 crore rupee Kavach project for the Ahmedabad division in Gujarat. Union Finance Minister Nirmala Sitharaman has said that the country has adequate buffer stock of food grains and there will be no shortage despite the impact of El Nino conditions. Speaking at the Mid-Mine Summit in New Delhi today, the Finance Minister stated that though the southwest monsoon rainfall this year is expected to be below normal, however, sufficient quantity of fertilizers is available for the Kharif crop season. In the FIFA World Cup 2026, Sweden thrashed Tunisia 5-1 in the Group F match in Mexico today. And with that, we end this news bulletin.
1: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంట్ బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
2: ప్లాట్ఫామ్ నంబర్ 2 కి చెల్లే వాలి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కి యాత్రి
3: నేను ఇక్కడే ఉన్నా.
4: మీ కోసం కాదు, దీని కోసం మొబైల్ ఛార్జ్ చేయాలి.
3: బుర్రని ఛార్జ్ చేయి.
5: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ ఛార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
3: చూసావా?
4: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
5: ఇప్పుడు ఎలా మరి?
4: ఉందిగా ఫ్రీ వైఫై.
3: బుర్రని వాడు కాస్త.
5: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
4: అంటే మోసాలకి చెప్పే బై బై.
5: ఆర్బీఐ అంటుంది
6: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
7: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ సహా పలువురు ప్రముఖులతో సమావేశమయ్యారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని హోంమంత్రి వంగలపూడి

0: అనిత సూచించారు. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ది చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలియజేశారు. రాష్ట్రంలో రేపటి నుంచి స్టాప్ డయేరియా కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇక వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తో సహా ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి టెక్నాలజీ, సెమీకండక్టర్లు, క్వాంటమ్, ఏఐ, యూనివర్సిటీల్లో పరిశోధనలకు సంబంధించి సహకారం అందించాలని సింగపూర్ ప్రధానిని కోరారు. రాష్ట్రంలోని ఉద్యాన, ఆక్వా ఉత్పత్తులను సింగపూర్ దిగుమతి చేసుకునే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. అనంతరం నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రెసిడెంట్ టాన్ యంగ్ చేయితో సమావేశమైన చంద్రబాబు నాయుడు అమరావతి క్వాంటమ్ వ్యాలీలో వరల్డ్ క్లాస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు సాంకేతిక పరిశోధనా సహకారాన్ని అందించాలని కోరారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి గూగుల్ క్లౌడ్ ఆసియా పసిఫిక్ రీజియన్ అధ్యకులు కరణ్ బజ్వాతో సమావేశమై రాష్ట్రాన్ని దేశంలోనే అతిపెద్ద ఏఐ, డేటా సెంటర్, డిజిటల్ మౌలిక సదుపాయాల కేంద్రంగా తీర్చిదిద్దే అంశంపై చర్చించారు. అనంతరం ముఖ్యమంత్రి సింగపూర్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ వివిన్ బాలకృష్ణంతో సమావేశమై ఆంధ్రప్రదేశ్ సింగపూర్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాలపై చర్చించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. విజయనగరంలో ఈరోజు జరిగిన రెండేళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ది కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసైతే జీవితం నాశనం అవుతుందన్నారు. క్షణికావేశానికి లోను కాకుండా యువత తల్లిదండ్రుల త్యాగాలను గుర్తు చేసుకుని క్రమశిక్షణతో చదువుకుంటే బంగారు భవిష్యత్ ఉంటుందని పేర్కొంటూ
1: రాబోయే భవిత యువతది. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలు వెనుకబడిన జిల్లాలు కాదు, వెనుకుండి నడిపించే జిల్లాలుగా ఈ రోజు తీర్చిదిద్దే క్రమంలో ఈ రెండేళ్ల పరిపాలన ఒక నిదర్శనం కాబోతోంది. రిలయన్స్ డేటా సెంటర్ ఈ రోజు అలాంటివే కాకుండా ఎన్నో గంట పరిశ్రమలు ఈ రోజు రావటం, ముఖ్యంగా ఉత్తరాంధ్రకి గూగుల్ లాంటి సంస్థల దగ్గర నుంచి ఆర్సిలార్ మిట్టల్ లాంటి స్టీల్ ఫ్యాక్టరీ వరకు ఈ రోజు ఉద్యోగ అవకాశాలే ధ్యేయంగా పెట్టుకుని ఈ రోజు ఈ గవర్నమెంట్ పనిచేస్తోంది. దాంతో పాటు సంక్షేమము, అదేవిధంగా అభివృద్ధి.
0: వర్షాకాల ప్రారంభాన్ని దృష్టిలో ఉంచుకుని రేపటి నుంచి వచ్చే నెల 31వ తేదీ వరకు రాష్ట్రంలో స్టాప్ డయేరియా కార్యక్రమాలు చేపడుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలోని 5 ఏళ్లలోపు ఉన్న 37,53,850 మంది చిన్నారులకు ఉచితంగా 2 ORS ప్యాకెట్లు, 14 జింక్ టాబ్లెట్లను అందజేస్తామన్నారు. ఇదే సమయంలో అవగాహన కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తామని పేర్కొన్నారు. డయేరియా లక్షణాలతో వచ్చిన వారికి కూడా ORS ప్యాకెట్లు, జింక్ మాత్రలు ఇచ్చేందుకు అన్ని రకాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాట్లు చేశామని మంత్రి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ నాసిల్లో మాదక ద్రవ్యాల దుర్వినియోగ నివారణ, మానసిక ఆరోగ్య పరిరక్షణపై ఈరోజు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్పరిణామాలు, యువతలో మానసిక ఆరోగ్య ప్రాధాన్యత, కుటుంబాలు, విద్యా సంస్థల పాత్రపై నిపుణులు విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ గణేష్ దత్ లోహాని మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితానికే కాక సమాజానికి కూడా తీవ్ర ముప్పు కలిగిస్తుందన్నారు. నాసిన్ ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ డ్రగ్స్కు దూరంగా ఉండటం అత్యంత ముఖ్యమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన డ్రగ్స్ పుట్టుకను కూకటివేళ్లతో సహా నిర్మూలించాలి అనే పిలుపు దిశగా నాసిన్ అకాడమీ పనిచేస్తోందని తెలియజేస్తూ,
2: Drug abuse today is increasingly linked with issues of vulnerability, mental health and social influences, particularly among young adults. Enforcement to prevention awareness, resilience and early intervention. This dialogue is a key step in that direction. It brings together enforcement agencies, educators, mental health professionals and community stakeholders on a common platform, something that is essential for understanding and addressing the challenges in the full spectrum.
0: రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈరోజు పల్నాడు జిల్లాలో పర్యటించి నరసారావుపేటలో జరిగిన కూటమి విజయోత్సవాల్లో పాల్గొన్నారు. రైతులకు రాయితీపై ట్రాక్టర్లు, డ్రిప్ సిస్టమ్, వ్యవసాయ పరికరాలను డీఆర్డీఏ వెలుగు ఆధ్వర్యంలో సబ్సిడీపై ఆటోలను పంపిణీ

0: చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంక్షేమ కార్యక్రమాలను అందించడంతో పాటు రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ది చేస్తున్నామన్నారు. తల్లికి వందనం పథకం కింద ఒక్కరోజులో 10,000 కోట్ల రూపాయలు జమ చేశామని, డిఎస్సీ ద్వారా 16,000కు పైగా పోస్టులను భర్తీ చేశామని, అలాగే మహిళలకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లతో పాటు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని చెప్పారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ఈరోజు ప్రారంభమైందని ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. అమరావతి రాష్ట సచివాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, వచ్చే నెల 14 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా సిబ్బంది రాష్ట్రంలోని ప్రతి ఇంటికే వెళతారని తెలిపారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం సిబ్బందికి శిక్షణ ఇచ్చామని చెప్పారు. ఆన్లైన్ విధానాన్ని కూడా అమలులోకి తీసుకువచ్చామని, తొలి రోజు నుంచే ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని వివేక్ యాదవ్ పేర్కొంటూ,
1: డోర్ టు డోర్ వెళ్లేటప్పటికి కొన్ని డోర్ లాక్ కేసెస్ కూడా ఉండొచ్చు. బూత్ లెవెల్ ఆఫీసర్స్ కి మనం ఖచ్చితంగా 3 సార్లు వెళ్లాలని చెప్పడం జరిగింది. ఆన్లైన్ పోర్టల్ లో కూడా ఓటర్స్ వాళ్ళ తాలూకా డీటెయిల్స్, ఎన్యూమరేషన్ ఫామ్ రిలేటెడ్ డీటెయిల్స్ voters.eci.gov.in లో కూడా నమోదు చేసుకోవచ్చు. దాంతో పాటు బుక్ ఎ కాల్ విత్ బిఏలో కూడా మీరు నమోదు చేసుకుంటే 48 అవర్స్ లో ఆ కన్సర్న్ బిఏలో తిరిగి ఆ ఓటర్స్ కి కాల్ చేస్తారు. ఎవరైనా 18 ఇయర్స్ నిండు వాళ్ళు ఉంటే కొత్త ఓటర్స్ కి ఫార్మ్ 6 కూడా తీసుకోవడం జరుగుతుంది.
0: గడిచిన 2 ఏళ్లుగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ది చేస్తున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎక్సైజ్ రంగ పునరుద్దరణకు అత్యంత ప్రాధాన్యత అంశంగా గుర్తించామని తెలిపారు. సమగ్ర సంస్కరణలకు శ్రీకారం చుట్టి పారదర్శకత, సాంకేతికత, వినియోగదారుల స్వేచ్ఛ, నాణ్యత నియంత్రణ, ఆదాయ వృద్ధి అనే 5 అంశాలపై ఆధారపడి కొత్త ఎక్సైజ్ విధానాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ సహా పలువురు ప్రముఖులతో సమావేశమయ్యారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ది చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలియజేశారు. రాష్ట్రంలో రేపటి నుంచి స్టాప్ డయేరియా కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: సేవింగ్కి కూడా ఇదే వయసు.
1: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
2: నాకు తెలుసు కదా,
1: ఆర్బీఐ అంటుంది
3: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
4: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పురుషోత్తమ శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్లోవాకియా దేశస్య రాజధాన్యాం బ్రాతిస్లావా నగర్యాం తత్తేన ప్రధానమంత్రిణా రోబర్ట్ ఫికో ఇత్యనేన సహ సంవాదం అకరోత్. ప్రధానమంత్రి అవోచత్ భారత్ స్లోవాకియా దేశౌ వ్యాపక సహభాగితయా సంబంధాన్ సమున్నేతుం నిర్ణయం కృతవంతః. భారతేన పశ్చిమేషియాయాం ప్రచలిత సంఘర్షస్య సమాప్తయే అమెరికా ఇరానయోః సంధేః స్వాగతం కృతం. ఉక్తం చ సంధేః కార్యాన్వయనేన క్షేత్రే శాంతిః స్థిరతా చ పునః స్థాపితా భవిష్యతి. वित्तमंत्री निर्मला सीतारामनः अवोचत् यत् देशे खाद्यान्नस्य पर्याप्त भण्डारः वर्तते, अथ च अलनीनो कारणेन अपि खाद्यान्नस्य नैयून्यं न भविष्यति. उत्तरप्रदेशस्य जेवरक्षेत्रे नोएडा अन्ताराष्ट्रिय विमानस्थानकं वाणिज्यिकरूपेण आरब्धम्. अद्यारभ्य तत्र विमानानां सञ्चालनम् अभवत्. अपि च फीफा विश्वचषक स्पर्धायां स्वीडन देशः अद्य मेक्सिको देशस्य मोंटेरे क्रीडांगणे ट्यूनेशिया देशं 5-1 अंकांतरालेन पराजयत्.

0: किए जा रहे हैं। यह पहल भारत की सांस्कृतिक विरासत, ऐतिहासिक धरोहरों और योग परंपरा को एक साथ जोड़ते हुए योग को एक व्यापक राष्ट्रीय उत्सव का स्वरूप प्रदान करेगी।
1: आयुष मंत्री अवदत् यत् अंतरराष्ट्रीय योग दिवसस्य मुख्य समारोहात् पूर्वं गतदिने विशेष योग कार्यक्रमस्य साक्षात् प्रसारणे योग सत्रे चतुर्लक्षाधिक जनैः प्रतिभागं विधाय गिनीज वर्ल्ड रिकॉर्ड इति विश्व कीर्तिमानं संरचितम्। अवधेयं यत् अस्मिन् वर्षे अंतरराष्ट्रीय योग दिवसस्य विषयः स्वस्थ जीवनाय योगः वर्तते। फ्रांस देशस्य एवियन नगर इति नगरम अद्य रात्रौ आरभमाणस्य द्विपञ्चाशत्तमस्य G7 सम्मेलनस्य आतिथ्यं कर्तुं सज्जम् अस्ति। अमेरिका ईरान देशयोः 70-100 दिवसीय युद्धस्य समाप्तये सन्धेः निर्धारणेन एषा सभा महत्वपूर्णेन सकारात्मकेन विकासेन सह अवलोक्यते। फ्रांस देशस्य राष्ट्रपतिः इमैनुअल मैक्रों G7 देशानां नेतॄणाम् औपचारिकरूपेण स्वागतं करिष्यति। भारतं, ब्राजील, दक्षिण कोरिया, केन्या, मिश्रदेशः च सहभागित्वेन शिखरसम्मेलने आमन्त्रिताः सन्ति। प्रधानमंत्री नरेन्द्र मोदी शिखर सम्मेलने भागं ग्रहीतुं श्वः एवियन नगरं गमिष्यति। उत्तर प्रदेशस्य जेवर क्षेत्रे नोएडा अंतरराष्ट्रीय विमानस्थानकं वाणिज्यिक रूपेण आरब्धम्। अद्य आरभ्य तत्र विमानानां संचालनम् अभवत्। एतत् हि देशस्य नागर विमान क्षेत्रे महत्वपूर्णं सोपानं निर्दिशति। उद्घाटन समारोहं संबोधयन् केन्द्रीय नागर विमानन मंत्री के राममोहन नायडू अवदत् यत् विमानस्थानकस्य प्रथम चरणे प्रतिवर्षं 1.2 कोटि यात्रिणां यात्रानुमानं वर्तते। अनन्तरं प्रतिवर्षं 7 कोट्यधिक यात्रिणां यात्रानुमानं भविष्यति। सः अवदत् यत् एतत् विमानस्थानकं राष्ट्रीय सेवायाः, अन्ताराष्ट्रीय विमानसेवायाः च परिचालनस्य केन्द्ररूपेण कार्यं करिष्यति। विमानस्थानकस्य कृते स्वभूमिं दत्तवतां 70-100 कृषकाणां समूह जेवरक्षेत्रस्य विधायकस्य धीरेन्द्रसिंहस्य नेतृत्वे अन्यैः च साकं जेवर विमानस्थानकात् लखनऊ नगरं प्रति प्रथमवाणिज्यिक विमाने यात्रां कृतवन्तः। हितविज्ञान विभागेन देशस्य पूर्वोत्तरभागे उपहिमालयीय क्षेत्रे पश्चिम बंगाले च श्वः यावत् प्रबलवृष्टेः अनुमानं प्रकटितम्। ऋतुविज्ञान विभागेन राजस्थाने, पूर्वीय उत्तर प्रदेशे, ओडिशायां, मध्यप्रदेशे च झंझावातस्य नारंगवर्णीया संचेतना प्रसारिता। अपि च उक्तं यत् दक्षिण पश्चिम प्रावेट प्रभावाय स्थिति अनुकूला वर्तते। ऐषमः फीफा विश्वचषक स्पर्धायां स्वीडन देशः अद्य मेक्सिको देशस्य मोंटेरे क्रीडांगणे स्वस्य ग्रुप एफ क्रीडायां ट्यूनेशिया देशं 5 अंकांतरालेन पराजयत्। स्वीडन देशः द्वितीयार्धे प्रबलं प्रदर्शनं कृत्वा विश्वसनीयं विजयं प्राप्नोत्। अनेन विजयेन स्वीडन देशः स्वस्य विश्वकपस्य अभियानस्य प्रबलं आरम्भम् अकरोत् इति वार्ताः।
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు ముందుగా ఈ సాయంత్రం 6:35 అన్నమాచార్య కీర్తనలు కార్యక్రమంలో శ్రీమతి పూజాప్రసాద్ గారు గానం చేసిన అన్నమాచార్య కీర్తనలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పంట సాగు హక్కు పత్రాలు ఉపయోగాలు ఈ అంశం గురించి వ్యవసాయ అధికారి డి శ్రీనివాసులు గారితో పరిచయం వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారం, అనంతరం నీరు విలువైన వనరు ఈ అంశం గురించి వేములకొండ శ్రీనివాసులు గారి ప్రసంగం వింటారు. అనంతరం క్రీడావలోకనం, వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష ప్రసారమవుతుంది. 8:15 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న NDA ప్రభుత్వం తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:40 చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 రాత్రి 11:00

0: 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 పాటకు వెళ్లాయరా కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతల కోరు పాటలు వింటారు. 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి రిలే. 11:00 హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రభాత ప్రసారంలో ఉదయం 6:05 అనంతరం 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామివారి భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో భయం భయం ఈ అంశం గురించి పొన్నూరు వెంకట శ్రీనివాసులు గారి వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. 6:35 చేను ముచ్చట్లు రైతుల కార్యక్రమంలో వంగ పంట సాగు వివరాలు తెలుసుకుంటారు. 6:45 మధ్యాహ్నం 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:55 ప్రసార విశేషాలు. 7:00 దేశభక్తి గీతం. 7:05 మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో యోగా ప్రయోజనాల గురించి పి లక్ష్మీనారాయణ గారితో పరిచయం ప్రసారమవుతుంది. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 బాపట్ల జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎస్ స్వామినాథ్. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా పాటలను కోరు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో శ్రీకృష్ణ స్వరాంజలి బృందం వారు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపు ఉదయం 10:00 మధ్యాహ్నం 12:40 అనంతరం 1:30 విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. మీరింతవరకు ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు విన్నారు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: ముఖాన మొటిమలా
3: సై బాల్,
2: గజ్జా బొబ్బలా
3: సై బాల్,
2: నడుగులో తామరా
3: సై బాల్,
2: బుర్రద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం అన్నమాచార్య కీర్తనలు కార్యక్రమంలో శ్రీమతి పూజాప్రసాద్ గారు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు వింటారు.

0: మీరింతవరకు అన్నమాచార్య కీర్తనలు కార్యక్రమంలో శ్రీమతి పూజాప్రసాద్ గారు ఆలపించిన కొన్ని అన్నమాచార్య కీర్తనలు విన్నారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: శ్రోతలకు ఒక గమనిక.
3: మీ అభిమాన మార్కాపురం ఆకాశవాణి కేంద్రం ద్వారా శ్రోతలు కోరుకునే పాటకు వేళాయరా కార్యక్రమం ఫోన్ నెంబర్ మారింది.
2: సాంకేతిక కారణాల వల్ల పాత నెంబర్ స్థానంలో ఇప్పుడు చెప్పబోయే సెల్ ఫోన్ నెంబర్ కి మీకు ఇష్టమైన పాటల వివరాలు పంపగలరు.
3: మీరు పంపవలసిన మా ఫోన్ నెంబర్ 83-32-90-50-37.
2: ఫోన్ నెంబర్ మరోసారి 83-32-90-50-37.
3: శ్రోతలు ఈ మార్పుని గమనించగలరు.

ఇంతటితో ఈనాటి అన్నమాచార్య కీర్తనల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోర్తో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహ బంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల ముగింపునకు సంబంధించి అమెరికా ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహనను భారత్ స్వాగతించింది. దేశంలోని మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు పనిచేసే భాగ్యం ఎన్డీఏ ప్రభుత్వానికి లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గోవాలో ఈరోజు జరిగిన గ్లోబల్ విండ్ డే 2026 జాతీయ సదస్సులో విండ్ టర్బైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పోర్టల్ను కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహబంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ ఐరోపా సమాఖ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద చర్చలను ముందుకు తీసుకువెళ్లడంలో స్లోవేకియా అందిస్తున్న మద్దతుకు గాను ఆ దేశ ప్రధాని రాబర్ట్ ఫికోకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇరు దేశాలు తమ సంబంధాలను సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంచాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు.
1: हमने अपने संबंधों को कॉम्प्रिहेंसिव पार्टनरशिप का दर्जा देने का निर्णय लिया है. यह हमारे साझा विश्वास, साझा प्राथमिकताओं और साझा भविष्य का प्रतीक है. आज प्रधानमंत्री जी और मैंने हमारे सहयोग को नई दिशा और नई ऊर्जा देने पर विस्तृत रूप से चर्चा की.
0: ఇరు దేశాల భాగస్వామ్యంలో డిజిటల్ సాంకేతికతపై కుదిరిన అవగాహన ఒప్పందం వల్ల డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆవిష్కరణల ఆధారిత సహకారంలో సరికొత్త అవకాశాలను సృష్టిస్తుందని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణ రంగ సహకారం ఇరు దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర విశ్వాసానికి వ్యూహాత్మక ఆలోచనలకు ప్రతిబింబమని ఈ సందర్భంగా నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
1: रक्षा सहयोग हमारे गहरे आपसी विश्वास और स्ट्रेटेजिक कन्वर्जेंस का प्रमाण है. मुझे खुशी है कि इस महत्वपूर्ण क्षेत्र में आज हमने लेटर

0: ऑफ इंटेंट साइन किया, इससे ज्वाइंट डेवलपमेंट, ज्वाइंट प्रोडक्शन और डिफेंस इंडस्ट्रीज के बीच सहयोग को नई गति मिलेगी।
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేసిన సందర్భంగా స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశాన్ని శాశ్వత సభ్యదేశంగా చేర్చుకోవాలని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల ముగింపుకు సంబంధించి అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహనను భారత్ స్వాగతించింది. ఈ ఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక వ్యవస్థల అస్థిరతకు కారణమవడమే కాకుండా అనేక దేశాలలో ప్రాణనష్టానికి దారితీశాయి. ఇరు దేశాల మధ్య కుదిరిన ఈ అవగాహన ఒప్పందం అమలు కావడం ద్వారా ఆ ప్రాంతాల్లో శాంతి స్థిరత్వాలు పునరుద్ధరించబడతాయని భారత్ ఆకాంక్షిస్తోందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. ఇది అంతర్జాతీయ సముద్ర రవాణా స్వేచ్ఛను, వాణిజ్య భద్రతను అందిస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇతర సమస్యలపైన కూడా చర్చలు జరిపి ఇరు దేశాలు దీర్ఘకాలికంగా కొనసాగే ఒక శాశ్వత తుది ఒప్పందానికి రావడానికి కూడా భారత్ ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశంలో మధ్యతరగతి ప్రజలు దేశ నిర్మాణానికి ఎంత సహకరించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు పనిచేసే భాగ్యం ఎన్డీఏ ప్రభుత్వానికి లభించిందని పేర్కొన్నారు. ఒక సామాజిక మాధ్యమ పోస్టులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ గత దశాబ్ద కాలంలో తమ పరిపాలన అంతా సామాన్య పౌరుల జీవన ప్రయాణాలను మెరుగుపరచడంపైనే ఎక్కువగా దృష్టి సారించిందని స్పష్టం చేశారు. ప్రజలకు సులభంగా అవకాశాలు కల్పించడం, మెరుగైన మౌలిక సదుపాయాల అభివృద్ది, పటిష్టమైన ప్రజాసేవలు, అందుబాటులో ధరల్లో వైద్య సదుపాయాలు, నాణ్యమైన విద్య అందించడంపై ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఈ సందర్భంగా ప్రధానమంత్రి వివరించారు. దేశంలోని అన్ని చమురు శుద్ది కర్మాగారాలు తగినంత ముడిచమురు నిల్వలతో పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నాయని, పెట్రోల్, డీజిల్ నిల్వలు కూడా పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడారు. గత 4 రోజుల్లో 1,84,00,000 గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు. నౌకాశ్రయాలు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఓపేష్ కుమార్ శర్మ మాట్లాడుతూ 62,370 మెట్రిక్ టన్నుల సరుకుతో వస్తున్న దిశ అనే ఎల్ఎన్జీ కార్గో నౌక హార్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటిందని వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. గోవాలో ఈరోజు జరిగిన గ్లోబల్ విండ్ డే 2026 జాతీయ సదస్సులో విండ్ టర్బైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పోర్టల్ను కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, ఇండియన్ విండ్ టర్బైన్ మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ డబ్ల్యూటి మారుత్ పోర్టల్ను అభివృద్ది చేశాయి. పవన విద్యుత్ సరఫరా వ్యవస్థను క్రమబద్దీకరించే లక్ష్యంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ను రూపొందించారు. ఈ సదస్సును ఉద్దేశించి మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ పవన ఇంధన రంగంలో భారతదేశం సాధిస్తున్న శరవేగ వృద్ధిని ప్రముఖంగా ప్రస్తావించారు. రవాణా విస్తరణ, కాలుష్య నియంత్రణ కోసం మెట్రో ఫేజ్ 2ను పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈరోజు సచివాలయంలో పలువురు మంత్రులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. గతంలో ఫేజ్ 1ను నిర్మించిన ఎల్ఎన్టీ సంస్థ ఫేజ్ 2 ఏర్పాటుపై నిస్సహాయతను వ్యక్తం చేయడంతో కేంద్రాన్ని ఒప్పించి ఫేజ్ 2 ఏర్పాటుకు రాష్ట్రం చొరవ తీసుకుందని వివరించారు.
2: మొదటి విడత రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ టేక్ ఓవర్ చేస్తేనే రెండవ విడత అనేది నిర్మాణానికి అవకాశం ఉంది. మొదటి విడత టేక్ ఓవర్ చెయ్యాలి అని అంటే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ 13,600 కోట్ల రూపాయల ఒప్పందం ప్రకారము నిధులు రిలీజ్ చేయాలా? అన్ని రాష్ట్రాలకు మెట్రోలో 50% చేరు నువ్వు ఇచ్చినావు, నాకు మాత్రం ఇయ్యనంటున్నావు.
1: అహ్మదాబాద్, ఉత్తరప్రదేశ్, విశాఖపట్నం మెట్రోల కోసం సహకరించినట్లే హైదరాబాద్ మెట్రో కూడా కేంద్రం సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. మెట్రో మొదటి దశను స్వాధీనం చేసుకుని మెట్రో ఫేజ్ 2ను పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఉత్తరప్రదేశ్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందం సంయుక్తంగా వారణాసిలో జరుగుతున్న గంజాయి అక్రమ రవాణా నెట్వర్క్ను ఛేదించాయి. అందిన నిఘా సమాచారం ఆధారంగా అధికారులు దాడి చేసి వారణాసిలోని జగత్పూర్లో గల ఒక కొరియర్ సంస్థ గోడౌన్ నుంచి 124 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో రేపు వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 నిర్వహిస్తారు. జాతీయ స్థాయిలో జరగనున్న ఈ వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ ను లోక్సభ స్పీకర్ ఓం

0: ఇలా ప్రారంభిస్తారు. ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, హిమాలయ పరిసర ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్లలో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాతావరణంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో రాజస్థాన్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్లలో నేడు బలమైన ఈదురుగాలులతో కూడిన ఉరుములు పడే అవకాశం ఉందంటూ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఈరోజు మెరుపులు, బలమైన గాలులతో, ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చని పేర్కొంది. రాగల 4 నుండి 5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మహారాష్టలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్, దక్షిణ ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. గత 12 ఏళ్లలో భారతదేశ అభివృద్ది ప్రస్థానంలో శాస్త్ర సాంకేతిక రంగం కీలక శక్తిగా వ్యవహరించిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఒకప్పుడు కొన్ని రంగాలకే పరిమితమైన ఈ విభాగం ఇప్పుడు పరిపాలన, ఆవిష్కరణలు, ప్రజా సంక్షేమానికి ఒక బలమైన మూలస్తంభంగా మారిందని పేర్కొన్నారు. భారతదేశ సేవలో 12 ఏళ్ల సైన్స్ అనే అంశంపై ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సైన్స్ ఆధారిత అభివృద్దిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం వల్లే సాంకేతికత ప్రధాన జాతీయ మిషన్లు, ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో ఒక అంతర్భాగంగా మారిందని చెప్పారు. సులభంగా డబ్బులు సంపాదించవచ్చంటూ ఒక పెట్టుబడి ప్లాట్ఫామ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్థిస్తున్నట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్న ఒక వీడియోను ప్రభుత్వం ఖండించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి చెందిన ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ వీడియో పూర్తిగా నకిలీదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో సృష్టించిందని వెల్లడించింది. ఉత్తర రైల్వే పరిధిలోని అంబాలా డివిజన్ కోసం 201 కోట్ల రూపాయల కవచ్ ప్రాజెక్టుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహబంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల ముగింపుకు సంబంధించి అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహనను భారత్ స్వాగతించింది. దేశంలోని మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు పనిచేసే భాగ్యం ఎన్డీఏ ప్రభుత్వానికి లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. కిసాన్ వాణి.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: अरे अरे अरे अरे क्या कर रहा है इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
3: पुतला बोल रहे
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
3: मतलब
2: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी अरे पहले ऐसा नहीं था पूछना

0: अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी। पहली वाली बात कहाँ,
1: परम तो सभी डाले हैं।
0: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
1: सच है
0: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
1: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा।
2: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।
3: ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పంట హక్కు పత్రాలు ఉపయోగాలు ఈ అంశం గురించి వ్యవసాయ అధికారి డి శ్రీనివాసులు గారితో పరిచయం ప్రసారమవుతుంది.
4: ఇటీవల కాలంలో సాగు అనేది చాలా వరకు కూడా కత్తిమీది సాములాగా తయారైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సాగు చేయాలి అంటే ఆర్థికంగా చాలా వరకు కూడా పెట్టుబడి అవసరం. ఈ పెట్టుబడిని పెట్టుకోవాలి అంటే రైతు దగ్గర ఆర్థిక పరిపుష్టి అనేది చాలా వరకు కూడా లేదనే చెప్పుకోక తప్పదు. ఎందుకంటే ప్రకృతి ఈ వ్యవసాయం మీద చాలా వరకు కూడా విష ప్రభావాన్ని చూపిస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. ఒక పక్క కరువు, ఇంకొక పక్క వరదలు. ఇలాంటి పరిస్థితుల్లో రైతు ప్రకృతి కోరల్లో విలవిల్లాడిపోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా రైతుకు ఆర్థికంగా చేయూత అవసరం. ముఖ్యంగా ఆ పెట్టుబడి విషయంలో ప్రభుత్వాలు కూడా ఆదుకుంటున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. అయితే సాగు చేసేవాడికి మనం ఆదుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వాలు ఇవాళ కౌలు రైతులకు సాగు హక్కు పత్రాలు ఇచ్చి వారిని వ్యవసాయం చేసే విధంగా ముందుకు సాగే విధంగా ప్రోత్సహిస్తూ ఉంది. పంట సాగు హక్కు పత్రాలు ఏ విధంగా కౌలు రైతులకు ఉపయోగపడుతున్నాయి, అదేవిధంగా కౌలు హక్కు పత్రాలు తీసుకుంటే ఎటువంటి లాభాలున్నాయి ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి మార్కాపురం మండల వ్యవసాయాధికారి శ్రీ డి శ్రీనివాసులు గారు మన ముందున్నారు. వారి ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్
5: నమస్కారం. సార్
4: సార్ చాలామంది వ్యవసాయం చేస్తున్నారు, వారికి పొలం లేదు. పొలం ఉన్న వారి దగ్గర నుంచి తీసుకొని వ్యవసాయం చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. వారిని కౌలు రైతులు అని కూడా అంటున్నారు. ఈ కౌలు రైతులు ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే వారికి ప్రభుత్వ పరంగా మీ వ్యవసాయ శాఖ ఎంతవరకు అండగా నిలుస్తుంది, అదేవిధంగా ఈ పంట సాగు హక్కు పత్రాలు వారికి ఎంతవరకు ఉపయోగకరిస్తున్నాయంటారు?
5: ఈ పంట సాగు హక్కు పత్రాలను దీనికి ఒక చట్టాన్ని తయారు చేయడం జరిగింది 2019లో. ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తయారు చేసేసి ఈ కౌలు రైతులను ఆదుకునేందుకు ఈ పత్రాలు అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి రైతులకు వీటిని అందజేస్తూ ఉన్నాం. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో, మీరు అడిగినట్టుగా ఏదైతే ఉందో, పొలం ఉన్నటువంటి కౌలు రైతులు ఉంటారు, పొలం లేనటువంటి కౌలు రైతులు ఇద్దరు ఉంటారు. దీంట్లో అంటే ఒక ఎకరం ఉన్నటువంటి కౌలు రైతుకు 4 ఎకరాలు బయట ఉన్నటువంటి రైతు తీసుకొని ఆయన సాగు చేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఒక రైతు వచ్చేసి అసలు పొలం అనేది ఏముండదు, ఆయన ఒక 10 ఎకరాలు తీసుకొని సాగు చేస్తూ ఉంటాడు. వీళ్ళకి ఏదో ఉందో గుర్తింపు కార్డులు అనేది ఎందుకు ఇస్తూ ఉన్నామంటే దీంట్లో ఏంటంటే చట్ట ప్రకారంగా ఆయనకు కావాల్సినటువంటి ఏదో భూమి సాగు చేస్తూ ఉంటాడో దానికి సంబంధించినటువంటి విత్తనాలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి పనిముట్లు కావచ్చు, దానికి కావాల్సినటువంటి అవసరాలు ఏదైతే ఉందో ప్రభుత్వం ద్వారా రాయితీ మీద సరఫరా చేసేటువంటి ప్రతి ఒక్క పథకాన్ని ఈ కౌలు రైతు కానీ తీసుకొని సాగు చేస్తూ ఉంటాడు కాబట్టి ఆయనకి ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ సిసిఆర్సి కార్డ్స్ అనేది అందజేస్తూ ఉంటుంది. అయితే ఈ కార్డ్స్ యొక్క పరిమితి కాలం వచ్చేసి 11 నెలలు మాత్రమే దీని యొక్క ఉపయోగం ఉంటుంది. అంటే ఆ కౌలు రైతు ఏదైతే పొలాన్ని తీసుకుంటాడు, దాంట్లో విత్తనాన్ని సాగు చేస్తాడు, అయిపోయిన తర్వాత పంట సాగు చేసినటువంటి పంట ఏదైతే దాని నుంచి వచ్చేటువంటి పంటను తీసుకొని కోత కోసేసుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత దాన్ని అమ్ముకోవాలన్నా కానీ ఈ పత్రం ద్వారా ఏదైతే ఉందో ప్రభుత్వం ఇచ్చే దాని ద్వారా ప్రభుత్వం మద్దతు ధరకు అమ్ముకోవడానికి అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ఇక్కడ రైతు ద్వారా తీసుకున్నటువంటి ఈ పొలాన్ని ఏదైతే ఉందో, ఆ సర్వే నెంబర్, ఆ ఎక్స్టెంట్ ఏదైతే ఉందో, ఆయన పొలాన్ని తీసుకుపోయే పరిస్థితి కానీ పొలాన్ని మార్పిడి చేసేటువంటి పరిస్థితి కానీ ఈ కౌలు రైతుకు అనేది ఉండదు. కాబట్టి యజమాని ఏదైతే ఉందో ఆయన పూర్తి నమ్మకంతో వాళ్ళకి ఇస్తాడు. అదేవిధంగా ఏదైతే ఉందో 11 నెలల కాలం పరిమితి అయిపోయిన తర్వాత ఆయన పంట కోసుకొని వెళ్ళిపోతాడు. దీంట్లో యజమాని నష్టపోయే ప్రమాదం అయితే లేదు. ప్రస్తుతం ఏంటంటే కొంతమంది యజమానులు భయపడుతూ ఉన్నారు, నా పొలాన్ని ఏదైతే ఉందో ఆన్లైన్లో ఆల్రెడీ డేటా ఉంది, ఈ డేటాని ఏదైతే ఉందో వాళ్ళ పేర్ల మీద ఎక్కిస్తే దీనివల్ల నష్టం జరిగే ప్రమాదం ఉంది, ఈ కౌలు రైతులు ఏదైతే ఉందో దాన్ని ఇచ్చేస్తారనేది అపోహ అయితే ఉంది. దీన్ని ఏమని చెప్తా ఉన్నామంటే ప్రభుత్వం మా ద్వారా తెలియజేసేది ఏంటంటే కౌలు రైతు ఎవరైతే ఉన్నారో పంట వేసుకొని వెళ్ళిపోతాడు. అంటే దీన్ని మనం అంటున్నాం సాగు చేసుకోవటానికి మాత్రం అవకాశం ఉంది, దాన్ని ఖచ్చితంగా 11 నెలలు మాత్రమే దాని పరిమితి.

0: అనేది పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో కౌలు రైతుకి ఎలాంటి దాని మీద అనేది, ఆ భూమి మీద ఎలాంటి హక్కు అనేది ఉండదు. దీన్ని రైతు సోదరులు ఏదైతే ఉందో యజమానులు గమనించి వాళ్ళకి ఎవరైతే ఇచ్చి ఏదైతే కౌలుకి ఇచ్చేసి సాగు చేసుకుంటుంటారో వాళ్లకు దయచేసి ఆ రైతు సోదరులు సహకరించి కౌలు రైతులకైనా వాళ్ళకి అంగీకరించి ఏదైతే ఉందో వాళ్ళ ఖాతా నెంబర్, అదేవిధంగా వాళ్ళ సర్వే నెంబర్లు ఏదైతే 1B ఇచ్చేసి దానికి ఒక ప్రొఫార్మ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ కౌలు రైతుకు సంబంధించినటువంటి ఆధారం ఆయన పేరు ఇచ్చేసి ఏదైతే వివరాలు ఇచ్చేసి కానీ ఇచ్చేసినట్టుగైతే రెవెన్యూ శాఖ నుంచి ఏదైతే ఉందో ఆన్లైన్ వ్యవస్థ ద్వారా ఈ సీసీ కార్డ్స్, సీసీఆర్సీ కార్డ్స్ అనేవి మనం రెడీ చేయడానికి వీలవుతుంది. కాబట్టి రెవెన్యూ మరియు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఏదైతే ఉందో ఈ సీసీఆర్సీ కార్డులు అనేది ఏదైతే ఉందో కౌలుకు చేస్తున్నటువంటి రైతులకు మనకు చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా దీనివల్ల ఉపయోగాలు కానీ మీరు అడుగున్నారు. ముఖ్యంగా ఈ కౌలు కార్డులు ఏదైతే ఉందో యజమాని నుంచి కౌలు రైతు తీసుకున్న తర్వాత ఆ కార్డ్స్ ఆధారంగా అయితే ఉందో ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రతి ఒక్కటి వ్యవసాయంలో మనకి యజమానికి ఏ విధమైనటువంటి పథకాలు వర్తిస్తున్నాయో సేమ్ అదే పథకాలు ఈ 11 నెలల కాలంలో ఆయన సాగు తీసుకున్న టైంలో ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి విత్తనాలు కావచ్చు, అది సబ్సిడీ మీద అందజేస్తూ ఉంటాం. అదేవిధంగా ఆయనకు కావాల్సినటువంటి ఒక తైవాన్ స్ప్రేయర్లు, మందు కొట్టే పంపులు కానీ ఏదైనా అవసరమైతే ఆ పంట కాలంలో ఆయనకు సబ్సిడీ మీద ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఏదైతే ఉందో ఇంకా మిగిలినటువంటి ప్రతి ఒక్కటి ఫర్టిలైజర్ విషయంలో కావచ్చు, మైక్రో న్యూట్రియన్స్ ఏదైనా సబ్సిడీ మీద ఇస్తున్నప్పుడు కానీ వీటన్నిటిని ఏదైతే ఉందో యజమాని ఏ విధంగా అయితే పొందుతూ ఉన్నాడో కౌలు రైతును కానీ ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని రూపొందించి ఈ కార్డులు అనేది ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంకొక అవకాశం కానీ ఉంది ఇక్కడ, ఈ రైతు కౌలు రైతులకి ఏదైతే ఉందో కొంత పంట రుణాలు ఇవ్వడానికి కానీ బ్యాంకుల ద్వారా అందించడానికి కానీ అవకాశం ఉంది. దీంట్లో ఏంటంటే ఓనర్ ఎవరైతే వరకు దీనికి కౌలుకి ఇస్తున్నాడో దాంట్లో వీళ్ళు పంట రుణాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఓనర్ ఏమైతే కట్టాల్సిన పరిస్థితి అయితే ఉండదు, ఈయన తీసుకుంటాడో పొలానికి ఏదైతే ఉందో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారంగా పంట ప్రకారంగా మనకు బ్యాంకుల్లో లోన్ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ 11 నెలల కాలంలో ఏదైతే ఉందో వాళ్ళకి కానీ లోన్లు ఇప్పించేసి ఆ పంటను సాగు చేసుకుని ఏదైతే ఉందో పంట నుంచి వచ్చినటువంటి ఆదాయంతో పాటు మళ్ళీ ఈ పంట రుణాన్ని కానీ దాన్ని క్లోజ్ చేసుకునే అవకాశం కానీ కౌలు రైతు కల్పించాలనే ఉద్దేశంతో ఆ విధంగానే అది ఉపయోగపడతా ఉంది. అదేవిధంగా మనకి ఈ కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో ఒక 5 మందిని కానీ మనం జేఎల్జీ గ్రూప్ అంటారు, జాయింట్ లయబుల్స్ గ్రూప్స్ అని, ఆ విధంగా గ్రూప్ను ఫామ్ చేసి కానీ వాళ్ళకి ఏదైతే ఉందో ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకి ఇస్తున్నారు, మహిళా గ్రూపులకి ఏ విధంగా, పొదుపు గ్రూపులకి ఏ విధంగా లోన్లు ఇస్తున్నారో, అదేవిధంగా ఈ కౌలు రైతులు ఎవరైతే మనం కార్డులు తీసుకొని ఉన్నటువంటి 5 రైతులను జమ చేసే వాళ్ళని అయితే ఉందో దాన్ని కానీ గ్రూప్ 5 కింద గ్రూప్ ఏర్పాటు చేసేసి వాళ్ళని కానీ గ్రూప్ ఏర్పాటు చేసిన తర్వాత బ్యాంకింగ్ సంప్రదించేసి ఆ గ్రూప్ ద్వారా కానీ వాళ్ళకి ఏదైతే ఉందో అగ్రికల్చర్ లోన్స్ అనేది ఇప్పించేసేసి అయితే ఉందో సకాలంలో 1 ఇయర్లో మళ్ళీ వాళ్ళు పేమెంట్ కానీ చేసుకున్నట్లయితే ప్రతి ఇయర్ ఏదైతే ఉందో కౌలు తీసుకున్న రైతుకు కానీ ఈ విధంగా లోన్లు పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి దీనికి బ్యాంకర్స్ కానీ సహకరిస్తున్నారు. ఇటువంటి ఉపయోగాలన్నింటినీ ఈ కార్డు ద్వారా మనం ఉపయోగించి పూర్తి స్థాయిలో దాన్ని సద్వినియోగం చేసుకుంటే యజమానికి ఏ విధంగా అయితే అన్ని పథకాలు వర్తిస్తున్నాయి, అదేవిధంగా ఈ కౌలు రైతులు కానీ ఉపయోగించుకొని వాళ్ళు కానీ ఏదైతే ఉందో వ్యవసాయం ద్వారా కొంత మేలైనటువంటి దిగుబడులు పొందడం, అదేవిధంగా ఆదాయాన్ని పొందాలని చెప్పేసి కానీ ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్డ్స్ అనేవి ప్రవేశపెట్టడం జరిగింది.
1: పంటల బీమా వీరికి వర్తించే అవకాశం ఉందంటారా?
0: ఖచ్చితంగా ఏదైతే మీరు అడిగినట్టుగా ఏదైతే ఉంది, ఇప్పుడు చెప్పినట్టుగా యజమానికి ఏ విధమైనటువంటి పథకాలు వర్తిస్తున్నాయో ఈ 11 నెలల కాలంలో వేసినటువంటి ప్రతి పంట వేసినటువంటి కౌలు రైతుకు ఇన్సూరెన్స్ పథకం కింద కానీ ఈయన కానీ నమోదు అవుతూ ఉంటాడు. ఈయన ఎటువంటి ప్రీమియం అనేది చెల్లించాల్సిన పని లేదు. ప్రభుత్వం ద్వారా ఏదైతే చేపడుతున్నటువంటి ఈ పంటలో నమోదైతే సరిపోతుంది. కాబట్టి యజమానికి కౌలు రైతుకు ఏ విధమైనటువంటి వ్యత్యాసం అనేది ఉండదు. కాబట్టి ఈయన కానీ దాని కిందకి వస్తాడు, ఆయనకు కానీ ఏదైతే ఉందో మేలు జరుగుతుంది.
1: ఈ పంట చేసుకోకపోతే నష్టాలు ఏమున్నాయంటారు?
0: ఈ పంట ప్రస్తుతం చూస్తూ ఉన్నాం మనకి, ఇప్పుడు 5-6 సంవత్సరాల నుంచి ఈ పంట అనేది జరుగుతూ ఉంది. ఈ పంట వల్ల ఉపయోగాలు ఏంటంటే ఇప్పుడు మనం చెప్పినట్టుగా చెప్పాం, ఏదైనా కరువులు వచ్చినప్పుడు కానీ అదేవిధంగా వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు కావచ్చు, ఏదైనా నష్టం జరిగినప్పుడు ఏదైతే ఉందో ఈ పంట ఆధారంగా ఎవరెవరు ఏ పంటలు సాగు చేస్తున్నారు, ఏ రైతు ఎంత ఎన్ని ఎకరాల్లో విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉన్నారు, వాటికి ఎలాంటి నష్టం జరిగింది, అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే పథకాల ద్వారా మనం ఏమైనా అందించాల్సి ఉంది, ఈ అంతా ఏదైతే ఉందో మనకు సమాచారం, పూర్తి సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు అధిగమించడానికి వాళ్ళకి ఏదన్నా ఇంకొకది అడిషనల్గా ఏదన్నా ఇవ్వాలన్నా కానీ ఈ డేటా ఆధారంగానే ఇస్తూ ఉంటారు. కాబట్టి అదేవిధంగా ముఖ్యంగా మనం చెప్పినట్టుగా అయితే ఉంది, ఇప్పుడు ఇన్సూరెన్స్ పథకం అంటూ ఉన్నాం, ఈ ఇన్సూరెన్స్ పథకాన్ని కానీ పూర్తి స్థాయిలో దాన్ని ఆన్లైన్ వ్యవస్థకు మార్చడం జరిగింది. ఈ పంటలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే దీని కిందకి, ఈ ఇన్సూరెన్స్ కిందకి నమోదు కావడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ ఉపయోగించుకోవాలి. అదేవిధంగా పంట పండింది, పంట పండిన తర్వాత కానీ దాన్ని అమ్ముకోవాలంటే ఒక్కోసారి మార్కెట్లో రేట్ ఉండదు. ఆ రేట్లు లేనప్పుడు ఏదైతే ఉందో ప్రభుత్వం ఏదైతే ఉందో మద్దతు ధర కోసం సెంటర్స్ పెట్టేసే కేంద్రాల్లో మనం మద్దతు ధర ప్రకారం మనం ఏదైతే పంటలు కొంటా ఉంటాం. ఆ రోజు అది అమ్ముకోవాలన్నా కానీ ఖచ్చితంగా కౌలు రైతుకైతే కౌలు రైతు పత్రాలు కావాలి, అదేవిధంగా యజమానికి

0: దాని పట్టాదారు పాస్బుక్, అదేవిధంగా ఈ పంటలో నమోదైనటువంటి డేటా ఆధారంగానే ఆ పంటను కొనుగోలు చేయడం జరుగుతుంది. కొనుగోలు చేసిన తర్వాత దానికి వచ్చేటువంటి అమౌంట్లు కానీ వారి యొక్క ఏదైతే ఇండివిజువల్ అకౌంట్లోనే ఆ అమౌంట్ అనేది జమ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇన్ని రకాలుగా ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఈ పంట ఆధారంగానే ప్రతి ఒక్క స్కీమ్ అనేది రన్ అవుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు ఏదైతే ఉందో ఈ పంట ఇప్పుడు గ్రామాలలో మొదలు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఖరీఫ్ స్టార్ట్ అవుతూ ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి గ్రామ వ్యవసాయ సహాయకులు ఉంటారు రైతు సేవా కేంద్రాల్లో, ఆ సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి గ్రామ వ్యవసాయ సహాయకులు కలిసి మీరు మర్చిపోయినా కానీ ఒకవేళ వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు ఎక్కడైనా కానీ ఎక్కడైనా మర్చిపోయినటువంటి ప్లేసులు ఏదైనా ఉన్నా కానీ మీరు గుర్తు చేసేలా కానీ దాన్ని ఏదైతే ప్రాపగాండా చేస్తాం. అక్కడ ఉన్నటువంటి విలేజ్లో ఉన్నటువంటి టామ్టామ్ సిస్టంలో కానీ లేదనుకుంటే మైకుల ద్వారా కానీ తెలియజేసేసి ఖరీఫ్ పూర్తయ్యేంతవరకు ఇదనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరుడు ఈ పంట అనేది ఖచ్చితంగా నమోదు చేసుకుంటేనే ఈ పథకాలన్నీ వర్తిస్తాయి. కాబట్టి దయచేసి రైతు సోదరులు ఎవరూ మిస్ కాకుండా ఈ పంటను అయితే నమోదు చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఏది మిస్ అయినా కానీ ఈ పథకాలన్నీ పూర్తిగా అవి రాకుండా అనేది మీకు నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి వేసినటువంటి ప్రతి పంటను ప్రతి సర్వే నెంబర్ వారీగా రైతు సోదరులు అనేది నమోదు చేయించుకుంటే మంచిదని చెప్పేసి నేను రైతు సోదరులకు తెలియజేస్తా ఉన్నాను.
1: సార్, మరి ఈ గ్రామ వ్యవసాయ సహాయకులు వచ్చిన తర్వాత కొంతవరకు వ్యవసాయ శాఖకు పని సులువైనా కూడా కాస్త రైతు స్థాయికి పోయేటప్పటికి కొంత ఇబ్బందులు ఇప్పటికి కూడా పడుతూనే ఉన్నారు. మీరు ఎంత అవగాహన కల్పించినా కూడా రైతులు కొంతమేరకు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. భూసార పరీక్షలు చేయించుకోకపోవడం, ఒకవేళ చేసినా కూడా మీరు చెప్పిన సలహాలు పాటించకుండా విపరీతంగా మందులు వాడడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ భూసార పరీక్షలు ఏ విధంగా చేసుకోవాలి, ముఖ్యంగా దీనివల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయంటారు?
0: మంచి క్వశ్చన్ అడిగారు. ఇది ఆల్రెడీ ఖరీఫ్ స్టార్ట్ అయింది. ఖరీఫ్ స్టార్ట్ అవ్వకముందే మనం గ్రామాలలో కొంతమేర మనం సాయిల్ శాంపిల్స్ అనేవి కలెక్ట్ చేస్తూ ఉంటాం ఈ మట్టి నమూనా పరీక్షల కోసం. ఇది మ్యాండేటరీ. అంటే ఇప్పుడు మనం ఏదైతే ఉందో, ఏదన్నా మన హెల్త్ బాగలేనప్పుడు ఏదైతే ఉందో మనం డాక్టర్ దగ్గరికి పోతున్నాం, ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే బ్లడ్ టెస్ట్ చేయాలని చెప్పేసి అడుగుతూ ఉంటారు. దానివల్ల ఏమేమి అక్కడ బాడీలో ఏమేమి సమస్యలు ఉన్నాయనేది దాన్ని చూసిన తర్వాతనే ఏ మందులు ఇవ్వాలనేది డాక్టర్ గారు అనేది ఇస్తూ ఉంటారు. సేమ్ అదేవిధంగా ఏదైతే ఉందో ఈ భూసార పరీక్షలు, అంటే ఫస్ట్ మనం విత్తనం వేసే ముందు భూమి ఏ విధంగా ఆరోగ్యవంతంగా ఉందా లేదా దాన్ని పరీక్షించుకోవాలి. కాబట్టి దాన్ని పరీక్షించుకున్నటువంటి మేజర్ ఏదైతే ఉన్నటువంటి సూక్ష్మ పోషకాలు ఉంటాయి, స్థూల పోషకాలు ఉంటాయి. దీంట్లో ఈ రెండిట్లలో ఏ విధమైన పరోజు మనం తీసుకుంటే, ఈ స్థూల పోషకాల్లో తీసుకుంటే మనకు మేజర్గా ఎన్పీకే వస్తుంది, నైట్రోజన్, అది నత్రజని, భాస్వరం, పొటాష్. వీటిలలో వ్యత్యాసాలు ఏమైనా ఉన్నాయా, భూములు తగ్గుదలు ఏమైనా ఉందా, వీటిని ఏ విధంగా పెంచాలి, దీని సలహాలు సూచనలు ఇస్తూ ఉంటాం. అదేవిధంగా ఏదైతే ఉందో సూక్ష్మ పోషకాలు ఉంటాయి, ఇది పంటల ఆధారంగా వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కాటన్ తీసుకున్నాం, దీంట్లో బోరాన్ డెఫిషియన్సీ ఎక్కువగా వస్తుంటుంది, బోరాన్ లోపాలు అనేవి. అదేవిధంగా మెగ్నీషియం ధాతు లోపాలు వస్తూ ఉంటాయి. అదే వరిలో తీసుకున్నాం అనుకోండి, జింక్ లోపాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. వీటన్నిటిని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా రైతు సోదరులు ఏదైతే ఉందో ఈ పరీక్షలు అనేవి చేయించుకోవాలి. ఈ పరీక్షలు చేయించుకున్న తర్వాత ఆ కార్డు ఆధారంగా ఏదైతే ఉందో ఎరువులను ఏమని చెప్పేసి మోతాదుకు మించి వేయకూడదని చెప్పేసి చెప్తా ఉంటాయి. ఇక్కడ ఎక్కువ మంది రైతులు ఏదైతే ఉందో పెట్టుబడులు ఎక్కువ పెడతా ఉంటారు. అంటే వేయాల్సిన ఎరువు కన్నా కానీ అధిక మోతాదులో రసాయనిక ఎరువులు వాడుతూ ఉంటారు. దీనివల్ల కొంత ఏంటంటే ఎక్కువ మొత్తంలో వేసినప్పుడు కానీ భూమి చౌడు పరిస్థితులు కానీ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వీటిని తగ్గించుకోవాలంటే మీరు అన్నట్టుగా సాయిల్ టెస్టింగ్ పరీక్షలు కానీ చేసుకుంటే మనం ఎంతవరకు మోతాదులు వేసుకోవాలి, అదేవిధంగా అధికారులు ఏ విధంగా చదువుతున్నారు, దాని వరకు కొంతకాలం చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంకా, ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా చదువుకున్న వ్యక్తులే దాదాపుగా సిద్ధ వ్యవసాయం కానీ చేస్తూ ఉన్నారు. కాబట్టి అవగాహన అనేది ఉంది. ఇంకా కొంతమేర ఏదైతే ఉందో దాని మీద దృష్టి పెట్టేసి కొంత టెక్నాలజీని తెలుసుకుంటూ ఏ విధంగా ముందుకెళ్తాము, ఎక్కడెక్కడ మనం పెట్టుబడి తగ్గించుకోవాలి, ముఖ్యంగా మీరు అన్నట్టుగా అయితే రసాయనిక ఎరువులు వాడకాన్ని దాదాపు తగ్గించుకుంటూ వెళ్ళిపోతే మనకు కొంతమేర పెట్టుబడులు తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఎరువులు ఎక్కువ రసాయనిక ఎరువులు వాడటం వల్ల కానీ పురుగులు పెడద కానీ ఎక్కువ అవకాశం ఉంది, పురుగులు తెగుళ్ళు. కాబట్టి ముఖ్యంగా ఏదైతే ఉందో మీరు అన్నట్టుగా మట్టి పరీక్షలు చేయించుకోవటం, దానికి ఆధారంగా ఎరువులను వాడితే వెళ్ళిపోతే ఎరువులు పెట్టేటువంటి పెట్టుబడిని తగ్గించవచ్చు, అదేవిధంగా పురుగులు తెగుళ్ళకు పెట్టేటువంటి పెట్టుబడిని కానీ దాదాపు తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఆరోగ్యానికి ఏదైతే మనం ఇప్పుడైతే మనం తింటా ఉన్నటువంటి వరి కావచ్చు, అదేవిధంగా మనం ఏదైతే వాడేటువంటి కూరగాయలు కావచ్చు, వీటన్నిటిలో ఏదైతే ఉందో రసాయనిక పదార్థాలు ఎక్కువగా ఉంటున్నాయని చెప్పేసి మనమే చేస్తున్నాం. దీనివల్ల ఏదైతే ఆరోగ్యానికి కానీ ఇబ్బంది అని చెప్తా ఉన్నాం. కాబట్టి వీటన్నిటి అవసరాలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి రైతు సోదరులు దీన్ని గమనించి ఫస్ట్ మట్టి పరీక్షలు, అదేవిధంగా రసాయనిక ఎరువులను కానీ వాడకాలు తగ్గించుకొని సేంద్రియ వ్యవసాయం వైపు కొంతవరకు మనం దాన్ని ప్రోత్సహించుకుంటూ ప్లస్ రైతులు సహకరిస్తూ వెళ్ళిపోయినట్టయితే దాన్ని కొద్దిగా అధిగమించి పెట్టుబడులు కానీ తగ్గించుకొని వ్యవసాయాన్ని సాగు చేసుకుంటూ వెళ్ళిపోతే బాగుంటుందని చెప్పేసి నా సలహా.
1: సేంద్రియ వ్యవసాయం యొక్క ఆవశ్యకత ఎంతవరకు ఉందంటారు? ప్రస్తుత తరుణంలో చాలా వరకు కూడా రసాయన ఎరువులు తగ్గించండి, సేంద్రియ ఎరువులు పెంచండి అని చెప్పేసి అంటున్నారు. ఈ సేంద్రియ ఎరువులు ఏ విధంగా మరి రైతుకు ఇంతకుముందు పాడి పంట అంటుంటారు, ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఈ సేంద్రియ వ్యవసాయం చేయాలి అంటే రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా సేంద్రియ ఎరువులు వాడాలి అంటే ఎలాంటి

0: వ్యవసాయ విధానాన్ని అనుసరించాలంటారు.
1: సేంద్రియ వ్యవసాయం మీరు అన్నట్టు కొన్ని ఒడిదుడుకులు అయితే ఉన్నాయి దీంట్లో. దీంట్లో కొంతమంది రైతులు ఆసక్తిగా దాన్ని చేస్తూ ఉన్నారు, కొంతమంది రైతులు అయితే దాంట్లో ఏమొస్తుందనే అపోహ అయితే ఉంది. దీనివల్ల ఏమైతుందో కొంత రసాయనిక ఎరువుల వైపు వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ఉందో ప్రొడక్షన్ విషయంలో తీసుకున్నా కానీ దాదాపుగా ఏదైతే ఉందో దీంట్లో వచ్చేటువంటి ప్రొడక్షన్ దాంట్లో రాలేదని చెప్పేసి అపోహగాను. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొంత ఇబ్బందులు ఉన్నా కానీ ఏదైతే ఉందో ఉన్నటువంటి మీరు చెప్పినట్టుగా ఏదైతే ఉందో సాయిల్కి సంబంధించి తీసుకుంటున్నాం. ఇప్పుడు గతంలో ఏదైతే ఉందో అప్పుడు ఉన్నటువంటి పశువుల ఆధారంగా మనకు పేడ కానీ రావడం, సేంద్రియ ఎరువు ఎక్కువ లభ్యత ఉండేది. కానీ దానికి అనుగుణంగా ఇప్పుడు ప్రభుత్వం ద్వారా ఏదైతే ఉందో ఈ పచ్చిరొట్టి ఎరువులు అనేది చేస్తూ ఉన్నాం. దీనిలో జీలుగ, జనుము, అదేవిధంగా పిల్లపెసర ఇటువంటి విత్తనాలను ప్రభుత్వం 50% సబ్సిడీ మీద ఇచ్చేసి దానికని ప్రోత్సహిస్తే ఏదైతే ఉందో ఈ కలేదనడం ఉండటం వల్ల ఏదైతే ఉందో ఆర్గానిక్ కార్బన్ ఏదైతే ఉందో దాన్ని పెంపొందించడం, భూసారాన్ని పెంచడం వల్ల కొంతమేర ఏదైతే ఉందో రసాయనిక ఎరువులను తగ్గించేసేసి కొంత సేంద్రియ పద్ధతిలో సాగు చేసుకోవడానికి కానీ మనం ప్రయత్నిస్తూ ఉన్నాం. కొంతమంది రైతు సోదరులు సహకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా వీలైనంత వరకు సేంద్రియ వ్యవసాయాన్ని రాబోయే రోజుల్లో ఇంకొద్దిగా మెరుగుపరిచేసి ఏదైతే ఉందో ప్రభుత్వం కానీ దానికి సహాయ సహకారాలు అందజేస్తుంది. అదేవిధంగా ప్రత్యేకంగా పథకాలు రూపొందించేసి గ్రామాల్లో అక్కడక్కడ కొంతమంది ఇప్పటివరకు కొద్దిగా చేస్తూ ఉన్నారు. ఇంకా కొద్దిగా మెరుగుపరచాలనేది ప్రభుత్వ ఉద్దేశం. రైతు సోదరులు కానీ సహకరించినట్లయితే ఖచ్చితంగా దాని కానీ ఏదైతే ఉందో కొంతవరకు మార్పు జరుగుద్దని చెప్పేసి రైతు సోదరులకు తెలియజేస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో ఏదైతే ఉందో దాని మీద కొంత అవగాహన కల్పించేసేసి రైతు సోదరులకు అండగా ఉంటాం.
0: సార్, మరి మనం గమనిస్తే ఇటీవల కాలంలో ఉన్న ఫలంగా అకస్మాత్తుగా ఈ తుఫాను రావడం, అదేవిధంగా వరదలు రావడం, పంట తీవ్రంగా నష్టపోవడం, రైతు ఆర్థికంగా చితికిపోవడం జరుగుతూ ఉంది. ఈ తుఫాన్లు వచ్చే సమయంలో అయితేనేమి ఈ ప్రకృతి విపత్తులు వచ్చేటప్పుడు రైతులు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
1: ముఖ్యంగా మనకు మన ప్రాంతంలో తీసుకుంటే మనకు మేజర్గా ఏదైతే ఉందో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో తుఫాన్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ తుఫాన్లు కానీ నష్టాలు చాలాసార్లు చూసిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులు కానీ తెలుసు, తెలియనిది ఏమి ఉండదు. కాకపోతే అదేవిధంగా ఇప్పుడున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో కానీ దాదాపుగా రైతు సోదరులందరికీ మొబైల్ ఫోన్ల ద్వారా కానీ ఆంధ్రప్రదేశ్ విపత్తు శాఖ నుంచి దాదాపుగా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇచ్చేస్తూ ఉంది. కాబట్టి మనము చెప్పుకున్నటువంటి 3 నెలల కాలంలో కానీ పైరు దాదాపుగా కోత దశకు రావచ్చు. కొంత కొన్ని క్రాప్స్, అదేవిధంగా కొంత క్రాపు పొలాల్లో ఉంటుంది. ఈ టైంలో కొద్ది ప్రికాషన్స్ తీసుకోవాలి. కాబట్టి ఏదైతే ఉందో కోత దశలో ఉన్నటువంటి పైరుని ఏదైతే ఉందో అప్పటికప్పుడు కోత కటింగ్ అనేది చేయకుండా కొంత ఏదైతే ఉందో పోస్ట్ పోన్ చేసుకొని మనం ఏదైతే కటింగ్ చేసుకోవాలి. అదేవిధంగా నూర్పిడి చేసేటువంటి పంట ఉన్నటువంటి ప్రదేశాలలో దానికి సంబంధించినటువంటి ఇటువంటి వాతావరణ శాఖ ఏదైతే అప్రమత్తం చేసే టైంలో మనము వాటిని పట్టలు పూర్తిగా కప్పుకోవటం కానీ ఏదైతే ఉందో మనకు వాటర్ స్టోర్ కానటువంటి ప్రాంతాల్లో నిల్వ చేసుకోవాలి ఫస్ట్. దానిపైన ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి మనకు అందుబాటులో ఉన్నటువంటి టార్పాలిన్స్ కానీ వీటితో కానీ ఏదైతే ఉందో ఆ పండించే పంటను మనం ఎట్టి పరిస్థితులు తడవకుండా దాని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అదేవిధంగా మనకు ఈ పంట ఏదైతే ఉందో ముఖ్యంగా ఏదైతే ఉందో కోత దశలో ఉన్నదాన్ని ఆ టైంలో కొంతవరకు ఏదైతే ఉందో తుఫాన్ అది ఏదైతే వచ్చే సమాచారం అందినాయి అంటేనే కొంత 1 వారం 10 రోజులు గ్యాప్ తోటి మనకు తుఫాన్ అయిపోయిన తర్వాత అటువంటి టైంలో కటింగ్ చేసుకుంటే ఇటువంటి నష్టాలను అధిగమించుకోవచ్చు. అదేవిధంగా ఇక కొంతమేర నష్టం జరిగినప్పుడు కానీ ఏదైతే ఉందో వ్యవసాయ శాఖ ద్వారా అంచనాలు చేస్తూ ఉంటాం. దానికి కానీ ప్రభుత్వం నుంచి ఏదైతే వచ్చేటువంటి సహాయాన్ని కానీ ఖచ్చితంగా వ్యవసాయ శాఖ వాళ్ళు అంచనాలు వేసేసి రైతులకు జరిగినటువంటి నష్టాన్ని కొంత మరో ఖచ్చితంగా దాన్ని కానీ ఏదైతే ఉందో కంప్లీట్ చేసేసేసి ప్రభుత్వానికి నివేదికలు పెట్టేసి అవి కానీ నష్టపరిహారం కానీ అందిస్తూ ఉంటారు. కాబట్టి వీలైనంత వరకు మనకు పండిన పంటను ఏదైతే ఉందో నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత రైతు మీదనే ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు పంట కోతను అనేది మనం ఏదైతే ఉందో కొంతమేర ఆఫ్ చేసేసి తుఫాన్లు పోయిన తర్వాత లేదా తుఫాన్ కొంత మనకు నష్టం ఏదైతే ఉందో ఇక ఈ ప్రాంతంలో ఉండదనే సమాచారం తెలుసుకున్న తర్వాతనే ఇటువంటి కటింగ్స్ ఏదైతే ఉందో కోతలు కానీ చేసుకొని సురక్షిత ప్రాంతాల్లో మనం ఉంటాం. అదేవిధంగా సురక్షిత ప్రాంతాన్ని ధాన్యాన్ని తీసుకుపోవటం, ఇటువంటి నష్టం అనేది జరగకుండా ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటే రైతు కొంతమేర నష్టాన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంది.
0: సాగు పత్రాల వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయి, ఈ క్రాప్ బుకింగ్ చేయించుకుంటే ఎటువంటి లాభాలు రైతుకు అందేదానికి అవకాశం ఉంది, ముఖ్యంగా ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, అదేవిధంగా మరి ఎరువులు ఏ విధంగా వాడుకోవాలి, ముఖ్యంగా భూసార పరీక్షలు చేయించుకుంటే ఎటువంటి లాభాలు ఉన్నాయి, ఇత్యాది అంశాల గురించి రైతులకు చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం సార్.
1: నమస్కారం సార్.
2: మీరు ఇంతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పంట హక్కు పత్రాలు, ఉపయోగాలు ఈ అంశం గురించి వ్యవసాయ అధికారి డి శ్రీనివాసులు గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. ఇప్పుడు ఒక జానపద గీతం విందాం.
3: కట్టు కట్టు ఈ బండి కాడెడ్లా బండి, కట్టు కట్టు ఈ బండి కాడెడ్లా బండి.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: మనము చాలా సందర్భాల్లో రోడ్డు మీద యాక్సిడెంట్స్ చూస్తుంటాము. అయితే అందరూ చూస్తారు, అందరూ అయ్యయ్యో అంటుంటారు, కానీ వారిని సేవ్ చేసి గభాలను తీసుకెళ్లి వాళ్ళని ఎక్కడైనా హాస్పిటల్లో జాయిన్ చేసేటటువంటి పరిస్థితులు అన్ని సందర్భాల్లోనూ ఉండవు. ఎందుకంటే ఎవరైనా అలా చేయాలనుకున్నా కూడా భయపడతారు. అక్కడికి తీసుకెళ్తే నీకేంటి సంబంధము, ఎవరు చేశారు యాక్సిడెంటు, ఎందుకు, మెడికో లీగల్ కేసు, పోలీసులు రావటం, ఇట్లా జరుగుతుంటుంది. మరి ఈ నేపథ్యంలో మనకి కేంద్ర ప్రభుత్వం వారు పీఎం రాహత్ స్కీమ్ అనేది ఒకటి కొత్తగా మొదలుపెట్టారు. ఆ వివరాలు మనతో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అనంతపూర్ వైఎస్ఆర్ కడప ఎం వీర్రాజు గారు మన స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం అండి.
1: నమస్కారం సార్.
0: వారిని అడిగి తెలుసుకుందాం, ఈ పీఎం రాహత్ స్కీమ్ ఏంటి, దాని వివరాలు చెప్పండి సార్.
1: సార్, పీఎం రాహత్ స్కీమ్ సార్ ప్రైమ్ మినిస్టర్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ హాస్పిటలైజేషన్ అండ్ అష్యూర్డ్ ట్రీట్మెంట్ అనే ఒక ప్రోగ్రాము గౌరవ కేంద్ర ప్రభుత్వం 14/2/2026 నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ స్కీమ్ తలకి ప్రధాన ఉద్దేశం ఏంటంటే గోల్డెన్ అవర్లో, అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ అవర్ని గోల్డెన్ అవర్ అంటాము, ఈ టైంలో ఒక రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ని, గాయపడిన వ్యక్తిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేస్తే గనక అతను బతికే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి, 98% అవకాశాలు పెరుగుతాయన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇందులో ఇంకొక ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఒక హాస్పిటల్కి ఒక వ్యక్తిని తీసుకువెళ్ళినప్పుడు ముందుగా అమౌంట్ ముందు పే చేయండి, వివరాలు ఏంటి, లీగల్ కేసు మీరు ఫైల్ చేశారా, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా, ఈ వివరాలతో కొంతవరకు కాలహరణం జరిగే అవకాశం ఉంటుంది. అట్లాంటి సమస్య రాకుండా ఉండడం కోసం ఇమీడియట్గా ఆ విక్టిమ్ని హాస్పిటల్కి తీసుకెళ్లిన వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం, అమౌంట్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఉండడము, ఇమీడియట్ ట్రీట్మెంట్ అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ పీఎం రాహత్ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. అలాగే మోటార్ వాహన చట్టం

0: 1988లోని 162వ సెక్షన్ ప్రకారము కూడాను ఈ పిఎం రాహత్ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం 150,000 రూపాయల వరకు 1.5 లక్ష రూపీ వరకు ట్రీట్మెంట్ ఇవ్వడము, అలాగే 7 రోజుల వరకు ఆ వ్యక్తికి ఎటువంటి అమౌంట్ కలెక్షన్ అవసరం లేకుండానే ట్రీట్మెంట్ ఇవ్వాలని ఒకే ఉద్దేశంతో ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది.
1: ఈ స్కీమ్ తాలూకు ఉద్దేశం అది చాలా బాగుందండి, కానీ ప్రజలకి పూర్తిగా తెలియదు ఒకటి, రెండవది మళ్ళీ బాలారెస్టాలు చాలా ఉంటాయి కదా, అందులో ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళాలి, తీసుకెళ్తే ఏమవుతుంది, నా పేరును ఇంక్లూడ్ చేస్తారేమో, 10 సార్లు కోర్టుకు రమ్మంటారేమో అని ఇలా అనేకమైనటువంటివి ఇంకా స్టిల్ లింగర్ అవుతూనే ఉంటాయి కదా. మరి ఈ నేపథ్యంలో ఈ పిఎం రాహత్ స్కీమ్ వాటన్నిటినీ ఎట్లా అధిగమిస్తుంది?
0: ఎస్ సార్, యాక్సెప్టెడ్. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ని చూసాము, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్సిడెంట్ జరిగింది, నేనే ఉన్నాను, కామన్ మ్యాన్గా కూర్చున్నాను, తీసుకువెళ్తే ఏమవుతుంది, ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది, భయం అయితే ప్రజలకు ఉంటుంది, అట్లాంటి భయపడాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించి గుడ్ సమారిటన్ లా 2016 ఇంకో చట్టం ఉంది, దాని గురించి మనం ఇంకోసారి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నేను యాక్సిడెంట్ చూశాను, ఆ వ్యక్తిని దగ్గరలో ఉన్నటువంటి ఎన్రోల్డ్ హాస్పిటల్, ఆంధ్రప్రదేశ్ పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చేసరికి ఎన్టీఆర్ వైద్య సేవలో ఏవైతే ఎన్రోల్డ్ హాస్పిటల్స్ ఉన్నాయో ఆ హాస్పిటల్స్లో ఈ పిఎం రాహత్ స్కీమ్ను కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో దగ్గరలో ఉన్నటువంటి ఎన్టీఆర్ వైద్య సేవ ఎన్రోల్డ్ హాస్పిటల్ లేదా గవర్నమెంట్ హాస్పిటల్కి యాక్సిడెంట్లో గాయపడిన వ్యక్తిని తీసుకువెళ్తే గనక మన వివరాలు ఎవరైతే తీసుకువెళ్లారో వాళ్ళ వివరాలు అడగకుండానే, అట్లాగే ట్రీట్మెంట్కి సంబంధించి డబ్బులు ఏమీ ముందుగా ఇనీషియల్గా ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. బికాస్ ఆ వ్యక్తిని ముందు స్టెబిలైజ్ చేయాల్సిన అవసరం ఉంది, స్టెబిలైజ్ చేస్తే గనక అతను డెత్ నుంచి బయటపడే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు.
1: ఇది ఇక్కడ ముఖ్య మనకి సందేహం ఎక్కడ వస్తుందంటే ఎక్కడికి తీసుకెళ్ళాలి అనేది. అది ఈ పిఎం రాహత్ స్కీమ్లో ఎన్రోల్డ్ హాస్పిటల్స్కే అని అన్నప్పుడు ఆ హాస్పిటల్స్ ఏ హాస్పిటల్స్ ఎన్రోల్ అయ్యాయి అనేది కామన్ మ్యాన్కి అందరికీ పూర్తిగా తెలియకపోవచ్చు కదా, అప్పుడు దానిని ఎట్లా అధిగమించవచ్చు సార్?
0: ఇయ్య సార్, ఈ స్కీమ్ కొత్తగా లాంచ్ అవ్వడం వల్ల ఇంకా పూర్తి స్థాయిలో ఈ ఎక్కడెక్కడ హాస్పిటల్స్లో ఫెసిలిటీ ఉన్నదన్నది ప్రజలకు ఇంకా పూర్తిగా కొంతవరకు తెలియని పరిస్థితి ఉన్న నేపథ్యం ఉన్నది. కాబట్టి ఎన్టీఆర్ వైద్య సేవలో, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలో ఏవైతే ఎన్రోల్డ్ హాస్పిటల్స్ ఉన్నాయో అన్నిటిలో కూడా ఈ ట్రీట్మెంట్ జరుగుతుంది, లేదా దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్తే కనుక వాళ్ళు ఈ స్కీమ్లోకి ఇన్క్లూడ్ చేయడం జరుగుతుంది.
1: అక్కడితో తీసుకెళ్లి జాయిన్ చేస్తే ఈ జాయిన్ చేసిన ఆయన తాలూకా ఆ బాధ్యత అక్కడితో అయిపోతుందా, లేదా కంటిన్యూషన్లో ఆయన ఏమైనా చేయాల్సి ఉంటుందా అండి?
0: యా, రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ని ఎవరైతే తీసుకువెళ్లారో అతని వర్క్ అక్కడితో కంప్లీట్ అవుతుంది. ఇందాక చెప్పినట్టు అతను పిఎం రహవీర్ గుడ్ సమాటన్ కింద వస్తాడు, అది వేరే ఉంటుంది. సో ఇతనికి సంబంధించినట్టు ఎవరైతే తీసుకువెళ్ళినారో అతని పని అక్కడికి కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత హాస్పిటల్ సిబ్బంది ఏం చేస్తారంటే దీన్ని ఈధార్లో, ఈధారని ఒక ఎలక్ట్రానిక్ పోర్టల్ ఉంది, ఆ పోర్టల్లో ఆ వ్యక్తికి వివరాలు ఉంటే ఇంక్లూడ్ చేసుకుంటారు, లేదా వివరాలు తెలియదని చెప్పేసి ఇంక్లూడ్ చేసుకుని ట్రీట్మెంట్ ప్రారంభిస్తారు. సో హాస్పిటల్ ఎప్పుడైతే ఈ టీఎంఎస్లో ఇంక్లూడ్ చేస్తున్నారో వెంటనే ఆ డీటెయిల్స్ అన్ని కూడాను పోలీస్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ అవుతాయి, ఎలక్ట్రానిక్ మోడ్లోనే ఫార్వర్డ్ అవుతాయి. పోలీస్ డిపార్ట్మెంట్ వితిన్ 24 అవర్స్, 24 గంటల్లో దాన్ని అథెంటికేట్ చేయాల్సి ఉంటుంది, ఈ విక్టిమ్ రోడ్ యాక్సిడెంట్ కారణంగానే ఈ హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉన్నాడు అన్నది పోలీస్ డిపార్ట్మెంట్ అథెంటికేట్ చేయాల్సి ఉంటుంది. అథెంటికేట్ చేసిన తర్వాత ప్యారలల్గా ట్రీట్మెంట్ ఒక పక్కన అవుతుంది, ఈ అథెంటికేషన్ ప్రాసెస్ రెండో వైపు జరుగుతూ ఉంటుంది. అయిన తర్వాత ఈ రోడ్ యాక్సిడెంట్ అయినటువంటి వెహికల్ ఇన్సూర్డ్ వెహికల్ అయితే గనక, అక్కడ మళ్ళీ 2 రకాలు ఉంటాయి, ఆ వెహికల్ ఇన్సూర్డ్ వెహికల్ ఉండొచ్చు లేదా ఇన్సూరెన్స్ లేని వెహికల్ ఉండొచ్చు. ఇన్సూర్డ్ వెహికల్ అయితే కనుక ఇన్సూరెన్స్ కంపెనీలకి ఈ మొత్తం ఈ ప్రాసెస్ అంతా ఎలక్ట్రానిక్ మోడ్లోనే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇన్సూర్ వెహికల్ కానివన్నీ కూడా కలెక్టర్ గారి లాగిన్లోకి వెళ్తాయి. సో ఇన్సూర్డ్ వెహికల్ అయితే కనుక ఈ పేమెంట్ అంతా కూడాను అగైన్ ఎంవీఏఎఫ్ ద్వారా, అంటే ఇది మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ ద్వారా ఈ హాస్పిటల్స్కి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అమౌంట్ రీఎంబర్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ అయినటువంటి వెహికల్ ఇన్సూరెన్స్ లేని వెహికల్ అయితే గనక అది కలెక్టర్ గారు లాగిన్లోకి వెళ్ళి కలెక్టర్ గారు దాన్ని మళ్ళీ డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీలో దాన్ని డిస్కస్ చేసి ఈ నెలలో ఎన్నైతే వచ్చినాయో అవన్నీ డిస్కస్ చేసుకొని అందులో అప్రూవల్ చేసుకొని దాన్ని పేమెంట్ మళ్ళీ హాస్పిటల్స్కి అగైన్ ఎంఈఏఎఫ్ ద్వారానే చేయడం జరుగుతూ ఉంటుంది.
1: ఇక్కడ ఈ ప్రాసెస్లన్నీ కొంచెం రౌండ్ అబౌట్ ప్రాసెస్లు కాబట్టి కొంచెం వాటి పేమెంట్లు అవి కొంచెం డిలే అవుతుంటాయి కదా సార్, ఇలాంటి నేపథ్యంలో హాస్పిటల్స్ అంతగా పట్టించుకోకుండా కొంచెము ఏదోలే అని అలా చేసేటటువంటి అవకాశం ఉందా, లేదా చాలా సిన్సియర్గానే వాళ్ళు అవన్నీ ఆ పేషెంట్

0: అటెండ్ అయ్యి అన్ని ఒక డబ్బులు నిజంగా పూర్తిగా అన్ని వెంటనే కట్టేసేటటువంటి వాళ్ళకి ఎలా చేస్తారా, అలాగే చేస్తారా?
1: ఇప్పటికైతే ఇప్పుడు మన జిల్లాలో ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, లాంచింగ్ స్టేజ్లో ఉంది. ఇందాక మీరు అన్నట్టు బాలారీ స్టాల్ అయితే ఉండడము కరెక్టేను. ఏవైతే ఇప్పుడు నాకు అవగాహన ఉన్నంత వరకు ఒక 12 వరకు కేసులు ఈ ప్రోగ్రాంలో లాంచ్ అయినాయి. ఈ 12 ప్రోగ్రామ్స్ కేసులకు కూడాను ఎటువంటి డిలే లేకుండా ట్రీట్మెంట్ కంటిన్యూ చేయడం జరుగుతూ ఉన్నది.
0: మనం ఇందాకలో అనుకున్నట్టుగా ఈ హాస్పిటల్స్ ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయనేటటువంటిది దాన్ని వీలైనంత త్వరలోనే అందరికీ ప్రజలకి అది ఆ డిస్ప్లేలు పెట్టి ఇక్కడికి తీసుకెళ్తే, పలానా హాస్పిటల్కి తీసుకెళ్తే వెంటనే వాళ్ళు ఈ పిఎం రాహత్ స్కీమ్లో దాన్ని టేకప్ చేస్తారు అనేటటువంటి అవగాహన జనసామాన్యానికి కూడా వచ్చేటట్లుగా ఏమైనా చేయవచ్చా?
1: యా, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ సార్ అది. ఎందుకంటే ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు దగ్గరలో ఎక్కడ హాస్పిటల్ ఉన్నది అనే విషయం ఈ తీసుకువెళ్ళే వ్యక్తికి, విక్టిమ్ని తీసుకెళ్లే వ్యక్తికి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్గా 2 నిమిషాల్లో, 3 నిమిషాల్లో, 10 నిమిషాల్లో వీలైన తొందరగా ఆ విక్టిమ్ని తీసుకువెళ్తే కనుక ఇతను అనుకున్నటువంటి పని సాధన అవుతుంది, గవర్నమెంట్ తాలూకు ఆబ్జెక్టివ్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం చాలా పర్టికులర్గా సీరియస్గా ఉంది. ఇప్పటికే పేపర్ ద్వారా, పత్రిక దినపత్రికల ద్వారా ఎక్కడైతే ఈ ఫెసిలిటీ ఉన్నదన్న విషయం కలెక్టర్ గారి ద్వారా తెలియజేయడం జరిగింది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఇవి తెలియజేయడానికి, ఎక్కువ పబ్లిసైజ్ చేయడానికి కూడా ప్రయత్నం జరుగుతూ ఉన్నది.
0: అట్లాగే మీరు ఇప్పుడు ఇందాకలు చెప్పారు, వన్స్ తీసుకొచ్చి జాయిన్ చేసిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తారు, ఈ గోల్డెన్ అవర్లో ఆ పీరియడ్ లాస్ అవ్వకుండా పేషెంట్కి లాభం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం పోలీస్ వారు వచ్చి మిగతా ఏంటి, ఎక్కడ జరిగింది, ఎవరు జాయిన్ చేశారు, ఇవన్నీ ఎంక్వైరీలు ఆ ప్రాసెస్ నడుస్తుంటుంది. ఈ నేపథ్యంలో ఈ పోలీస్ వారు ఎవరు తీసుకొచ్చారు, మీకేమవుతారు, మీరు ఎందుకు వచ్చారు, మీరు అప్పుడు అక్కడ ఎందుకున్నారు, జనరల్గా పోలీస్ వారు ఎంక్వైరీ చేసేవన్నీ ఇలాగే ఉంటాయి. మళ్ళీ మీరు పలానా టైంకి రండి, రేపు మా స్టేషన్కి వచ్చి ఒకసారి కలవండి. నిజంగా మనం చాలా ఒక సదుద్దేశంతో మనం తీసుకెళ్ళి అక్కడ చేసినా పోలీస్ వారు ముందు చేసేటటువంటివన్నీ ఇవే. ఆ టైంలో మనకేదో ఇబ్బందిగా ఉంటుంది, లేదంటే మిమ్మల్ని ఎస్ఐ గారు ఒకసారి రమ్మన్నారు, లేదా పలానా ఆఫీసర్ గారు రమ్మన్నారు అనేసరికి పోలీస్ వారు అనేసరికే వీళ్ళ గుండెల్లో ఒక ఏర్పడుతుంది. తీరు అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే కలవరు, 1 గంట 2 గంటలు అట్లా పడుతుంది. ఇవన్నీ మనకెందుకులే అని చెప్పే కదా ఇన్నాళ్ళు జనసామాన్యము అవతల వాళ్ళకి న్యాయం చేయాలి, లాభం చేయాలి, సహాయం చేయాలి అని అనుకున్నా కూడా వదిలేస్తున్నారు. దానికి అధిగమించడానికి పిఎం రాహత్ స్కీమ్ అట్లా పెట్టారు కదా. మరి ఈ నేపథ్యంలో దీన్ని కొంచెం, అంటే మీరు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా మీకు రోజు ఇలాంటివన్నీ ఎదురవుతుంటాయి, దాని గురించి చెప్పండి.
1: యా సార్. సో రోడ్ యాక్సిడెంట్లో గాయపడిన వ్యక్తిని తీసుకువెళ్ళడానికి ఉండే అడ్డంకులు మీరు చెప్పిన ఉన్నాయి. కాకపోతే దానికి సంబంధించి మాత్రమే మనకి గుడ్ సమాటన్ చట్టం 2016 రావడం జరిగింది. అంటే దీని నేపథ్యం ఏంటంటే సేవ్ లైఫ్ ఫౌండేషన్ వెసెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఒక కేసులో హానరబుల్ సుప్రీంకోర్టు 2016 మార్చి 30 తేదీన ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ని తీసుకుని హాస్పిటల్కి తీసుకువెళ్ళారో అటువంటి వ్యక్తుల పైన ఎటువంటి అరేంజ్మెంట్ కానీ, అతని వివరాలు గోప్యత ఉంచాలనుకున్నట్టే గోప్యత ఉంచుతూ, అలాగే కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి సేవ్ చేస్తూ, ప్రొటెక్ట్ చేస్తూ గుడ్ సమారిటన్ చట్టం 2016 రావడం జరిగింది. దాన్ని ఇప్పుడు నామక్లేచర్ మార్చి రహవీర్ అని చెప్పి అంటున్నారు. అట్ ది సేమ్ టైం లీగల్గా ప్రొటెక్షన్ ఇస్తూనే వాళ్ళకి ఇంకా ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళకి కొంత ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అందులో మోటార్ వాహన చట్టం 1988 సెక్షన్ 134 ఏ ప్రకారము ఎవరైతే రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ని తీసుకువెళ్తున్నారో, హాస్పిటల్కి తీసుకువెళ్ళారో, అటువంటి వ్యక్తిని గుడ్ సమారిటన్ లేదా రహవీర్ల కింద గుర్తించి వాళ్ళకి ఒక మంచి సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఒక 25,000 రూపాయలు నగదు బహుమతి కూడాను ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఎంకరేజ్మెంట్ ఆఫ్ ద పీపుల్, ఎవరైతే ఈ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ని తీసుకువెళ్ళడం కోసం, ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే అట్ ది సేమ్ టైం వాళ్ళ యొక్క వివరాలని గోప్యత ఉంచడం జరుగుతుంది. అలాగే పోలీస్ స్టేషన్ల చుట్టూ లేదా కోర్టుల చుట్టూ తిప్పాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి లీగల్గా ప్రొటెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది.
0: ఇదంతా కూడా పోలీస్ వారే చూసుకుంటారా?
1: ఎస్, ఇదంతా కూడా పోలీస్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెల రోజుల్లో ఇలాంటి యాక్సిడెంట్లు ఒకటో రెండో జరిగాయి అనుకుందాం, ఒకరు ఇద్దరు విక్టిమ్స్ని తీసుకొని హాస్పిటల్ జాయిన్ చేశారు అనుకుందాము, అటువంటి వ్యక్తుల తలక పేర్లు ఎక్స్ వై ఇద్దరు పేర్లు ఉన్నాయి. ఈ 2 వివరాలు పోలీస్ డిపార్ట్మెంట్ల వాళ్ళు ప్రతి నెల కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగే రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్లో ప్రపోజ్ చేస్తారు. ఈ నెలలో ఈ ఎక్స్ అనే వ్యక్తి, వై అనే వ్యక్తి ఈ యాక్సిడెంట్లో వీళ్ళని తీసుకొచ్చారని చెప్పేసి ఆ ఎక్స్ని వైని రిజిస్టర్డ్ రోడ్ సేఫ్టీ కమిటీలో ప్రపోజ్ చేసినటువంటి వాటిని అక్కడ అంగీకారం చేసి ఆ వివరాలని

రాష్ట్రంలోని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వారికి ఆ వివరాలు పంపించడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు వారు మళ్ళీ ప్రొసీడింగ్ ఇచ్చి ఆ యొక్క ఎవరైతే ఎక్స్ వైలు ఉన్నారో అంటే వాళ్ళని గుడ్ సమారిటన్ కింద గుర్తించి అట్లా రాహవీర్ల కింద గుర్తించి సర్టిఫికేట్ ఇచ్చే ప్రక్రియ జరుగుతుంటుంది. అలాగే వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లో 25,000 రూపీస్ నగదును కూడా అంటే అమౌంట్ను కూడా డిపాజిట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రజలు భయాన్ని వీడండి, అంటే మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెడతారేమో, ఎవరైనా అరెస్ట్ చేస్తారేమో భయాన్ని దయచేసి విడిచిపెట్టండి. ఊరికే సెల్ఫీలు తీసుకుని లేదంటే ఎవరికో ఫోన్ చేసి ఊరికే అక్కడ విడిచిపెట్టకండి. రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ని వాళ్ళు మన మధ్యలో ఉండే వ్యక్తులు వాళ్ళు

0: వేడండి. అంటే మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెడతారేమో, ఎవరైనా అరాస్ట్ చేస్తారేమో భయాన్ని దయచేసి విడిచిపెట్టండి. ఊరికే సెల్ఫీలు తీసుకుని లేదంటే ఎవరికో ఫోన్ చేసి ఊరికే అక్కడ విడిచిపెట్టకండి. రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ని, వాళ్ళ మన మధ్యలో ఉండే వ్యక్తులు, వాళ్ళు వాళ్ళని రక్షించే బాధ్యత ప్రభుత్వంతో పాటు మనకు కూడా ఉన్నది. కాబట్టి దయచేసి ఈ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ని రోడ్డుపైన విడిచిపెట్టేయకుండా వాళ్ళని దగ్గరలో ఉన్నటువంటి ఎన్రోల్డ్ హాస్పిటల్స్కి, దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళి వాళ్ళ ప్రాణాలను నిలిపే రహవీర్ల కింద మీరు గుర్తింపబడండి. అలాగే నగదు కూడా మీరు మీ యొక్క ఎంకరేజ్మెంట్ కోసం ప్రభుత్వం 25,000 రూపాయలు నగదు కూడా ఇస్తుంది, కాబట్టి దాన్ని కూడా ఉపయోగించుకుంటాం. మనం రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ని కాపాడదాం, బాధ్యత గల పౌరులుగా మనం మారాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రవాణా శాఖ తరపున నేను కోరుకుంటూ ఉన్నా.
1: చాలా బాగుంది సార్. దానికంటే ఈ పిఎం రాహత్ స్కీము, దానికి సపోర్ట్ చేస్తూ ఈ గుడ్ సమారిటన్ల 2016, ఈ రెండూ కలిసి నిజంగా అవసరంలో ఉండేటటువంటి అనేక మందికి ఉపయోగపడేటట్లుగా ప్రభుత్వం చట్టాలు చేసినప్పుడు ఆ చట్టాలు పూర్తిగా అమల్లోకి వచ్చే విధంగా కింద స్థాయి ఉద్యోగులు అలాగే ప్రజలు కూడా దాన్ని అవగాహన చేసుకుని చేస్తే చాలా మంచి జరుగుతుంది. ప్రజలకి, ప్రభుత్వాలు కూడా వాళ్ళు ఆశించినటువంటి ఫలితాలు. వీర్రాజు గారు చాలా ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ
1: నమస్కారం.
0: సార్, థ్యాంక్ యూ సో మచ్.
1: నమస్కారం.
2: మీరు ఇంతవరకు పిఎం రహత్ పథకం గురించి కడప మరియు అనంతపూర్ డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ చుండూరు మహేష్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారం, అనంతరం నీరు విలువైన వనరు ఈ అంశం గురించి వేములకొండ శ్రీనివాసుల గారి ప్రసంగం వింటారు. అనంతరం క్రీడావలోకనం, వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష ప్రసారం అవుతుంది. ముందుగా విందాం విద్య, ఉద్యోగ సమాచారం. బిఎస్ఎన్ఎల్లో 15 జనరల్ మేనేజర్ పోస్టులు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 15. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో చార్టర్డ్ అకౌంటెంట్ లేదా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ లేదా ఎంబీఏ ఫైనాన్స్ లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ఫైనాన్స్ ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 50 ఏళ్ళు ఉండాలి. వేతనం నెలకు 2,25,000 రూపాయలు ఉంటుంది. ప్రతి సంవత్సరం 5% వార్షిక ఇంక్రిమెంట్ ఉంటుంది. ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్, ప్రెజెంటేషన్ అండ్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 24/6/2026. పూర్తి వివరాలకు అభ్యర్థులు సంప్రదించవలసిన వెబ్సైట్ చిరునామా bsnl.co.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి bsnl.co.in. మీరు ఇంతవరకు విద్య, ఉద్యోగ సమాచారం శీర్షికన ఉద్యోగ సమాచారం విన్నారు. ఇప్పుడు వినండి నీరు విలువైన వనరు ఈ అంశం గురించి వేములకొండ శ్రీనివాసులు గారి ప్రసంగం.

నీరు అంటే జీవం, కానీ మనిషి దాన్ని సాధారణ పదార్థంగా చూసేస్తున్నాడు. మన కళ్ళకు కనిపించని చుక్కల్లోనే ప్రపంచమంతా దాగి ఉంది. ఆ చుక్క లేకపోతే జీవం శూన్యమవుతుంది, ప్రకృతి మూగదవుతుంది, మనిషి ఉనికి ఆగిపోతుంది. అందుకే నీటి చుక్క విలువ మనిషి ఊహించలేనంత గొప్పది. నదులు, వాగులు, చెరువులు మన దేశ ఆత్మలు. ఆ నీటి ప్రవాహమే పంటలకు ప్రాణం, జీవరాశులకు ఆహారం, భూమికి పులకరింపు. కానీ మనం ఆ నీటిని విలువైనదిగా చూడడం మానేశాం. పాత చెరువులు మూసుకుపోతున్నాయి. మనిషి ఎదుగుదల పేరుతో ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. కాంక్రీట్ అడవులు పెరుగుతున్నాయి, కానీ చెట్లు కరుగుతున్నాయి. ఆ చెట్లు లేకుండా వర్షం రావడం కష్టమే. వర్షం లేకుండా నీరు ఎక్కడి నుండి వస్తుంది? మనం భూమి కింద నుంచి నీటిని తీయగలుగుతున్నాం, కానీ తిరిగి దాన్ని భూమికి ఇవ్వడం మర్చిపోయాం. నీటి చుక్క విలువ తెలియాలంటే దాహంతో ఉన్న ఒక రైతు ముఖం చూడాలి. పొలంలో దురదృష్టంగా ఆరిపోయిన మొక్క పక్కన ఒక చుక్క నీరు పడితే అది ప్రాణం పొందుతుంది. అలా ఆ చుక్కకు జీవం ఉంది. ఒక చుక్క నీటిని వృధా చేస్తే ఒక ప్రాణం ఆరిపోతుంది. ఈ సత్యాన్ని మనం గ్రహించకపోతే రాబోయే తరాలు మనల్ని ప్రశ్నిస్తాయి. నీటి విలువ కేవలం వేసవిలో కాదు, ప్రతిక్షణం ఉంది. ఉదయాన్నే మనం తాగే ఒక గ్లాస్ నీరు మన దేహాన్ని ఉల్లాసంగా ఉంచుతుంది. మనం వృధా చేసిన ప్రతి చుక్క ఎక్కడో ఒక పక్షి దాహంగా ఎదురు చూస్తుంది. ఒక చుక్క నీరు వృధా కాకుండా కాపాడడం అంటే ఒక ప్రాణం కాపాడినట్లే. అందుకే మన పెద్దలు నీటిని దేవతలుగా భావించారు. ఆ భావన వెనుక ఉన్నది ఒక గొప్ప బుద్ధి. నీరు పవిత్రం, అది మన జీవితానికి ప్రతీక. నీటిని గౌరవించడం అంటే జీవనాన్ని గౌరవించడం. ఈ సత్యం మళ్ళీ మన చైతన్యంతో జాగృతం కావాలి. ఇప్పుడు మనిషి సౌకర్యాల కోసం తాత్కాలికంగా ఆనకట్టలు కడుతున్నాడు, కానీ భవిష్యత్తు నీటి కొరతను దృష్టిలో పెట్టుకోవడం లేదు. ప్రతి గ్రామంలో ఒక చెరువు ఉండాలి, అలాగే ప్రతి ఇంట్లో ఒక చినుకును నిలబెట్టే ట్యాంకు ఉండాలి. వర్షపు నీటిని సేకరించడం మన కర్తవ్యంగా మారాలి. ఒక్క చుక్క నీరు వృధా కాకుండా కాపాడితే ఒక ప్రపంచం నిలుస్తుంది. నీరు మనకు నేర్పే పాఠం ఏమిటంటే అది ఎప్పుడు దిగువకు వెళ్ళినా మనసులో విడంబ్రతని నేర్పుతుంది. చెరువులో కానీ గిన్నెలో కానీ అది ఒకే మృదుత్వంతో ఉంటుంది. మనిషి కూడా అలాగే ఉండాలి. నీటిలా సజీవంగా, సరళంగా, పంచుకునే మనసుతో జీవించాలి. ఒక చుక్క నీరు సముద్రంలో కలిసినా తన స్వభావం కోల్పోదు. అది స్వచ్ఛతకు ప్రతీక. మనిషి కూడా తన స్వచ్ఛతను నిలబెట్టుకుంటూ ప్రకృతితో కలిసి ఉండాలి. మనం నీటిని కాపాడితే అది మనకు తిరిగి జీవం ఇస్తుంది. మనిషి ఎదుగుదలతో పాటు బాధ్యత కూడా పెరగాలి. నీటిని వృధా చేయకుండా జాగ్రత్తగా వినియోగించడం మనలో ప్రతి ఒక్కరి ధర్మం. స్నానంలో చేతులు కడిగేటప్పుడు, పొలాలకు నీరు పోయేటప్పుడు ప్రతి చుక్కకు గౌరవం ఇవ్వాలి. చిన్న జాగ్రత్త పెద్ద మార్పు తీసుకువస్తుంది. ఒక చుక్క నీటితో పువ్వు వికసిస్తుంది, కానీ అదే చుక్కను వృధా చేస్తే పువ్వు ఎండిపోతుంది. జీవితం కూడా అలాగే. నీటిని సద్వినియోగం చేసుకుంటే ప్రకృతి మనతో పాడుతుంది, దాన్ని వృధా చేస్తే నిశ్శబ్దమవుతుంది. నీరు ఉన్నంతకాలం మాత్రమే మనం బ్రతికే అవకాశం ఉంది. కానీ నీరు లేని రోజులు వస్తే మానవ జాతి శూన్యమవుతుంది. ఇది ఊహ కాదు, ఒక వాస్తవం. ఈరోజు మనం నీటిని కాపాడితే భవిష్యత్తులో వాటిని మన పిల్లలు తాగుతారు. నీటి చుక్క విలువ మనం దాహంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఆ చుక్క లేకుండా భూమి ఉనికి కూడా అసాధ్యం. ఆ చుక్కలోనే వర్షం, ఆ చుక్కలోనే గంగ, ఆ చుక్కలోనే మన కన్నీరు. ఈ మూడు రూపాల్లో జీవితం తెలుస్తుంది. ప్రకృతి మనకు ఇస్తున్న వరాలు పరిమితమైనవే, కానీ మన ఆశలు అంతం లేనివి. మనం ఈ లోభాన్ని ఆపకపోతే నీటి చుక్క మన చేతుల మధ్య నుంచే జారిపోతుంది. ఆ తర్వాత ఆ చుక్కను వెతికే మనిషి తన సొంత తప్పుపై కన్నీరు కారుస్తాడు. నీటి చుక్క విలువను పిల్లల నుంచే నేర్పాలి. పాఠశాలల్లో నీటి ప్రాముఖ్యతను చెప్పాలి. వర్షపు నీటిని సేకరించే

0: చిన్న ప్రయత్నాలు కూడా భవిష్యత్తులో పెద్ద మార్పు తీసుకువస్తాయి. మనం చేసే ప్రతి చిన్న మార్పు భూమిని కాపాడడానికి తొలి అడుగు అవుతుంది. మనిషి నీటిని కాపాడితే ప్రకృతి మనిషిని కాపాడుతుంది. ఇదే జీవన సూత్రం. మనం నీటిని గౌరవించడం మొదలు పెడితే భూమి మళ్ళీ పచ్చగా నవ్వుతుంది. నీరు మనకు కేవలం దాహాన్ని తీర్చేదే కాదు, అది మన మనస్సును చల్లబరుస్తుంది, జీవనాన్ని పునర్జీవింపచేస్తుంది. ఒక చుక్క నీరు ఒక ఆశ, ఆ ఆశను కాపాడుకుందాం. అందుకే ప్రతి మనిషి హృదయంలో ఈ మాట ముద్రించుకోవాలి. నీటి చుక్కను కాపాడితే జీవాన్ని కాపాడినట్లే. నీటి చుక్క అంటే కేవలం ద్రవం కాదు, అది జీవన రేఖ. మనిషి రక్తంలో ఉన్న తేమే ఆ నీటి బహుమతి. భూమి మీద జీవజాతి పుట్టుక కూడా నీటి సాన్నిధ్యంతోనే. కానీ ఈ విలువైన చుక్క నేడు మన నిర్లక్ష్యం వలన ప్రమాదంలో పడింది. పంట పొలాలు దప్పికతో వణుకుతున్నాయి, నదుల బారిన పడుతున్నాయి. మనిషి నాగరికత ఎంత పెరిగినా నీరు లేకపోతే జీవితం మూలం కోల్పోతుంది. ఒక్క చుక్క నీరు వృధా అయినప్పుడు దాని వెనుక ఉన్న కృషి గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఆ చుక్క కోసం మేఘం సముద్రం నుండి ఆవిరై గాలిలో తేలి వానగా మారి భూమిని తడిపి చివరకు మన గ్లాసులో పడుతుంది. ఆ ప్రయాణం ఎంత సుదీర్ఘం! ఒక చుక్క వెనుక ఉన్న ప్రకృతి యజ్ఞం మనం గ్రహించాలి. నీరు కేవలం తాగడానికే కాదు, ఆలోచనలను నడిపించడానికి కూడా అవసరం. మట్టి దాహాన్ని తీర్చే నీరు మనసు ఆలోచనలకు చల్లదనం ఇస్తుంది. మనిషి ఆగ్రహం, పోటీ, స్వార్థం మధ్య నీరు మానవత్వాన్ని గుర్తు చేస్తుంది. ప్రతి వర్షం కొత్త ఆశను తీసుకువస్తుంది. ప్రతి నది జీవన గీతాన్ని పాడుతుంది. మన ఇళ్లల్లో ట్యాప్లు నిర్లక్ష్యంగా పొర్లే నీటి చుక్కలు ఒక గ్రామం దాహాన్ని తీర్చగలవు. మనం ఉపయోగించే ప్రతి బిందువుకు ఒక బాధ్యత ఉంది. కట్టడాల కింద, నగరాల మధ్య మాయమవుతున్న చెరువులు మన మనసును మేల్కొలపాలి. గ్రామీణ జీవితం నీటిపైనే ఆధారపడి ఉంది. చెరువు వాడి కూలిపోయినప్పుడు పల్లె జీవన గీతం మూలుగుతుంది. నీటి సంరక్షణ అంటే కేవలం ప్రభుత్వ పథకం కాదు, అది ప్రతి మనిషి బాధ్యత. మనం వర్షపు నీటిని సేకరించగలిగితే భూతల్లికి దాహం తీరుతుంది. చిన్న గుంట, ఒక పంట పొలం, ఒక చెట్టు రూట్ దగ్గర నీటి నిల్వ, ఇవే పెద్ద విప్లవాలకు ఆరంభాలు. ప్రతి ఇంటి వద్ద చిన్న చుక్కలను కాపాడితే భూమి మొత్తం తడవుతుంది. ప్రతి మనిషి నీటిని గౌరవించాలి, ఎందుకంటే నీరే మనిషిని జీవంతో ఉంచగలుగుతుంది. నీరు లేకుంటే సృష్టి నిర్జీవం అవుతుంది. సముద్రపు అలల్లో, వర్షపు మేఘాల్లో, నదుల ప్రవాహంలో ఉన్న ఆ శక్తిని మనం అనుభవించాలి. నీరు కదలికలో ఉన్నప్పుడే జీవం పులకిస్తుంది, అదే నీటి సత్యం. నీరు జీవం, దాన్ని ఆదా చేయడం మనందరి బాధ్యత. నీరు లేకుండా జీవం అసాధ్యం. మనం తాగే నీరు, వ్యవసాయం, పరిశ్రమలు అన్నీ నీటిపైనే ఆధారపడతాయి. కానీ నీటి వనరులు పరిమితంగా ఉన్నాయి. అందుకే నీటిని వృధా చేయకుండా జాగ్రత్తగా వినియోగించడం ప్రతి ఒక్కరి బాధ్యత. నీరు జీవనానికి మూలం, దాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి లక్ష్యం.
1: నీరు విలువైన వనరు, ఈ అంశం గురించి వేములకొండ శ్రీనివాసులు గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు వినండి క్రీడావలోకనం. వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష ప్రసారం అవుతుంది. అమెరికాలో జరిగిన టెక్సాస్ స్పైన్ అండ్ జాయింట్ ఏటీపీ ఛాలెంజర్ 75 టోర్నమెంట్లో భారత్కు చెందిన భారత డేవిస్ కప్ జట్టు సభ్యుడు హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరి, రామ్కుమార్ రామనాథన్ జోడి విజేతగా నిలిచింది. ఈ ఏడాది తన ఖాతాలో తొలి డబుల్స్ టైటిల్ను జమ చేసుకున్నారు రిత్విక్. ప్రతిష్టాత్మక నార్వే ఓపెన్ చెస్ టోర్నీలో టైటిల్ సాధించిన తొలి భారతీయుడుగా తమిళనాడు గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద గుర్తింపు పొందాడు. జాతీయ కార్టింగ్ పోటీలో అద్భుత ప్రదర్శనతో మెకో మెరిటస్ కప్ను హైదరాబాద్కు చెందిన యువ డ్రైవర్ తుమ్మల శివ్ దక్కించుకున్నారు. బెంగళూరులో జరిగిన తొలి రౌండ్లో ద్వితీయ స్థానంలో నిలిచిన శివ్ రెండవ రౌండ్ను ప్రథమ స్థానంతో ముగించారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత మహిళా స్టార్ షట్లర్ పివి సింధు ప్రికాటర్

ఫైనల్కు చేరుకున్నారు. కాగా శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్లో పీవీ సింధు పరాజయం పాలైంది. పీవీ సింధు 20-22, 12-21 స్కోర్తో జపాన్కు చెందిన అకానే యమగుచి చేతిలో ఓడారు. ఫిఫా ప్రపంచ కప్ 2026 ఫుట్బాల్ టోర్నమెంట్కు గురువారం తెరలేచింది. మెక్సికో, కెనడా, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీ ఆరంభ వేడుకలు గురువారం అర్ధరాత్రి మెక్సికో సిటీలో అట్టహాసంగా జరిగాయి. 2010 ప్రపంచ కప్ మాదిరిగానే మెక్సికో దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్తోనే 2026 వరల్డ్ కప్ ప్రారంభమైంది. ఫిఫా వరల్డ్ కప్ను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఘనంగా మొదలుపెట్టింది. శనివారం ఉదయం జరిగిన గ్రూప్ డి మ్యాచ్లో అమెరికా 4-1 గోల్స్ తేడాతో పరాగ్వేను చిత్తు చేసింది. ఇంతటితో ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 8:15 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాలలో.
2: కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల పాలన గురించి శ్రీ ఏ మల్లేశ్వరరావు గారి ప్రసంగం వినండి.
3: ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రవేశపెట్టిన పథకాలు, వాళ్ల లక్ష్యం మనకు 2047 నాటికి వికసిత భారత్గా సంపూర్ణమైనటువంటి ప్రపంచంలో ఒక చెప్పుకోదగిన స్థాయిలో, ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు ఏదైతే ప్రథమ స్థానంలో ఉన్నాయో వాటి సరసన భారతదేశాన్ని నిలబెట్టడానికి అన్ని విధాలా కృషి చేస్తోంది. ఈ కృషి విజయవంతం కావాలంటే ప్రవేశపెట్టినా పెడుతున్న పథకాలు విజయవంతంగా పూర్తయినప్పుడు, లక్ష్యాలను సాధించినప్పుడు మరి తప్పనిసరిగా వికసిత భారత్ అనేది సులువుగా మనం చూడబోతాం. ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం చేపట్టిన కొన్ని పథకాలు, వాటి గురించిన వివరాలను ఒకసారి పునఃస్మరణ చేసుకుందాం. బేటీ బచావో బేటీ పఢావ్ అన్న పథకంతో మన ఈ సమీక్షను నేను మీ ముందుంచుతున్నాను. కూతురు పుట్టగానే 5 మొక్కలు నాటాలి, కూతురు పుట్టినందుకు గర్వపడాలి. 2015 జనవరి 22 హర్యానాలో పానీపట్లో బాలికల తగ్గుతున్న సంఖ్య తొలిబిడతగా దేశంలో తక్కువ బాలికల సంఖ్య ఉన్న 100 జిల్లాల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమాలు, అందుకు తగిన శిక్షణా కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. 2వది జనధన్ ఆధార్ మొబైల్, దీన్నే JAM అని కూడా సంక్షిప్త అక్షరాల్లో చెబుతారు. వీటి శక్తిని సంపూర్ణంగా వినియోగించాలి. అలా వినియోగించుకున్నప్పుడు భవిష్యత్తులో చేపట్టబోయే పలు కార్యక్రమాలకు బలమైన పునాదిగా ఈ JAM ఉపయోగపడుతుంది. సామాన్యుల చెంతకు అధికంగా సాంకేతికతను చేరవేయడం, స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇంకా దేశంలో చాలామంది ప్రజలకు బ్యాంకు సేవలు అందుబాటులో లేనందువల్ల తమ పొదుపులో ఏ కొద్దిగానైనా వారు దాచుకోలేకపోతున్నారు. ఆ రకంగా చిన్న మొత్తాల్లో అయినా బ్యాంకు రుణాలు పొందలేకపోతున్నారు. ఈ పథకం ప్రవేశపెట్టిన కొద్ది నెలల్లోనే అనేక మంది ప్రజల జీవితాల్లో ఇది పెనుమార్పులు తెచ్చిపెట్టింది. తరువాతది భారత ఔత్సాహిక పారిశ్రామిక శక్తిని వెలికితీత కార్యక్రమం. మన దేశంలో ఇంకా వెలికిరాని ఔత్సాహిక పారిశ్రామిక శక్తి ఉందని ప్రధాని బలంగా నమ్ముతున్నారు. దానిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని, అలా చేస్తే

అయితే మన దేశం అధికంగా ఉద్యోగ అవకాశాలను కల్పించే దేశంగా మారిపోతుంది. యువశక్తిలో అంతర్గతంగా దాగి ఉన్న ఔత్సాహిక పారిశ్రామిక శక్తిని వెలికితీయడమే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. ఆంటర్ప్రినోర్షిప్కు అధిక ఉత్తేజం కలిగించేందుకే మేక్ ఇన్ ఇండియా 4 స్తంభాలపై ఆధారపడి నడుస్తోంది. తయారీ రంగంలోనే కాకుండా ఇతర రంగాలకు కూడా దీన్ని విస్తరించడం ప్రభుత్వ లక్ష్యం. వ్యాపారానుకూలత వాతావరణ కల్పన ఈ పారిశ్రామిక మంత్రిత్వ శాఖ అవసరాన్ని గుర్తించి అమలు చేస్తోంది. నూతన మౌలిక వసతులు చూసినట్లయితే పారిశ్రామిక రంగ అభివృద్ధికి ఆధునికమైన అందరికీ ఉపయోగకరమైన మౌలిక వసతులు ఉండటం వృద్ధికి ఎంతో అవసరమని ప్రభుత్వం భావించడం వల్ల వీటిని అభివృద్ధి పరచడానికి చాలా ప్రాముఖ్యతనిస్తోంది. తరువాత భారతదేశ అభివృద్ధికి విద్యుత్ రంగ వెలుగులు. ఇంకా విద్యుత్ సౌకర్యం పొందని గ్రామాలకు కూడా విద్యుత్తును అందించాలని బృహత్తర లక్ష్యంతో దేశంలోనే కరెంటు లేని గ్రామాలకు రాబోయే 1000 రోజుల కంటే కరెంటు అందజేస్తామని స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని స్పష్టం చేశారు. ఇప్పుడు దేశంలో గ్రామీణ విద్యుదీకరణ వేగవంతంగా కొనసాగుతోంది. ఏ గ్రామాలకు విద్యుత్ సౌకర్యాన్ని అందజేయాలో ఆ గ్రామాల వివరాలను మొబైల్ యాప్, వెబ్ డాష్ బోర్డ్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. తరువాత భారతదేశ ఆర్థిక రంగ అభివృద్ధి పథంలో ఇప్పుడు మన దేశం అత్యంత వేగంగా అభివృద్ధి సాధిస్తున్నటువంటి, అలాగే వృద్ధి రేటును సాధిస్తున్నటువంటి భారీ ఆర్థిక వ్యవస్థ గల దేశంగా ప్రపంచ దేశాల మధ్య గుర్తింపు పొందింది. గడిచిన సంవత్సరం భారతదేశ ఆర్థిక రంగంలో చారిత్రాత్మక సంవత్సరంగా మిగిలిపోతుంది. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు తక్కువ వృద్ధి రేటు, అధిక ద్రవ్యోల్బణం, ఉత్పత్తుల్లో భారీ తగ్గుదల ఇలా ఉండేది ఆర్థిక వ్యవస్థ. ఆ పరిస్థితి నుండి బయటపడడానికి కేంద్రం అనేక చర్యలు చేపట్టింది. భారతదేశ జీడిపి వృద్ధి 7.4% ఎగబాకింది. ప్రపంచంలోనే భారీ ఆర్థిక వ్యవస్థను కలిగిన దేశాలను తీసుకుంటే ఇది అత్యంత వేగవంతమైన పెరుగుదల. ఎన్డీఏ ప్రభుత్వ పాలన కింద రానున్న కొద్ది సంవత్సరాల కాలంలో భారతదేశ వృద్ధి గణనీయమైన ప్రగతి సాధిస్తుందని పలు రేటింగ్ ఏజెన్సీలు, ఈ రంగంలోని మేధావులు అంచనా వేస్తున్నారు. భాగ్యవంతమైన భారతదేశం కోసం రైతుల సాధికారత. మనది వ్యవసాయిక ప్రధాన దేశం. వ్యవసాయానికి ఊతమందించేందుకు తీసుకున్న పలు చర్యలు చూస్తే దేశానికి రైతులే వెన్నెముక. అందుకే ఎన్డీఏ ప్రభుత్వం సవ్యమైన ఆలోచనలు, స్పష్టమైన ప్రమాణాలతో రైతులకు దన్నుగా నిలిచేందుకు అహర్నిశలు ప్రయత్నిస్తోంది. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ద్వారా నీటిపారుదల వ్యవస్థ మెరుగుపడి పంట ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. పంట పండించే ప్రతి ఎకరాకు నీరు అందాలి. నీటిపారుదల వ్యవస్థ మెరుగవ్వాలన్నదే ఈ పథకం ముఖ్యోద్దేశం. ప్రతి చుక్కకు మరింత పంట, అంటే పర్ డ్రాప్ మోర్ క్రాప్ నినాదంతో రైతు నూతన నీటిపారుదల విధానాన్ని అర్థం చేసుకునేలా వారిని చైతన్యపరచడం చేస్తున్నారు. అన్నదాతలను సేంద్రియ వ్యవసాయంలో శిక్షణ ఇచ్చి వారిని చైతన్యపరిచేందుకు పరంపరాగతి కృషి వికాస్ యోజన పథకాన్ని ప్రారంభించారు. ఈశాన్య రాష్ట్రాల్లో సేంద్రియ వ్యవసాయం, సేంద్రియ ఉత్పత్తుల ఎగుమతి కోసం కొత్త పథకాన్ని ప్రారంభించారు. పంటల ఉత్పత్తిని మరింత పెంచేందుకు భూసార ఆరోగ్య కార్డును ప్రవేశపెట్టారు. దేశంలోని 14 కోట్ల కమతాల్లో మునిపెన్నడూ లేని పారదర్శకతతో ఈ పని సాగుతోంది. తరువాత ఉజ్వలమైన భవిష్యత్తు దిశగా అడుగులు. విద్యా నైపుణ్యాల అభివృద్ధి కోసం ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన బృహత్తరమైన కార్యక్రమాలు విద్యారంగంలో నాణ్యతను పెంచడానికి, అందరికీ అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ప్రధానమంత్రి విద్యాలక్ష్మి కార్యక్రమం ద్వారా అన్ని విద్యా సంబంధిత రుణాలు, ఉపకార వేతనాలు వాటి నిర్వహణ కోసం, పర్యవేక్షణ కోసం ఒక పూర్తిస్థాయి ఐటీ ఆధారిత ఆర్థిక సహాయ అధికార సంస్థ పనిచేస్తోంది. ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమాల ద్వారా విద్యలో నాణ్యత పెంచడానికి గాను పండిట్ మదన్మోహన్ మాలవీయ మిషన్ను ప్రారంభించడం జరిగింది. అంతర్జాతీయ స్థాయి గురువులు

భారతీయ విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి వీలుగా గ్లోబల్ ఇనిషియేటివ్ అకాడమిక్ నెట్వర్క్ గ్యాన్ అంటే జి గ్లోబల్ ఐ ఇనిషియేటివ్ ఏ అకాడమిక్ నెట్వర్క్ దీనిని అమలు జరపడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ఆచార్యులు, శాస్త్రవేత్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి వారితో వేసవి శీతాకాల సమయాల్లో శిక్షణ ఉత్తేజకర ప్రసంగాలు అందజేయడం ద్వారా వారిలో స్ఫూర్తిని నింపడానికి ప్రయత్నం జరుగుతోంది. ఇప్పుడు మరి ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి చూస్తే ఆర్థిక విజయాలు, ఆర్థిక వ్యవస్థ మెరుగుదల, మౌలిక సదుపాయాల పెరుగుదల, మధ్యతరగతి ప్రజల ఆదాయ పన్ను ఉపశమన చర్యలు వంటివి కూడా మనం గుర్తు చేసుకోవాలి. అలాగే ప్రపంచంలోనే మన యూపీఐ వ్యవస్థ ప్రథమ స్థానంలో ఉంది డిజిటల్ చెల్లింపుల ద్వారా. ఇక సంక్షేమ పథకాలు గురించి చూసినప్పుడు గృహ నిర్మాణం, తాగునీటి కనెక్షన్లు, మరుగుదొడ్ల నిర్మాణం వంటి పథకాల విస్తరణ, ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం మొదలైనవి. అలాగే మనం మరొక ముఖ్యమైన విషయం జాతీయ భద్రత. ఉగ్రవాదం, నక్సలిజంపై అదుపు స్వదేశీ రక్షణ తయారీ రంగంలోనే రక్షణ దిగుమతులను ఆపి రక్షణ ఉత్పత్తులను ఎగుమతులుగా కూడా మార్చడం ఇదిప్పుడు ఏర్పడిన గణనీయమైన వృద్ధి పెరుగుదల మార్పుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాగే భారతదేశ విదేశాంగ విధానం అంటే గ్లోబల్ వేదికలపై భారత్ తన ప్రాధాన్యతను పెంపు చేసింది. ఇంతకుముందు ప్రధాని గాని, భారతీయ ప్రతినిధి గాని వెళ్లని దేశాలకు వెళ్లి వారికి అవసరమైన సహాయం చేయడం, వారితో దౌత్య సంబంధమైన సత్సంబంధాలను నెలకొల్పుకోవడం ద్వారా భారతదేశం ఒక నాయకత్వ బాధ్యత కలిగిన దేశంగా, తర్వాత అభివృద్ధి చెందుతున్న దేశంగా, అభివృద్ధిలో వెనకబడిన దేశాలకు తన వంతు సహాయాన్ని, స్నేహహస్తాన్ని అందిస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వ విజయాలు చూస్తే ప్రధానంగా జనధన్ బ్యాంకు ఖాతాలు, ప్రత్యక్ష నగదు బదిలీ డిబిటి, అలాగే ఆయుష్మాన్ భారత్, ఆరోగ్య బీమా, ప్రధాని ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, స్వచ్ఛభారత్ అభియాన్, ఇంకా పేదరిక నిర్మూలన కార్యక్రమాల గురించి చూసినప్పుడు 25 కోట్ల మంది ప్రజలు దారిద్ర్య దిగువ రేఖ నుండి, ఆ దారిద్ర్యాన్ని నుంచి బయటపడి ఇప్పుడు ఆర్థికంగా స్వతంత్రంగా జనజీవితాన్ని గడపగలుగుతోంది. ఆర్థిక వృద్ధిని చూసుకున్నప్పుడు వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ మౌలిక సదుపాయాలు, జాతీయ రహదారులు, అలాగే వందే భారత్ రైళ్లు, విమానాశ్రయాల విస్తరణ, మెట్రో రైలు ప్రాజెక్టులు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, డిజిటల్ ఇండియా, అదే యూపీఐ చెల్లింపుల్లో మనం ఇందాకే ప్రస్తావించుకున్నట్టు భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ఇక ప్రభుత్వ సేవలు చూసినప్పుడు డిజిటల్ ఇండియా, యూపీఐ చెల్లింపులు వేగవంతం కావడం, ఆధార్ మొబైల్ బ్యాంక్ ఖాతాల అనుసంధానం ద్వారా ఈ సేవల పంపిణీ సులభమైంది. G20 శిఖరాగ్ర సమావేశానికి భారత్ అధ్యక్షత వహించడం ఇది తొలిసారే కాదు. గ్లోబల్ సౌత్ దేశాలకు భారతదేశం ఇప్పుడు నాయకత్వం వహించడం, అలాగే అమెరికా, ఫ్రాన్స్, రష్యా, జపాన్, గల్ఫ్ దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడంలో భారత ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. తగిన సత్ఫలితాలను మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇక జాతీయ భద్రత విషయంగా చూసినప్పుడు సరిహద్దు భద్రత, రక్షణ రంగాల ఆధునీకరణ, వీటి ద్వారా ఎలాంటి శత్రుదేశ దాడినైనా ఎదుర్కోవడానికి, ఏదైనా కవ్వింపు చర్య జరిగినప్పుడు తగిన విధంగా గుణపాఠం చెప్పడానికి, అసలు భారతదేశ సరిహద్దుల వైపు కన్నెత్తి చూడాలంటే కూడా భయపడే విధంగా మన రక్షణ దళాలని ఆధునీకరించడం జరుగుతోంది, వారిని సన్నద్ధం చేయడం జరుగుతోంది, వారికి కావలసినటువంటి అత్యాధునిక సదుపాయాలు, అత్యాధునిక ఆయుధాలని కూడా భారతదేశంలో తయారు చేసుకుంటూ దిగుమతులపై ఆధారపడడం అనేది ఎప్పుడైతే మనం తగ్గించామో, మనం స్వయం పోషకత్వాన్ని సాధించామో ఈ రక్షణ రంగంలో ఆయుధాల విషయంగా చూసినప్పుడు, ఆ విధంగా జాతీయ భద్రతకు సంపూర్ణమైనటువంటి అన్ని చర్యలను ప్రభుత్వం చేపట్టడం వల్ల మనం ఇవాళ ప్రశాంతంగా జీవించగలుగుతున్నాం. ఈ ఎన్డీఏ ప్రభుత్వ
చారిత్రక నిర్ణయాలుగా మనం చెప్పుకోవాలంటే అవి ఆర్టికల్ 370 రద్దు,

0: సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, సర్ లాంటివి, జీఎస్టీ అమలు ఇలాంటి వాటిని కూడా చెప్పుకోవాలి. మొత్తం మీద మన నరేంద్ర మోదీ ప్రస్తుత ప్రభుత్వం పాలన పారదర్శకతతో, అవినీతి రహితమైనటువంటి విధానాలతో పేదల నుంచి యువతరం వరకు కూడా సాంకేతికతకు అలవాటు పడేలా చేసి ఆ విధంగా భారతదేశాన్ని సాంకేతికంగా అభివృద్ది దశలో నడిపించడం, 2047 నాటికి పూర్తి వికసిత్ భారత్ గా ఆవిష్కరింపచేయటానికి నిరంతరంగా ప్రయత్నిస్తోంది. అందుకు ప్రజలు ఆ పథకాలని సద్వినియోగం చేసుకోవటం, వాటికి కావలసినటువంటి విషయాల్లో శ్రద్ధ వహించి ఆ పథకం విజయవంతం కావడంలో తమ వంతు కూడా నిర్వర్తించాల్సిన బాధ్యత భారతీయ పౌరులందరికీ ఉంది అని భావిస్తున్నాను.
1: మీరింతవరకు కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల పాలన గురించి శ్రీ కె మల్లేశ్వరరావు గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖ కేంద్రం నుంచి

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ స్లోవేకియాలు తమ సంబంధాలను సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంచుకోవాలని నిర్ణయించుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గడిచిన 12 సంవత్సరాల్లో దేశంలోని విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 165కు పెరిగిందని కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దేశంలో పవన విద్యుత్ రంగం వేగవంతంగా అభివృద్ది చెందుతోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలియజేశారు. దేశ అభివృద్ది ప్రయాణంలో శాస్త్ర సాంకేతిక రంగాలు కీలక చోదక శక్తులుగా నిలిచాయని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. భారత్ ఈయు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారత్ యూరోపియన్ యూనియన్ల ఆర్థిక సంబంధాల్లో కీలక ఘట్టంగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు బ్రాటిస్లావ్లాలో స్లోవాక్ ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో ప్రతినిధి బృంద స్థాయి చర్చలు జరిపారు. చర్చల అనంతరం జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో మోదీ మాట్లాడుతూ భారత్ స్లోవేకియాలు తమ సంబంధాలను సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంచుకోవాలని నిర్ణయించుకున్నాయని తెలిపారు. ఇరు దేశాల మధ్య భవిష్యత్ సహకారానికి డిజిటల్ టెక్నాలజీ కీలకంగా ఉంటుందని, డిజిటల్ టెక్నాలజీపై కుదిరిన ఒప్పందం, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణల ఆధారిత సహకారంలో కొత్త అవకాశాలను తెరుస్తుందని నరేంద్ర మోదీ వివరిస్తూ,
1: भारत और स्लोवाकिया करीब ही सामंजस्य से आगे बढ़ रहे हैं. दोनों देशों के उद्योग, स्टार्टअप्स और ट्रेडर इसका अधिकतम लाभ उठा सके. टेक्नोलॉजी हमारी भावी साझेदारी का महत्वपूर्ण स्तंभ है. डिजिटल टेक्नोलॉजी पर आज किए गए MOU इंडिया चेयर स्थापित की जा रही. AI मानवता की सेवा और प्रगति का सशक्त माध्यम बने, यही हमारी साचा सोच है. हमारा मानना है
0: స్లోవాక్ ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో మాట్లాడుతూ, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశాన్ని శాశ్వత సభ్యదేశంగా చేర్చుకోవాలన్నారు. భారత్ వేగవంతమైన ఆర్థిక వృద్ధిని, డిజిటల్ పరివర్తనను, కృత్రిమ మేధస్సులో పురోగతిని ప్రశంసించిన ఆయన, కీలక రంగాల్లో భారతదేశం అనేక అభివృద్ది చెందిన దేశాలను అధిగమించిందన్నారు. స్వేచ్ఛా వాణిజ్యం కోసం ఈయు భారత్ల మధ్య కుదిరిన ఒప్పందాన్ని స్లోవేకియా స్వాగతిస్తోందని, రక్షణ పరిశ్రమ రంగంలో సహకారానికి తాము కూడా ఆసక్తిగా ఉన్నామని రాబర్ట్ ఫికో పేర్కొంటూ,
2: Congratulate India to fantastic result

0: which you are achieving. A country, it has the ambition to be the third biggest economy in the world. Distinguished Prime Minister, I congratulate you to the results in all areas. It's the field of digitalization and the use of artificial intelligence. You're ahead of many other advanced countries in different parts of the world. I would like to congratulate you to economic growth.
1: గడిచిన 12 సంవత్సరాల్లో దేశంలోని విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 165కు పెరిగిందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఉత్తరప్రదేశ్ జేవార్లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో వాణిజ్య విమాన కార్యకలాపాలు ఈరోజు ప్రారంభమైన సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఈ విమానాశ్రయం దేశీయ అంతర్జాతీయ కార్యకలాపాలకు కేంద్రంగా పనిచేస్తుందన్నారు. గత దశాబ్ద కాలంలో విమానాశ్రయ మౌలిక సదుపాయాల కోసం 140,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టడం జరిగిందని తెలిపారు. ప్రపంచ స్థాయి విమానయాన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత ఫలితమే ఈ విమానాశ్రయం అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దేశంలో పవన విద్యుత్ రంగం వేగవంతంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. గోవాలో ఈరోజు జరిగిన గ్లోబల్ విండ్ డే 2026 జాతీయ సదస్సులో ఆయన విండు టర్బైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పోర్టల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, గత సంవత్సరంతో పోలిస్తే దేశంలో పవన విద్యుత్ 46% పెరుగుదలను నమోదు చేసిందన్నారు. దేశంలో పవన విద్యుత్ సామర్థ్యం 56.1 గిగావాట్లను అధిగమించడంతో ప్రపంచంలో 4వ అతిపెద్ద పవన విద్యుత్ మార్కెట్గా మన దేశం నిలిచిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పవన టర్బైన్లు సంబంధిత భాగాల ఎగుమతులు 12,000 కోట్ల రూపాయలను దాటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆ శాఖ సహాయ మంత్రి శ్రీపాద యశోనాయక్ మాట్లాడుతూ, స్వచ్ఛ ఇంధన సాంకేతికతలను మరింత అవలంబించడం ద్వారా ఖచ్చితమైన శూన్య కర్బన ఉద్గారాలను సాధించేందుకు భారత్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశ అభివృద్ది ప్రయాణంలో శాస్త్ర సాంకేతిక రంగాలు కీలక చోదక శక్తులుగా నిలిచాయని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. భారతదేశ సేవలో 12 ఏళ్ల శాస్త్ర విజ్ఞానం అనే అంశంపై న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శాస్త్ర ఆధారిత అభివృద్దిపై ప్రభుత్వం దృష్టి సారించటం వల్ల ప్రధాన జాతీయ మిషన్లు, ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో సాంకేతికత ఒక అంతర్భాగంగా మారిందన్నారు. గత దశాబ్ద కాలంలో దేశ బయో ఎకానమీ గణనీయంగా విస్తరించిందన్న ఆయన, అంతరిక్ష, జియోస్పేషియల్ అనురంగాల్లో చేపట్టిన సంస్కరణలు ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని విస్తరించి దేశ శాస్త్రీయ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేశాయని తెలిపారు. విధాన సంస్కరణలు, ఆవిష్కరణలు, సంస్థాగత మద్దతు కలయికతో దేశం సైన్స్ టెక్నాలజీలో కీలక ప్రపంచ శక్తిగా ఆవిర్భవించిందని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ఘర్షణకు ముగింపు పలికేందుకు అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహనను భారత్ స్వాగతించింది. ఈ అవగాహన అమలు చేయడం ద్వారా ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాలు పునరుద్ధరించబడతాయని, అలాగే స్వేచ్ఛా నౌకాయానానికి, వాణిజ్యానికి భరోసా లభిస్తుందని భారత్ ఆశిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. మిగిలిన అంశాలపై చర్చించి ఒక సుస్థిరమైన తుది ఒప్పందాన్ని కుదుర్చుకునే దిశగా ముందుకు సాగాలని భారత్ ఆశిస్తోందని ప్రధానమంత్రి తెలియజేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 ప్రధాన జాతీయ కార్యక్రమం ఈ నెల 21వ తేదీన కోల్కతాలో జరుగుతుందని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 సన్నాహక విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహిస్తారని చెప్పారు. వయసు పైబడే కొద్దీ ప్రజలు ఆరోగ్యకరమైన, స్వయం సమృద్ది గల, మానసికంగా దృఢమైన జీవితాలను గడపడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఇప్పుడు యోగాను తమ దైనందిన జీవితంలో అంతర్భాగంగా చేసుకున్నారని తెలిపారు. ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రపంచవ్యాప్తంగా అపూర్వమైన మద్దతు లభించిందని కేంద్ర మంత్రి తెలిపారు. జాతీయ స్థాయిలో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026ను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా న్యూఢిల్లీలో రేపు ప్రారంభించనున్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం

0: ప్రజాస్వామ్య ప్రక్రియలతో యువత భాగస్వామ్యాన్ని పునఃసమీక్షిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే యువ పౌరులకు పరిపాలన, విధాన చర్చలు, పార్లమెంటరీ పనితీరుపై ప్రత్యక్ష అవగాహనను అందిస్తుందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ యూత్ పార్లమెంటు అనేది దేశ యువత ఆలోచనలు, ఆకాంక్షలను జాతీయ చర్చలోకి తీసుకువచ్చే ఒక ఉద్యమం అని ఆ మంత్రిత్వ శాఖ వివరించింది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలకు కొత్త నేషనల్ క్యాడెట్ కాప్స్ ఎన్సీసీ రాష్ట్ర డైరెక్టరేట్ల ఏర్పాటుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. దీంతో దేశంలో ఎన్సీసీ రాష్ట్ర డైరెక్టరేట్ల మొత్తం సంఖ్య 19కి పెరిగింది. ఈ కొత్త డైరెక్టరేట్ల వల్ల గణతంత్ర దినోత్సవ పరేడ్ శిబిరం, అఖిల భారత తల్ సైనిక్ శిబిరం వంటి శిబిరాల్లో ఎక్కువ మంది క్యాడెట్లు పాల్గొనేందుకు వీలు కలుగుతుందని ఆ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అలాగే పర్వతారోహణ, ట్రెక్కింగ్, పారాసైక్లింగ్ వంటి సైనిక శిక్షణ, సాహస కార్యకలాపాల్లో క్యాడెట్లకు మరింత విస్తృత అనుభవం లభిస్తుందని వివరించింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 75527 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై చివరికి 737 పాయింట్ల లాభంతో 76264 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 231 పాయింట్లు లాభపడి 23853 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 94.71 రూపాయలుగా ఉంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ స్లోవేకియాలు తమ సంబంధాలను సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంచుకోవాలని నిర్ణయించుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గడిచిన 12 సంవత్సరాల్లో దేశంలోని విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 165 పెరిగిందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దేశంలో పవన విద్యుత్ రంగం వేగవంతంగా అభివృద్ది చెందుతోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో వినబోతున్న మొదటి చిత్రగీతం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీత రచనకు మణిశర్మ సంగీతం అందించగా రాహుల్ నంబియార్ ధర్మ్న పాడిన పాట వింటారు. చిత్రం అతిథి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: భద్రాచలం. ఈ చిత్రం నుండి కుమార్ సాను, స్వర్ణలత ఆలపించిన సుద్దాల అశోక్ తేజ గీతం వింటారు. సంగీతం అందించారు వందేమాతరం శ్రీనివాస్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: వేటూరి సుందరరామూర్తి గీత రచనకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా హరిహరన్ బృందం పాడిన పాట వింటారు. చిత్రం ఇద్దరు.

చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో చివరిగా వినబోతున్న చిత్రగీతం చంద్రబోస్ గీత సాహిత్యానికి సందీప్ చౌత సంగీతం అందించగా విఠల్ రాహుల్ పాడిన పాట వింటారు. చిత్రం జోష్.

మీరు ఇంతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఇంతటితో ఈనాటి చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 9 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. అనంతరం 9:15 స్పాట్లైట్ ప్రసారమవుతుంది. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: kiya, people to people ties, and going forward, what are the steps that have been taken to strengthen it further?
1: So I think going forward, we can look forward to a further refinement of the trajectory of India-Slovakia relations. It is the business-to-business engagement, which will lead to increased participation in trade fairs, in investment roadshows, industrial exhibitions, etc., and tourism promotion, on which there's been special emphasis during the visit.
0: Ambassador Vadva, thank you so much for giving us such in-depth analysis of Prime Minister's visit to Slovakia. Thank you so much for joining us on Spotlight tonight.
1: Thank you very much.
0: You were listening to a discussion on Prime Minister's historic visit to Slovakia, strengthening India's engagement with Central Europe. The participants were Anil Vadva, former ambassador, and Deeksha Saxena, Akashvani correspondent.
2: Spotlight.
3: ये आकाशवाणी विजयवाड़ा है, प्रस्तुत है हिंदी कार्यक्रम गजरा। मैं हूँ आपका दोस्त इस्माइल। आज के इस कार्यक्रम में आप सुनेंगे कविता के द्वारा सामाजिक चेतना। ये है श्रीमती एस शांतिप्रिया की वार्ता। डॉक्टर शेख,
4: आकाशवाणी मार्कापुरम केंद्रम पाठक वेळ्ळायरा వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతల కోరు పాటలు వినే కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పాటకు వెళ్ళారా కార్యక్రమంలో వాట్సాప్ సందేశం ద్వారా మొదటి పాటను కోరు శ్రోత. నమస్తే. గుణ చిత్రం నుండి కమ్మని నీ ప్రేమ లేఖలే రాసింది హృదయమే అనే పాట కావాలి అంటూ వాట్సాప్ సందేశాన్ని పంపినవారు శోభ, పరమేశ్వరి, భారతి, కుమారి, జ్యోతి, నీరజ. వారి సందేశాన్ని పంపారు శ్రీకాకుళం నుండి. తప్పకుండానండి, మీకోసం మీరు మెచ్చిన పాటని విందాం.
5: రాయి.
6: ఏం రాయాలి?
5: లెటర్.
6: ఎవరికి?
5: నీకు.
6: నాకా?
5: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
6: నాకు నువ్వు రాసే ఉత్తరం
5: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
6: ఐ లైక్ ఇట్. చెప్పు.
5: నా ప్రియ, ప్రేమతో నీకు
6: నీకు
5: నీ
6: రాసే
5: నేను రాసే
6: ఉత్తరం.
5: ఉత్తరం లెటర్ చె లేక కాదు, ఉత్తరమే రా. చదువు.
6: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
5: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మార్చుతా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమ అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
6: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిజట కుశలమే.
5: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
6: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
5: అదే
6: తొలి కలల కవితలే మాట మాటలో.
5: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాడు.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

మరొక వాట్సాప్ సందేశం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సంచాలకులకు, పాటకు వెళ్ళారా కార్యక్రమ నిర్వాహకులకు నమస్తే. మీకు కూడా మా యొక్క నమస్కారాలు అండి. ఈరోజు ఈ కార్యక్రమంలో బాహుబలి సినిమా నుండి పచ్చబొట్టేసిన అనే పాటను వినిపించమంటూ ధన్యవాదాలతో కోరుతున్న అభిమాన శ్రోతలు, రఘువీర్ సింగ్, సుగుణాబాయ్, రాధా, మున్నా, అక్షయ అనగా వారి సందేశాన్ని ఏలూరు నుండి పంపారు. తప్పకుండానండి, మీకోసం మీరు మెచ్చిన పాటని విందాం.

ఈ వాట్సాప్ సందేశాన్ని అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుండి పంపారు. పంపిన శ్రోతలు అద్దంకి కామేశ్వరి, శ్రీ తులసి. వారు కోరుతున్నారు, సీతారామ కళ్యాణం చిత్రంలో రాళ్లల్లో ఇసుకల్లో పాట తప్పకుండా వినిపించండి అంటూ. తప్పకుండానండి, మీకోసం మీరు మెచ్చిన పాటను విందాం.

గులేబక వళికత చిత్రం నుండి పాట ఒంటరిని అయిపోయాను. ప్రసారం చేయమంటూ కోరుతున్న శ్రోతలు న్యాపతి రాఘవేంద్రరావు, కృష్ణవేణి, త్యాగులు వారి వాట్సాప్ సందేశాన్ని పంపారు. పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లా నుండి. తప్పకుండానండి మీకోసం మీరు మెచ్చిన పాట.

वेरी वेरी वेरी वेरी गुड मॉर्निंग आकाशवाणी आरजे अनौंसर्स అందరికీ అంటూ ఈ వాట్సాప్ సందేశాన్ని చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్ పంపారు. గుడ్ ఈవినింగ్ అండి. వారు కోరుతున్నారు శారదా చిత్రం నుండి శారద నన్ను చేరగా పాట ప్రసారం చేయమంటూ. తప్పకుండానండి, మీకోసం మీరు మెచ్చిన పాట.

పాటకు వెళ్ళాయరా కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతల కోరు పాటలు వింటున్నారు. మరి ఈనాటి మన కార్యక్రమానికి వచ్చిన చివరి వాట్సాప్ సందేశం కిరాయి కోటిగాడు చిత్రంలోనే నమస్తే సుస్వాగతం. ఈ పాటను మా అందరి కోసం వినిపించగలరు అంటూ ఈ వాట్సాప్ సందేశాన్ని కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు గంగాభవాని వారి కుటుంబ సభ్యులు పంపారు. తప్పకుండానండి మీకోసం మీరు ఇచ్చిన పాట.

ఇంతటితో ఈనాటి పాటకు వెళ్ళారా కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 10 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఇంతటితో ఈనాటి పాటకు వెళ్ళారా కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 10 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది. విజయవాడ కేంద్రం నుండి రిలే.
1: తదుపరి కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి అనుసంధాన శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ధూళిపాల వాసవి గారి గాత్రం వింటారు. శ్రీమతి బివి దుర్గా భవానీ వయలిన్, శ్రీ ఎన్ఎస్ కళ్యాణరామన్ మృదంగ సహకారం. ముందుగా పరమేశ్వర నాటరాగం ఆదితాళం దీక్షితార్ వారి రచన.

అనుసంధాన శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ధూళిపాల వాస్వీ గారి గాత్రం వింటున్నారు. శ్రీమతి బివి దుర్గా భవానీ వయలిన్, శ్రీ ఎన్ఎస్ కళ్యాణరామన్ మృదంగ సహకారం. కార్యక్రమంలో ఇప్పుడు ఉపచారములను భైరవిరాగం ఆదితాళం త్యాగరాజ స్వామివారి కీర్తన.

అనుసంధాన శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు ధూళిబాల వాసవి గారి గాత్రం విన్నారు. శ్రీమతి వివి దుర్గాభవాని వైలిన్ సహకారం, శ్రీ ఎన్ఎస్ కళ్యాణరామన్ మృదంగం. ఈనాటి ఈ కార్యక్రమం

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఇప్పుడు నిలయంలో సమయం 11:10 దాటి 8 సెకండ్లు. ఇంతటితో ఈనాటి కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 101.5 MHz పై ప్రభాత ప్రసారంతో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.